0: నీతి ఏ ఖ్యాతి అన్నారు.
1: అండ్ దిస్ నీతి మొరాలిటీ ఖ్యాతి,
0: నీతి లేని జాతి నిర్మూలమైపోతుంది.
1: అండ్ ద హ్యూమన్ రేస్ వితౌట్ మొరాలిటీ ఇస్ బౌండ్ టు రూయిన్.
0: మరి ఎందుకు నీతిని ప్రధానమైనటువంటి ప్రాణంగా తీసుకోవాలి?
1: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ లేకపోతే సంఘం యొక్క సేవనే మనం చేయలేము.
1: వితౌట్ మొరాలిటీ యూ కెనాట్ లివ్ ఇన్ సొసైటీ, నాట్ సర్వ్.
0: నేను నిన్న చెప్పాను, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, స్పీక్ ట్రూత్ ఇన్ యాక్సెప్టబుల్ స్వీట్ వే.
0: సత్యం బ్రూయాత్, అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
1: స్పీక్ ట్రూత్ ఇట్స్ ద మోరల్ వాల్యూ.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
1: అండ్ దట్స్ ఎ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణకి ఇంకంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
1: వి మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం నందు కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
1: ఇట్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్.
0: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
1: ద టైమ్ ఆఫ్ వెడ్డింగ్,
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
1: నౌ వి హావ్ షామియానాస్ అండ్ వేరియస్ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
1: దెన్ దే హావ్ ఫోర్ పోల్స్.
0: ఏదో పచ్చక ఆకులు వేసేది, దాంట్లో
1: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద టాప్.
0: ఆకులు పెండాల మాదిరి చేసేది.
1: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి.
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసం? పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
1: అండ్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
1: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
1: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
1: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
0: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
1: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎక్సేల్స్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంటారు.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: ఈ సత్యాన్ని గుర్తించకుండా ఎందుకు తోరణం కట్టాలి?
1: దెన్ వీ సే వై షుడ్ వీ టై
0: ఎందుకు తోరణం కట్టాలి?
1: వై తోరణా దేర్ బంటింగ్.
0: ప్లాస్టిక్ ఆకులంతా ఉన్నాయి కదా.
1: వీ హావ్ ప్లాస్టిక్ గ్రీన్ లీవ్స్.
0: ప్లాస్టిక్ ఆకులు తెచ్చి తోరణం కట్టుకోవచ్చు కదా.
1: వీ కెన్ హావ్ ప్లాస్టిక్ లీవ్స్.
0: ఇన్నం ఎవరు బయటికి పోయి ఆకులంతా తెస్తుంటారు?
1: వై షుడ్ వీ
0: సుఖపడుతుంటారు పిల్లలు.
1: అండ్ మోడర్న్ స్టూడెంట్స్ డౌట్ వై షుడ్ వీ డౌట్ అండ్ బ్రింగ్ గ్రీన్ లీవ్స్. ఇట్స్ రాంగ్. ఇట్స్ రాంగ్.
0: ప్లాస్టిక్ లీవ్స్ లోపల ఏ కార్బన్ డయాక్సైడ్ లేదు, ఆక్సిజన్ లేదు.
1: ప్లాస్టిక్ లీవ్స్ కెనాట్ రిసీవ్ కార్బన్ డయాక్సైడ్ నాట్ పాస్ ఆన్ ఆక్సిజన్.
0: కనుకనే ఈ పచ్చని ఆకుల లోపల ఎంత ఆక్సిజన్ వస్తుంటారు.
1: లాట్ ఆఫ్ ఆక్సిజన్ దేర్ ఇన్ గ్రీన్ లీవ్.
0: మనం వదలనటువంటి ఒక చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి, ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటున్నాయి.
1: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డయాక్సైడ్ లెఫ్ట్ ఈస్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యువర్ స్టూడెంట్స్.
0: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యు జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ?
0: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
1: భగవాన్ విల్ ఎవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
1: యు షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
1: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
1: That was the procedure of ancient education.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు, ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: In those days they taught students at one particular.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: ఫ్రెండ్షిప్
0: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తారు.
1: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్ లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం. రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ది ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ టు హ్యావ్ దట్ ఎక్స్పాన్షన్ లవ్ ద బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ బి ఐడియల్స్ ఇన్ ది సొసైటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు తెలుసు,
1: యూ నో,
0: ప్రతి ఒక్కటి కూడాను ఒక పిక్చరే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ పిక్చర్.
0: మీరు ఇక్కడ ఉన్నంతకాలము మీరు చక్కగా మంచిగా అన్ని విధమైన అనుకూలంగా సరైనటువంటి శాంతిగా మీరు జీవిస్తూ ఉంటారు.
1: సో లాంగ్ యు ఆర్ హియర్ యు ఆర్ కంఫర్టబుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
1: బై ది టైమ్ యు గో బ్యాక్
0: ఈ టీవీలు
1: టీవీ
0: సినిమాలు
1: సినిమా
0: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
1: యు హావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్ టీవీ.
0: ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇగో విద్యకు సంబంధించిన చూడండి,
1: ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి,
1: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదని టీబీగా రూపు పొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయరోగము అని.
1: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విదిన్, వాట్ విల్ హ్యాపెన్?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినపడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
0: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ అట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
1: యూ ఆల్సో కోఆపరేట్ అండ్ హెల్ప్
0: చేయి,
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది ఏమనే ఒక భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
1: గెట్ హై డిగ్రీ,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి,
1: వెరీ గుడ్ నేమ్,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి,
1: గో బ్రో,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు,
1: యు మే గో ఎనీవే.
0: నీవు జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: అందరితోనూ మంచిగా స్నేహం చేయి,
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్,
0: మంచి మాటలు మాట్లాడు,
1: స్పీక్ వెల్,
0: మంచి పనుల్లో ప్రవేశించు,
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా కానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్,
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్
0: గ్రేట్ మ్యాన్. రావణాసురుడు,
1: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్,
1: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకో.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్,
0: ఈ వాంచ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత హిరణ్యకశిపుడు, క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
1: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద ప్లానెట్స్. తన చేతిలో పెట్టుకున్నాడు, కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: నో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్
0: బికాజ్ ఆఫ్
1: దిస్. వాట్ హడ్ హ్యాపెన్?
0: దుర్యోధనుకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబీ, లోబీ, లోబీ, లోబీ, లోబీ.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబీ
1: స్పేస్
0: కట్టకట్టి ఏమైపోయినాడు. రావణుడు కాని ఆ హిరణ్యకశిపుడు కాని ఈ యొక్క దుర్యోధను దుశ్శాసన కాని పూర్తి నాశనం
1: అయిపోయాడు.
0: వాడు నాశనం కావటమే కాకుండా వాళ్ళ వంశాలంతా నాశనం చేసుకున్నారు.
1: దుర్యోధన
0: ఒక్కొక్క గుణమున్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే మీరు ఇన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మధు మార్చని ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో.
1: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
0: యోచన చేసుకోండి.
1: థింక్ వెల్.
0: చెడ్డ వాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: వెన్ యూ వాచ్ ఎ బ్యాడ్ మ్యాన్ యూ విల్ బి రిమైండెడ్ ఆఫ్ యువర్ ఓన్ బ్యాడ్ క్వాలిటీ.
0: వాడికి నీకు సంబంధ బాంధవ్యం ఉంది.
1: దేర్ లైస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: మంచి వాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
1: వెన్ యూ కమ్ అక్రాస్ ఎ గుడ్ మ్యాన్ ఆల్ ద గుడ్ ఇన్ యూ విల్ కమ్ అవుట్.
0: కాబట్టి వాడికి నీకు సంబంధ బాంధవ్యం ఉంది.
1: దేర్ లైస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కాబట్టి ప్రతి మానవుని ఎందుకు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: ద రిలేషన్షిప్ డెవలప్స్ బికాస్ ఆఫ్ ఇన్నేట్ క్వాలిటీస్ కామన్ టు పీపుల్.
0: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
1: Unify everybody.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన ఎందున్నటువంటి దివ్యత్వము ప్రకాశమవుతుంది.
1: When there is unity, the divinity will shine forth, manifest.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
1: We should not have everybody as a friend.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: Investigate clearly what is good, what is bad.
0: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: In matter of help, be ready to help anybody. అంటే
0: దోషం లేదు.
1: Help everybody. All the time.
0: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: Bhagavan will be very happy if you get a good name for yourself and good name to the institute.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: In fact, we don't receive single
0: నయా పైసా. ఏమైనా బాధలు లేవు.
1: No suffering.
0: Medical fees లేదు.
1: No medical fee.
0: Institute fees లేదు.
1: No tuition fee.
0: Library fees లేదు.
1: No library fee.
0: Faculty fees లేదు.
1: No sports fee. No laboratory fee.
0: Health fees లేదు. ఏ ఫీజు లేదు.
1: No fees of any kind in Sri Satya Sai University.
0: ఫీజు ఏది లేకపోవటం లేదు. పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ ఫీజ్ ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ఫీజ్
0: ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడంతా పీసెస్సే పీసెస్సే పీసెస్సే.
1: సో పేయింగ్ ఫీజ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, వేర్ డు యూ గెట్ పీస్? ఓన్లీ పీసెస్.
0: పీస్ఫుల్ గా బ్రతకండి.
1: సో లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: గుడ్ పీపుల్ గా బ్రతకండి.
1: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: ఆదర్శ మానవుడిగా ఉంటుండండి.
1: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అది ఈయన స్నాతకోత్సవంలో మీకు అందించేటువంటి ఒక నిజమైనటువంటి బహుమానం.
1: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: Bhagavad Gita. దైవత్వాన్ని మాత్రం మీరు మరవకండి.
1: Never forget what Bhagavan tells you.
0: అదియే మీ ప్రాణము.
1: That is your life.
0: అదియే మీ సర్వము.
1: That's everything in life.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: keep God in you.
0: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: Serve the society thereafter.
0: తప్పక అన్నింటి మార్గములు యందు కూడాను మీకు జయమేద కలుగుతుంది.
1: You are bound to be successful.
0: ఒక దాంతో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
1: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: బి సక్సెస్ఫుల్ దట్ వే.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్
0: అవుట్. ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
0: నాట్ మోడర్న్ గర్ల్స్.
1: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: ది గర్ల్స్ ఇన్ ఏన్షియంట్ డేస్ క్రై.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యాజ్ షీ వాస్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ హియర్ షీ వెంట్ ఆన్ క్రైయింగ్.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రా అమ్మా, ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఇఫ్ యూ సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
0: దిస్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ రైట్.
0: దిస్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ లెఫ్ట్.
0: రైట్ ఆల్వేస్ రైట్.
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
1: లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అట్ వన్ టైమ్.
0: లెఫ్ట్ అనేటువంటిది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: లెఫ్ట్ ఆల్వేస్ డస్ బ్యాడ్ యాక్టివిటీ.
0: రైట్ ఆల్వేస్ గుడ్ వర్క్ చేస్తుంది.
1: రైట్ డస్ గుడ్ వర్క్.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: యూ టు ఎర్న్ మనీ, యూ టు డూ జాబ్, యూ బీ హ్యాపీ బట్ బీ ఐడియల్.
0: కనుక గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే
0: ఇది తప్పింది కాదు. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో.
0: భవిష్యత్తులో బాగుపడాలనుకుంటే నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to face the consequences.
0: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to suffer the consequences.
0: Do good.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: శైలే విహరద్ దైవం. పర్వతముల యందు ఉన్నతమైన స్థాయి యందు ఉత్తేజమైన భావములతో ఉర్రూరతో నవ్వుతూ విహరించేటువంటిదంతా దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ రిసైడ్స్ అండ్ రిజాయిసెస్ ఇన్ ఆల్ ద మౌంటన్స్ అండ్ హైలీ ఎలివేటెడ్ ప్లేసెస్ విత్ నోబుల్ ఐడియాస్ అండ్ లాఫ్టీ ఐడియల్స్.
0: విపినే విచర దైవం. అడవుల యందు ప్రశాంతమైన వాతావరణమునందు దివ్యమైనటువంటి యొక్క వినుభూతులు యందు చల్లని గాలుల యందు పిల్లని వాయువునందు విహరించేటువంటి ఈ దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్.
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణము గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ద చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ ఫుల్ ఆఫ్ అగైన్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ ప్లెజర్స్.
0: కర్ణాటక దేశమునందు మల్లమ్మ అనేటువంటి ఆమె చక్కగా దైవాన్ని దివ్య స్వరూపమైనటువంటి సర్వంతర్యామి తత్వాన్ని ప్రకటింపజేసింది.
1: మల్లమ్మ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కర్ణాటక డిక్లర్డ్ అండ్ షోడ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్ ఆఫ్

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఈస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవులకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: being. Manavatme kolipoyina samajam yokka gauravam kudanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kudanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: Attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: Kaaka neeti nijayithulu annatundi manavata hrudayamulandu maatrame abhivruddhi avutaku avakasam unnadi.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhivruddhi gavinchukovalsinatundi manavatvame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavatvaniki sadgunamulaku aadharamu moolamu neeti.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anega nadata yokka paripurnate neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: The nita aneetvanti sanskruta padam nundi aavirbhavinchinatvanti neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kaani సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ and comforts which man enjoys, they are essentially based upon morality.
1: Manavuni unnata sthayiki gonipoyetuvantidi.
0: It is the morality alone which can take man to the highest place.
1: Manchi nadatato koodinatvantide neethi.
0: Morality is associated with good behavior.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ and in spirituality to all the countries of the world right from ancient days.
1: Neeti nijayitile bhagavantuni satya nilayalu nitya nilayalu.
0: It is the morality and integrity which are the temples of God where God dwells.
1: Kanuka neetiye lekundina manava jatiye kolipothundi.
0: If there is no morality, the humanity will come to ruin.
1: Inaadu deshamunaku avasaramainadi ee neetiye.
0: What the country needs today is this morality.
1: Ee neeti annatvantidi anni samalemindu sarvatra kudanu atyavasaranga paatinchavasattundi.
0: Morality is such which has to be practiced by everyone under all circumstances at all times and in all places.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయమునందు
0: in the reign of Queen Victoria
1: ataniki pradhana mantri ainatvanti William Gladstone ainatvanti vaadu neeti nijayitilanu lakshyamnanduchukoni sarvakalam yendukudunu daani poshinchutu vacheatvanti vaadu.
0: The prime minister at that time always fostered this morality and integrity and saw to it that everyone practiced it.
1: Kanukane Victoria rani kante kudunu ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ మచ్ మోర్ దాన్ ఈవెన్ క్వీన్ విక్టోరియా హర్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్.
1: ప్రజలంటే ఇతనికి చాలా ప్రీతి.
0: హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సిటిజన్స్.
1: విలియం గ్లాడ్స్టోన్ ప్రజా పరిపాలన యందు ప్రజలకు విరుద్ధమైనటువంటి యొక్క సమయమే ఆసన్నమైనప్పుడు విక్టోరియా రాణి కూడాను చక్కని కఠినంగా కూడాను బోధించి ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హి వాస్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: దిస్ మొరాలిటీ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై సెన్స్ కంట్రోల్.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ సెల్ఫ్ కంట్రోల్ కెన్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అదర్స్.
1: తనను తానే శాసించుకోలేనిటువంటి యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు?
0: ఎ వీక్ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ యూ కంట్రోల్ ఆర్ రూల్ ఓవర్ అదర్స్.
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: దేర్ ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హిస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఎ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is an extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములో మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: and one's deeds. మాట క్రియతో కూడినటువంటిది సత్యము.
0: It is the truth which lends life for the world.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఇస్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct themselves.
1: ఈ విద్యార్థులకు హిందు నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Today students do not know what sense control means.
1: సంయమము అని దీనికి పేరు.
0: The word used for this is సంయమ.
1: ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: Those people who have exercised this sense control are said to have damamu.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: That person who has achieved this damamu is described as ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: Today's need is to have more of ధాంతుడు rather than
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: Today the philosophy is only talked about.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ అచీవ్డ్ దిస్ దమము ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈస్ టు హ్యావ్

0: దాంతుడు కావాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
0: ఈనాటి విద్యార్థి,
1: టుడేస్ స్టూడెంట్,
0: చదువు సంధ్యలకు పూర్వమే,
1: బిఫోర్ హీ కంప్లీట్స్
0: ఆడంబరము అహంకారము,
1: హీ డెవలప్స్ షో అండ్ ఈగో,
0: దేహమంతా నకసిక పర్యంతం కూడా నువ్వు వ్యాపించి,
1: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్,
0: వీర విహారం జరుపుతున్నాడు.
1: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
0: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
1: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
0: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
1: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
1: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
0: ఇది విద్యార్థుల దోషము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్స్.
0: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
1: ది కండిషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ దీస్ ఏరియాస్ ఇస్ డిక్లైనింగ్ బికాస్ దేర్ ఆర్ నో పేరెంట్స్ అండ్ టీచర్స్ హూ టెల్ దెమ్ వాట్ దే షుడ్ డూ ఇన్ ద ప్రాపర్ వే.
0: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని, తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని, తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
0: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
1: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
0: ఇదే వారికి మోజు పోజు.
1: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
0: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
1: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
0: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
1: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
0: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడా వారు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
0: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని, ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
1: Students should not consider education for getting a job and earning money.
0: Kevalam vidya jeevita paramavathi nimittam aneetundi satyanni maravakoodadu.
1: You should not forget the truth that education is meant for achieving the goal of life.
0: Jeevanopadhi nimittam udyogam aacharinchavalsindi.
1: Jobs will not be taken up for eking out a livelihood.
0: Kaani aa udyogam nandukolanu neethi nijayithi nundi vidchukunda manamu ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
1: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
0: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
1: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్. In order to accept bribes,
0: మన చదువులు దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
1: Our education is not meant for these things.
0: విద్య జ్ఞాన నిమిత్తము.
1: Education is meant for knowledge and wisdom.
0: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం అందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడా శూన్యమైపోతుండాలి.
1: Education is declining because people consider earning money as the goal and not earning wisdom.
0: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
1: Neither education nor money by themselves
0: manam viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gauravam mariyadalu nilchi untayi.
1: But it depends as to how we make use of this education and wealth.
0: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka ooperithittulu debbatintayi.
1: Dear students, whatever air we take in while breathing, we have to breathe.

0: also, the entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: కనుక ధనమును సంపాదించవలసిందే, విద్యను నేర్చవలసిందే.
0: There is need for earning money and learning education.
1: కానీ ఈ ధనమును విద్యను తిరిగి వినియోగపరచవాలి.
0: But there is a need for utilizing whatever money you have earned and education.
1: సమాజములో దీని ప్రవేశపెట్టాలి.
0: You have to use it for the good of the society.
1: ఇది కేవలము ఈ విధమైన భావము విద్యార్థుల హృదయాల్లో ఏమాత్రము కలుగుతటం లేదు.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: చదివిన చదువును సమాజములో ప్రవేశపెట్టి తద్వారా సమాజం యొక్క ప్రజలకు సరియైనటువంటి యొక్క ఆనందాన్ని, అనుకూలతను మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హావ్ అక్వైర్డ్ యు షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ, ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలము మట్టితో సమానమే.
0: ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ, ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్ యాజ్
1: మట్. ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అది నిజమైన సేవ.
0: From whichever society you have earned money, you should use the same money for the good of the same society. That is real service.
1: విద్యార్థులు ఎందుకు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: It is not obtained to see such kind of sacrifice.
1: ప్రోగు చేసుకోవటం.
0: Acquiring, accumulating and acquiring, this is
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ గా మాదిరి వివేచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: This kind of acquiring becomes one-way traffic. There is a need for utilizing what you have acquired for the good of the society.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: Then only we would be able to reach elevated states in our own life.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: Many students may not be knowing this truth.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: If you are swimming, you have to remove the water back so that your body will move forward.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: Your body will not be able to go forward if you cannot push the water back.
1: వెనుకకు త్రోస్తూ పోవాలి. Past is past.
0: You should go on pushing the water backwards. Past is past.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసిన పిటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలను త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్, దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ.
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: Giving up family is not a big thing at all.
1: Dhanadhanyamunu visarjinchatamu goppa tyagam emi kaadu.
0: It is not a great sacrifice even giving up money.
1: Manasu patti ivanni sulabhanga manam tyagam cheyavachchu.
0: It is perhaps very easy to sacrifice these things.
1: Kaani manalo durgunalu vadatame nijamaina tyagam.
0: Giving up bad qualities in us is a real renunciation or sacrifice.
1: Appude mani yokka manavattam పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్త్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోభ మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గముల లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్ యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికి 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్,
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఏ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుడి యందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హీ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6,
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్,
1: మదములు 8 అష్ట మదములు అని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: ది క్వాలిటీస్ ఆఫ్ రజస్ అండ్ తమస్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలను కూడా మనం నిర్మూలన గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ ఎలిమినేట్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్.
1: అన్నింటి యందు కూడా నువ్వు దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకు మానవత్వాన్ని కూడా కొంచెం చెరపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ అ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమీ.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వీ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం.
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే. ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vraayatam vallane ikkada ee okka padamunande tattvam aseyaneetundi yokka divyattam imidi untundadi.
0: as Potara undertook to write with such lofty noble sacred ideals about bhagavatam, this tattvam asi was incorporated in that
1: itself. Palikedidi bhagavatamata palikinchedi vaadu, vaadu ade bhagavantudu.
0: That the one who is making him utter is vaadu, that is bhagavan.
1: Ne palikina ne idine jeevaatmadu.
0: There is that reference to ne, that is I. If I were to
1: vaadu paramaatmadu, నేను జీవాత్ముడు.
0: ద వన్ హూ మేక్స్ మీ అట్టర్ ఈస్ గాడ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ భాగవతము అన్నాడు.
0: దిస్ భాగవత దేర్ ఫోర్ హీ జస్ట్ సెడ్ దేర్ ఇస్ తత్ దట్ అండ్ త్వం.
1: ఈ భాగవతమునందే మానవత్వానికి సరైన మార్గములను ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: He incorporated in Bhagavata దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ఉదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాము.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: There are five letters, Bha, Ga, Va, Ta, Mu.
1: Ive panchabhutamulu.
0: These are five elements.
1: Ive panchendriyamulu.
0: These are five senses.
1: Ive panchakosamulu.
0: These are five sheaths.
1: Ive panchapranamulu.
0: These are five lives.
1: Ee panchapranamulu yokka sannihitamaina sambandha bandhavyame divyattvam.
0: Divinity is the unity of all these five lives.
1: Bha, ide bhakti.
0: Bha stands for bhakti devotion.
1: Ga, ide gnanamu.
0: Ga stands for knowledge.
1: Va, ide vairagyamu.
0: Va stands for detachment.
1: Ta, ide tattvamu.
0: Ta stands for principle.
1: Mu, ide mukti. Ide bhagavatamu anetvante.
0: Mu stands for liberation.
1: Bhakti, jnana, vairagya, tattvamulu yokka sammilita sambandhame mukti.
0: It is the combination of devotion, knowledge, detachment, tattvam, principle. And that itself is liberation.
1: Kanuka prati manavuniki kudanu bhakti atyavasaramu. Ide punadi.
0: Therefore, every person should have devotion. That is the very basis and foundation.
1: Vidyarthulu kudanu bhavanamunaku jeevita bhavanamunaku punadi vanti vare.
0: Student life is the very foundation for the later life.
1: Endukatte meeru brahmacharulu.
0: Because ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులనేటువంటి గోడల పైనే వానప్రస్థం అనేటువంటి రూప్.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ
1: వేస్తున్నారు.
0: And it is laid.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: We can live the life in this house once there is this vanaprastha roof is laid.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: Therefore, for the mansion of life, the విద్యార్థి
1: పునాది భద్రంగా లేకుండా భవనం అంతా కూలిపోతుంది.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ద మ్యాన్షన్ కెన్ కొలాప్స్ అట్ ఎనీ టైం.
1: విద్యార్థులు మొట్టమొదట గుణములను భద్రమైనటువంటివిగా మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ కల్టివేట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: గుణమే లేకుండా మన జీవితంలో శాంతియే ఉండదు.
0: You will not have peace without virtues and good qualities.
1: Manam samajamulo puttinamu.
0: We are born in society.
1: Samajamulo periginamu.
0: We have grown in society.
1: Samajamulone mana jeevithanni gaduputhunnamu.
0: We are living our life in society.
1: Samajame lekapothe mana yokka jeevithame ledu.
0: We will not have our own life without society.
1: Kani duradrishtavachattu ee naati manavudu నేను నా కుటుంబము నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈస్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your
1: samajame lekapothe neevu ekkada?
0: If there is no society, where do you
1: samajamlo neevu oka vyaktivi?
0: యు ఆర్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ ఇన్ ది సొసైటీ.
1: అలాంటి సమాజాన్ని నీవు విసర్జించి, సమాజాన్ని నీవు లెక్క చేయకుండా కేవలం స్వార్థము స్వప్రయోజనము నుండే జీవితం గడపటం చేతనే నీకు శాంతి సౌఖ్యములు దూరం అయిపోతున్నాయి.
0: యు ఆర్ నాట్ ఎంజాయింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ బికాస్ యు ఆర్ గివింగ్ అప్ సచ్ సొసైటీ.
1: భక్తి ప్రపత్తులు ఎందుకును, భక్తులు కూడాను మొట్టమొదటి తన పని తానుకు ముఖ్యము.
0: ఈవెన్ ఇన్ డివోషన్ అండ్ సరెండర్ ది డివోటీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: ఈవెన్ ఇన్ డివోషన్ సెల్ఫిష్నెస్
1: తదుపరి దైవం యొక్క పని.
0: అండ్ హీ దెన్ ఓన్లీ థింగ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మానవుడు అనుకున్నటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు, అనుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ వై మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ద బ్లిస్ విచ్ హీఈస్ ఆస్పైరింగ్ టు హ్యావ్.
1: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
0: ఫ్రమ్ వేర్ హ్యావ్ యూ కమ్?
1: ఏ ఆధారంతో నీవు జీవిస్తున్నావు?
0: ఆన్ వాట్ బేసిస్ ఆర్ యూ
1: లివింగ్? ఏ అనుగ్రహంతో నీవు ఈ యొక్క లోకంలో అనుభవిస్తున్నావు?
0: హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ లైఫ్ బై వాట్ గ్రేస్?
1: దీనిని మర్చిపోతున్నారు మానవుడు.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavantyuka tattvanni vismarinchi bhautikamaina laukikamaina tundi yokka ee jagattuni aashrayinchinatundi yokka varu kauravulani cheppavachchu.
0: Those people who take shelter and base their entire life on the worldly life and give up God who is the very basis, they may be described as kauravas.
1: Sir sampadalu undinappatikini kattakadapatiki emaipoyaledi?
0: Kauravas had so much of wealth and power. What happened to them at last?
1: Samasta bandhuvulu kudanu kauravulike sahayam gavistu vacharu.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu dheerulu gambheerulainatunte varanta kudanu kauravulu yende goppa variga nichivoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృపా, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. దైవ బలపై ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ
1: ధర్మ క్షత్రియ కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టగనపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హెస్ క్లోజ్డ్ ఇట్ సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయంతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకుని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్టూక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ and then only started their work.
1: Kauravulu adikadu
0: Kauravas var
1: tama swarthamu saprayojanani mundunchukoni bhagavantuni velakuncheetunte varu.
0: They gave top priority for their own selfishness and self interest and gave only
1: kanukare variki anni vidhamulu kudanu variki nashtamulu kashtamule sambhavistu vachayi.
0: That is the reason why they suffered so much of loss and so much of
1: bhagavantuni mundunchukunnatundi okka pandavulaku anni vijayamle cheekurinayi. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: పాండవాస్ మైట్ హావ్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ బట్ యాజ్ దే కెప్ట్ గాడ్ ఇన్ ఫ్రంట్
1: కష్టపడక సుఖం మనకు ప్రాప్తించదు.
0: వితౌట్ డిఫికల్టీ
1: కష్టే ఫలి.
0: ఓన్లీ ద వన్ హూ వర్క్స్ హార్డ్ విల్ బి రివార్డెడ్.
1: పాండవుల యొక్క స్వరూపము, కౌరవుల యొక్క విభాగము ఏ రకంగా మనం గుర్తించాలంటే, కౌరవులు మొట్టమొదట ఐ ఐ ఐ నేను నేను అనే అహంకారాన్ని ముందుంచుకున్నారు.
0: టు అండర్స్టాండ్ ది డిస్టింక్షన్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ టు రికగ్నైజ్ కౌరవాస్ బేస్డ్ అపాన్ దర్ ఎంటైర్ స్ట్రెంగ్త్ ఆన్ దెమ్సెల్ఫ్స్.
1: ఐ
0: ఫస్ట్ ఐ
1: నెక్స్ట్ వరల్డ్
0: నెక్స్ట్ వరల్డ్
1: లాస్ట్ గాడ్
0: లాస్ట్ గాడ్.
1: కనుకనే వాళ్ళు అన్ని లాస్ట్ అయిపోయి
0: దేర్ఫోర్ దే లాస్ట్ ఎవ్రీథింగ్.
1: పాండవులు అట్టు కాదు, ఫస్ట్ గాడ్ నెక్స్ట్ వరల్డ్ లాస్ట్ ఐ. వారు అహంకారాన్ని కట్టకట్టపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ టాట్ దట్ వి షుడ్ డిస్ట్రాయ్ ది ఈగో ఇఫ్ వి షుడ్ రియలీ ఎంజాయ్ బ్లిస్ అండ్ పీస్.
1: విద్యార్థులారా, ఈ వయసు లోపల మీకు ఈ అహంకారం ఉండటము సహజమే.
0: స్టూడెంట్స్ ఇన్ దిస్ ఏజ్ ఇట్ మే బి నేచురల్ ఫర్ యూ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఈగో.
1: కండబలం ఉండినంత వరకు కన్నులో అహంకార బలము ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ యువర్ ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఈగో.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడా పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దేర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దేర్ విల్ నాట్ బి
1: దేనిని కూడా లెక్క చేయరు.
0: దే డోంట్ సిప్ కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పరువుల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్
1: ఆస్పెక్ట్. వినయము,
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ ఆన్ అకౌంట్
1: పాత్రత వలన ధనము.
0: వన్ గెట్స్ మనీ ఆన్ అకౌంట్
1: ధనము వలన దైవంబు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
1: చూసారా, దైవం మనకు చిక్కారంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీవే.
1: కనుక విద్యార్థులు, ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును, ఈ కాలమును, ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ, దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్స్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్.
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైనటువంటి చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుంది.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం.
0: డియర్ స్టూడెంట్స్, స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హి హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: ఈ వెల్త్ గ్రోస్ యువర్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: ఈ విత్ యువర్ ఆరోగెన్స్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీ.
1: ధనముడిగిన మదముడుగును.
0: ఈ వెల్త్ డిక్లైన్స్
1: మదముడిగిన దుర్గుణము మానవులు వేమాన్న.
0: ఇఫ్ యువర్ ఆరోగెన్స్ డిక్లైన్స్ గుడ్ క్వాలిటీ.
1: మనకు పదవులు కాని లేక ధనము కాని గౌరవ ప్రతిష్టలు కాని కదిలిపోయే మేఘములు.
0: పవర్ అండ్ అథారిటీ, మనీ వెల్త్, నేమ్ అండ్ ఫేమ్,
1: ఈ అహంకారమే మానవుని అతపతనం చేస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ ఈగో విచ్ బ్రింగ్స్ డౌన్ మ్యాన్ టు ఎ స్టేట్ ఆఫ్
1: యానిమల్. బట్ నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు.
0: వై ఆర్ యు సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆన్ వాట్ బేసిస్?
1: ఏ ఆధారము లేదు.
0: దేర్ ఇస్ నో బేసిస్
1: వాట్. ఇది మూర్ఖత్వము.
0: దేర్ ఇస్ ఓన్లీ స్టూపిడిటీ విచ్ ఇస్ ది బేసిస్.
1: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ బికాస్ ఆఫ్ హిస్ ఈగో.
1: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
0: ది గ్రేటెస్ట్ బాండేజ్ ఈస్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ రియల్.
1: తనను తాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈస్ ఈస్ ది రియల్ సాక్షాత్కారం.
1: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: Whatever sadhanas, whatever education, whatever good deeds you do, we are not transforming our own mind.
1: Vidyarthulara, manishi marinanta matramna prayojanam ledu, manasu maarali.
0: By mere change of man, there is no use. The mind should change.
1: Guddalu marinanta valla vacheyatundi phaltam em ledu, gunam maarali.
0: By change of clothes, you are not going to get anything.
1: Gunamu maarakunda, enni vidhamulainatundi yokka అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కాని అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
0: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: విద్యార్థులు భవిష్యత్తునకు నాయకులు.
0: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్.
1: మీరు సరి అయినటువంటి స్థితి ఎందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది.
0: Only when you are in a good state, the nation will be
1: desham yokka manchi cheddalanni kudunu vidyarthula painane aadharapadi untundani.
0: The future welfare or otherwise of the nation entirely depends upon the
1: vidyarthulu manchi varaina neeti nijayati varu mantulaina appudu desham kudunu manchi aadarshavantamaina deshanga nirupinchavachchu.
0: If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress.
1: Bharat deshamu అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారత్ హ్యాడ్ ఎర్న్ ఎ గ్రేట్ రెప్యుటేషన్ అండ్ ఎ గుడ్ నేమ్.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింప చేయండి.
0: రెస్టోర్ ద ఏన్షియన్ కల్చర్ టు ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred Indian culture.
1: Bharatiyule ee yokka dharmamunu ee yokka samskruti yokka visishtatanu gurtinchukolekapothunnaru.
0: But unfortunately today Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture.
1: Kanuka Bharat desham anetundi sarva deshamulu kudunu nayakatvanni vahinchinatundi pavitramainatundi divya sandeshalu andinchinatundi desham.
0: Bharat is one which provided leadership to all the nations in the past and offered great ideals to all the nations. Sakala
1: itihasa puranamulu yokka pramanamulu adarsha roopamainatundi yokka roopamulo anyonyamainatundi bhavamuto prakatinchi prachinchinatundi Bharat desham.
0: Bharat is one which showed great lessons as expounded in various scriptures like Vedas.
1: Kani ee naadu acharana roopamaina prachara prabodhana sannaligillatam chetane మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: నో వన్ హస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ టుడే ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ బికాస్ ది టీచింగ్స్ ఆర్ నాట్ అకంపెనీడ్ బై ద ప్రాక్టీస్.
1: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ ఫర్గెట్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అట్ ఎనీ టైమ్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఆర్ they adhere to truth and they follow righteousness.
1: Bharatiyulaku aatapattu.
0: Justice is the very life breath for the Bharatiyas.
1: Karuka neevu satya dharma neeti nijayathilato manamu jeevinchadaniki tagina krushi cheyali.
0: You should make efforts to live on the basis of
1: karuka
0: neevu dharma
1: satyam vada dharmam chara. Ee rendittini manam pradhananga teeskovali.
0: That is why Vedas have also declared as speak truth and follow righteousness.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకమవుతుంది.
0: వాట్ ఎవర్ యు హావ్ లెర్న్డ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్. ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్,
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడా మీరు వదలకూడదు.
0: యూ వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనవర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్. వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: ఇన్ దిస్ గ్రేట్ సీక్రెట్ భారత్ ఇట్ ఈస్ పేషెన్స్ విచ్ ఈస్ బ్యూటీ.
1: వ్రతములన్నిటియందు ఘన సత్యశీలమే కఠిన తపము.
0: అమంగ్ ఆల్ ద పెనన్సెస్ అండ్ వోస్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఇస్ ది గ్రేటెస్ట్ పెనన్స్ అండ్ వౌ.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ దట్ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ లైఫ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అదర్ నేషన్స్ గివింగ్ అప్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ అవర్ ఓన్ సీక్రెట్ మదర్ ల్యాండ్.
1: కాన విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: డియర్ స్టూడెంట్స్, డెవలప్ లవ్ ఫర్ ద నేషన్, టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ గ్రేట్నెస్ అండ్ సీ ఇట్స్ సీక్రెట్నెస్ అండ్ ఇట్స్ గ్రేట్నెస్ ఆర్ రెస్టోర్డ్.
1: మీ దృష్టి లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: ఆల్వేస్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ ఒక విధమైన అయిష్టం కానీ మీరు పెంచుకోకూడదు.
0: డూ నాట్ డెవలప్ ఎన్మిటీ ఆర్ డిస్లైక్ ఫర్ ఎనీ నేషన్, ఎనీ రిలీజియన్, ఎనీ పర్సన్, ఎనీ కంట్రీ.
1: విశాల విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: బ్రాడన్ యువర్ విజన్, బ్రాడన్ యువర్ మైండ్.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: గివ్ అప్ నారో మైండెడ్నెస్.
1: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: దాట్ ఈస్ ట్రూ కల్చర్ ఆఫ్ భారతీయాస్.
1: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్ భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవద్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్
1: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: డూ నాట్ గివ్ అప్ సచ్ సీక్రెట్ లవ్. అండ్
1: కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్.
1: మీ వెంట, జంట, ఇంట, కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ విచ్ కెన్ గివ్ యూ ప్రొటెక్షన్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, అకంపెనీయింగ్ యూ అట్ ఆల్ టైమ్స్.
1: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
0: వెన్ యూ ఫేస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డూ నాట్ క్రిటిసైజ్ గాడ్.
1: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
0: ఇట్ ఈస్ ఓన్లీ
1: ఏ నిమిత్తమై, ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు.
2: ఫర్ వాట్ జస్టిఫైడ్
1: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అని మీరు భావించాలి.
2: యుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ డిఫికల్టీస్ గివెన్ బై గాడ్ యాజ్ గిఫ్ట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కనుక నీ జీవితం అనేటువంటి సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
2: లైఫ్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
1: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని భగవత్ విశ్వాసాన్ని దృఢముగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
2: డూ నాట్ వరీ అండ్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ దిస్ ఓన్లీ డిఫికల్టీస్. హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్. యూ కెన్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ అండ్ కాంకర్ దెమ్ అండ్ అచీవ్ విక్టరీ.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకునే కూడాను భగవత్ నామాన్ని మీరు మరవకూడదు.
2: డూ నాట్ గివ్ అప్ chanting the name of the Lord under any circumstances and remembering his sacred name.
1: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
2: That name itself becomes a boat for you to save you in the flow of life.
1: కనుక నామస్మరణ చేయండి.
2: Chant the name of the Lord

0: Money is God. The pomp and show has become a religion.
1: Dhaname daivam bhaye darpambu matamaye shantameya jeeviki duramaye.
0: We are cut off from peace.
1: Ahamu fashion aye.
0: Ego has become a matter of fashion.
1: Ahamu fashion aye.
0: Ego is the fashion.
1: Or the andam aye.
0: The beauty lies in the mind.
1: Swarthambunaku hudaya sthanamaye.
0: Selfishness has occupied our hearts.
1: Mamata digajari poye damamu dagdam baye nayamu heenam baye.
0: There's no human quality, there's no charity, humility is totally missing.
1: Kapatame jeeviki kantiye.
0: Artificial life has become a matter of glory to the human life.
1: Premanuragamu rogala palaye.
0: Love and attachment have come down to the level of ailments or sickness.
1: Prema anuragamu rogala palaye. Dhammambunaku hrudayamu duramaye.
0: There is no place for righteousness in our hearts.
1: Bratuku baruvaye. Gatulaku gatulaku gatulu dappe.
0: Life has become a matter of burden. We are far off from our destination.
1: Jagu chesina kadaku egatiyunavuno.
0: If it is delayed further, what is going to happen in future?
1: Vidyayandu naitika viluva jerchi.
0: The human values must be there in the education system.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the Bharatiya culture.
1: Bharatiya dharmambu padayaraya.
0: Acquire the dharma of Bharat.
1: Premasurupulena vidyarthi vidyarthiniyulara.
0: Embodiments of love, boys and girls.
1: Vidyaposhakulara.
0: Emancipators of education.
1: Vidyabhimanulara.
0: Patrons of education.
1: Adhyatmika sampattiki nilayamaina ee Bharata desamunandu dharmamu dinadinamunu kshinchipovuchunnadi.
0: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
1: Anyaya akrama avaniti aneetuvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnadi.
0: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
1: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu deenini samskarimpajesi deshamunaku shanti bhadratanu andinchadaniki vidyarthuluye deeniki tagina samarthudu.
0: At this moment, students should take charge of it as they are eligible to bring back the ancient culture and establish peace.
1: Vidyarthulara,
0: students,
1: vidya vishayamunandu kani vijnana vishayamunandu kani biddalu venukapadina tallidandrulu enta paritapinturo.
0: Don't you find the parents feeling so sad if you are backward in education?
1: Naitika aadhyatmika margamunandu venukapadinatundi biddanu chuchi Bharata deshamu antaku kota rettu chala vicharapadutunnadi.
0: If you trail behind, backward in morality and spirituality, Mother land also will feel so sad crores and crores of times more than the human life.
1: Janani janmabhumini rakshinchi ana paritapamunu durmu gavinchutaku vidyarthulamu prapradamulo kankanam kattukovali.
0: Students should determine to safeguard, uphold the culture of this country.
1: Deshamulo shanti bhadratanu kaapadataniki poonukovali.
0: They should determine to bring back the peace, safety and security in this country.
1: Deshamaraga emiti matti kaadu manavuli.
0: The motherland does not mean the dust alone, assembly of human beings.
1: Manavulu samskarimpa cheyatam ante emiti?
0: How to change, transform the human being?
1: Samskaram anaga oka pratyekamainatundi oka sadhana kaaneyadu.
0: Transformation is not a separate spiritual practice.
1: Nitya jeevitamulo aacharinchetundi oka తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
0: రిఫైన్మెంట్ ఆఫ్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
1: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి అనుభవించాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ యూ రిసీవ్ అండ్ అక్వైర్?
1: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్టాండర్డ్ యార్డ్ స్టిక్?
1: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్షోర్స్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ?
1: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్?
1: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ అందించిన వాడే విఘ్నుడు.
0: ద వన్ హూ అండర్స్టాండ్స్ ద మీనింగ్ అండ్ నోస్ ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ ప్రాక్టీసెస్ అండ్ ఫాలోస్ అడియర్స్ టు దీస్ ప్రిన్సిపల్స్ అండ్ డిలైట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రూలీ ఎ నాలెడ్జబుల్ పర్సన్.
1: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
0: The value of a human being does not totally depend on education.
1: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
0: The culture of life should also accompany.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: What do you mean by culture?
1: మానవత్వంలో ఉండనటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: The culture meant the hidden divinity must manifest, must be expressed in human life.
1: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
0: Life without culture is like a residence without light.
1: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి ఒక గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి ఒక పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
0: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
1: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిదే.
0: కల్చర్ మెంట్ ఇస్ దట్ లైక్ ఎ కైట్ వితౌట్ ఎ స్ట్రింగ్.
1: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
0: నో వన్ కెన్ డిసైడ్ వేర్ దిస్ కైట్ వుడ్ ఫాల్ ఎదర్ ఆన్ బుషెస్ ఆర్ హౌసెస్ ఆర్ రెసిడెన్సెస్.
1: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ కల్చర్ ఈస్ లైక్ ఎ కాయిన్ విచ్ ఇస్ యూస్లెస్ ఫేక్ వన్.
1: ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు.
0: ఎ కాయిన్ విచ్ ఇస్ నాట్ జెన్యున్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్.
1: సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
0: నో వన్ వుడ్ బి రెస్పెక్టెడ్ వితౌట్ కల్చర్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు మానవుడుకు సంస్కారము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
0: నో వన్ కెన్ డిసైడ్ వేర్ దిస్ కైట్ వుడ్ ఫాల్ ఎదర్ ఆన్ బుషెస్ ఆర్ హౌసెస్ ఆర్

0: పర్టికులర్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
1: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
0: We completed 50 years of independence and the government constituted several of the committees.
1: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధమైనటువంటి ఆదేశాలను అందించినాయి.
0: Committees suggested many of the recommendations and ideals.
1: కాని అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
0: They simply made certain suggestions but they have not been followed.
1: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
0: Even this day no one is making an attempt to follow the ancient cultural heritage.
1: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
0: Because of this sort of education system the country is facing restlessness and agitation.
1: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
0: In fact, the education institutions have become centers of agitations and disturbances.
1: Vidya anaga gnanamu ani telusukovatamu.
0: Vidya, the education meant to know.
1: Deenini angla bhashanendu education annaru.
0: This in English language vidya is called education.
1: Education.
0: Education.
1: Ee education anetundi Latin language nunchi kuda vachinatundi padamu educare annaru.
0: Education is the derivative of the Latin language educare.
1: Educare anaga emiti?
0: What is meant by educare?
1: Velupalaku tivvatamu.
0: To pass on, to bring out.
1: Manaku agocharamuga undinatundi danini gochirimpa chesukotame deeniki educare.
0: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
1: Idi laukikamainatundi yokka marpu.
0: This is physical transformation.
1: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయం నందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
0: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is earning daily bread living, other is the life itself in general.
1: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
0: Along with living is also essential to know the goal of life.
1: Rendu netramulu manavuniki enta avasaramo jeevanopadi jeevita paramavadi kudanu rendu shastramulu anetunti ga anupinchayi.
0: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
1: Cycle ku rendu chakramulu enta pradhanamo.
0: Just as the two wheels are essential for a cycle,
1: manavuni yokka jeevita rathamunaku ఈ రెండు కూడాను అంత ఆధారమే.
0: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
0: టుడే ది హోల్ చారియట్ ఈస్ మూవింగ్ ఆన్ వన్.
1: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ సెంటర్డ్ రౌండ్ దిస్ లివింగ్ ఆస్పెక్ట్.
1: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
0: ఇట్ ఆల్సో withers as time passes off.
1: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ withering we become tired.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
0: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: తానెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
1: అది ఏ జీవిత పరమావధి.
0: That is the main goal of life.
1: తన అంతర్భావం నందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయం నందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుపులకు తీవాలి?
0: How to bring out the divinity out of humanity?
1: Thula jagattunandu,
0: in this gross world,
1: manasika simayandu,
0: and in the mental realm,
1: sanghika prabhavamunandu,
0: the social effect,
1: nirantaramu veligeyatvanti satyamunaku pratyaksha swaroopame vidya.
0: The education is the true reflection and the personification.

0: ఆఫ్ ద లైట్.
1: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ ఆస్పెక్ట్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింప చేయాలి.
0: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
1: కాని ఈ నాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
0: But students today consider themselves educated by becoming familiar with the books.
1: ఇది కేవలము superficial knowledge.
0: This kind of textual knowledge is superficial knowledge.
1: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
0: This is not the truth. You should acquire the
1: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
0: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
1: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
0: Today we consider mammon, wealth as God.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
0: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
1: ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
0: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
1: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
0: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
1: ee naadi bharat desham nandu vidya chaala abhivruddhi nindindani viswasistunnaru.
0: We have full faith that education is progressing in bharat today.
1: Emiti ee progress?
0: What is this progress?
1: Neeti niyamalu granthana nilchipoye.
0: The morality and the discipline have confined themselves to books.
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
0: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
1: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
0: ద హ్యాండ్స్ హావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
0: దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఇది ఆ ప్రోగ్రెస్?
0: ఇస్ దట్ ప్రోగ్రెస్?
1: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవియా?
0: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
0: In fact, one harms the person who feeds him, who serves him.
1: Meru chesina vaniki keedu cheyu.
0: In fact, they betray, they harm the person from whom he receives help.
1: Vidya nerpina vanine vekkirinchu.
0: In fact, they make fun of their own teachers who teach.
1: Idi e progress ee naadu vidyayandu.
0: This is the progress in education today.
1: Idi progress ga bhavinchukotam chaala avmanakaram.
0: It's a matter of shame to take this as progress.
1: Idi progress le kaadu.
0: It is not a progress.
1: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయం లోపల ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
1: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
0: ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్
1: సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ ప్రే వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు ప్రధానంగా ఆశించవలసినది సంఘ సంక్షేమమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ షుడ్ ఎస్పైర్ అండ్ వర్క్ ఫార్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ప్రోగ్రెస్.
1: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః.
0: దట్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: సర్వజ్ఞాన సంపన్నః.
0: హి షుడ్ హావ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: సర్వే సమితా గుణై. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
0: దీస్ ఆర్ ది త్రీ మెయిన్ క్వాలిటీస్ of every educated
1: చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
0: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ that would help us to render service to people.
1: Sarve samilita gunaihi. Anni manchi gunamulu kodanu vidyarthi yandu untundali.
0: All virtues should be present in students.
1: Vidyarthi unna sthanamu prashantamainatvanti vatavaranamga untundali.
0: The centers of learning should be peaceful.
1: Pavitramainatvanti yokka sthanamuga untundali.
0: The centers of learning should be sacred.
1: Paropakara sambandhamainatvanti yokka panulato nindi undali.
0: It should be full of activities serving society.
1: Idi ye vidyarthi yokka lakshanamu.
0: This is the quality of a student.
1: కాని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులందు ప్రవేశించడానికి ఏమాత్రమూ అవకాశం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ దోషం ఎవరి? స్టూడెంట్స్ విద్యార్థిదా? కాదు.
0: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
1: అధ్యాపకుడుదా? కాదు.
0: ఆర్ ద టీచర్? నో.
1: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
0: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
1: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
0: ద స్టూడెంట్స్ డు నాట్ హావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ టు ట్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
1: విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు.
0: టీచర్స్ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ సీక్రెట్ పాత్.
1: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
0: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
1: మొదలు విద్యార్థికి నేర్పేటప్పుడు ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
0: Before they teach, every teacher has got to be ideal.
1: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
0: When teachers follow the correct path, the students necessarily follow them.
1: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో వన్ టు వాచ్ హౌ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్, హౌ టీచర్స్ ఆర్ టీచింగ్.
1: ప్రభుత్వము ఒక సంవత్సరములకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
0: ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 crores పర్ ఇయర్ ఆన్ ఎడ్యుకేషన్.
1: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ all to this money? What transformation is coming up? No one knows.
1: Endukosam inni kottu kharchu pettali?
0: Why crores of money should be spent?
1: Deeni phalitham emiti?
0: What is the result?
1: Ye vidhamaina marpu jarugutundadi?
0: What change you notice?
1: Ani vicharan chesetundi vare leru.
0: No one is there to investigate.
1: Kevalam kharchu kharchu kharchu.
0: It's just a matter of expenditure.
1: Kanukane Bharatadesamu ee vidhamaina paristhitiki guri ayindi.
0: It is for this reason Bharat has come to this plight.
1: ఇంతియే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
0: ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
1: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
1: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
0: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
1: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
1: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
1: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైన ఒక మార్గము.
0: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
1: ఇంతియే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
0: టుడే యు డోంట్ ఫైండ్ పేరెంట్స్ ఎంకరేజింగ్ దేర్ వర్డ్స్.
1: మా కొడుకు చదువుకుంటున్నాడు,
0: మై సన్ ఈస్ స్టడింగ్ వెల్,
1: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
0: ఈ సెక్యూరింగ్ హై మార్క్స్
1: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
0: The parent thinks that his son is securing very high marks.
1: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
0: What the parents should expect is not merely greatness.
1: మంచితనమును ఆశించాలి.
0: They should expect them to be good.
1: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
0: Every parent should think like this, that my son should be good.
1: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
0: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
1: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
1: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఇస్ దాట్ ఆఫ్ రావణాసుని.
1: దుర్యోధన యొక్క గ్రేట్నెస్,
0: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
1: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్,
0: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
1: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
0: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
1: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
0: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
1: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
0: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
1: అది జీర్ణం కాలేదు.
0: దేర్ఫోర్ హి కుడ్ నాట్, హి వాస్ నాట్ అసిమిలేటెడ్.
1: కుడ్నటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
0: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
1: 24 విద్యలంతా కూడాను రాములు కూడాను నేర్చాడు.
0: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు
1: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
0: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
1: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we should put into practice all our
1: education.
0: We should make proper use of
1: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
0: We should aspire for the welfare of the society.
1: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
0: Then only our education will be respected.
1: సత్శీలవంతులు కావాలి.
0: We should be one of character.
1: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
0: Naturally, you find a glow, the brilliance on the face.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
0: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యుల్ బి పవర్ఫుల్.
1: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
1: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అది నిజమైనటువంటి యొక్క విద్య.
0: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
1: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ us anyway.
1: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
0: వి గెట్ డిగ్రీ.
1: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
1: ఏమిటి దీని వెల?
0: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
1: దీనిలో ఏ మాత్రము విలువలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ నో ప్రైస్.
1: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
1: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం ఏమింతమో పాట పడుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
1: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
1: ఈ పొట్టను నింపుకోవడం పశుపచ్చి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
0: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
1: అవి ఏమి చదివినాయి?
0: What education?
1: ఏ కళాశాలకు పోయినాయి?
0: Which college?
1: ఏ యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నాయి?
0: What university degree they received?
1: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
0: Not merely filling the
1: గుణములను పెంచుకోవాలి.
0: We should improve our quality.
1: ఈనాటి విద్యార్థులందరి కూడాను
0: ద మోడర్న్ స్టూడెంట్
1: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Therefore, the modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chalimi the friendship.
1: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
0: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
1: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
1: సద్గుణ

0: కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
1: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: The quality of life doesn't not improve anyway.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో.
1: With all the umpty number of knowledge, without quality,
0: ఫలమదేమి వాణి విలువదేమి.
1: What is the result? Where does the value lie?
0: ఇవి కాదు మన విలువలు.
1: These are not the value.
0: గుణమే మన విలువ.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: ABCD మొదలుకొని జెడ్ వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజం ఒక భారము.
1: It is a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యధ.
1: Also it's suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There is no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society happy.
0: సర్వలోక సుద్విత్తంతో ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనిటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if you cannot render service.
0: ఎవ్వరు చూచినా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: We find selfishness everywhere in everybody.
0: ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: కనుకని ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేటప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
1: Unless the selfishness totally driven out, you cannot have sacred love.
0: విద్యార్థినియులారా,
1: students, boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: లేనిటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
0: వినయము లేని విద్య
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
0: సత్యము లేని మాట
1: అండ్ వర్డ్ వితౌట్
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్ థింగ్స్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్
0: డిస్క్రిమినేషన్ వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, this humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not an animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడాను మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ అన్ అనిమల్.
0: భయపెట్టేది మృగము భయపడేది మృగము.
1: అండ్ దేర్ ఫోర్ ఇస్ అనిమల్ దట్ ఫ్రైటన్స్ ఇట్ ఇస్ అనిమల్.
0: మానవుడవు.
1: వీ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: నీవు భయపడకూడదు భయపెట్టకూడదు.
1: యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
1: టుడే వీ ఫైండ్ ఫియర్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువలు మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ద మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
0: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనేటువంటి దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్ ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్ టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సచ్ స్టూడెంట్స్.
0: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్
0: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడా ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడా ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఈ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సంస్థ యందు ఈ పేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాము.
1: వీఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ద సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యూ విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ స్టడీ.
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు యందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కతో నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తూ ఉంటుంది.
1: దో భగవాన్ డస్ నాట్ సే ఓపెన్లీ అండ్ పబ్లిక్లీ, భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్.
0: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్,
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience, father you shouldn't be like that.
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
1: ఈ
0: చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు.
1: From top to toe, he's full of doubts.
0: వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, intelligent man has no self confidence.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహము యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: That is really the
0: అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: The adherence to truth and following the path of dharma have been totally misunderstood.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: And in fact the ancient Vedic knowledge is totally gone and lost.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: Therefore we have to revive the ancient sacred texts.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop that sacred thoughts more.
0: కనుక పిల్లలు యందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: Guna sampadana kavali.
1: You should all
0: gunam leni chadu chadivina bratuke kaadu.
1: And education without character is no life at all.
0: Adi nijamainatundi manava bratuku kaadu.
1: Is not a human life.
0: Pashu bratuku.
1: It is the life of an animal.
0: Manavudiga jeevinchavalante the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Anaga hudayamu mata chetalu moodinti yokka ekatvam kavali.
1: There should be total harmony and unity of thought, word and deed.
0: Idi ee nijamaina manavuniki pradhanamaina gunam.
1: This is the main chief human quality.
0: Aa gunam undinappude veedu manavudu anipinchukovadaniki veelavutundi.
1: When he has got this human quality, he is entitled to be called a human.
0: Atti praveshinchadaniki avakasham ledhu.
1: Today there is no scope for such thing.
0: Emi leni burralona emaina chercchavachchu.
1: If the head is empty, you can stuff it with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదం నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరి
0: బుద్ధిలో తలలుండే.
1: యు ఫైండ్ ది
0: దూరులు విను చెవులుండే
1: అండ్ ది
0: పంచి చూచు కనులుండే పంచి చూచు కనులుండే
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో
0: పంచల విను మనసుండే
1: అండ్ ద మైండ్ దట్ బిట్రే
0: వంచిత గుణ చిత్తముండే
1: అండ్ ద హార్ట్ దట్
0: వంచించే పలుకుండే
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది
1: హౌ డు యు ఫైండ్ జస్టిస్
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్
0: కారణం ఏమిటి వంచే పలుకులు ఉంటా ఉన్నాయి
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్
0: అందరూ మానవులుగానే రూపొందుతారు
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్
0: దున్నపోతు తల మీద రెండు కొమ్ములు ఉన్నవి
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా
1: డూ యూ థింక్ ది హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో వుడ్ వాల్యూ
0: అది కొమ్ములే ఇది
1: కొమ్ములే ఆఫ్ ఎన్ ఎలిఫెంట్
0: ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు
1: ద వాల్యూ ద టస్క్స్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఇస్ మచ్ మోర్ దాన్ హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో
0: పక్షులన్నీ చిలుకల వల్ల పలుకునా
1: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ దట్ ఆఫ్ ఎ పారెట్
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా
1: డూ యూ ఎక్స్పెక్ట్ ఆల్ ఇన్సెక్ట్స్ దట్ ఫాల్ ఆన్ ద ఫ్లవర్ కెన్ ఎవర్ బి ఎ బటర్ఫ్లై
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an elephant.
0: మానవునికి హృదయమే ముఖ్యము
1: దేర్ఫోర్ ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్
0: హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్
0: దివ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి
1: స్పీక్ డివైన్ వర్డ్స్
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి
1: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్
0: చేతులు అందం ఏమిటి
1: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్
0: దానమే అందము
1: చారిటీ ఇస్ ద బ్యూటీ
0: నోటికి అందమేమిటి కంఠమునికి అందమేమిటి
1: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్
0: దానికి మాటనే అందము
1: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్
0: తల్లిదండ్రులను గౌరవించండి
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్
0: సమాజాన్ని ఉద్ధరించండి
1: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్
0: తోటి మానవులకు సహాయం చేయండి
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్
0: ఇది నిజమైనటువంటిది
1: This is the truth.
0: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు
1: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్
0: కనుక మన బుక్ ఏమిటి టెక్స్ట్ బుక్
1: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్
0: నేచర్ ఏమన్న టెక్స్ట్ బుక్
1: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు
1: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్
0: నీకు గురువు కావాలా
1: డూ యూ వాంట్ ఎ గురు
0: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు
1: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు
0: నీ హృదయమే నీకు గురువు
1: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్
0: నీకు ఒక స్నేహితుడు కావాలా
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్
0: మంచి స్నేహితున్నాడు
1: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: ఫ్రెండ్ అతనే దైవమే నీ స్నేహితుడు
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే
1: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్
0: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది మంచి పొజిషన్ ఉంటుండాది దాని వల్ల అందరూ చేరుతుంటారు హలో హలో
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: అతని కాదు నిజమైన స్నేహితుడు.
1: He is not a true friend.
0: దైవమే నీ స్నేహితుడు.
1: God is your real friend.
0: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
1: Develop friendship to go with God.
0: ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయాలి.
1: Examine everything in this world.
0: ఆ అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాలని అందుకోవాలి.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు
1: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్
0: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా
1: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ
0: ఏం చేసినావు ప్రపంచానికి
1: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్
0: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నాడు
1: Today every man will think like this, I acquired this degree, what is it I am going to be rewarded?
0: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
1: Never think of income out of the society.
0: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
0: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
1: In what way am I going to help my family?
0: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
1: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి
1: యు హావ్ టు ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ దిస్ ఫీలింగ్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యు
0: ఉద్యోగాల కోసం కాదు చదువు
1: యువర్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్
0: విద్య విజ్ఞానం కోసమని
1: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్ఞానం
0: కృషి కూటి కోసమని
1: అండ్ యు మేక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్
0: కాదు కాదు
1: ఇస్ నాట్ సో
0: కూటి కోసం కాదు విద్య
1: ఇస్ నాట్ ఫర్ ఫుడ్
0: విద్య విజ్ఞానము కోసమని
1: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫర్ విజ్డమ్
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అక్వైర్ దట్.
0: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
1: We should move one among the people with all feeling of unity. We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
1: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
1: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయం యొక్క సంస్కృతి కూడాను.
1: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
1: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
1: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
1: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
1: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
1: You know what's happening all the world over.
0: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
1: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
1: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
1: ఐ రిసీవ్ 20,000 రూపీస్.
0: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ వర్కింగ్.
0: ఇది దేశ ద్రోహమే కానీ దేశ ఉపకారం కాదు.
1: యువర్ వర్క్ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు 20 రూపీస్. యువర్ చీటింగ్ ది కంట్రీ.
0: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ ఇఫ్ హి వర్క్స్ ప్రపోర్షనేట్.
0: జీతాలు మాత్రం దండకి తీసుకోవటం, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
1: ఇఫ్ యు రిసీవ్ హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యూఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనమే.
1: If you don't think like this, what is the fun of doing a job?
0: It is education kaadu, agitation.
1: It is not education, it is agitation.
0: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
1: You should never step in the direction.
0: కష్టపడి పని చేయాలి.
1: Work hard.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
1: Work proportionate to the salary.
0: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
1: And then you will have your conscience.
0: అది మీ కాన్షియన్స్ పవిత్రత.
1: It is satisfaction to one's own conscience.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్,
0: మా విద్యా విధానం నందు,
1: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
1: there may be any type of student here,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
1: In a month's time, a student becomes an ideal student in our institution.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
1: They don't need long time.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
1: They develop pious qualities, has to be ready to teach others.
0: సద్గుణములు,
1: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ఏ ముఖ్యమైనటువంటిది.
1: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
1: Without virtues, what is the fun of studying?
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
1: Therefore, students, boys and girls, should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
0: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు పలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
1: ద గర్ల్స్ ఆఫ్టర్ దే గెట్ మ్యారీడ్ అండ్ వెన్ దే గో టు స్పెండ్ టైమ్ విత్ దేర్ ఇన్ లాస్ దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ సో దాట్ దే వుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వేర్ ఫ్రమ్ దే ఆర్ గ్రాడ్యుయేట్.
0: పలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ, మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
1: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
0: Ninnu kanna talli, mother-in-law.
1: Mother-in-law is mother-in-law.
0: Nee kanna talli, mother-in-law.
1: Your own mother, physical mother, is mother-in-law.
0: Kuchukunnatunte mother-in-law.
1: And the other one is mother-in-law.
0: And law lo love.
1: There's love in law.
0: Ee love lo law.
1: And there's law in this law.
0: Kadagatti rendittu kuda love e pradhanam.
1: So for both, love is important.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తినే మాకు తగినటువంటి ఆనందం.
1: దట్ గుడ్ నేమ్ మేక్స్ అస్ హ్యాపీ.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
1: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
1: యూ మే గో ఎనీవేర్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ మంచి ఆనందం.
1: దట్ గివ్స్ అస్ హ్యాపీ.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ దట్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్
1: యు నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
0: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
1: ఫ్రమ్ హైయర్ సెకండరీ స్కూల్ 150 స్టూడెంట్స్ అపియర్ ఫార్ ది సెంట్రల్ ఎగ్జామినేషన్.
0: ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్.
0: ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: నేను మా పిల్లల్ని అడిగాను, మీరందరూ కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెమ్, సిన్స్ ఆల్ ద 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్?
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్లు వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతకును సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింపు చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థులు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ వై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకరుల వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగడపటికి మార్గంలో నిశ్చేదింటి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనము దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రతి ఒక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ దిస్ థింగ్
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: You should maintain that kind of equanimity in times of profit and loss, victory and defeat.
0: కనుక దీనికి దుఃఖము కాని ఆనందం కాని ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంజ వేస్తూ పోవాలి.
1: Neither should you feel sad nor elated. You should face the life with all the courage and valor.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ అవర్ స్టూడెంట్స్ టు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, వర్క్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీబడీ అండ్ బ్లెస్సింగ్ ఎవ్రీవన్ ఆఫ్ యు.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయం.
1: అనదర్ అడ్వైస్ టు స్టూడెంట్.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ ర్యాంక్.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ మార్క్స్.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: బట్ డోంట్ గెట్ ఎనీ రిమార్క్.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ సెక్యూర్ ర్యాంక్స్.
0: బ్యాంకులు మాత్రం తేకకూడదు.
1: But don't be blank any time.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: This one Bhagwan expects from you.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: You don't bring such a thing from me.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: Astiram yavanam dhanam. ఈ యవనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరము, స్థిరములు కావు.
1: యూత్ అండ్ వెల్త్ యాజ్ వెల్ ఆర్ ఫ్లీటింగ్, దే పాస్ బై లైక్ క్లౌడ్స్.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.

0: మానవ జీవితంలో సత్యమైన నడత, సత్కీర్తి ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్, వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ ఎట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: గొప్పని చదువరులను.
1: Those that follow that school of Ganapati, they claim that Ganapati is the only Lord, while all educated feel that Sharada is the highest deity.
0: అల్లా గనుండంచు అల్ల తురకలు చెప్ప మాకు క్రీస్తువటంచు క్రైస్తులన.
1: Muslims claim that Allah is the mightiest Lord, while Christians say Christ is the Lord.

0: వీర గొప్పని మహావీర గొప్పని బుద్ధులనగా
1: ద బుద్ధిస్ సే లార్డ్ బుద్ధ అండ్ జైన్స్ సే దట్ మహావీర్ ఈజ్ గ్రేట్.

0: నాకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే

0: that God is truth, that God is righteousness, that God is peace, that God is love.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవ జీవితంలో భిన్నత్వాన్ని దూరం చేసి
0: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలీజియన్స్.
1: అతడే సత్యము, అతడే ధర్మం.

0: జీవితము ఆదర్శవంతమైన జీవితముగా మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ది సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ది గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకుని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు దూతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది.
1: If our minds are good, which religion is bad?
0: వినుడు భారతీయ వీరసుతుడ.
1: Oh valiant son of Bharat, listen to this.
0: నీతి నిజాయితీ, ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ డివినిటీ.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC బిఫోర్ క్రైస్ట్ జూస్ లివ్డ్.
0: అయితే ఈ యూదులు ఎందే ముస్లిం మతము, క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: హౌఎవర్ అమంగ్ జూస్ దేర్ వర్ రిలీజియన్ సచ్ ఎస్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: పీపుల్ ఆఫ్ దట్ ల్యాండ్ దే ఆర్ ఆల్ జూస్.
0: ఇస్లాములకు, క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: దట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బోత్ ది రిలీజియన్స్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: ద లాంగ్వేజ్ హిబ్రూ లాంగ్వేజ్ వాస్ వెరీ ప్రామినెంట్.
0: హిబ్రూ
1: వెరీ ప్రామినెంట్.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: దిస్ హిబ్రూ లాంగ్వేజ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు అవర్ సాంస్క్రిట్.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ

0: జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: In those days, all believers of God entertained sacred thought with their mind fully concentrated on God.
0: వారికి మరొక దైవం లేదు.
1: They have no other thought.
0: లూ, బెల్, టేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: They made palms, low, bell, and started worshipping those images.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకుని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి ఒక మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: These deities are of their own imagination. They worshipped with their heart and soul and spent their life.
0: ఆ మతములో పురుష స్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు.
1: ఇబ్రహం. There's one masculine by name Ibrahim.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: యోసఫ్ belongs to that progeny.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: యోసఫ్ దెన్ ఈజ్ జోసఫ్ నౌ.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: దే వర్ కార్పెంటర్స్ ఇన్ దోస్ టైమ్స్ అండ్ క్యారీడ్ అవర్ లివింగ్.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: దేర్ అట్ దట్ ప్లేస్ దేర్ ఇస్ వన్ లేడీ బై నేమ్ మరియా.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: దట్ మరియా టుడే ఇస్ కాల్డ్ మేరీ.
0: యోసఫ్ జోసఫ్, మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చారు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఫ్యామిలీ డెయిటీ ఇబ్రహం అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ 350 ఇయర్స్.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ద డివినిటీ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ.
0: భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: దేర్ ఫెయిత్ ఇస్ దట్ గాడ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ ఇన్ 6 డేస్ టైం.
0: మొదటి దినము,
1: ఫస్ట్ డే,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: ఫస్ట్ డే ద బ్రిలియన్స్ లైట్ ఇస్ క్రియేటెడ్.
0: రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు.
1: సెకండ్ డే ద విండ్ అండ్ ద క్లౌడ్.
0: మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: థర్డ్ డే సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ క్రియేటెడ్.
0: నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: ఫోర్త్ డే ఎర్త్ అండ్ ఓషన్ ఆర్ క్రియేటెడ్.
0: ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు.
1: ఫిఫ్త్ డే ఫిష్ అండ్ బర్డ్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఆరవ దినము పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: సిక్స్త్ డే ది అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ క్రియేటెడ్.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: గాడ్ టుక్ రెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్రూత ద 7th డే.
0: దానిని సండే అని చెప్పారు.
1: దట్స్ కాల్డ్ సండే.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: సండే ఇస్ ద గుడ్ డే వెన్ దే ప్రే టు గాడ్.
0: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: ద క్రిస్టియన్స్ అటెండ్ చర్చెస్ ఆన్ సండే ది సెబత్ డే అండ్ ఆఫర్ ప్రేయర్స్.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను, ప్రభావం చేతను, దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోజఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: యే మీన్స్ వన్.
0: సు అనగా పవిత్రము.
1: సు మీన్స్ సే దట్ విచ్ ఇస్
0: పవిత్రము. ఒక్కటే ఈ జగత్తునందు.
1: ఇట్స్ ద సాంక్టిటీ విచ్ ఇస్ వన్.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినములకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయములు చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: సర్వీస్ అన్ టు ద పేరెంట్స్ ఇస్ రియల్లీ ఐడియల్.
0: ఎందు నిమిత్తమై?
1: వై?
0: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్, దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: ది బ్లడ్, ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
0: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
0: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలంలో చేరాడు.
1: At the age of 11 he stepped into Jerusalem.
0: ఈ జెరూసలంలో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: Mother was very much worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడాను జరుగుతూ వచ్చాయి.
1: Violence was there.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: He prevented violence and with it, and thought that God dwells in everyone.
0: O prajalara,
1: O people,
0: meeru upakaram cheyataku veelu kaanappatiki ooruku kurchondi ante kaani apakaram maatram cheyakoodadu.
1: He said so. O people, if it is not possible to help, keep quiet, never harm anybody.
0: Help ever, hurt never.
1: This was his message. Help ever, hurt never.
0: ఇది అన్ని మతములు యందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధలు ప్రజల యందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick and
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయం చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హెస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కూడాను పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయమునందు ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్స్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
0: ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: This group is called Protestants.
0: Protestant ante dani edurukuneetundi varu ani dini artham.
1: As they protested, they are Protestants.
0: Kanukane dini yokka yudu tattvam lopala rendu tegaluga maaripothu vachindi.
1: So among Jews, these are the two groups.
0: Catholics, Protestants.
1: Catholics and Protestants.
0: Ivi kramakramena kramakramena perigi ee bhedamulu ee dveshamulu dini dina abhivruddhi pondutu vachayi.
1: The difference of opinion has increased day by day.
0: దానివల్ల జీసస్ యేసు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
0: ఈ విధముగా మత కల్లోలములు కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: Like this, religious conflict and fighting was on ever on the rise.
0: Indulo konni 250 tagalaga maaripothu vachayi.
1: There were 250 schools of thought, divisions there.
0: Deenilo ee yokka konni konni desamulu yokka sambandhalu kuda cheripothu vachayi.
1: They also monopolized certain countries.
0: Yudullo ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్
0: సైడ్, లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురల్లీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్ రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: He himself declared first that he is
0: నేను మాత్రమే కాదు అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజరే.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: Aithe Yesu ee satyanni abhirudhiga avinchukuntu poyadu.
1: But Yesu propagated this truth only.
0: Modatu, I am the messenger of God annadu.
1: The first declaration is, I am the messenger of God.
0: Tadupari, I am the son of God annadu.
1: The second statement is,
0: samipaniki pothu vachadu bhagavantunaku.
1: The son of God indicates proximity.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: It only means there's intimate relationship between father and the son.
0: మరొక పర్యాయం సాధన సల్పుతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my Father are one.
0: Tadupariye, Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: Ivi anni matamulu yendu kudanu unnatundi yokka siddhantamule.
1: These are the principles present in all religions.
0: Adi Hinduulu yendu kudanu, dvaitamu, visishtadvaitamu, advaitamu ani kudanu, ee moodinti yokka arthamulu nenu nirupistu vachindi.
1: The Hinduism also advocates these three, dualism, qualified non-dualism and non-dualism.
0: Person dintlo pilukodanu, I am in the light, the light is in me, I am the light, aneetundi ee moodu tegalike samanavayam bhavistu vacharu.
1: The Persian concept also reveals the same, I am in the light is in me and I am the light.
0: Sarva matamula yokka samanvayanni prabodhistu, sarva manamula yokka ekatvanni అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ టు ఎస్టాబ్లిష్ అండ్ టు బ్రింగ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పార్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టకడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: We don't understand this philosophy clearly and we give ample scope for divisions and we completely ruin, burn to flame the human value and the quality.
0: ఈ నాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people but we don't follow their command.
0: కానీ మనము ఈ యొక్క జన్మోత్సవం జరుపుకోవటం గొప్పతనం కాదు.
1: There's nothing great in celebrating the birthday.
0: వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆదేశాలను మనం ఆచరణలో పెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: ఈ జీసస్ చెప్పినటువంటివన్నీ కూడాను సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: Aithe indulo chaala 1530 samvatsaramulu kindata undinatvanti matter nantha probe chestuntu vacharu.
1: They collected all the matter that existed prior to 1530.
0: Ivi 530 lopala oka England lopala pratyekamainatvanti oka book nu rasaru.
1: All that was composed into one book there in England.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్కుగా చేసి రష్యన్స్ బ్లాక్స్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: Russians made it a small book and kept there near the Black Sea in safe custody.
0: ఆ చిన్న దాని ఉంటే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: In the tiny book, everything is written there.
0: ఇది ఆ బుక్కు.
1: This is that book.
0: This is the book.
1: This is the book.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైన చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద డివినిటీ.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మన యందు ఆవిర్భవించాలి.
1: టు నో ద డివైన్ వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarva dhammam parityajya mam ekam saranam vraja అంతం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచ అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క వృత్తి లోపల ఇమిడ్చి వచ్చారు.
1: మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఈజ్ రైట్ ప్రెజెంట్ హియర్ ఇన్ ద బుక్ మార్క్.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: The essence of all religions is one.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: Surrender is the main duty of everyone.
0: సరెండర్ అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you is present in me.
0: దేహములు భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క బెలూన్లు వంటివి.
1: బాడీస్ ఆర్ లైక్ బెలూన్.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: దే ఆర్ లైక్ బల్బ్స్.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: ద కరెంట్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ బల్బ్స్ ఇస్ వన్.
0: కలర్స్ డిఫరెన్స్.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ కలర్.
0: వోల్టేజ్ ఇస్ డిఫరెన్స్.
1: వోల్టేజ్ డిఫర్స్.
0: కానీ కరెంట్ ఒక్కటే. ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ద కరెంట్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకొని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: monkey.
1: Don't
0: follow the mind. Don't follow the body. Follow the conscience and
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన conscience ని మనము ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: సత్ చిత్ ఆనందం.
1: Three aspects, సత్ చిత్ ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself to Mahout because of that iron rod.
0: ప్రపంచమంతా మన యందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అది ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: ఫ్రీ విల్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుకనే అట్టి దివ్యత్వమునికే ఫ్రీ విల్ అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహము యొక్క బలము, ధనబలము, భుజబలము, బుద్ధి బలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bhagavantuni pondalante.
1: In order to acquire divinity.
0: Manalo unnatundi divyatvanni manam darshinchalante.
1: In order to find out the divinity within us.
0: Ninnu neevu telusukovalanukunte.
1: If you want to know yourself.
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్.
1: ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రచారం చేయవచ్చును.
1: యూ కెన్ ప్రొపగేట్.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: That will never be permanent.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: You can propagate by practicing what you say.
0: Through practice.
1: Through practice.
0: అదియే ప్రధానమైనటువంటి ఒక ఇది.
1: That is the fundamental thing.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: When you practice and enjoy, others will follow you.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: You say something and act in a different way.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: So nobody would ever believe you.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: Doesn't matter even if you don't propagate, but practice it is enough.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: Today most essential thing is practice.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ tells to our students repeatedly.
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: There are five forms of knowledge.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: As an effect of Kali age, we find bookish knowledge increasing.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: This bookish knowledge is the superficial knowledge.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: But general knowledge is a big zero.
0: Common sense zero.
1: Common sense is zero.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: There is discrimination
0: knowledge. కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: But that discrimination knowledge,
0: that is not fundamental discrimination.
1: Is not anyway fundamental discrimination.
0: ఈ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ నీలో వస్తుంది.
1: When once you exercise fundamental discrimination, you'll develop practical knowledge.
0: ఫండమెంటల్ అనగా ఏమిటి? నా యందు, నీ యందు, వారి యందు, వీరి అందరి యందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ, ఈ ఆత్మనే సర్వుల యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: తుచ్చమైనటువంటి నీటి బుడగ వంటి ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఇస్ సో మీన్, విచ్ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, హీ హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: సెల్ఫిష్నెస్.
1: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
1: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్, వీ షుడ్ డెవలప్ దిస్
0: మానవత్వమైనటువంటిది మతంగా మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
0: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
0: రియలైజ్ రిలీజియన్.
1: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: రియలైజ్ అంటే ఏమిటి? రియలైజ్ చేయాలి.
1: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
0: హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: You have to realize what you are. Who am I? Who am I?
0: నేను దేహమా?
1: Am I the body?
0: కాదు.
1: No.
0: నేను మనసా?
1: Am I the mind?
0: కాదు.
1: No.
0: నేను బుద్ధియా?
1: Am I the intellect?
0: కాదు.
1: No.
0: నేను ఒక సెన్సెస్?
1: Am I the senses? No.
0: ఇవేవి కాదు.
1: None of these.
0: నాది ఈ దేహము.
1: This body is my body.
0: My body meaning అనగా, who is this my?
1: When you say my body, then who is this my?
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: My body means body is separate from me.
1: When you say my body, body
0: is separate
1: from
0: you.
1: Me. Then who are you?
0: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ, మైండ్, సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
1: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
0: Wife,
1: and you are the
0: children,
1: master.
0: Children, bandhavulu, mitru, antakudu, madhyalo vachetundi, passing clouds, passing clouds.
1: Wife, children, friends, relations are like passing
0: before
1: clouds.
0: Before marriage, who is wife, who is husband?
1: Prior to the marriage, who is the wife and who is the husband?
0: Before birth, who is the son, who is the mother?
1: Before the birth, who is the son and who is the mother?
0: ఇవంతా మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
1: ఇస్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
0: నాట్ లవ్, నాట్ లవ్, నాట్ లవ్.
1: ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ లవ్.
0: అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
0: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
1: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అదే రియల్ లవ్.
1: దాట్ ఈస్ ద రియల్ లవ్.
0: బిఫోర్ బర్త్ ఇస్ లవ్.
1: Before birth there is love.
0: After death is love.
1: After death there is love.
0: Living time is love.
1: During lifetime there is love.
0: Trikala bhajyam satyam. This is omnipresent love.
1: This love is indivisible, that remains the same in all the three periods of time.
0: అలాంటి లవ్ మనం డెవలప్ చేసుకోవాలి.
1: We have to develop that divine love.
0: ఈ మధ్యలో కలిపోయే మేఘముల వంటి యొక్క ప్రేమను పెంచుకొని తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: The attachment that has come in between on the way of life, like a passing cloud.
0: Biggest foolishness.
1: We have forgotten the divinity. That is the biggest foolishness in humanity today.
0: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
1: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
0: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
1: డ్యూటీ ఇస్ గాడ్.
0: వర్క్ ఇస్ వర్షిప్.
1: వర్క్ ఇస్ వర్షిప్.
0: ఈ రెండింటి యొక్క భావంతో డూ యువర్ డ్యూటీ.
1: విత్ దీస్ టూ ఫీలింగ్స్ డూ యువర్ డ్యూటీ. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
1: డోంట్ డూ ఇట్ విత్ అటాచ్మెంట్.
0: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
1: యు గాట్ ద రైట్.
0: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
0: ఈ కర్మకాయం నిమిత్తమే కాలం వచ్చింది.
1: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
0: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ గుర్తించినటువంటి వాడే యేసు.
1: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
1: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
1: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక పర్వతం పైన కూర్చొని
1: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
0: తల్లి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
1: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కూర్చున్నాడు 12 దినములు.
1: He sat there for 12 days.
0: ఏమిటి ఈ అటాచ్మెంట్?
1: What is this attachment?
0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it came?
0: అని బాగా యోచన చేశాడు.
1: He inquired thoroughly.
0: మనం పెంచుకున్నదే.
1: It's one of our own making.
0: కానీ this is not God's gift.
1: But it's not God's gift.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: This attachment is not God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: Bliss is God's gift.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: God's gift is peace.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: God's gift is truth.
0: That is God's gift.
1: That is the God's gift.
0: ఇవంతా మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: All the rest are passing clouds.
0: దీనిని భగవద్గీత యందు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: No wife, no family, no wealth whatsoever, be careful.
0: ఎవరు సన్ను ఎవరు బిడ్డ ఎవరు తల్లి ఏ మాత్రము దేహానికి దేహానికి సంబంధమే.
1: It's only body connection. Actually speaking, who is the mother? Who is the son?
0: నేను తల్లి నుంచి వచ్చానని భావిస్తున్నాడు చాలా మూర్ఖుడు.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: కాబట్టి through mother. అందరు through mother నుంచి వచ్చిన వాళ్ళే కానీ not from mother. From God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and fatherhood of God.
0: క్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
1: Gradually they become unified.
0: Father property లో సన్నుకు రైట్ వచ్చేస్తుంది.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: So we have to fight for that right.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవం సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన.
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇస్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: ధ్యానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇస్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యు థింక్ యు ఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యు మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డూ యూ థింక్ దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యు సే దట్ యు మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్
0: ఫ్రమ్. నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సెపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సెపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంట్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంట్.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్, ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవభావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Truth, daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Truth, daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: లవ్, లవ్, లవ్, లవ్. లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: Therefore we should live in love continuously.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: హీస్ బిలవెడ్ టు గాడ్.
0: గోమద్ భక్త, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: And here this book contains that saying that he is beloved to me, to God.
0: Evadu premato untunnado daiva premanu aashistu vaade naaku nijamainatunti yokka mitrudu.
1: The one full of love is a friend of God.
0: Kaani ee naati friends chaala viruddhamainatunti friends.
1: Friends of today, they act in a contradictory way.
0: Vaatlo money undi.
1: There's money in the pocket.
0: Father position baga undi.
1: Father is comfortable. Hello, in position.
0: Hello, hello, hello. Hundreds of friends anta vastaru.
1: You will have hundreds of friends saying hello, hello.
0: Pocket lo money ledu.
1: Pocket is empty.
0: Father position poyindi.
1: Father lost his position.
0: No goodbye. Goodbye kuda chepparu vaadu.
1: No one would ever say even goodbye.
0: Ida mana friendship.
1: Is that friendship?
0: God is not like that.
1: God is not like
0: God
1: that.
0: God is always with you, in you, around you.
1: God is always with you, in you, around you.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈజ్ గాడ్.
1: సో యాక్చువల్లీ స్పీకింగ్ రియల్ ఫ్రెండ్ ఈజ్ గాడ్.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘం వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: మెనీ ఫారినర్స్ హావ్ కమ్
0: హియర్. మార్పు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎ చైల్డ్.
0: After 10 years he is boy.
1: After 10 years we call him a boy.
0: After 30 years he is man.
1: After 30 he is a man.
0: After 75 years he is grandfather.
1: After 75 years he is a grandfather.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: Adi a fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person is
0: present. Child. Atane boy. Atane man. Atane grandfather.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
1: So at the beginning God has a form.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్.
0: మరీ కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ. వెల్,
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఫోర్
1: వైవ్స్. ఫోర్ వైవ్స్.
0: ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: హి రీడ్స్ సో మెనీ గుడ్ బుక్స్.
0: ఫోర్త్ వైఫ్
1: ఇస్ ద మోడర్న్ వైఫ్.
0: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆమెకు.
1: షీఈస్ ఆఫ్టర్ మోడర్న్ ఫ్యాషన్, ఫ్యాషనబుల్ శారీస్, ఫ్యాషనబుల్ జ్యువెలరీ.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్ళాడు.
1: దిస్ రిచ్ మ్యాన్ వెంట్ ఆన్ ఎ మిషన్ టు అమెరికా.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: దేర్ హీ డిడ్ కంప్లీట్ హిస్ వర్క్.
0: ఇంకా పూర్తి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ పోస్ట్ పోనింగ్ హిస్ రిటర్న్.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: దెన్ హీ రోట్ ఫోర్ లెటర్స్ టు హిస్ వైవ్స్.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏం కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ రిటర్నింగ్ నెక్స్ట్ వీక్, రైట్ టు మీ వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ.
0: పంపించమన్నాడు.
1: హి వాంటెడ్ ది ఫ్యాక్స్ మెసేజ్ టు బి సెంట్ ఇమీడియట్లీ.
0: ఈ ఫోర్త్ వైఫ్ ఉంటుండాది, మోడర్న్ గర్ల్.
1: ద ఫోర్త్ వైఫ్ మోడర్న్ గర్ల్.
0: ఆమె రాసింది, ఆ దేశం లోపల మంచి లేటెస్ట్ శారీస్, లేటెస్ట్ జ్యువెల్స్ ఏమైనా ఉంటే తీసుకుని రా అన్నాడు.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, akkada mahaneeli yokka charitram emaina unte adi okati teeskunra andi anindi.
1: Second wife wanted books with full of information, biographies of noble people.
0: Moodo bhari cheppindi, naa yokka rogamto nenu bharinchukolekapothunnanu, నాకు ఈ రోగాలకు తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సెడ్,
0: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి, అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: Inka rendo wife chesinaatundi aa grandhalanta teesukochi aamiki ichchadu.
1: And all books are handed over to second wife.
0: Moodo wife akkada aamiki taginaatundi mandulu teesukoni ichchadu.
1: And to third wife he handed over medicines latest.
0: Inka first wife daggara poi aayam daggane intlo unnadu.
1: And then he started staying with the first wife.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైస్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
1: వై డు యూ స్టే దేర్, వై నాట్ విత్ us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైపులు ఉంటుంటే శ్రీరామచంద్రుని అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామా బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బెరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హి సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్, శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ, ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు, ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా, జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వాళ్ళకి, భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపం అయిపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే, ఓ గాడ్ వీ వాంట్ యూ, హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఏ ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్
0: ఇంపార్టెంట్. తానే ముఖ్యము.
1: గాడ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ, యూ విల్ హ్యావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ప్రే ఫర్ గాడ్.
0: మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: బికాజ్ వీ ఆర్ ఫ్రమ్ గాడ్, వీ షుడ్ బి బ్యాక్ టు గాడ్.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: సో మెనీ అసెంబ్డ్ హియర్.
0: ఎక్కడి నుంచి వచ్చారు?
1: జర్మనీ,
0: జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ అక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: యు బిలాంగ్ టు డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: దో యు ఆర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ వెన్ వన్స్ ద మనీ ఇస్ ఓవర్ యు హావ్ టు గో బ్యాక్.
0: అండ్ వీసా అయిపోయేటప్పటికే వెళ్లిపోవాల్సి వస్తుంది.
1: ద మూమెంట్ వీసా ఎక్స్పైర్స్ యు మస్ట్ రిటర్న్.
0: కానీ దగ్గర ఉండడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు బి హియర్ ఆల్వేస్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: మనం టెంపరీగా కొంతకాలం ఉండిపోవటం కాదు.
1: ఇట్స్ నాట్ లైక్ ఎ టెంపరీ స్టే.
0: పర్మనెంట్ వీసా సంపాదించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ వీసా.
0: అది ఏ గ్రేస్.
1: దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. ఇస్ పర్మనెంట్ వీసా.
0: లవ్, లవ్, లవ్.
1: దట్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ లవ్, లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమను సంపాదించుకుంటే పర్మనెంట్ గా అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ యూ విల్ హ్యావ్ పర్మనెంట్ వీసా.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దట్ లవ్.
0: ఆ ప్రేమను 10 మందికి పంచుకోండి.
1: షేర్ ఇట్ విత్ పీపుల్.
0: ఆ ప్రేమను 10 మందితో అనుభవించండి.
1: యు ఆల్సో ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫెలో పీపుల్.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: దిస్ లవ్
0: వన్ వే ట్రాఫిక్ కాదు.
1: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ జస్ట్ టూ వే, గివ్ అండ్ టేక్.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
1: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్, ఫూల్స్, డబుల్ ఫూల్స్, ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్
0: వాట్. ఎక్కడికి పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: దినదినానికి మీ యొక్క మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసం మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్, వన్ బాత్.
1: యు ఫాలో వన్ పాత్, హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము?
1: దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

సంత జనర సదా బసత ఏక రామనా. మాత పిత బంధు సఖ సబకి రామ నామ. భక్త జనర జీవన ధన ఏక రామ నామ. భక్త జనర జీవన ధన ఏక

0: కింగ్డమ్ ఆఫ్ మదర్సాయని, అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి, జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్ళినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: Even after their marriage, though they settled abroad, they come here every year along with their husbands.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: ఈనాటు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ నో ట్రాన్స్ఫర్మేషన్.
1: బట్ మెనీ స్టూడెంట్స్ థింక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్.
0: ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరమైనటువంటిది.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దేనివల్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది?
1: హౌ కెన్ ఇట్ హ్యాపెన్?
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఇట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ సర్వీస్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు గాడ్ ఈస్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు. 15 సంవత్సరం నుంచి దినదినాభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing. Alumni.
0: ఏ ప్రదేశమును దుండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: They may be anywhere. They participate in Sai organizational activity.
0: Premaku oka hadde ledu.
1: Love has no limit.
0: Premaku oka barthe ledu.
1: Love has no birth.
0: Premaku oka death ledu.
1: Love has no death.

0: మై ఫామ్ అంటున్నారు, కాదు నా ఫామ్. ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్ సెల్ఫ్.
0: స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుని లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for love.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: తత్వం అసి,
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వాట్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత, అన్ని గ్రంథములు ఎందుకు కూడా, అన్ని మతములు ఎందుకు కూడాను ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏ మాత్రము మీరు భావించరాదు.
1: ఈ టీచింగ్స్ to your own self,
0: అది
1: then you become one with Swami.
0: తత్వం అసి,
1: that's what is meant by తత్వం అసి. దట్ ద వాట్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.

0: అలైక్ టు ఎవ్రీవన్,
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: షేర్ ప్రొపగేట్ దిస్ ట్రూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: అందరి యందు దైవమే ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యు ఆర్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's real service.
0: ee sevane nijamainatundi sanniti konipoyetundi naava.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ee samsaramane sagaramlo ee yokka naava aneetundi danini aadharam cheskoni manam sannidhi ane penni dilipothi cheripovali.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: అక్టోబర్ ఆదివారం 20వ తేదీ కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ మాయ తొలగనని గృహమును వీడగ చనియను. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: ద ప్రెసెంట్ హైట్ భగవాన్ యు నో ఇన్ దోస్ డేస్ హీ వాస్ స్టిల్ షార్ట్.
0: చిన్న నిక్కర వేసుకుని,
1: వేరింగ్ ఎ స్మాల్ నిక్క,
0: చొక్కా తుడుక్కొని
1: అండ్ ఎ షర్ట్.
0: అప్పుడు 12 సంవత్సరం.
1: హీ వాస్ ఏజ్
0: 12. నేను బయట వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్.
0: చూసిన తక్షణమే ఆ కమిషనరు, కమిషనర్ భార్య ఇరువురు కూడాను స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిజ్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ దో ఇట్ రిక్వైర్స్ హిమ్ టు గో టు అప్లై ఫర్ లీవ్ టు హిజ్ ఆఫీస్.
0: సరే, ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కార్పొరేషన్ కమిషనరు, ఇంత పెద్ద ఆఫీసరు ఈ విధంగా అడుక్కుంటుంటే నేను ఏ విధంగా నేను వద్దని చెప్పడానికి వీలు కాదని ఆయన కూడా అంగీకరించి తక్షణమే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఈ విధంగా సత్యాన్ని బళ్ళారికి తీసుకుని రామని కమిషనర్ గారు కోరుతున్నారు, తప్పక సెలవు ఇవ్వాలి అన్నారు.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey officer.
0: Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: అప్పుడు ఆయన చెప్పాడు, సత్యాన్ని బళ్ళారికే కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
1: ది హెడ్ మాస్టర్ కామేశ్వర రావు సెడ్, టేక్ సత్యం నాట్ మియర్లీ టు బళ్ళారి,
0: నన్ను అడగనక్కర్లేదు,
1: టేక్ హిమ్ ఎనీవేర్, యూ డోంట్ నీడ్ మై పర్మిషన్
0: అని అడిగి,
1: సో సేయింగ్
0: బళ్ళారికి తీసుకుని అతని కారు ఇచ్చి కారులో పంపించాడు.
1: హి హస్ సెంట్ ద కార్ అండ్ భగవాన్ వాస్ టేకెన్ ఇన్ దట్ కార్ టు బళ్ళారి.
0: ఆ బళ్ళారి లోపల 3 దినములు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాస్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said
0: akkadu kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu
1: kodanu santoram
0: maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్, రాజు యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: 4 షర్ట్స్ 4 నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ యూ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ 4 pairs shirts and knickers.
0: 4 కాదు 1 కూడా నేను పుచ్చుకోను.
1: హీ సెట్ నాట్ 4, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ 1.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్, ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు, కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్ కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూలుకు పోతున్నాను.
1: విత్ ద కాలర్ స్వామి వాజ్ మూవింగ్ టు స్కూల్.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచ్చు బాబా, కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: Returning from Hampi, wearing the collar, why Baba
0: was
1: pushing the
0: school,
1: this pin dropped on its way, which is not seen.
0: Prapanchaka sambandham pinnai tolage.
1: The whole worldly feeling is dropped like the pin.
0: Ee prapanchaka sambandham anta oka pinnu tho samanam naaku.
1: The whole worldly feeling is like a pin after all.
0: Adi tolage poyindi.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించే నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: ఐ మస్ట్ గో టు గివ్ రిలీఫ్ టు మై డివోటీస్ హూ ఆర్ హ్యావింగ్ అంటీన్ సఫరింగ్.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: హీ డ్రాప్ త్రోన్ అవే ద బుక్స్.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో, రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడీ.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డిడ్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య, ఇంటికి పోదామరా, ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య, లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపర్మెంట్ టు సే నో టు ఎనీబడీ.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడా అతనికి చాలా కప్పిపెట్టుంటుంది. అది
1: with a smiling face around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchan intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishtone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchaname raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Iswaramma, Pedda Venkamaraju. Meeru iddaru bayaldeeri raavali annaru.
1: Iswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Iddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendavo dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaariddaru niku teeskoni ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులుస్ హౌస్.
0: నాయన, అన్నగారింటికి పోదాంరా, పోదాంరా.
1: హి సెడ్, లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను, ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్, ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: Akkadiki vachi aa gramasthulku aanandaparchi tadupari naa ishta prakaram nenu velutanu annanu.
1: I'll come to Puttaparthi, I'll follow you, make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: Rendava dinamu,
1: second day,
0: school prayer.
1: It was school prayer time.
0: School prayer time lo dinamu nene prayer cheyali.
1: Bhagavan did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయరు మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ wanted Swami to offer prayer every morning because
0: that would melt the heart. నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాణ్ణి.
1: Every day Bhagwan used to offer prayer, say
0: prayer. ఆనాడు
1: that day
0: మీరు పుట్టబతికి రావాలని బస చేసుకున్నారు.
1: Bhagwan was ready to leave for Puttaparthi at that day.
0: School పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
1: All school children decided to follow him.
0: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
1: All children were crying bitterly.
0: ఎవరు ప్రార్థనకు పోలేదు.
1: Nobody attended prayer session.
0: అప్పటికి ఒక పిల్లవాడిని స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: అతను నా పాటలు నేర్చుకున్నాడు కనుక అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: That Ramesh, close associate, having learnt the song of prayer, he climbed up the steps and ready to sing.
0: ఆ ప్రేయర్ ప్రారంభించినప్పటికి గట్టిగా ఏడ్చాడు.
1: As he started singing, he cried loudly.
0: అందరూ ఏడ్చారు.
1: All cried.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: Because they missed Raju there.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: We don't want this prayer.
0: అందరూ రావాలని.
1: They all wanted.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: But then who will come for?
0: చాలా కష్టం అవుతుంది.
1: It will be very difficult.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: Bhagwan told me very directly to Kameshwarrao to convince all the children.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: Bhagwan left.
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా నా డెస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరిటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: It will be regular classroom. Bhagwan would give answers.
0: వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: 108 వచ్చేసింది.
1: The register number of one student.
0: 95 వచ్చింది.
1: The register number another 90.
0: 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒక్కో చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అని చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: Swami told
0: him, "Me rayanakkaledu.
1: You don't need to write any.
0: Nenu rastanu.
1: I will write.
0: Meer uruke otti chettuto pettinattiga petti meer venuku raandi annanu.
1: You just go, keep the paper, return empty handed.
0: Na paperu nenu oka 10 nimshallo answer rasesanu.
1: Bhagwan completed answering whole thing in 10 minutes.
0: Aa paper kanta kuda 2 gantala time icharu.
1: The duration maximum time is 2 hours.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ హీ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ హీ ఆల్సో స్క్రిబ్బుల్ హీ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: in those days
0: examination ayin tarchaname rendav dinamme results cheppetvantidi.
1: In those days the results were announced on the following day of the examination.
0: Ee Delhi no Hyderabad ekkada ponakkaledavi.
1: The scripts are not sent to long distances like Delhi and Hyderabad.
0: Vachindi results vachindi.
1: Results are announced.
0: Maa muggarame first vachesnai.
1: All the three stood first in the examination.
0: Ikkada andariki oka pedda కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఊరవ కొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది త్రీ వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఊరవ కొండ. ఎ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఊరవ కొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఊరవ కొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు, ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్,
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను,
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట్ ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాజ్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: And they took Bhagwan to the mental hospital in Ballari.
0: అక్కడ పోతాని రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధల పైన పడ్డాడు, ప్రాణం విడిచాడు.
1: Seeing Swami, he shouted, Raju, Raju, Raju, fell at the feet of Swami and died there.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: That's how they have surrendered themselves.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you. Mummalle
0: vadalu chalamaina mem undalemu.
1: We cannot live away from you for a moment.
0: Ani koreetunti varu varu.
1: That was their prayer.
0: Tarvata nenu
1: later
0: ikkadiki putta barthiki vachin tarvata
1: when Swami came here,
0: Subbamma oka ekara land ichindi Satyamma gudi daggara.
1: Subbamma gave one acre of land near that Satyamma temple.
0: Daniki oka chinna illu kattaru.
1: A small house was constructed.
0: Appatlopala వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ లిటిల్ స్మాల్ డాగ్స్ పపీస్.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆయమ,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: And then milk has to be sprinkled around.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: And she has to personally pluck out the flowers.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: And with those flowers personally picked up or used for worship.
0: అలాంటి ఆమె
1: such lady
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: Came to see Swami in by car.
0: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవరు కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్కు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్, ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాజ్ టు లీవ్, ద డ్రైవర్ వాజ్ స్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: ఈ బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని ఈడ్చుకొని వస్తుండే అది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టబర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్.
0: ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణం ఇచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాక్ ను ఎనకల పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
1: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోమ్ ఆఫ్ ది జాక్.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: ఇట్ వాజ్ నాట్ ద సెంటర్.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: స్వామి సెట్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
0: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోంబ్.
0: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ జిల్లు కూడా ప్రాణం పెట్టింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
0: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
1: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్, ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
0: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడి నుంచి పోయారు.
1: దట్ వాజ్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
0: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
1: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
0: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
1: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
0: కాలర్ పిన్ జారిపోవటము,
1: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్
0: పిన్, స్కూల్ లేకుండా పోకుండా నిలిచిపోవటము,
1: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
0: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
1: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
0: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
1: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
0: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
1: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
0: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
1: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
0: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
1: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
0: వాళ్ళందరూ వచ్చారు. స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
1: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టబర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
0: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
1: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
0: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
1: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
0: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
1: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
0: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
1: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
0: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
1: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
0: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
1: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
0: కనుక మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
1: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
0: నాకు మాట ఇవ్వండి అని.
1: స్వామి మేక్ ఏ ప్రామిస్ టు మీ.
0: నేను ఇచ్చానమాట.
1: స్వామి ప్రామిస్డ్
0: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
1: స్వామి గేవ్ ఏ ప్రామిస్ టు ఈశ్వరమ్మ, ఎనీ డే ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పుట్టబర్తి.
0: అందువల్లనే పుట్టబర్తిని నేను ఇక్కడ పెద్దదిగా భవనం పెట్టి వచ్చే భక్తులకందరికీ అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
0: అప్పుడే ఈ యొక్క చిన్న కొట్టం ఉండటం మంచిది కాదని,
1: దట్ ఎ స్మాల్ రెసిడెన్స్ ఇస్ నాట్ గుడ్,
0: ఒకటి చిన్న భవనం కట్టాలని,
1: దట్ ఎ స్మాల్ బిల్డింగ్ ఇస్ టు బి మేడ్,
0: ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని,
1: దట్ ఇస్ నాట్ గుడ్ టు బి నియర్ ది విలేజ్.
0: మహారాజా మేనమామ,
1: ద అంకుల మహారాజా,
0: సాకమ్మ
1: సాకమ్మ,
0: వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకుని ఇక్కడ 10 ఎకరాలు తీవాలా అన్నారు.
1: దే హావ్ డిసైడెడ్ టు అక్వైర్ 10 ఎకర్ ల్యాండ్ హియర్.
0: ఇక్కడ ఈ ప్రశాంత నిలయం కట్టే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంత నిలయం,
0: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
1: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వారి టైం లోపలే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
1: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
0: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
1: విఠల్ రావు సెట్, ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
0: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి,
1: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
0: ఆఫ్ ద మెడ్రాస్. ఆర్యన్ రావు అని, ఆర్యన్ రావు,
1: ఆర్యన్ రావు,
0: నీలాద్రి రావు అని,
1: నీలాద్రి రావు,
0: పిఠాపురి మహారాజా అల్లుడు,
1: అండ్ హిస్ సన్ ఇన్ లా పిఠాపురి మహారాజా,
0: బరోడా మహారాజా అల్లుడు.
1: అండ్
0: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
1: సన్ ఇన్ లా బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
0: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
1: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
0: ఆనాడు వార్,
1: ఇట్ వాస్ వార్ టైమ్స్,
0: ప్రపంచం యొక్క యుద్ధము,
1: ఇట్ వాస్ వరల్డ్ వార్.
0: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
1: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
0: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
1: With all great difficulties and sincerity, somehow they could complete construction.
0: ఈ కట్టేంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
1: They have decided that Swami should not be here until construction is over.
0: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
1: భగవాన్ fulfilled all the promises given to
0: devotees. ఏది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ ఎనీ ఇన్ ఫ్యాక్ట్.
0: ఏది నాకు ఆశలు లేవు.
1: He has no desire.
0: ఏది నాకు కోరిక లేవు.
1: He has no desires.
0: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు కూడా ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
1: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
0: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
1: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
0: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
1: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
0: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది, కారులో పెట్టుకునేది, తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
0: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
1: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
0: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
1: హస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
1: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: కోరితే వచ్చేటువంటివి కాదు.
1: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
0: వద్దంటే పోయేటువంటివి కాదు.
1: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
0: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
1: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
1: దట్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ ద రిసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ బికాస్ ఆఫ్ దేర్.
0: వెంకమ్మ గారు ఎప్పుడు కూడా నాకు ఇక్కడికి వంట చేసుకుని తీసుకొచ్చేటువంటి వారు.
1: వెంకమ్మ గారు యూస్ టు మేక్ ఫుడ్ ఫర్ స్వామి.
0: తర్వాత కొంతకాలంలో పార్వతమ్మ కూడా వచ్చింది.
1: లేటర్ పార్వతమ్మ ఆల్సో కేమ్.
0: అంటే ఆమె చెల్లెలు, వెంకమ్మ చెల్లెలు,
1: మీనింగ్ ది యంగర్ సిస్టర్ ఆఫ్ వెంకమ్మ.
0: ఆ పార్వతమ్మ గారు కూడా పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
1: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
0: కాల పరిస్థితి సరిలేదు.
1: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
0: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
1: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
0: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
1: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
0: అట్టి మాటను తీసుకున్నారు.
1: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
0: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
1: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
0: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
1: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
0: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
1: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
0: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
1: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: వెంకమ్మ అన్నాను.
1: స్వామి సెడ్ వెంకమ్మ.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్ హర్ ఐస్.
0: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
1: అండ్ షీ సా స్వామి దేర్.
0: నా చేతులు పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
0: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
1: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
0: కంటి దారిలో కార్చింది, ప్రాణం ఇచ్చింది.
1: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
0: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
1: Same thing had happened to Parvathamma there in
0: Bangalore. Ante unconscious lo vachindi.
1: She also came there unconscious.
0: Vachetappudiki
1: when she came there
0: nenu vellanu ikkiki.
1: Swami went
0: Parvathamma, there. Parvathamma annanu.
1: Swami said Parvathamma, Parvathamma.
0: Aami kuda ante kannulu terchindi.
1: She opened her eyes.
0: కంటి దారి కార్చింది.
1: షీ షెడ్ హర్ టియర్స్.
0: ప్రాణం విడిచింది.
1: అండ్ షీ డైడ్.
0: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
1: సో లాంగ్ దే ఆర్ అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
0: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
0: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
1: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
0: వారి జన్మ సార్థకమైంది.
1: దేర్ లైవ్స్ ఆర్ లిబరేటెడ్.
0: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
1: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
0: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పుడు ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
1: దో షీ ఇస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
0: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
1: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
0: Kalaturiki tana intilone undamani cheppindi.
1: Ultimately,
0: idantha kali chesthe ichchestanani.
1: She said, I'll empty whole of my residence, you
0: stay
1: here.
0: Chaala mandi bandhulantha vacharu.
1: All relations came.
0: Nivu brahmanudu, viru kshatriyulu, etta nuvvu intiki vadulutunnavu ani aamini aneka mandi vaadincharu.
1: Many relations argued with her. We are brahmins, he is kshatriya, how can you give your house?
0: నాకెవ్వరూ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
0: నాకు ఒక స్వామి ఉంటే చాలు. నాకు
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామీస్ హియర్.
0: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఏమైనా అక్కర్లేదు. నా బిడ్డలు మీ బిడ్డలకి ఏమైనా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్
0: నేను ఎవరింటికి రాను.
1: ఐ డోంట్ గో ఎనీవే.
0: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
1: నోబడీ నీడ్ టు బి హియర్.
0: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
1: షీ హస్ డిటర్మిన్డ్ ఇఫ్ స్వామి ఇస్ హియర్ ఇట్ ఈస్ ఎనఫ్ షీ సెడ్.
0: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
1: ఫైనల్లీ షీ హడ్ వన్ డిజైర్.
0: స్వామి కట్టగడపటికి నేను ప్రాణం విడిచే సమయం లోపల మీ యొక్క ముఖసుందరం చూడాలా అని.
1: షీ హడ్ ఓన్లీ వన్ డిజైర్. స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫామ్.
0: సరే నేను అప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకుని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాళ్ళ తల్లిగారింట్లో ఉంది.
1: షీ వాస్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: And Swami was reaching, they could notice some pyre there.
0: నన్ను చూసిన తక్షణమే స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: People came, rushed to Swami and said, Swami, Subbamma left her body.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంలోకి వెళ్ళాను.
1: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అంతే నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: దేర్ వర్ నంబర్ అండ్
0: డెడ్ బాడీ.
1: డెడ్ బాడీ నేచురలీ.
0: తీసి సుబ్బమ్మా అన్నాను.
1: స్వామి సెట్ సుబ్బమ్మా.
0: కన్నులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: బుక్కపట్టణంలో ఉన్న వారందరూ కూడా శుభం బతికింది బతికింది బతికింది అని అందరూ వస్తున్నారు.
1: ఆల్ విలేజర్స్ ఇన్ బుక్కపట్నం సేయింగ్ దట్ సుబ్బమ్మ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. దే వర్ రన్నింగ్.
0: ఆ సుబ్బమ్మ తల్లికి 100వ సంవత్సరం.
1: ద మదర్ ఆఫ్ సుబ్బమ్మ.
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 ఇయర్ ఓల్డ్. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి దాన్ని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి
1: అండ్ స్వామి హస్ పుట్ తుల్సీ లీవ్స్
0: నీళ్లు త్రాపించి
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్
0: సుబ్బమ్మ నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను
1: సుబ్బమ్మ ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్
0: ఆనందంగా వెళ్ళు అన్నాను
1: బెటర్ యు గో హ్యాపీలీ
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి నేను ఆనందంగా పోతున్నాను
1: షీ సెడ్ వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ
0: కంటి దారిలో కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అని
1: షెడ్డింగ్ టీయర్స్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్ షీ సెడ్ స్మైలింగ్లీ షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే
1: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీత్ హర్ లాస్ట్
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు
1: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది
1: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్
0: కృష్ణ అవతారం లోపల
1: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్
0: దేవికి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ
1: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడాను కిటికీల్లో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూజ్ టు కన్వర్స్ త్రూ ద విండో
0: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం
1: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమాంగ్ దెం
0: ఆమె ఇక్కడ రాకూడదు ఈమె అక్కడ పోకూడదు
1: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి
1: సో ద యూస్ టు స్టాండ్ నియర్ ద
0: వాళ్ళిద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాడు
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్
0: ఇంకా పెద్ద వెంకమరాజు ఇక్కడ పుట్టబర్తలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు
1: పెద్ద వెంకమరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు బుక్కుబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్ యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు
1: అండ్ హీ సర్వ్డ్ డివోటీస్
0: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరినీ సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: And he came and stood there.
0: ఏం వచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job.
0: రా అన్నాను.
1: Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: Swami, నేను ఎవ్వరికీ పరాధీనంలో పోకూడదు.
1: Swami, I don't want to be ever runamo
0: nalo undakoddu.
1: I should not be indicted.
0: Runa nukti jaragali.
1: Everything should happen.
0: Edo nenu vyaparam gipam chese samilo konni bottu ardanaanu konchi mosanga jarigindachunu.
1: In during this financial transaction there I might have given I must have been due some
0: pariharam nimittamai
1: to atone sins.
0: Idu nenu kashtapadi sampayinchukunnanu.
1: I struggle hard earn money.
0: Ani 500 rupayalu.
1: 500 rupees.
0: Adi naa chethilo petti
1: gave to Swami.
0: 5 మూటలు బియ్యం పెట్టాను
1: 5 బ్యాగ్స్ ఆఫ్ రైస్ హియర్
0: 2 మూటలు బెల్లం పెట్టాను
1: అండ్ 2 బ్యాగ్స్ ఆఫ్ జాగరి
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను
1: ఆన్ ద 12th డే లెట్ ఆల్ దీస్ థింగ్స్ బి సర్వ్డ్ టు ద పూర్
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు ఇక్కడ పండుకున్నాడు పోయాడు
1: హీ లెఫ్ట్ దిస్ ప్లేస్ హీ వాస్ టాకింగ్ టు ఎవ్రీబడి వెంట్ హోమ్ స్లెప్ట్ అండ్ బ్రీత్ హిస్ లాస్ట్
0: ఇంకా ఈశ్వరమ్మ
1: దెన్ ఈశ్వరమ్మ
0: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో
1: ఇట్ వాజ్ ఎ సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూర్
0: సమ్మర్ కోర్స్ కి వచ్చేసి స్వామి ఎక్కడుంటాడో అక్కడ నేను రావాలి
1: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హి గోస్
0: సమ్మర్ కోర్స్ వచ్చింది
1: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్
0: ఆ పిల్లలు ఆ ఇద్దరు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి
1: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్
0: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాపడానికి పెట్టేది
1: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్
0: మా కాలంలో మేము ఎప్పుడూ ఇట్లా చేయలేదు
1: వి నెవర్ డిడ్ లైక్
0: ఈ స్వామి మాకు ఇలాంటి అదృష్టాన్ని అంతా చూపిస్తున్నాడు
1: స్వామి gave us this fortune of witnessing
0: what all the prapti ani tan chaala santoshinchetundi
1: she congratulated herself for her fortune
0: okanaadu
1: one day
0: bhojam tiffin chesindi
1: she made tiffin
0: ee summer class pillalki andarki tiffin oddistunnaru
1: and all the breakfast was served
0: aanu kuda tiffin chesindi
1: she too had her breakfast
0: coffee teeskundi
1: she had her coffee
0: aa went venkamma undedi
1: and venkamma was by her side
0: appudu venkamma ayamku anta chusukunteetundi
1: venkamma was I mean, she used to attend on her.
0: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటి పాపం
1: అండ్ దెన్ షీ మేడ్ పాన్ అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్
0: అది కొట్టుకుని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు
1: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచి,
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్,
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను,
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్,
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు,
1: నో సఫరింగ్,
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పి కూడా లేదు,
1: నో పెయిన్, నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: ఇద్దరూ అట్లే పోయారు.
1: And both of them left like that.
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so
0: sacred. అదేవిధంగానే రమేష్ పరమేశ్వర్ వాడు కూడా, వాడు చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ పరమేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 7 13 7
1: Age 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
1: At that young age, they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు,
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్,
0: నా దగ్గర డబ్బు లేదు,
1: దేర్స్ నో మనీ విత్ స్వామి,
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు,
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ got two pairs of dresses made and kept hidden
0: Raju,
1: in the desk.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది కానీ మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
0: లైఫ్. చేస్తానే ఈ ఇంటి నుంచి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ద ఇంటిమేట్ అసోసియేషన్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. హెల్ప్ ఎవర్
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దాట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నా.
1: స్వామి హాస్ చోజన్, హాస్ డిజైర్డ్, హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేనే నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్, విల్డ్, సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి యొక్క సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈనాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్త సుఖినో భవంతు.
1: So the whole world should be happy is the desire of Bhagavan. అందరూ
0: క్షేమంగా ఉండాలి.
1: All should be happy.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: All should be blissful.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: All should be.
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: All should live in safety and security.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: This has been the principle of love propagated by Bhagavan.
0: నా పెద్ద ప్రాపర్టీ,
1: the biggest property of Swami,
0: వారేజీ పిల్లలే,
1: or the children, students,
0: ప్రైమరీ స్కూల్,
1: ప్రైమరీ స్కూల్,
0: కాలేజీ,
1: కాలేజ్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారు పోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్ ఇస్ ఆన్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుకనే నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లజేయాలని
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 25th teedi
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamainattu nenu eppudu janmadinochavaru eppudu nenu cheskonu.
1: దిస్ హ్యాస్ నాట్ బీన్ అబ్జర్వ్డ్ నాట్ సెలిబ్రేటెడ్.
0: కానీ ఈ భక్తులు నన్ను ఊరికే ఉండనివ్వరు.
1: బట్ డివోటీస్ వోంట్ లీవ్ హిమ్ ఎట్ దట్ స్టేజ్.
0: స్వామి ఇది బర్త్డే, ఇది బర్త్డే, ఇది చేయాలి, అది చేయాలంట నాకు ఏది ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ప్రిఫర్ నార్ లైక్ బట్ డివోటీ.
0: ఆనందమే నా బర్త్డే.
1: యువర్ బ్లిస్ ఈజ్ ద బర్త్డే ఆఫ్ భగవాన్.
0: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
1: దేర్ ఇస్ నో సెపరేట్ బర్త్డే
0: సెలిబ్రేషన్. నా బర్త్డే.
1: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: కాబట్టి దేహాలు వేరు వేరే ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
0: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
0: కనుక నాకు ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈస్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 12th of March 2002 on the occasion of Sivaratri.
1: దైవాదీనం జగత్సర్వం సత్యాదినం చు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతయు కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanni gurchi poorna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ తప్పేమున్నది?
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కానీ ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడప్ ఆఫ్ స్టోన్ యు డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యు టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యు టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యు యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు.
1: The moment pointer, the finger directs you towards the flower, you start seeing the flower and no more the finger.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనం అక్కర్లేదు.
1: Likewise, these idols direct you towards God, the divine. These idols will make you think of the divine and go towards the divine.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: We worship some endearingly.
0: మన తాతలు ముత్తాతలు అయినటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వాటిని మన గృహంలో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: వీ హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్, ద గ్రాండ్ పేరెంట్స్, అండ్ వీ వర్షిప్ దెమ్.
0: కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డు యూ ఫైండ్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యు ఫైండ్ ఎనీథింగ్
0: దేర్? ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: Why do you worship the pictures of your parents and forefathers? Why?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: The elders have given us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకున్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 ఇంచులు పొడవు 4 ఇంచులు వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: We have 100 rupee currency note, 6 inches
0: and 4 inches.
1: And 4 inches.
0: అయితే దానిలో చైతన్యం ఉన్నదా?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has no love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency note.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: of any country,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: of any region,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: any time,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: Everyone welcomes money, no one denies.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: There are many who sacrifice their lives for money.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ మనీ?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మిస్టరీ బిహైండ్ ఇట్?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: ద మిస్టరీ ఆఫ్ ద కరెన్సీ నోట్, ఇట్ క్యారీస్ ద స్టాంప్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: ఆ ముద్ర దాని ఎందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతిలుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది స్టాంప్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ ద కరెన్సీ నోట్, పీపుల్ వాల్యూ ఇట్, అడోర్ ఇట్ అండ్ వర్షిప్ ఇట్.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం. మనం
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యాండ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డిపరచ ఒక తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: వీ ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యాన్, అవుట్ ఆఫ్ ది ప్లాంట్స్, దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లే.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్, బట్ ది వెరీ సేమ్ ఫూల్స్
0: ఈ 100 రూపాయల నోటు మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: Therefore, based on the likes and the dislikes of mankind, we find the worship and the denial.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
1: Every man has faith in him.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడాను ఆశించలేడు.
1: If he has no faith, he cannot expect to have anything.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అంటే ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: వీజిక. ఈ 6 యొక్క తత్వమునే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈజ్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సమ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా, అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందుకూడను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యు ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదములకు ఋగ్వేదము అని అర్థముంది.
1: ద వర్డ్ సత్య హ్యాజ్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదములకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదములకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ
1: ఆ
0: అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సా ఆత్యాస.
1: సాత్యాస.
0: కనుకని ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇస్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద
0: మాస్టర్. ఈశ్వరత్వమే
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకనే ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకనే ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ దట్ పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది personification of compassion.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: దేర్ ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఈజ్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్, వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం, అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం. That comes out of Atma, the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్.
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడాను భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolishness.
0: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూసుకున్నప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము. చూపించినది వ్రేలు.
1: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది,
1: గాడ్ ఇస్ షోన్,
0: విగ్రహము చూపింపబడినటువంటిది,
1: ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఐడల్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్. జడమందు
0: చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ ది స్కిన్.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనఫ్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్, అణు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ
0: యాస్ ఇనర్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినం కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రం మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నేను కనిపించలేదు ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వలయందు కూడా సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్స్.
0: రెండు దోషములు వెంటాడుచుంటున్నారుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్ మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్
0: తన ఎందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచిపెడుతుంటారు.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణులు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ ఏ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్.
0: ఎప్పుడు పరదోషములను మాత్రమే వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరం.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice you cannot proceed along the spiritual path.
0: ఈ నాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీని
1: in this world wherever you see
0: పరల దోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి ఒక వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకని అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us
0: అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని
1: సో వీ హావ్ టు క్రాస్ దిస్ మిజరీ.
0: అశాంతిని మనం దూరం గావించాలని,
1: వీ హావ్ టు షెడ్ దిస్ రెస్ట్లెస్నెస్.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదటి చంపివేయాలి.
1: ఆల్ దోస్ దట్ ఆస్పైర్ టు బి పీస్ఫుల్ మస్ట్ గివ్ అప్ దీస్ టూ.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు మహాపాపి.
1: ఈ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్ హూ ఫైండ్స్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: మనం ఎప్పుడు కూడా ఇతరుల దోషాన్ని వెతకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఫైండ్ అవుట్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of Sivatva, the principle of Siva.
0: ఇది పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: We should have a sacred quality within us.
0: పరదోషం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: We should not be after that quality.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: In fact, if you want to criticize anybody, criticize yourself.
0: నేను మానవుడై పుట్టి,
1: having been born a man,
0: మానవత్వాన్ని ధరించి,
1: having been a man,
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
1: Am I able to do manly deeds, the activity of a human being? What kind of activity am I doing?
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: So you criticize yourself.
0: నిన్ను నీవు దూషించుకో.
1: You accuse yourself.
0: నిన్ను నీవు దండించుకో.
1: And you punish yourself.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: Is not simply repeating names.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: Not sitting for meditation.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావములు పెంచుకోవటమే సాధన.
1: True sadhana, spiritual path meant cultivating good qualities and
0: getting
1: rid of bad qualities.
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sa anaga sakaleshwari swarupam.
1: Sa, a very form of different forms of wealth.
0: Atti sakaleshwari swarupam ainatundi aa saanu manamu dushistam enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware of
0: it. Manam penchukunnappude adhe mana dhanamu.
1: And in fact, if we develop good quality, there is our wealth.
0: Okku kontha mandi manavulaku krodham vastuntadi.
1: Some are angry.
0: Chanam lopalle krodham vastundi.
1: They will have temper.
0: Kaani aa krodhamu evarin chedustundi?
1: Well, who will be spoiled by that?
0: Tana kopame tana shatruvu.
1: Your anger is your enemy.
0: Tana shanti tanaku raksha.
1: And in fact, your peace is protecting you.
0: Kopamunu tanu champukovali.
1: Therefore, you have to kill your anger.
0: Daya chuttambavu.
1: And the compassion is your relief.
0: Tana santoshame swargamu.
1: And your happiness is the very
0: heaven. Tana dukkame narakamandru.
1: And your very misery is the hell.
0: Ilanti dukkame narakam manaku.
1: And that misery is the hell.
0: Inaadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని, పరులు చాలా చిన్నవారని, అమాయకులని, అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: being. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
1: God incarnates in human
0: form. కాబట్టి అట్టి మనుషులను మనము దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషం మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our vision.
0: పశ్యతీతి పశుహు.
1: It's only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి, బయట దృష్టి, బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view, all through we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a frigid.
0: దాని కాపలా వాడు ఉన్నాడా?
1: And there I have
0: watched. దాని మేటానికి పోతే మనల్ని వారు దండిస్తారా?
1: And if we are after that, we will be
0: punished. కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
1: Today we are forgetting our own duty.
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in
0: ఒక చిన్న ఉదాహరణ,
1: small example.
0: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
1: Today you want to catch a flight.
0: ఒక బస్సు పోవాలనుకున్నాం.
1: You want to catch a bus.
0: అది సకాలానికి ఎగిన రాకపోతే,
1: if it does not come there at right
0: time, మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ యొక్క బస్సు రావటం లేదే.
1: Buses are not reaching at the right time.
0: అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty he will be accused by the
0: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: sanctity? తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values we call ourselves humans.
0: కానీ మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human value.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైన పోయినవాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should
0: నీ ప్రాణములు, నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality
0: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో మనల్ని చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: ఇఫ్ యు కిల్ లవ్ ఆల్ బై యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ ద లైఫ్
0: ఆఫ్ డెత్. ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ లవ్.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు గ్రో ట్రూత్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం.
1: టుడే వి ఫైండ్ ఫాల్స్హుడ్ లైస్ ఎవ్రీవేర్.
0: సత్యం,
1: ట్రూత్,
0: నాలుగు ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: Dharmamu,
1: righteousness,
0: chetiki pranam.
1: And it's the very life of the hands.
0: Ahimsa, hrudayaniki pranam.
1: Non-violence is the life of the heart.
0: కనుకని ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: Then once we lose them, naturally we lose
0: చేతిని చంపుకున్న వారం అయిపోతాం.
1: And we will be just
0: హృదయమే శూన్యమైనటువంటి వారం అవుతాము.
1: And we're losing our heart.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
1: So we have to know the basic truth that everyone is immanent within us.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు,
1: the sacred teachings,
0: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
1: to teach you these things on sacred
0: night, శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి is prescribed.
0: ఈ శివమునకు అణుకువ అని కూడా ఒక పేరు.
1: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణకువ, హ్యూమిలిటీ.
0: అనగా సి, ఇది సి
1: లెటర్.
0: ఎత్తు లేకుండా పోతే అది అణుకువగా కనిపిస్తుంది.
1: ద లెటర్ సి on the top you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరిగా పెడితే శవం అయిపోతుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా జస్ట్ రైజెస్ హిస్ అగ్లీ హెడ్ ఇట్ ఇస్ శవ.
0: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: ఇట్ ఇస్ ఈగో దట్ టేక్స్ యూ టు డెత్, బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం.
1: And people
0: ave ippudu palan chestunnayi.
1: And today we find the lies, blatant lies.
0: Jayati sthane dadhyadikam pitva gruhe gruhe. Satyam janavirodhaya. ఇలాంటి సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటది.
1: And the truth is not accepted by anybody. It is viewed as an enemy.
0: అసత్యం జనరంజనం.
1: అండ్ అన్ట్రూత్ ఇస్ యాక్సెప్టబుల్.
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్, ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: దేర్ ఫోర్ వీ అటర్ లైస్.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యూ హ్యావ్ నాట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: దేర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్. వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యూ ప్లీజ్ అదర్స్?
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ప్రజల యొక్క దీనికోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
1: యూ స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ బట్ యూ డోంట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: సపోజ్ ఇఫ్ ఇట్ టేక్స్ యూ టు డేంజర్, బెటర్ యూ
0: డోంట్. ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: బట్ నెవర్ స్పీక్ ఎ లై అట్ దట్ మోమెంట్.
0: నువ్వు క్వైట్ గా ఉండు.
1: రిమైన్ క్వైట్.
0: అది ఒకానొక సమయం లోపల.
1: దట్ ఎట్ వన్ టైమ్.
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ షుడ్ స్పీక్ ట్రూత్.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
0: ఇంజస్టిస్. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వౌ.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ చాంటింగ్
0: నారాయణ పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కానీ
1: బట్
0: ఈ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కల్పించాలి.
1: అండ్ హి వాంటెడ్ టు సీ దట్ హి వుడ్ బి పుట్ ఇన్ డేంజర్
0: అని ఒక జింకను తరుముకుంటూ వచ్చాడు ఆ ఈశ్వరుడే.
1: ఈశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హంటర్ వాస్ రన్నింగ్ ఆఫ్టర్ ద డియర్.
0: ఈ వ్రతం పట్టినటువంటి వ్యక్తి చూచాడు.
1: ద మ్యాన్ ఆఫ్ ట్రూత్ వాచ్డ్ దిస్.
0: తన ఎదురు పొద లోపలనే ఆ జింక పోయి చేరిపోయింది.
1: Saw this deer hiding in a bush close by.
0: ఈశ్వరుడు వచ్చాడు.
1: ఈశ్వర came.
0: తపస్వి,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
1: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి?
1: చూచాను. Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If he says, I have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will
0: lose. దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to death
0: of the deer. అపకారం రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he will be committing a lie.
0: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Death of this deer. So what for?
0: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏమిటి?
1: I adhere to the truth.
0: నా దీక్షనంతకును మంట కల్పినటువంటి వాడు అవుతాను.
1: All the oath and the vow I have taken is just gone.
0: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
1: So he thought of God at that moment.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: Then he, oh God, teach me a good knack to get out of this.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: God gave him a good thought.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
0: చెప్పాడు.
1: He said,
0: నాయన, ఏది చూచెనో అది పలుకదు.
1: O person, that which has seen cannot say.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: What that says can has not seen.
0: ఇది నేను ఇచ్చే ఆన్సర్.
1: Well, this is only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
1: Therefore the one sees, the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express
0: it. అప్పుడు తప్పించుకున్నాడు.
1: That how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara incarnated.
0: ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said, this kind of escape is yoga.
0: సోలక అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
0: దాన్ని రక్షించాడు.
1: He has protected that.
0: అపకారం చేయలేదు.
1: He has not harmed.
0: అసత్యం ఆడలేదు.
1: And he has not told a lie.
0: నిజమే, చెప్పేది నోరు.
1: It is the tongue.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: And the tongue has no eyes. కన్నులకు నోరు లేదు కదా. And eyes cannot speak.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసటము ఇది సరైంది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్
0: ఈనాటి మానవులు
1: మ్యాన్ టుడే
0: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
0: దట్. దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వులకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: we should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: Yes, the very harm will harm you.
0: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: యు మే బి హార్మింగ్ సంబడే, టుమారో యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: కనుకనే నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
1: యు ఆర్ హార్మింగ్ అన్ టు యువర్ సెల్ఫ్ ఓన్లీ.
0: అపకారం చేయవద్దు.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
1: నెవర్ బి ఎ ట్రైటర్ టు ఎనీబడి.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: ఈ దూషణ భూషణ తిరస్కారం పురస్కారములన్నీ కూడా ప్రాకృతమైన జగత్తు.
1: ది క్రిటిసిజం అక్యుజేషన్ దే హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ రిప్రజెంట్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ పాత్.
0: ఇవంతా కూడా నెగటివ్ లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ నెగటివ్ క్వాలిటీస్.
0: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
0: మానవుడై పుట్టావు.
1: యూఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడై పుట్టి ఇన్ని విద్యను నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపు నువ్వు చేసే పనులు ఇవే.
1: Having been born as a human being, highly educated and highly intelligent, what is this
0: situation? చదువుని ఏమి ప్రయోజనము?
1: What for is your education?
0: చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్యతి కొడు మందమతుడు.
1: Having been highly educated, having gone through the books, a fool does not know his own true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: With all the education and the familiarity with the text, a mean man would never give up his meanness.
0: చదువు చదువ తక్కువాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: Education will take him to argumentation but not to the total awareness.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all we study and study ultimately die. Now let us study to be immortal.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: Having been born a human being with all the knowledge, the wisdom and the spiritual knowledge,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: This has been the teaching of Vyasa in these two sayings.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer, doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: You have no right authority to make.
0: నీవు సామాన్యమైన మానవుడే.
1: In fact, he is also a
0: మానవుని యందు మాధవత్వం ఉంటుండాలి.
1: There lies God in everyone.
0: ఈ మాధవత్వం అనేటువంటిది మాయం చేసి నీవు కేవలం క్రూరత్వానికి నీవు పూనుకుంటే ఇది నీకు అపకారమే కదా.
1: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
0: కనుక నీవు మానవుడిగా ప్రవర్తించు.
1: Behave as a human being.
0: నీది ఏ జాతి?
1: To what community race you belong?
0: మానవ జాతి.
1: I belong to the race of humanity.
0: ఆ జాతిని మంచి మానవ జాతిగా తీర్చిదిద్దుకో.
1: And see that you shape and mold the humanity into a perfect.
0: నీ జాతి మానవ జాతి.
1: You belong to human society race.
0: కనుకనే అట్టి జాతిని మనం పోషించడానికి తగినటువంటి కృషి మనం చేయాలి.
1: We have to make every effort to uphold the human value.
0: ఈ మానవ జాతి ఏది ప్రాణములు?
1: What are the life principles?
0: నీతి నిజాయితీలు ప్రాణములు.
1: These two principles, నీతి, the honesty, నిజాయితీ, integrity.
0: నీతి కలుగు జాతి.
1: The race with honesty.
0: నిజమైన జాతిరా.
1: It is a true race.
0: అది మన జాతి.
1: That is our.
0: ఆ నీతి లేకపోతే ఇది మానవ జాతి అని ఎట్ట పేరు పెట్టుకునేది?
1: Without this నీతి, the morality, you cannot call it jati, that the nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: Ee morality lekapothe emi chesi prayojanam ledhu.
1: Without morality, whatever we do, it will be in vain.
0: Manam neethini gaani bratakali.
1: So we should lead an honest life.
0: Adi ee nijamainatvanti yokka eeshwarattvaniki prabodha.
1: That is the main teaching of the divinity.
0: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ to express and to experience that the same God dwells in everyone.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: The culture of Bharat is summed up in this word.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: The culture of Bharat, the main principle is to make you experience unity in diversity.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: without understanding this unity
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: put a question, who am I?
0: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
1: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
0: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేను తెలుసుకునే వాళ్ళవుతా.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్,
0: అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను,
1: నెక్స్ట్ అండ్ పాసిబుల్,
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకుని,
1: వీ హావ్ టు ఆల్సో ఫైండ్ అవే,
0: వారిని కూడా క్షమించి,
1: వీ హావ్ టు పార్డన్ దెమ్,
0: వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
1: The real divinity lies here in showing them that right direction.
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఆధ్యాత్మికం అనగా,
1: spirituality means
0: తన యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి,
1: first killing the animal quality,
0: తన యందున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
1: Transforming the humanness, the human quality in you into the divine.
0: ప్రతి మానవుని యందు పశుత్వం ఉంటుండాలి.
1: There is animality in every man.
0: మొట్టమొదటి ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
1: First we have to kill the bestial quality.
0: ఆ పశుత్వాన్ని చంపి,
1: it has to be killed.
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: And we have to transform the humanness, human quality into the divine.
0: ఆధ్యాత్మికము.
1: This is true spirituality.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా,
1: spirituality man,
0: ఆత్మను తెలుసుకోవటం కాదు,
1: not merely knowing self,
0: మన యందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి,
1: we have to distance animality,
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: And becoming one with the divine is true spirituality.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక,
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
1: అండ్ ఆధ్యాత్మ ఇస్ ద కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
0: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ వీ హావ్ టు గెట్ ఇంటు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
0: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
1: Think as they like, but don't be bothered of it.
0: Dharmaraju mahasabha lokala kurchunnadu.
1: He sat there in his court.
0: Duryodhanudu ishtamachinattuga cheptunnadu.
1: Duryodhana was speaking as he liked.
0: Kattagalapudu krishnunni nindistu vachadu.
1: And he went on blaming even Krishna.
0: Agrataambulamuni vidavadiki krishnudike.
1: And Krishna has no authority to deserve this.
0: Krishna agrataambulam teeskodaniki arhude kaadu.
1: He said Krishna is not eligible to receive.
0: Ani aneka rakamuluga dushinchadu.
1: And he went on accusing him.
0: అప్పుడు ధర్మజుడు చాలా బాధపడ్డాడు.
1: ధర్మజ ఫెల్ట్ సో సాడ్.
0: నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
1: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్. హీ ఫెల్ట్ సో సాడ్.
0: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
1: వాట్ రైట్ హాస్ హీ?
0: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
1: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
0: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మందు ఇవ్వాలి.
1: దేర్ఫోర్ హి షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిజీజ్ దట్ హస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
0: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
1: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
1: Just blaming you, you are smiling.
0: Kani meeku navvu vastundemo kani naaku chaala dukkhanga undi anna.
1: You may smile, but I feel like crying.
0: Pichivada Dharmaja.
1: ఓ బ్యాడ్ క్యాప్.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడా దేహమునికే కానీ నాకు కాదు.
1: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
1: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
0: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ ఎఫెక్ట్స్.
0: దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
1: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
0: అపకారం చేసిన వారు కాదు,
1: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
0: నీకు తోడు నీడే నేను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది, స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
1: There are none to give that beautiful spiritual teaching to everybody. Therefore, all are ignorant.
0: వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు?
1: What kind of splitting?
0: స్నానము చేయు, ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
1: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
0: కొల్ల భూభండతో చల్లలాడినాడు హరించినందుకు అద్దమినట.
1: Is it because that you have stolen the butter and the curd?
0: ధర్మజ, చాలునికి కట్టి పెట్టి నీ పంచాంగం ఇంకా.
1: You just stop whatever you do.
0: పొగడుకొనబోకు, చాలించు, మూయి నోరు.
1: Don't praise Krishna anymore. Shut up, he said.
0: Shut up అన్నాడు.
1: Shut up, he said.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్, హీ సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
0: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
1: అండ్ హీ నోస్ ఆల్.
0: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
1: దో హీ నోస్ ఆల్,
0: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
0: నోరు మూయి అన్నాడు.
1: సో యూ షట్ అప్.
0: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: ఎక్కువ ఇతరులపై దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: మౌనం కలహం నాస్తి అన్నారు.
1: అండ్ ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: వాడు చేస్తే చేసినాడు.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్ యూ.
0: నీవు వాడికి చేయవద్దు.
1: యూ డోంట్ డూ ఇట్.
0: ఎవరు నీకు అపకారం చేశారో,
1: ద వన్ హూ హస్ హార్మ్డ్ యూ,
0: వారికి ఒక వందనం ఇచ్చేసే.
1: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
0: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
1: అండ్ డోంట్ రిటాలియేట్.
0: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
1: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
0: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
1: యూ సే దట్ అదర్స్ ఇస్.
0: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
1: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
0: చేయవద్దు. వారు చేస్తే చేసుకొని.
1: లెట్ దెం డూ ఇన్ దేర్ ఓన్ వే.
0: నీవెవ్వరికీ అపకారం చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
1: Wish for the well-being. అందుకోసమే
0: దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ యూ కెన్ బి హ్యాపీ.
0: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
1: వి షుడ్ ప్రే ఫర్
0: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
1: అండ్ వి వాంట్ ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
0: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
1: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఎవరి అపకారము మనం కోరకూడదు.
1: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
0: ఎవరు మనకు ద్వేషం
1: టు హ్యాపెన్ టు ఎనీబడీ.
0: ఈ లోకంలో ద్వేషులే లేరు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈరోజు ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
1: యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: అందరు నీ మిత్రులే.
1: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
0: కనుకని అందరినీ మిత్రులుగా భావించు.
1: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
0: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
1: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: విశాలమైనటువంటి యొక్క హృదయము,
1: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
1: సీక్రెట్ థాట్స్
0: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
1: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడీ ఇన్ దిస్ వరల్డ్.
0: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
1: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
0: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
1: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
0: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
1: And then you do what you like.
0: అలాగే అర్పితం చేయి.
1: And you offer. ఏ
0: హృదయము నొసగితే ఈశ నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
1: Oh God, the heart that you have given me, gifted me earlier, is offered to you back.
0: పరగ వేరేమి దెత్తి నీ పాద అర్చనకును.
1: What else can I offer unto you?
0: అంజలకింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
1: Oh God, I join both of my hands.
0: నీకిచ్చిన హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
1: I give you back the heart that
0: you have given me. కొత్త వస్తువులు నాదేమీ లేవు.
1: I don't have anything new.
0: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
1: I got all those that you have given
0: me. అందిస్తున్నాను.
1: I give you back that you gifted me.
0: అది నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
1: That is a big gift you have given.
0: అది ఏ ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: That is love and love alone.
0: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
1: And that love I have to share.
0: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
1: And to share this love in me with others, I have to.
0: ఏ మానవుని యందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
1: The man with hatred, jealousy and anger is not acceptable to his own family, the wife and children.
0: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
1: So we should remove those bad qualities.
0: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
1: And once we foster love, these bad qualities will go.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
1: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హీ వాస్ బోర్న్ సేక్రెడ్.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
0: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
1: ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
1: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్.
0: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
1: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
1: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ఎంత దివ్యమైనటువంటిది. ఎంత భవ్యమైనటువంటిది. ఎంత సున్నితమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అమంగ్ మెనీ.
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
0: పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి ఒక చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్.

0: హ్యూమన్ లైఫ్ యూఆర్ స్పాయిలింగ్ విత్
1: యువర్ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
0: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others are happy.
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others
1: అప్పుడే ప్రభు ఆనందం నీకు లభిస్తుంది.
0: Then only you can find happiness in you.
1: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
0: Then you can develop this human nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు,
0: today,
1: శివరాత్రి,
0: శివరాత్రి,
1: శంకర రాత్రి,
0: శంకర రాత్రి,
1: శంకర దినము.
0: And this is auspicious.
1: శంకరనిగా చెప్పినని, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
0: శం, ద డివైన్ థాట్,
1: శివానందము,
0: ఎటర్నల్ బ్లెస్,
1: ఆత్మానందము,
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
0: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఎవ్రీవన్.
1: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
0: వీ శంకర ఇన్ అవర్ హార్ట్,
1: ఆత్మానందాన్ని,
0: బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: బ్రహ్మానందాన్ని,
0: సుప్రీం బ్లిస్,
1: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
0: నాన్ డ్యువల్ బ్లిస్
1: అభివృద్ధి పెంచుకుందాం.
0: వీ హావ్ టు డెవలప్ దెం
1: మోర్. అప్పుడే నీవు మానవత్వాన్ని, పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
1: మానవుడిగా పుట్టి
0: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
0: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
1: వీక్, క్రూరత్వము,
0: అండ్ దిస్ అనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
1: కానీ నీవు పరుల్ని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
0: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ అన్ అనిమల్.
1: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
0: బై హార్మింగ్ యూ బికమ్ అన్ అనిమల్.
1: నీవు పశువు కాదు, మృగం కాదు.
0: యువర్ అన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
1: మానవుడు,
0: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
0: సో డోంట్ మేక్ ఎనీవన్ టు
1: సఫర్. ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
0: డోంట్ సఫర్ ఎనీబడి.
1: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
0: దెన్ యూ విల్ బి హ్యాపీ, డబ్లీ హ్యాపీ, డబ్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా తదాస్తు, తదాస్తు, తదాస్తు అంటుంటాడు.
0: ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ యువర్ విష్.
1: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
0: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
1: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
1: ఆ చెడ్డ నీకే వస్తుంది.
0: యూ విల్ గెట్ ది రియాక్షన్.
1: నేడు కనిపించకుండా పోవచ్చు,
0: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే,
1: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
0: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, not suffer for ourselves, that we should lead a happy, blissful life.
1: మనం చదివిన చదువుకును గౌరవాన్ని ఇవ్వాలి.
0: And we should also maintain the quality of an educated
1: మానవత్వాన్ని కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
0: We should also respect the human nature.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: And we should be respected.
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
0: We should respect everybody.
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
0: Then only you will be respected in turn.
1: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
0: We should respect and be respected.
1: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
0: వితౌట్ రెస్పెక్ట్ ని అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ ని పుచ్చుకో.
0: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: అది నిజమైన మానవత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
0: యూ లవ్ అండ్ బి లవ్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలను మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
1: ఏదో ఒక సబ్జెక్టు కోసం మనం పాటు పడటం,
0: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్,
1: ఇవన్నంతా కూడా కేవలం నెగిటివ్ చదువులే.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ లెర్నింగ్.
1: ఏమి చదువులు ఈ చదువులు?
0: వాట్స్ ఆల్ దిస్ లెర్నింగ్?
1: ఒకనక్కడ ఎప్పుడు ఏమి ఎవరు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
0: సంబడి హస్ సెడ్ ది దోబి ది వాషర్మెన్ ఇస్ బెటర్ దాన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్.
1: ఒక ఇంటికి పోతే రెండు పంచులు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
0: దెన్ ఇఫ్ ఈ వాషర్మెన్ కమ్స్ టు యూ, యూ పుట్ యువర్ గార్మెంట్.
1: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
0: అండ్ యూ మేక్ నోట్ ఆఫ్ ఆల్ ద డ్రెస్.
1: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
0: అట్లీస్ట్ యూ స్క్రిబుల్ ఆన్ ద వాల్.
1: ఈ విధంగా ఇంటింటి వారు కూడా ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
0: సో ఎవ్రీ హౌస్ హోల్డర్ రైట్స్ ద లిస్ట్.
1: కానీ చాకలవాడు,
0: బట్ ద వాషర్మన్,
1: ఈ నోట్బుక్ తీసుకోడు.
0: హీ డజంట్ క్యారీ నోట్స్.
1: ఏ గోడపైన రాయడు.
0: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
1: మనసులో పెట్టుకుని తక్షణమే వాళ్ళది ఇంటికి దగ్గరటువంటి తెచ్చిస్తుంటాడు.
0: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ.
1: ఏం చదువు చదివాడు?
0: వాట్ నాలెడ్జ్ హస్ హీ?
1: ఏం చదువు చదివాడు?
0: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్డ్?
1: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
0: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువులతో పాటు
0: అలాంగ్ దిస్
1: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
0: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్,
1: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
0: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
1: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
0: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్.

0: us to help others is the true education.
1: పూర్వమంత కొడును ఏ ఆరాధన చేస్తూ వచ్చారు?
0: What sort of worship was there in the
1: earth? కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రకృతి.
0: They worship the nature, prakriti.
1: ప్రకృతిని ఆరాధన చేయడం తప్పు కాదే.
0: It's not a mistake to worship nature.
1: తినే తిండిని,
0: the food that we partake,
1: త్రాగే నీరుని,
0: and the water that
1: పండే పంటను,
0: and the harvest grain,
1: అనేక రకమైనటువంటి ఒక ఆహార విహారమంతా మనకు అందిస్తుంది ఈ భూదేవి.
0: And it is the nature that supplies the food, raiment and shelter.
1: ఇంతే కాదు, మానవునికి కావలసినటువంటి ఒక ధనధాన్యములు కూడా అందిస్తుంది.
0: All the essentials like the grain also supplied by earth.
1: ఇంతే కాదు,
0: not on this.
1: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
0: And we also find precious metals like gold.
1: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
0: We find diamonds.
1: ఇవన్నీ కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
0: What mistake is there if you worship mother earth that supplies you the grain, the food and jewels? సర్వ ప్రాణములను
1: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
0: What is the mistake if you worship, adore the life principles?
1: కనుకనే మనము ప్రాచీనులు చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
0: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
1: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
1: వద్దు వద్దు,
0: వీ షుడ్ నాట్
1: ప్రకృతి మన భూమాత,
0: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్,
1: ఈ భూమాత గోమాత,
0: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివర్డ్ యాజ్ మదర్,
1: వేదమాత,
0: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్,
1: కన్నమాత,
0: అండ్ ఫిజికల్ మదర్.
1: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవత.
0: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివర్డ్.
1: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
1: దైవారాధన చాలా ముఖ్యము.
0: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్
1: దైవారాధన అనేది సన్నగిల్లి పోవడం చేతనే.
0: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఫర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
0: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కయాస్.
1: ఎక్కడ చూసినా దుఃఖమే.
0: వి ఫైండ్ మిజరీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
1: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
1: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
0: Worship of the God, he will protect this country.
1: దైవారాధన చేస్తుంటుంటే దేశమంతా బాగుపడిపోతుంది.
0: When once you think and worship God, the whole country will
1: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
0: And all people will be happy.
1: సుఖశాంతులు పొందుతారు.
0: You will have peace and prosperity.
1: And
0: there will be no dearth or shortage.
1: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
0: You will be peaceful in every way.
1: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
0: We say simply repeat peace peace peace thrice.
1: ఏంటి శాంతి?
0: What is peace?
1: ఎందుకోసం వెలుగుతున్నావు?
0: వాట్ ఫర్?
1: ఆది భౌతికము,
0: ఫిజికల్,
1: ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ మూడింటి యందు మనకు శాంతి కావాలి.
0: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
1: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
0: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
1: మనస్సరీతిగా శాంతి కావాలి.
0: మెంటల్లీ వి షుడ్ పీస్ఫుల్.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
0: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి
1: పీస్ఫుల్. ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
0: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
1: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
0: Do you find peace in the outer
1: ప్రపంచంలో
0: world?
1: వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
0: There is no peace in the outer world.
1: ప్రపంచమంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
0: You find only peace is peace peace outside.
1: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
0: The true peace is within you.
1: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
0: Keep up, maintain the inner peace.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు రాత్రి అంతా కూడాను
0: throughout night
1: చక్కగా నామస్మరణ చేసి
0: chant glory of God.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
0: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అది
1: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
0: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఈశ్వర?
1: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
1: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుండదో,
0: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
0: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
1: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
0: Therefore you should publicize, propagate, practice the God's name and share with everybody.
1: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: Wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అని దక్షిణామూర్తి అన్నాడు. ఈ విశ్వమంతయు కూడాను మనస్సు అనే దర్పణమునందు ఒక పట్టణం వలె కనిపిస్తుండాలి.
0: దక్షిణామూర్తి హెస్ డిక్లర్డ్ దట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సీన్ యాజ్ అ సిటీ through the eye of a needle.
1: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
0: What man has to achieve and accomplish are not the four goals of life, dharma, artha, kama and moksha.
1: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవునికి ప్రధానమైన పురుషార్థము.
0: The most important goal for man is to eliminate his antakarana and to purify it.
1: Manomoolam idam jagat. Jagat antayikudanu manasu chetane aadharapadi untundali.
0: The entire world is dependent upon the mind.
1: Vishwamunandu jarugu sukhadukkamulu kaani, paapa punyamulu kaani, satya satyamulu kaani, anyaya akramulu kaani, anni kudanu manasu nande jarugutunnavi.
0: Whether it is happiness or sorrow, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintikini manase karanam.
0: For everything therefore, mind is the cause.
1: Manageva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation, mind is responsible.
1: Aite, ee manasu శుద్ధమైన అద్దం వంటిది.
0: బట్ దెన్ మైండ్ ఈజ్ లైక్ ఎ ప్యూర్ మిర్రర్.
1: కానీ మనస్సుకు స్వతసిద్ధమైనటువంటి యొక్క శక్తి లేదు.
0: బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ కెపాసిటీ.
1: ఈ మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటున్నది.
0: ఇట్ ఈజ్ టేకింగ్ షెల్టర్ విత్ అండర్ సెన్సెస్.
1: ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది.
0: ఇట్ సీస్ త్రూ ద ఐస్.
1: తాను స్వతసిద్ధంగా చూడలేదు.
0: బట్ ఇట్ కెనాట్ సీ బై ఇట్ సెల్ఫ్.
1: కర్ణముల ద్వారా వింటున్నది.
0: ఇట్ కెన్ హియర్ ఓన్లీ త్రూ ఇయర్స్.
1: తాను స్వతసిద్ధంగా వినేటువంటి శక్తి లేదు.
0: బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ హియర్.
1: ఇదే విధముగానే అన్ని ఇంద్రియముల ద్వారాను ఈ మనస్సు కార్యములు సలుపుతున్నది.
0: ఇన్ దిస్ వే mind starts functioning through the senses.
1: Kanukane indriyamulu chesinatvanti yokka doshamulanni kudanu manasthane addam paina chitrimpabadutunnavi.
0: That is the reason why all the actions performed by the senses are reflected in the mirror of the mind.
1: Ee yokka indriyamulu sankalpa vikalpaatmakamainatvanti tattvamto koodi untunnavi.
0: These senses are associated with the thought processes.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? ఇంద్రియములదా లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుక నీ మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుక నీ సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ దేర్ ఫోర్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫర్ ద మైండ్.
1: మల, విక్షేప, ఆవరణములని మూడు.
0: దోస్ త్రీ ఆర్ మల, విక్షేప అండ్ ఆవరణ.
1: మలమనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మల?
1: మన జీవితంలో తెలిసియో తెలియకునో అనేక విధములైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం.
0: నోయింగ్ ఆర్ అన్నోయింగ్, We are committing a number of mistakes in our life.
1: కేవలం ఈ జన్మమునందే కాదు.
0: It is not merely in this birth.
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషమును మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఇన్ మెనీ బర్త్స్ దీస్ మిస్టేక్స్ ఆర్ కమిటెడ్.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తం పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: The defects which are performed by the mind are imprinted on the chitta, birth after birth, accumulating over a period of time.
1: ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరం కాదు.
0: When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing it?
1: ఏ మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయేది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నం మనకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: స్టూడెంట్స్ హూ ఆర్ యూత్ షుడ్ పార్టేక్ ప్యూర్ అండ్ ఫాల్ట్లెస్ ఫుడ్.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ పార్టేక్ faulty and defective food.
1: Bicham dehartham vastram sitalartham. Manaku ichinatvantidi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetundi oka aaharamu idi sariyaina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: Dinine bhagavadgita yendu పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ వీ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యములకు కానీ అశాంతికి కానీ గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈస్ ది ఫుడ్ విచ్ హీ హాస్ అక్వైర్డ్ by unfair means.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములు అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎ వర్ల్డ్లీ వే ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ బెనిఫిట్స్.
1: కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైన ఆహారాన్ని మనం సేకరించాలి.
0: ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ వీ షుడ్ పార్టేక్ ప్యూర్ ఫుడ్.
1: అయితే ఇది ఏది అన్యాయం ఏది న్యాయం అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
0: Ordinary people may not have that power of discrimination to decide what is fair and what is unfair.
1: Patra shuddhiga unnado ledo teliyadu.
0: Whether the vessel is pure or impure.
1: Patra shuddhi antakante manaku teliyadu.
0: And the food articles, the purity of it.
1: Patra shuddhi vantavani yokka bhavamulu ee reethiga unnavo adi manaku ye maatramu teliyadu.
0: And the process of cooking depends upon the feelings of the cook.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: ఇఫ్ వి వాంట్ టు ఎంక్వైర్ ఇన్ టు ఫైండ్ అవుట్ ది ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్,
1: కనుకనే ఆహారం సేకరించిన తర్వాత భగవత్ అర్పితము అనేటువంటిది చేసినప్పుడే ఇది పరిశుద్ధం అవుతుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఫుడ్ బిఫోర్ యూ పార్టేక్ ది ఫుడ్ గెట్స్ ప్యూరిఫైడ్.
1: ఎవరికి వారు భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకున్నప్పుడు తనలో నుంచి కూడా ఒక పెద్ద జవాబు వస్తున్నది.
0: వెన్ ఈచ్ పర్సన్ పుట్స్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ యాజ్ టు వేర్ గాడ్ ఈజ్,
1: అహం వైశ్వానరో భూత్ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్యన్యం చతుర్విధం అహం వైశ్వానరో భూత్, నేను వైశ్వాన రూపం లోపల నీ యొక్క ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈజ్, in the form of Vaishwanara, I am in your stomach and I am responsible for digesting all the food partaken by you.
1: Aithe eppudu athra jeeninpa chestunnadu?
0: When does he get that?
1: Manam bhujinchina tarvatane idini jeeninpa chestunnadu.
0: Only after we partake food he will be getting it digested.
1: Kanuka bhagavata arpitam gaakunda manam bhujinchatam cheta aneka malinyamu aneka doshamulu aneka paapamulu deenlo praveshistunnayi.
0: Without offering food to God, when we partake it, we commit a number of mistakes, sins, and the results are disastrous. Kanukane
1: brahmarpanam brahmagno brahmanahrutam. Brahmarpitam. Ee brahmarpana bhavamto manam bhujinchatam cheta, adi aaharamu kaadu, adi prasadam avutundi.
0: Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is
1: కనుక అందులో ఉండినటువంటి దోషములన్నీ కూడాను పరిహారం అవుతాయి.
0: ఆల్ ద డిఫెక్ట్స్ ఆర్ రిమూవ్డ్.
1: తద్వారా మన యొక్క మనసుకు అంటుకున్నటువంటి మాలిన్యము క్రమక్రమేణ కొంత పరిశుద్ధం కాగలదు.
0: బై దిస్ మెథడ్ ద ఇంప్యూరిటీస్ ఆన్ ద మిరర్ ఆఫ్ అవర్ మైండ్ కెన్ బి స్లోలీ రిమూవ్డ్.
1: తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది.
0: దెన్ ఓన్లీ ది మిరర్ కెన్ బికమ్ ప్యూర్.
1: అయితే ఇది ఒక్క దినముతో ఒక్క నెలతో ఒక్క పర్యాయంతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే.

0: తరం అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసం చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాం.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaganaga raga matise illu chundu tinaga tinaga vepa tiyanundu sanaraapidi cheta sagamayi povunu aapaina variyuchu antyamugalu oka vajramunagaina kudanu vela kavalanukunte aneka rakamulainukunte kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is a need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryayalu deeni kaanchi parishuddham gaavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam anetunte yokka manasika tattvanni deeni kudanu samskarimpa chesukovali.
1: In the same way, there is a need for purifying our own mind.
0: Ee vidhanga cheyatam cheta మనసునకు అంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూనే ఉంటుంది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: Kanuka ee manasu anetundi nirantaramu chanchalanga atu itu kadaladam chetane indulo undinatundi pratibimbam kudanu chanchalangane roopondutu undali.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: Kanukane arjunu cheppa chanchalam mee manakrishna pramadi balavadrudam. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్, వేవరింగ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: హౌ కెన్ యు మేక్ దిస్ అన్స్టడీ మైండ్ ఇన్ టు ఎ స్టడీ వన్?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని, ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్

0: ఈ నవవిధ మార్గముల యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to study the mind.
0: యువకులు యందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఈస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షి పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షి డర్ట్ అన్ ఇట్, if you go on mixing with that,
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును పరిశుద్ధమైనటువంటి జలంతో కడగాలి.
1: ఇఫ్ ఎనీ పీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మార్షి,
0: కానీ ఈనాటి యువకుడు యందు అట్టి పరిజ్ఞానం అనేటువంటిది శూన్యమైంది.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడేస్ యూత్ డూ నాట్ హ్యావ్ దట్.
0: ఈనాటి విద్యా విధానమునందు సరైనటువంటి వివేక విజ్ఞానములు లేకుండా పోతున్నాయి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ బిరెఫ్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్ ఆర్ గ్రోయింగ్.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ వర్ల్డ్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు ప్రిసైడ్ ఓవర్
0: భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
1: The hearts of students who are going to be the future citizens are filled with dirt. There is no future and hope for Bharat.
0: Vidyarthulara, mee vidya vidya vidya aneetundi kevalam potta kooti kosam aneetundi vidyalu kaadu.
1: Dear students, when you say education, it should not be for eking out a mere livelihood.
0: Vidya anaga kevalamu jeevita paramavadhi nimittamai yerpadinatundi vidya.
1: Education is meant to show the very goal of life.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: In the very first instance, students should recognize that education is not
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: For eking a living, one need not be born.
0: పశుపక్షి మృగాదులు కూడాను జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వీ ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్,
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్ అండ్ ఐడియల్ అండ్ అన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణా స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్టడీ యువర్ మైండ్ అండ్ రిమూవ్ ది అన్స్టడీనెస్.
0: ఏకాగ్రత,
1: దాట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: ఇఫ్ యూ షుడ్ డెవలప్ కాన్సన్ట్రేషన్, వాట్ ఈస్ ఇట్ దట్ యుల్ హావ్ టు డూ?
0: మనము బెన్ ది బాడీ, మెయిన్ ది సెన్సెస్ అండ్ ది మైండ్, దిస్ ఈస్ ది ప్రోసెస్ ఆఫ్ అటైనింగ్ ఇన్ మెంటాలిటీ.
1: Bend the body, mend the senses, and end the mind is the process.
0: Kanuka manamu dehamunu vanchi shraminchi kartavya karmalu aacharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses, manamu mana yokka indriyamulanu sariyinaatundi sthitilo pettukodaniki taginaatundi yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
1: దట్ ఈస్ వై
0: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము చేసుకున్నటువంటి వాడే మాస్టర్.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
0: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హి గెట్స్ ది స్టేజ్ ఆఫ్
0: మాస్టర్, అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యు ఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్ నౌ.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యు హావ్ గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, యు షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యు షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అన్లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం ఎందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: యు షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూఆర్ సీకింగ్ విషయ.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్.
1: యూఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్, అదర్వైజ్ యూఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దాట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
0: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
0: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి నుండే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాటి విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనము సంపాదించి అధికారులు అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, whether it is by fair means or unfair means.
0: అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం.
1: This is the reason why most of the students are aspiring to go abroad.
0: ధనము, ధనము, ధనము. ఏమిటి ఈ ధనము? నిజమైన ధనము అని ఏమిటి? గుణమే నిజమైన ధనము.
1: When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: కనుక మన గుణమైనటువంటి ధనాన్ని మనం పోషించుకోవాలి.
1: We should earn the wealth of character and good qualities.
0: మనం పుట్టి పెరిగినటువంటి ఒక దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop faith in our own country where we are born.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీనుగొక్కండు వసదను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంకా పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini machinatundi vyakti pina tallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayar kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Kaani videshalu poyi neevu kevalam విక్షాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
1: వై డు యు గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దాట్.
0: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంకా ఎందుకోసం మనం జన్మనిస్తాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వి బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఇంజనీర్ పాస్ అయినాడు లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
1: ద మూమెంట్ ఏ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: బట్ నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్నభూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
1: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్,
0: గడియారం పెండుల మాదిరి అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు
1: స్టూడెంట్స్, యు షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నం చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvu endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi neevu fashion ga tirugutuntunte nee yokka paapam palavaga inga taggipovatam ettavutundi.
1: Giving up old parents in the old age, going abroad and there enjoying all the physical comforts,
0: వృద్ధులైన తల్లిదండ్రులను దగ్గర ఉంటుండి మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి.
1: వెన్ యువర్ పేరెంట్స్ బికమ్ ఓల్డ్, ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ దెం.
0: కర్తవ్యము,
1: ఇట్ ఇస్ యువర్ డ్యూటీ.
0: కర్తవ్యం యోగం ఉచ్యతే, అదే నిజమైనటువంటి యోగం.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రియల్ యోగ.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ,
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ అదర్.
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది, మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీఈస్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ.
0: ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే, పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం, 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, ఆఫ్టర్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఎ ఓల్డ్ మ్యాన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటింగ్ టు ది చేంజెస్ ఇన్ ద బాడీ.
0: అన్ని మార్పు చెందేటువంటివి,
1: ఎవ్రీథింగ్ అండర్ గోస్ చేంజ్.
0: ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దాని వల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు.
1: వన్స్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్
0: డిప్రెషన్. ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు.
1: ప్లెజర్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ బిట్వీన్ టూ పెయిన్స్.
0: దీనినే వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనేది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యూ కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యూ స్టే ఇన్ అన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్, యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you'll appreciate.
0: Kashtame padakunda sukham yokka vilu manaku artham kaadu.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of joy.
0: Karmanyeva adhikarasti, karmane mana yokka adhikaramu.
1: We have got every right for action.
0: Karmanu cheyali,
1: we should perform.
0: Kayamu vanchali,
1: we should bend our
0: hudayanni pavitram gaavinchukovali.
1: Purify your heart.
0: Kevalam somberi potulu maade tini kurchotamu idi manavuni yokka kartavyam kaadu.
1: It is not proper on the part of man to simply eat and keep quiet by being lazy.
0: Laziness is rust and dust annaru.
1: It is said that laziness is dust and rust.
0: Realization is the best and rest.
1: Realization
0: kanuka manam realize cheyali. Nenu evaru, nenu evaru, nenu evaru, nenu manushina pasuvuna అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: హూ షుడ్ ఎన్క్వైర్ అస్ హూ వి ఆర్, వెదర్ వి ఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
1: వి హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలిజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్, రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క జిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకును పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ by various actions can be cleared by this kind of
0: avaranamu. Idi emiti ee avaranamu?
1: What do you mean by avarana?
0: Addam paina dattamainatti battana kappinappudu andulo manam pratibimbam kanipistunda?
1: When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all?
0: Ee maatramu kanipinchadu.
1: Certainly not. Nothing.
0: Kanukane manam cheta mana yokka sasarupanni malinyanga chustunnamu.
1: We are seeing our own real image.
0: Vichepam cheta chanchalatvanga manam visvasistunnamu.
1: On account of vichepa we suffer from unsteadiness.
0: Ee chanchalatvam na nature anukuntunnamu.
1: We consider unsteadiness as our very nature itself.
0: Nenu human body ni kanuka deeniki taginatundi sahajam anukuntunnamu, samarthinchukuntunnamu.
1: We go on defending as a human being all these are natural for us.
0: Kani avaranam cheta నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వి ఫీల్ దట్ వి డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి ఎక్స్పీరియన్స్,
0: రియాలిటీ ఉంటుంది. అది
1: ఇస్ మియర్లీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: But we are forgetting that reality.
0: Reaction anusaristunnamu.
1: We are following reaction.
0: Resound ni vintunnamu.
1: We are hearing resound.
0: Reflection ni chustunnamu.
1: We are seeing reflection.
0: Kaani daniki okati aadharam anetundi undadani kontha varakunu gurtinchali.
1: But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection.
0: Idi cover kavatamu. Ee addamu dattamaina battato mooyabadindante ye dattamaina battam idi.
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adi kama krodha lobha moha madamatsalyam nanti is arishad vargam.
1: That is the 6 enemies of man starting from desire.
0: Ivi kontha varakunu manavuni yokka dehamunaku sahajamune ainappatikini.
1: This may be natural for human body.
0: Dhanamadam, the vidyamadam, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వన మదం, తపఃమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్ ఎడ్యుకేషన్ క్యాస్ట్ అండ్ బ్యూటీ.
0: ధనం ఎంతవరకు ఉంటుంటుంది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది, కాలి కింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిప్పరీ అండ్ ఇట్ ఇస్ అ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించు మించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
0: మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదము.
1: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్ అవుట్?
0: మీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: కనుక వారిని విచారణ చేస్తే నీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
1: కంపేర్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
0: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇఫ్ యు గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
0: ఇది కేవలం భ్రాంతి, భ్రమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో, యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మియర్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అని ఉన్నారు.
1: What is the use of this kind of education? You should study such education which will confer liberation on you.
0: Chadavul nerchitinanchu garvam vahinchan raadu.
1: Do not be proud that you are educated.
0: Neekunna chadavi pet ye paatadi?
1: What is the type of education?
0: Vidyakam vinayame satva roopam.
1: Obedience and humility is the
0: vinayam raavali manavuniyandu vidyarthuniyandu.
1: And that humility must be found in the school.
0: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
1: As there is no humility and obedience, this pride is entering into the head of ee
0: dana madamu, vidya madamu, yavana madamu, ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of
0: youth. ఇది క్రమక్రమేణా మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైడ్ అండ్ దట్ లీడ్స్ టు వేరియస్ బ్యాడ్.

0: అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. నీవు
0: అనేకత్వంగా భావిస్తున్నావు.
1: యూ థింక్ దట్ దేర్ ఇస్ మల్టిప్లిసిటీ.
0: ఒక కింద ఒక క్యాండిల్ ల్యాంప్ పెట్టేసేసాం.
1: దేర్ ఇస్ ఎ క్యాండిల్ కెప్ట్ బిలో.
0: దానిపైన అనేక రంధ్రములంతా కొట్టి దాని ఒక పాత్రను మూసినాం. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండేటట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ యాజ్ దో
0: దానిపైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏమాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే,
1: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్,
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏకజ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atomic light. This is covered by the nine, the body which has got nine holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body, you see different
0: light. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mineness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thuna ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manam teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka branthinu manam kramakramena అదుపులో పెట్టుకుంటే,
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ ది బాడీ
0: అది
1: ఐడెంటిఫికేషన్,
0: ఏకోహం బహుశ్యాం, ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్
0: ఇన్స్ట్రుమెంట్స్. మనం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాం.
1: There is no need for mistaking that to be anything great. It is only inner.
0: Kannulu bayata chustunnayi.
1: Eyes are looking.
0: Chevulu bayata vintunnayi.
1: Ears are hearing outside.
0: Noru bayata maatladutundadi.
1: Mouth is
0: chetulu bayata panulu chestunnayi.
1: Hands are performing.
0: Kevulu bayata vasane chustundadi.
1: The nose is smelling things outside of itself.
0: Kaani veetikannitiki ni konni roopamlu untunnayi.
1: There are different forms for them.
0: Manasuku నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్
0: హ్యావ్. అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్ హ్యావ్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫారమ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
0: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: There are four types of defects associated with
0: ఒకటి భ్రాంతి.
1: One is భ్రాంతి, illusion.
0: రెండవది ప్రమాదము.
1: The second one is ప్రమాదము.
0: మూడవది కరణాపాఠన. కరణాపాఠన,
1: కరణాపాఠన is the third one.
0: ఇంకా నాలుగవది,
1: fourth one is
0: విప్రలి.

0: స అని నాలుగవది.
1: విప్రలిప్స, విప్రలిప్స
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి.
1: ఇట్ ఇస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టింగ్ ది అంతఃకరణ.
0: మొట్టమొదటిది భ్రాంతి.
1: ద ఫస్ట్ వన్ ఇస్ భ్రాంతి.
0: ఇది భ్రమ.
1: దిస్ ఈస్ ఎన్ ఇల్యూజన్.
0: ఎట్టిది ఈ భ్రమ?
1: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఇస్ ఇట్?
0: త్రాడును చూచి పామనుకోవటము, పామును చూచి త్రాడనుకోవటం.
1: కన్సిడరింగ్ రోప్ యాజ్ ఎ స్నేక్ అండ్ స్నేక్
0: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
1: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ యాజ్ ఇంపర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్. ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
0: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
0: ఈ నాటి మానవుడందకూడను దేహమే సత్యము అని విశ్వసిస్తున్నాడు.
1: Today's man is believing his body as truth.
0: కాదు కాదు కాదు.
1: Certainly not.
0: ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది.
1: Body is a water bubble.
0: ఎప్పుడో ఎక్కడో ఏ రకంగానో ఇది నిప్పులో పడిపోతుంది.
1: When, where and how we do not know. This water bubble breaks.
0: కాదు.
1: This is not truth.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈస్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: Considering such an impermanent body as permanent, we are not putting that to proper use.
0: విద్యార్థులారా, ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Students, recognize and realize one thing.
0: కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్నీ ఉంటున్నాయి. ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
1: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
0: బాడీని నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
1: ఇఫ్ యూ ఆర్ ది ఐస్,
0: చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు.
1: There is no power which is making the eyes see.
0: దేహం ఒక పెద్ద టార్చ్ లైట్ వంటిది.
1: The body may be compared to a big torch light.
0: కన్నులు బల్బ్స్ వంటివి.
1: Eyes are bulbs.
0: కేవలము బుద్ధి స్విచ్ వంటిది.
1: Intelligence is switch.
0: కొత్త టార్చ్, కొత్త బల్బు స్విచ్ ఆన్ లో ఉంది కానీ లైట్ రావటం లేదు. కారణం ఏమిటి?
1: న్యూ బల్బ్, న్యూ టార్చ్, స్విచ్ ఇస్ ఆన్ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ద లైట్. వై?
0: సెల్స్ లేదు అక్కడ.
1: దేర్ ఆర్ నో సెల్స్ ఇన్ సైడ్ ద టార్చ్.
0: కనుక ఆ సెల్స్ లేకపోవడం చేతనే లైట్ మనకు రావటం లేదు.
1: యాజ్ దేర్ ఆర్ నో సెల్స్ ఇన్ సైడ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద లైట్.
0: కనుక ఆ సెల్స్ మన బ్లడ్ సెల్స్ అంతా కూడా ఒక్కొక్క దివ్యమైన శక్తితో కూడినటువంటివి.
1: దోస్ సెల్స్ ఆర్ అవర్ బ్లడ్ సెల్స్.
0: కానీ సెల్స్ ఉన్నాయి,
1: పవర్,
0: అవి ఒక్కొక్క తూరి చాలా ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాది.
1: దేర్ మే బి సెల్స్ బట్ వితౌట్ దట్ పవర్ ద పవర్ మైట్ హావ్ డిక్లైన్.
0: అది ఇందులో దైవత్వమే.
1: అండ్ దట్ పవర్ ఈస్ డివైన్ పవర్.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకములైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: Do not identify yourself with this physical body as truth and you are facing all dangers.
0: Nammatunti varini nammakunda nammaranaatunti varini nammutunnam.
1: People in whom you should have faith you are not having, but you are believing things in which you should not have faith.
0: Nadi navaru anukunnatunti varanta enta kaalam undagallo?
1: For how long can you have those people
0: evariki
1: evaru as yours? Who is for whom?
0: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీ వారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes, as long as they are alive, you will have to take care of them and discharge
0: them.
1: Everyone has his own duty. While coming into this world, no one carries with him a piece of cloth. While leaving the world, no one leaves even the address to where he is going. What is the type of relationship that
0: is ilantidani satyam anukuntunnam? Idi satyam kaadu, mithyam.
1: But we are thinking this world as truth. It is not truth.
0: Oka vedanti naa daggariki vachadu.
1: One philosopher came to me.
0: Swami, brahma satyam jagat mithya ani Shankaracharya vaaru chepparu kada.
1: He said, well, Shankaracharya has declared brahma is truth and jagat is mithya.
0: Pratyakshanga kanipistundadi.
1: Well, I have been able to see this world.
0: ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము.
1: I am enjoying this world.
0: జాగ్రత్తతో సుషుప్తలయందు జీవిస్తున్నాము.
1: In the waking dream and deep sleep state I am living.
0: ఇది మిథ్యమని ఎట్టవుతుంది?
1: How can I call this mithya, Swami?
0: అని ప్రశ్నించాడు.
1: He questioned me like that.
0: నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను.
1: Let the world judge for itself whether it is mithya or satya. Try to find out for yourself whether you are truth or mithya.
0: మొత్తం ఎవనికి వాడు సత్యమా మిథ్యమా అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్న వాడు అవుతాడు.
1: If each one can realize whether he is truth or mithya, the world will
0: take care of విద్యార్థులు కూడా అంతే.
1: Today students are similar.
0: తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: He is not trying to find out what his reality is.
0: విదేశముల యొక్క విషయాలంతా కూడా వినాలని కోరుతారు.
1: He is aspiring to know all about the world.
0: ఆ దేశంలో ఏం జరుగుతుందా, ఈ దేశంలో ఏం జరుగుతుందా, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నా, నీ దేశంలో ఏం జరుగుతుందా, అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
1: యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దట్ కంట్రీ, బట్ ఆర్ యు ట్రైంగ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు. నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ సెన్స్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్ హూ
0: నిన్ను నీవు చక్కపరచుకో.
1: Try to rectify yourself.
0: ఆ తర్వాత ఇతరులను చక్కబెట్టడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే బ్రహ్మచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది.
1: The third one.
0: కరణాపాఠన.
1: కరణాపాహం.
0: కరణాపాఠన అనగా ఏంటి? కరణము అనగా ఇంద్రియములు.
1: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్, ఇంద్రియ.
0: అపాఠన అనగా దౌర్బల్యం.
1: అపాన మీన్స్
0: దౌర్బల్యం, వీక్నెస్,
1: వీక్నెస్.
0: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్, ఎయిల్మెంట్.
0: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి.
1: The mind is enjoying all the things through senses.
0: కనుకని మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి.
1: మైండ్ ఆల్సో ఈస్ గెటింగ్ డిసీజ్డ్.
0: ఎట్టిది ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగం?
1: వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ విచ్ దీస్ సెన్సెస్ హ్యావ్?
0: ఇంద్రియములు ఏనాడు కూడాను ఉన్నది ఉండినట్టుగా చూపదు.
1: సెన్సెస్ కెన్ నెవర్ షో యూ ది ట్రూ కలర్ ఆఫ్ ది థింగ్స్.
0: సమయ పూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
1: ది సెన్సెస్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కాంటెక్స్ట్. కాంటెక్స్చువల్లీ
0: చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
1: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
0: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
1: హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
0: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
1: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
0: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
1: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్
0: కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
0: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
1: The bullock relating to this head of the village died on account of that fight.
0: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
1: ది అదర్ ఫార్మర్ వాజ్ రాదర్ ఫ్రైట్.
0: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు,
1: ఈ ది హెడ్ ఆఫ్ ది విలేజ్,
0: వెల్తీ పేరు కలిగినటువంటి వాడు,
1: హెస్ గాట్ ఎ బిగ్ నేమ్.
0: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది.
1: మై
0: ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
0: ఈ భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత.
1: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
0: ఫియర్. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
1: హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్.
0: దొరగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
1: హీ సెడ్, ఓ ల్యాండ్ లార్డ్, యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్.
0: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
1: రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ.
0: నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
1: వెల్ సే, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
0: Norli ani jantuvulu pasuvulu,
1: after all the animals are dumb.
0: Niki vijnana pragnana sugnanamulu ye matram kudanu levu.
1: They do not have any type of intelligence.
0: Pasuvulu okadaniki okati poduchukoni champukunte evarem cheyagalaru?
1: When the animals fight among themselves and kill, who can be held responsible?
0: Niki ye matramu nivu yochinchanakkaraledu nayana. లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
1: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్, వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్.
0: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
1: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్ ది మిస్.
0: దొరగారు, చాలా పొరపాటు చేశాను నేను, మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
1: ఓ మాస్టర్, ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
0: Reddy garu udrekam pogi poyindi.
1: He was overwhelmed with excitement.
0: Reddy, nee talapogaru adhikam ayipoyinda? Nenu evarani anukunnavu? Inta grama pedda ayinatundi naa eddunu nee eddu champindatunte idi chaala pramadamu. Neeku pogarekkipoyindi ahankaram inchi inka kavalsani maatalanta aadesesi 500 rupees neeku julma annanu.
1: He became highly excited and he said, how impertinent you are, how can your animal king my animal and I am leaving a fine of 500 rupees.
0: Tama yeddu itarulu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddunu tana yeddunu podichindante idi tappu antunnadu. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ, చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
1: You can see how these people began defending themselves and the play of the senses, how they were helpful in interpreting differently, which is convenient to them.
0: Manaku oka vidhamainatundi jabbu untundadi.
1: Senses have therefore an ailment.
0: Manaku malaria jevaram vachindi.
1: There was malaria fever.
0: Deeniki puramu neevu ye padartham tindina karamu karamu, uppu uppu, chedu chedu, ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యూ టేస్టెడ్.
0: మలేరియా జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి.
1: బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిట్టర్.
0: పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషం.
1: ఈజ్ ఇట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? నో, ఇట్ ఇస్ ది డిఫెక్ట్ ఆఫ్ యువర్.
0: మంచి ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, నలుపు నలుపుగా చూస్తావు.
1: When you are healthy, you see things as they are, red as
0: కానీ జాండీసే వచ్చి దీనికి వచ్చిందంటే అంతా పచ్చగా కనిపిస్తుంది.
1: బట్ వన్స్ యూ గెట్ జాండీస్ ఎవ్రీథింగ్ లుక్స్ ఎల్లో.
0: అదే విధంగానే ఈ ఇంద్రియములకు రోగములతో కూడినటువంటి కనుక రోగములతో కూడినటువంటి ఇంద్రియాన్ని అనుసరించడం చేత మనసు కూడా ఒక రోగంగా తయారవుతుండాలి.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular
0: fashion. కరణ పాఠం అనగా ఇంద్రియముల యొక్క దోషం చేత మానవత్వం ఇంతవరకు మరుగుపడిపోతుండాలి.
1: Karana pakam means on account of the defects and weaknesses of the senses, mind and man also behaves
0: vipra,
1: in a way.
0: Lipsa ani.
1: Vipra lipsa is another.
0: Vipra lipsa anaga kevalamu orvaleni taramu asuya ani diniki artham.
1: Vipra lipsa means jealousy.
0: Ee asuya manavunaku chaala chedda gunam.
1: Jealousy is a very great weakness for man.
0: ఎవరైనా ఉన్నవారిని చూస్తే ఓర్వలేడు ఇతను.
1: When he sees someone who is better, he can never be happy.
0: ఈ విధంగా ఎవరైనా మంచితనం చూస్తే ఏమాత్రం కూడా సహించుకోలేడు.
1: When he comes across a good person, he can never feel satisfied with it.
0: ఈ లోకములో ఏ రోగమునకైనా కూడాను, ఏ దేశమునందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో, కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ నాట్ ఫర్ జెలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటము, ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యు సీ సమ్వన్ హ్యాపీ, బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్ యూ షుడ్ ఆల్సో.
0: అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: వై షుడ్ యు డెవలప్ జెలసీ అగైన్స్ట్ దిస్?
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: డూ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: యూ ఎంజాయ్ ఇఫ్ సమ్వన్ గెట్స్ ఏ హైయర్ మార్క్ దాన్ యూ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ హింసెల్ఫ్ హస్ గాట్ ఇట్.
0: అందరూ నా బ్రదర్సే.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brother,
0: ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: Develop such sacred thoughts.
0: ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేమిటి?
1: What is the reason for developing jealousy?
0: స్వార్థము, స్వార్థము.
1: Selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్ల ఉన్నది?
1: In what forum does selfishness exist in students?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్, చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓకే.
0: దృఢ శరీరము కలిగినటువంటి వాడవు. నీవు కొంచెం ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయినా. ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుంది.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు, బాలులకు, స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫస్ట్ ఫర్ ది వీకర్ పీపుల్, ది లేడీస్, చిల్డ్రన్.
0: సరే, లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్.
1: ఇఫ్ యూ గెట్ ఎ సీట్, well, it is okay. If you don't get, walk a little distance.
0: ఈ నడచడం వల్ల రెండు విధములైనటువంటి అనుకూలం జరుగుతుంది, ఆదాయం వస్తుంది.
1: యూ గెట్ టూ బెనిఫిట్స్ బై దిస్ కైండ్ ఆఫ్ వాకింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్.
0: వాక్ చేయటం వల్ల శరీరం యొక్క కసరత్తు కూడా జరుగుతుంది.
1: బై దట్ వాకింగ్ యూ గెట్ మైల్
0: దూరం నడిచితే ఆ మైల్ దూరం ఛార్జీ కూడా నీలో మిగులుతుంది.
1: అండ్ ఆల్సో యూ సేవ్ ది బస్ ఫేర్ ఫర్ దట్ పర్టికులర్ మైల్ విచ్ వాక్.
0: ఈ విధమైన విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటాయి పేపర్స్ లో.
1: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్.
0: పెద్ద పెద్ద పేజీలు, మూడు నాలుగు పేజీల కంటే వస్తుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
1: లాక్స్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ నంబర్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ 3-4 పేజెస్ ఆఫ్ ద న్యూస్ పేపర్.
0: కూడా తన యొక్క పాస్ తన నంబర్ కోసం కాచుకోని ఉంటున్నాడు.
1: హీఈస్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ హిజ్ నంబర్.
0: ఆ యొక్క లేక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ, ఇండియన్ ప్రభనో, ఇంకే విధమైనటువంటి హిందూనో ఏదో ఒకటి తెరిచి చూసినప్పుడు ఎన్నో నంబర్స్ కనిపిస్తాయి.
1: వెన్ యూ ఓపెన్ ది న్యూస్ పేపర్ బీట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ, యూ సీ సో మెనీ నంబర్స్.
0: నిజంగా ఆ యొక్క నంబర్స్ చూస్తే ఎంత ఆనందం పడాలి.
1: బట్ వెన్ యూ సీ సో మెనీ నంబర్స్ హౌ హ్యాపీ,
0: ఇంత మంది పాస్ అయిపోయినారా అని ఆనందించవచ్చు.
1: టు బి ఓవర్ జాయ్డ్ విత్ ది ఫీలింగ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ పాస్.
0: స్వార్థపరులకు ఈ ఆనందం రాదు.
1: బట్ సెల్ఫిష్ పీపుల్ విల్ నెవర్
0: హావ్ ఇన్ ది నంబర్ లో నా నంబర్ ఉందా, నా నంబర్ ఉందా అని దాన్ని వెతుకుతూ పోతుంటాడు.
1: ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ సో మెనీ ఇన్యూమరబుల్ నంబర్స్ యు ఆర్ లుకింగ్
0: ఫర్. ఆనందించు, తర్వాత నీ నంబర్ వెతుక్కు, తప్పు లేదు.
1: ఫస్ట్ యూ ఎంజాయ్, దెన్ యూ కెన్ సర్చ్ ఫర్ యువర్ ఓన్ నంబర్.
0: కానీ ఏమాత్రం అంత విశాల భావం రావటం లేదు.
1: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
0: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయాభావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: Destroy in the very first instance jealousy in you, dear students.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: You are the very embodiment of pure heart.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
1: దిస్ ఇస్
0: సుమంతవిస్సే అమృతస్య పుత్రః, నీవు అమృతపుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
1: Vedas have declared, well, child, you are the children of immortality.
0: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: రెడ్యూస్ ది అన్స్టడీనెస్ అండ్ ఇంక్రీజ్ ది స్టడీనెస్ ఆఫ్ ద సెన్సెస్.
0: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
1: దాట్ విల్ గివ్ యూ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణ పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్ అండ్ అంతఃకరణ త్రూ గుడ్ డీడ్స్, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ యాక్షన్, యూ కెన్ రిమూవ్ దట్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్.
0: కనుకనే నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
1: డూ నాట్ సీ,
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: డూ నాట్ హియర్ బ్యాడ్ థింగ్స్, హియర్ గుడ్ థింగ్స్ ఓన్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాలు మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్.
0: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ప్యూరిటీ.
0: హీ విల్ సీ వాట్ ఈస్ గుడ్. హియర్ నో హీ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో హీ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్. టాక్ నో హీ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్. డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ విజ్డమ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వర్దీ అండ్ హ్యాపీ.
0: కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ సీ.
0: చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుంటారు.
1: ఇట్ కెన్ సీ ఓన్లీ త్రూ సెన్సెస్.
0: స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి.
1: ఓన్లీ త్రూ సెన్సెస్ ఇట్ కెన్ టాక్.
0: కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది.
1: యూజ్ ద సెన్సెస్ ప్రాపర్లీ, మైండ్ విల్ ఆల్వేస్ బి ప్యూర్.
0: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసునంది మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
1: ఇన్ దిస్ యూత్ వెన్ యూ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
0: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
1: దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: డ్యూరింగ్ రెయినీ సీజన్ యూ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ సమ్మర్.
0: కనుకనే ఇది మంచి సీజన్ మీకు.
1: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
0: ఈ వయసు లోపలి మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
1: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వులయందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మరిచేది భక్తుడే.
1: ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ హిజ్ డివోటీ, బట్ డివోటీస్ గోయింగ్ ఫ్రమ్ హిజ్ గాడ్. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు విడిచటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
1: స్వేడ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the maya, you think that way.
0: Kanuka mee satyanni meeru gurtinchukondi.
1: Recognize and realize your own truth.
0: Adi nijamainatti conscience.
1: That is real conscience.
0: Adi mee witness.
1: And that is the real witness.
0: Darani trupti parchukunte jeevitam anta trupti avutundi.
1: సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, యువర్ లైఫ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: విద్యార్థులారా, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్.
0: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్.
0: ఇదే చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్.
0: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: వాట్ ఎవర్ వాటర్ యూ ఫిల్ ఇన్ ద ట్యాంక్, ద సేమ్ వాటర్ ఫ్లోస్ త్రూ ద ట్యాప్స్.
0: దీనిని పురస్కరించుకునే వేదాంతం యద్భావం తద్భవతి అన్నారు.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద డిక్లరేషన్.
0: కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
1: ది ట్యాంక్ విచ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అండ్ ట్రై టు నో ఇన్ ఫ్యూచర్.

ఆత్మతత్వమిట్టు లబ్బునకు ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురల్లీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్ నేచురలీ మైండ్ విల్ అటైన్ ది స్టేట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను ప్రతి దేశమునందు కూడాను నైతిక ధార్మిక ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగా ఏమిటి?
1: What is moral value, morality?
0: నిత్య జీవితములో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణయందుంచు.
1: Take to practice the truth that
0: ఆచరణయందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్. ఇది నైతికం యొక్క ధర్మం.
1: సో ద మోరల్ కాండక్ట్ రిక్వైర్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధార్మిక్ వాల్యూ?
0: న బ్రూజాత్ సత్యం అప్రియం.
1: డు నాట్ సే అన్పాలటబుల్ ట్రూత్.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యం చెప్పవద్దు.
1: యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ నెవర్ అటర్ ఎ లై.
0: ఇంతే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: వీ షుడ్ నెవర్ పబ్లిసైజ్ ఆర్ ప్రాపగేట్ అన్ట్రూత్.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు స్పీక్ ట్రూత్ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ మేనర్.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: వీ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ ఎన్ అన్అక్సెప్టబుల్ హార్ష్ వే.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ద ట్రూత్ దట్ ఇస్ నాట్ ప్యాలెటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి కానీ అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: Therefore, truth must be acceptable and pleasing.
0: ఇదే ధర్మము.
1: This is dharma.
0: ఇంకా ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: Then what is the spiritual value?
0: సత్యం బ్రూయాత్ నైతికం.
1: Telling truth is
0: moral. నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: Not telling truth in an unacceptable way.
0: ఇంకా ధర్మం అనేటువంటి ఈ విధమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిది ఆధ్యాత్మికము.
1: దాట్ విచ్ సెట్స్ అన్ ఐడియల్ నేచురల్లీ బికమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: However, it's very difficult to recognize,
0: identify.
1: To catch hold of it, still more difficult.
0: కనుకని ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: Man has the five elements within.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: He has got as the basis
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: He has got five life breaths.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: We have to investigate the nature of the five elements.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: Man has got five kinds of faculties, the powers.
0: సత్యము,
1: truth,
0: dharmamu,
1: righteousness,
0: shanti,
1: peace,
0: prema,
1: love,
0: ahimsa,
1: non violence.
0: ఈ ఐదు కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: What are human values?
0: మానవుడై పుట్టి ఎంత కాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతను మానవాకారుడే కాదు.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, is no man.
0: కేవలము ఒక అద్వేషము ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు.
1: Anger, hatred are not human values.
0: ఇవన్నీను పశుగుణములే.
1: They are animal qualities.
0: ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
1: Man suffers misery because of bad thoughts.
0: సత్య సంకల్పముల చేత సాధువగును.
1: With truthful thoughts he becomes a pious man.
0: సకల సంకల్ప రహితుడే శాంతినొందు.
1: The man beyond the thought remains in peace.
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are not peaceful?
0: సకల సంకల్ప రహితుడే సాధువగును.
1: He is the pious man who goes beyond the level of thought.
0: అతనే శాంతినొందు.
1: He will be in peace.
0: శాంతికి మూల కారణం ఏమిటి?
1: What are the cause for peace?
0: సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది.
1: Our thought flow is the cause for restlessness.
0: సకల సంకల్ప రహితుడే శాంతినొందు.
1: If we are beyond the thought, we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: What are the cause for peace?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: We have to control our thought process.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: The first human value is truth.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: When once truth is lost, we lose one part of human value.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది.
1: వెన్ వన్స్ ధర్మ రైచియస్నెస్ ఇస్ గాన్ విల్ బి లూజింగ్ టూ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: ఇఫ్ వి లూజ్ ద థర్డ్ వాల్యూ పీస్,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: త్రీ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: యాజ్ ఈచ్ వాల్యూ ఇస్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు amputation of each of the limbs of our body.
0: Satyam anetundi prathama viluva.
1: Truth is the first value.
0: ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: ద వెరీ ఫస్ట్ వాల్యూ ట్రూత్ ఈజ్ లాస్ట్.
0: సత్యం చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: ఇఫ్ వి టెల్ ట్రూత్ వి కెనాట్ రన్ అవర్ బిజినెస్, వి కెనాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ జాబ్,
0: ముందుకు పోలేము.
1: సో వి కెనాట్ ప్రొసీడ్ అడ్వాన్స్ ఇన్ లైఫ్.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయినా వాడికి జీవించలేడు.
1: దెర్ఫోర్ వెన్ వన్స్ the truth is lost and gone, one cannot sustain, continue in the moral spiritual life.
0: Prasthita paristhiti yandu satyamunu kolpovatam vallane taanu jeevisthunnanani bhramisthunnadu.
1: But man today is deluded with the feeling that he is able to live by uttering untruth.
0: Ee vidhanga satyamunu kolpoyi,
1: like this truth is lost,
0: manavata viluvanu kuda nu kolpothunnadu,
1: and human values are also given up.
0: Mottamodati satyamu adhe manavuni yokka sirasu.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ హెడ్లెస్ ఆల్మోస్ట్ ఇన్ నేచర్.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: హీఈస్ హెడ్లెస్ బికాస్ హీ హాజ్ లాస్ట్ ద ఫస్ట్ వాల్యూ ట్రూత్.
0: ధర్మము
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ రైచియస్నెస్
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: Dharmanni manam kolipoyina mana bujibulamne kolipoyinatunte varam avutam.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: Shantini manam kolipoyina,
1: if peace is gone,
0: mana kadupe kolipoyinatunte varam avutam.
1: We will be losing our very stomach.
0: Stomach lenappudu deeniki bujinchedetla, ఈ దేహమును కాపాడుకునేది ఎట్లా?
1: విదౌట్ స్టమక్ హౌ డు యూ పార్టేక్ అండ్ హౌ డు యూ కంటిన్యూ టు లివ్.
0: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈస్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్
0: త్రీ, ప్రేమ లేని మానవుడుగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: Life without love is valueless. There is no life at all.
0: ప్రతి మానవుని కొడును ప్రేమనే ప్రాణము.
1: For every man, love is life.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: Love is the life principle. Without it is the life dead body. అన్ని రంగములను
0: కొడును ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: In every field of human activity, we find hatred.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: Is not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: Premato nimpapadinatundi ee hrudayamu.
1: This heart is full of love.
0: Kaani ee naati prema lekapothundadi.
1: But in the modern society there is no love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతుండాలి.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ హీ హాస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటినీ హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ.
1: There is enmity within.
0: Baita prema chuchinattiga hello hello hello hello ani vaaku.
1: Externally we say hello hello.
0: Idi hello anetundi kevalam low.
1: Hello is merely low.
0: కానీ హలోతో మనం పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మెయిర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఇస్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఇస్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఇస్ మాక్సిమం.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటాది ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: as love is lost today we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే.
1: what we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది.
1: the love
0: వాక్కులో చేరినప్పుడు
1: when once it's expressed by word
0: సత్యం అవుతుంది.
1: love expressed by word
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుధన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: Parati
1: wealth
0: and youth. Kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth would pass off. The youth would pass off in a moment of time.
0: Chanamalo poyetvanti dhanamu.
1: Money also would be lost accordingly.
0: Chanamalo poyetvanti kirti.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent. But
0: one
1: is permanent. The truth and good name are permanent. We should get a good name, reputation. And we should be highly reputed, be famous.
0: ఎట్ల మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ. దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తో నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటం.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.

0: ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ తో పని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ we listen bad things, we see bad things, we think of bad things, naturally we become bad.
0: కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Where from you got this bad?
0: మన చూపు నుంచి కలుగుతుండాలి.
1: Yes, this badness is out of
0: మన శ్రవణం నుంచి కలుగుతుండాలి.
1: The listening is the cause.
0: మన వాక్కు నుంచి కలుగుతుండాలి.
1: The words that we speak.
0: మన థాట్స్ నుంచి కలుగుతుండాలి.
1: The thoughts.
0: మన యాక్షన్ నుంచి కలుగుతుండాలి.
1: And actions too.
0: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ పైదుగుడ అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్ వీ షుడ్ హావ్ అబ్సల్యూట్ చెక్ అండ్ కంట్రోల్ ఆన్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: ఇస్ నాట్ ద మెడిటేషన్, ఇట్ ఇస్ నాట్ ద పెనెన్స్, ఇస్ నాట్ చాంటింగ్ దట్ ఆర్ నీడెడ్.
0: గుడ్ వర్క్స్,
1: they are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no
0: doubt.
1: But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ five senses ని పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
0: దీనిని పురస్కరించుకుని
1: basing on this,
0: దీనికోసమని
1: ఈ
0: ఐదు senses ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: Buddha made several attempts to control these five senses.
0: 28 సంవత్సరముల వరకు
1: అనేక
0: గ్రంథాలు చదివాడు.
1: He has gone through good
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of
0: them? ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: ఐ విజిట్ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సీ దెమ్.
0: చర్మ చిచ్చుడే గాని జ్ఞాన చిచ్చుడు కాదు.
1: ది ఐస్ దట్ వీ హ్యావ్ ఆర్ ఫిజికల్ ఐస్ బట్ నాట్ ది ఐస్ ఆఫ్ విజ్డమ్.
0: చూచినటువంటి చర్మ చిచ్చులతోనే పోతుండాలి.
1: దేర్ ఫోర్ దట్ విచ్ ఇస్ వాచ్డ్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఈస్ లాస్ట్ త్రూ దిస్ ఐ ఫిజికల్ ఐ.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఐ ఆమ్ నాట్ నీడెడ్.
0: దీని వల్ల నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నారు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా ద ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా ద ఏ, దెన్ యూ విల్ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ది సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: సమ్యక్ దృష్టి,
1: గుడ్ లుక్స్,
0: సమ్యక్ శ్రవణం,
1: గుడ్ లిసనింగ్,
0: సమ్యక్ వాక్కు,
1: గుడ్ వర్డ్,
0: సమ్యక్ థాట్,
1: గుడ్ థాట్,
0: సమ్యక్ వర్క్
1: అండ్ గుడ్ వర్క్.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: కనుక ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆర్ వర్ల్డ్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: విదౌట్ సెన్స్ కంట్రోల్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకో.
1: సో వీ షుడ్ నో ద ప్రొసీజర్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సగినటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని వెంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదటి గుర్తించు.

0: We should know the divinity immanent in humanity.
1: ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
0: How to know divinity?
1: అందరికీ తెలుసును.
0: All know this.
1: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
0: Though we know, we are not able to practice.
1: ఏమిటి ఆత్మతత్వం?
0: What is this atmic principle?
1: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
0: This speak truth.
1: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
0: We know falsehood is bad.
1: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
0: టు అవాయిడ్ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్ వీ అటర్ అన్ట్రూత్.
1: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
0: we escape from temporary difficulties.
1: శాశ్వత కష్టాన్ని పెంచుకుంటున్నాం.
0: But we are sure to face permanent problems.
1: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: This is highly dangerous.
1: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
1: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
0: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్.
1: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు.
0: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
1: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
0: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
1: అతను సత్యస్వరూపుడురా.
0: He speaks truth.
1: సత్య హరిశ్చంద్రుడు.
0: సత్య హరిశ్చంద్ర ద కింగ్.
1: తన యొక్క మాట నిమిత్తం నిలిపించుకునే నిమిత్తమై
0: టు కీప్ అప్ టు హిస్ ప్రామిస్
1: సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు.
0: హీ సఫర్డ్ ఫర్ ట్రూత్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. హౌ?
1: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
0: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
1: భార్యను చంపుకున్నాడు.
0: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్
1: ఆఫ్ హిస్ సన్. తనంతానే అమ్ముకోబడ్డాడు.
0: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
1: కట్టకట్టబడి కాటి కాపరిగా జీవించాడు.
0: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ అ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
1: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
0: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
1: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
0: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
1: ఓ చక్రవర్తి,
0: ఓ ఎంపరర్,
1: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు.
0: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరర్, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
1: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
0: ది ఎంపరర్ హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఏ లై.
1: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
0: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికీ నాకే చింతనూ లేదు.
0: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
1: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
0: యూ హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
1: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
0: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యూ ఆర్ ఫర్
1: మీ. కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్నాను.
0: You put me on sale to any rich man, still hold on to the truth.
1: నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
0: You be prepared to sell me out, but never give up truth.
1: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హీ పాస్డ్ త్రూ, హీ హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్?
1: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
0: having been recipient of God's grace,
1: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
0: He could have the dead son brought back to life.
1: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
0: He could have his kingdom.
1: భార్య కూడాను చేరింది.
0: And his queen joined his company.
1: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
0: Because of God's grace, he could attain divinity.
1: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
0: Earlier, his name was హరిశ్చంద్ర.
1: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈస్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
0: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
1: కానీ
0: బట్
1: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
0: they think that their life cannot be peaceful,
1: కొన్ని చిక్కులు కలుగుతాయని,
0: that they face difficulties,
1: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
0: that they will have problems,
1: భయపడి,
0: they are afraid of it.
1: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
0: Because of fear they don't speak truth but they utter lies.
1: ఎందుకు ఈ భయం?
0: Why should we be afraid of?
1: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
0: What is that we get?
1: భయం ఎప్పుడు వస్తుంది?
0: When do you have fear?
1: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
0: Where there is a mistake there is fear.
1: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
0: When there's no mistake, you don't need to be fearful.
1: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: We find fear everywhere.
1: భయం భయం ప్రతుకు భయం.
0: The life is full of fear and fear.
1: అన్నా దయం దయం ప్రతుకు భయం.
0: Oh brother, life is fear-stricken moment to moment everywhere.
1: కష్టాలే జీవితమా.
0: Should the life be full of difficulties? Are these problems the life?
1: కష్టాలే జీవితమా. కడగండే జీవితమా, ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము, మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
0: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
1: కనుక మనం సత్యాన్ని సాధించాలి.
0: So we should achieve truth.
1: ధర్మాన్ని నడుచుకోవాలి.
0: We should tread along righteousness.
1: శాంతిని సంపాదించుకోవాలి.
0: We should acquire peace.
1: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
0: With these three acquired, life is a total life.
1: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే
0: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్
1: సాధ్యమైనంత వరకు కూడాను
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
1: అసత్యమాడకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
1: ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటు.
0: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
1: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి
0: ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
1: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
0: He has been struggling for truth all along.
1: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
0: He was doing penance in a forest.
1: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
0: Lord wanted to test him.
1: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
0: He was chasing a deer.
1: అతను హంటర్ కాదు.
0: He is not a hunter.
1: అతను ఈశ్వరుడు.
0: He is God himself.
1: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
0: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
1: చూచాడు ఈ ఋషి.
0: The sage watched this deer running.
1: ఈ హంటర్ వచ్చాడు.
0: The hunter came.
1: ఋషి అనియ
0: ఓ సేజ్
1: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు చూచారా?
0: I have been chasing a deer. Did you watch it?
1: చూడలేదు అంటే అసత్యము.
0: If he says I have not seen, it is a lie.
1: చూచితే అంటే అపకారము.
0: If he says I have not seen, it is a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
1: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
0: To uphold the truth, one should not put anyone to danger.
1: అపకారం నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
0: That doesn't mean that you should give up truth.
1: రెండు రెండు నేత్రముల వంటివి.
0: These two are like two eyes.
1: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
0: In order to safeguard and uphold truth, he remained.
1: ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
0: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా
1: ప్రార్థించాడు.
0: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్
1: నా సత్యం తప్పకుండా
0: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ద
1: మృగము అపకారం జరగకుండా
0: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్
1: నాకు భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
0: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
1: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
0: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
1: ఆ ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ ఋషి.
0: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినా
1: పలుకదు.
0: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
1: ఏది పలుకునో అది చూడలేదు.
0: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
1: ఏ వందు భువి.
0: వాట్ యామ్ ఐ టు సే.
1: చూచిండేది కన్నులు.
0: ఇస్ ద ఐ దట్ సా.
1: కానీ కన్నులకు నోరు లేదు.
0: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
1: చెప్పగలిగేటువంటిది నోరు.
0: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
1: నేనేం చేస్తున్నాను?
0: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
1: ఏది చూచిందో అది చెప్పాలి.
0: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
1: ఏది చెప్తుందో అది చూడాలి.
0: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
1: కాబట్టి చూచిండేది కన్నులు చెప్పేది నోరు.
0: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
1: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
0: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై
0: దెన్ ఈశ్వర
1: మానిఫెస్టెడ్. సత్యానికి నువ్వు సాధించావు.
0: Yes, you have achieved truth.
1: తరలోపని నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
0: అండ్ హీ బ్లెస్ ద సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్ హిమ్సెల్ఫ్.
1: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవుద్దు సత్యం అవుద్దు.
0: ఎట్ టైమ్స్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ రిమైన్ సైలెంట్ టేక్ సమ్ టైమ్.
1: నీవు ఏ విధమైన దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
0: అబ్జర్వ్ సైలెన్స్.
1: అంతేకాని అపకారం జరిగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డోంట్ నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. అది
0: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్ వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
1: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
1: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
1: సత్యమే దైవము.
0: ట్రూత్
1: ఈస్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
1: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
0: లవ్ ఈస్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ సత్యంలో మనం జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
1: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
0: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
1: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
1: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
0: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: బుద్ధుడు చదవనటువంటి గ్రంథములు లేవు.
0: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
1: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
0: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
1: అందరినీ చూచాడు.
0: హి సా దెమ్ ఆల్.
1: అన్నీ విన్నాడు.
0: హి హర్డ్ ఎవ్రీథింగ్.
1: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
0: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
1: దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
0: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
1: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
0: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
1: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
0: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ ఆబ్స్టకల్.
1: ఈ మనసే నాకు 6 సంవత్సరం అంతా కూడాను దైవాన్ని దూరం చేసి పెట్టింది.
0: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హాస్ కెప్ట్ మీ ఆఫ్.
1: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేడు.
0: ద మ్యాన్ హూ రియలైజ్ ఆన్ మైండ్
1: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
0: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
1: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
0: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
1: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
0: హీ బికమ్స్ బుద్ధ,
1: కానీ జ్ఞానిగా కాడు.
0: హీ కెనాట్ బి జ్ఞాని ది వన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుక నీవు మనస్సును చాలా సారజ్యవంత వరకును దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
0: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
1: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని,
0: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ అ సెంటర్,
1: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
0: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
1: మనసుకు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ మైండ్ యాజ్ అ సెంటర్.
1: మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: అది ఏ నీ యొక్క లక్ష్యము.
0: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
1: అది ఏ నీ ఆత్మతత్వము.
0: దట్ ఇస్ యువర్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో.
0: టేక్ దట్ కాన్షియన్స్ యాజ్ స్టాండర్డ్.
1: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీట్
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫస్ట్ ఎఫ్.
0: ద ఫస్ట్ ఎఫ్.
1: ఫాలో ది మాస్టర్.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరి నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
0: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
1: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
0: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
1: నీ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
0: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
1: సెకండ్ ఎఫ్.
0: సెకండ్ ఎఫ్
1: ది డెవిల్.
0: ఫేస్ ద డెవిల్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
1: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
0: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గంను వదిలిపెట్టి,
0: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
1: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి,
0: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
1: అన్ని విధముల కష్టములే అనుభవిస్తున్నాము.
0: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
0: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఫ్యామిలీ.
1: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
0: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్సైడ్. మానవుడు
1: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది.
0: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ,
0: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
1: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
0: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
1: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
0: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
1: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఎక్కడ.
0: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్ హ్యాపీ.
1: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఎక్కడ.
0: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
1: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
0: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
1: నో హార్ట్.
0: దేర్ ఇస్ నో హార్ట్.
1: ఓన్లీ ఆర్ట్.
0: ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్.
1: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేకవుతుంది?
0: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్?
1: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
0: గివ్ అప్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్
1: చేయండి.
0: అండ్ ఫాలో ద హార్ట్.
1: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
1: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
0: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
1: అదే నీ కాన్షియన్స్.
0: దాట్స్ యువర్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే,
0: ఇఫ్ యూ ఫాలో యువర్
1: కాన్షియస్నెస్, లోపల చేరిపోతాం మనం.
0: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
0: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
1: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
0: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్ర వ్యాపించి ఉంటుంది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆ సర్వత్ర వ్యాపించినటువంటి గాలి లోపల,
0: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
0: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్.
1: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
0: వెన్ ది బెలూన్ బర్స్ ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
1: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది ఎట్లా చేరింది?
0: హౌ హ్యాస్ ది ఎయిర్ గాన్ టు ది బెలూన్?
1: మన ప్రాణము ఊది ఊది ఊది పెట్టాము.
0: వి బ్లో ఇట్ అప్, దేర్ఫోర్ ఎయిర్ గోస్ ఇన్.
1: కానీ అది అర్ధం వరకు మాత్రమే ఊది పెట్టాము.
0: బట్ యు హావ్ బ్లోన్ ఇట్ హాఫ్.
1: తిరిగి ఈ విశాలమైనటువంటి గాలి లోపల, కాన్షియస్నెస్ లోపల లీనం కావడానికి అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద మర్జర్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్.
1: ఎట్ట ఈ విశాలమైనటువంటి యొక్క కాన్షియస్నెస్ లో మనం లీనం కావాలి అని విచారిస్తున్నాడు.
0: అండ్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్ యాస్ టు మర్జ్ ఇన్ టు దిస్ వాస్ట్ కాన్షియస్నెస్.
1: నాయన, ఇది చాలా సులభమైనటువంటి మార్గము.
0: ఓ మ్యాన్, ఇట్స్ సో ఈజీ పాత్.
1: నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
0: జస్ట్ యాస్ యు హావ్ బ్లోన్ అప్ ది ఎయిర్ ఇన్ ది బెలూన్,
1: ఊదుతూ ఊదుతూ రా,
0: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్.
1: క్రమక్రమేణ ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
0: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ.
1: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టన పగిలిపోతుంది.
0: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్, ఇట్ బర్స్ అట్ వన్స్.
1: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
0: ద లిమిటెడ్ ఎయిర్,
1: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది.
0: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్
1: అరౌండ్.
0: దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ్.
1: సాయుజ్యం అనగా ఏమి? విశాలము, సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
0: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
1: లేక మోక్షం అనేటువంటి కానీ, లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
0: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్, దే ఆర్ వెరీ ఈజీ పాత్.
1: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
0: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్, వీ సఫర్.
1: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
0: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
1: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
1: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
0: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది.
0: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్ as to attain liberation.
1: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
0: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
0: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
1: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
0: హియర్ ఇస్ షుగర్.
1: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
0: వాట్ ఇస్ ది టేస్ట్ ఆఫ్ ది షుగర్?
1: తీపి.
0: ఇట్ ఈస్ స్వీట్.
1: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
0: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
1: పానకం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ సిరప్.
1: కాఫీలో కలుపు.
0: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
1: తీయగా ఉంటుంది.
0: ఇట్ సో స్వీట్.
1: టీలో కలుపు.
0: మిక్స్ ఇట్ ఇన్ టీ.
1: తీయగా ఉంటుంది.
0: ఆల్సో స్వీట్.
1: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
0: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
1: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
0: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్, యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఈ ప్రేమని మధురమైనటువంటి స్వీట్.
0: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్. దాట్ ఈస్ ద షుగర్.
1: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
0: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్.
1: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
0: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
1: శ్రవణం మధురం.
0: ఆడిషన్ ఇస్ స్వీట్.
1: చర్యలు మధురం.
0: యాక్షన్స్ ఆర్ స్వీట్.
1: తలంపు మధురం.
0: థాట్ ఇస్ స్వీట్.
1: మధురాధిపతి మధురం మధురం మధురం.
0: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
0: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
1: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
0: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే.
1: పెంచుకోండి
0: ఈజ్ లవ్.
1: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
0: వీ షుడ్ సీ దట్ లవ్
1: ధర్మంలో ప్రవేశపెట్టండి.
0: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
1: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
0: లవ్ ఇస్ ద ఫౌండేషన్.
1: సత్యము అనేటువంటిది ఒక వాల్.
0: ట్రూత్ ఇస్ ద వాల్.
1: ధర్మము అనేటువంటిది రూఫ్.
0: ధర్మ ఇస్ ద రూఫ్.
1: దీంట్లో మన నివాసంగా ఉంటున్నాం మనం.
0: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
1: ఈ పునాదే లేకపోతే
0: వితౌట్ ఫౌండేషన్
1: గోడ నిలచదు.
0: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
1: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
1: సత్యం అనేటువంటి దానికి పునాదిపై ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
0: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
0: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
1: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
0: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
1: సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము.
0: సో truth is the primordial principle and the base.
1: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
0: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద న్యాచురల్ వే.
1: కానీ ఈ ప్రేమను
0: దిస్ లవ్
1: భార్య పైన, పిల్లల పైన, బంధువుల పైన, మిత్రుల పైన, వీటిపైనంతా ప్రవేశపెడుతున్నాం.
0: వీ డైవర్ట్ అవర్ లవ్, డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్, ద సన్, డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
1: మనం పెంచుకోనక్కర్లేదు.
0: We don't need to develop now.
1: కానీ ఆహారం పెట్టి తిని అభివృద్ధి గావించనక్కర్లేదు.
0: You don't need to grow it further by feeding it.
1: బాధలు లేకుండా
0: without any problem
1: divert చేయాలంటే
0: divert the existing love.
1: నీ ప్రపంచపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మారచ్చు.
0: The worldly love can be directed towards God.
1: నీ వస్తువులపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మారచ్చు.
0: The love on the possessions acquisitions can be directed towards God.
1: భగవంతుని వైపున మారచ్చు.
0: Love in business can be directed towards God.
1: నీ యొక్క వృత్తిపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మారచ్చు.
0: The love of profession can be directed towards God.
1: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
0: Our job is only to divert.
1: చేస్తే చాలు.
0: It is enough if we divert.
1: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
0: Everything will pass off peacefully.
1: మరి నేను బిజినెస్ చేస్తున్నానే,
0: I am a businessman.
1: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
0: I am a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
1: భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
0: Think of God in the same way.
1: భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఏ హృదయమును సతికితివో ఈసి నాకు.
0: ఓ గాడ్, You have given me this heart.
1: మగిడి దానినే ఆర్పింతు మహితమూర్తి.
0: Let me offer the same heart.
1: మరగ వేరేమి దత్తు నీ పాద అర్చనకును.
0: What else can I offer you, O God?
1: అంజలికింటు అందుకోవయ్య నీవు అని అర్పితం చేయి.
0: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
1: నాది కాదు ఈ heart.
0: The heart doesn't belong to me.
1: ఇచ్చినటువంటిది.
0: It is your gift.
1: నీవు ఇచ్చినటువంటిది నీవే తీసుకో.
0: You better you take back the one you gifted.
1: ఈ దేహము నాది కాదు.
0: Body is not mine.
1: ఈ దేహము కూడా నీవు ఇచ్చినటువంటిది.
0: Body is your gift.
1: నీవు ఇచ్చింది నీకే అర్పితము.
0: I am surrendering it.
1: అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: మరి సేవకు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాడు.
0: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
1: కనుకనే
0: సో
1: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
0: దేర్ఫోర్ ఇఫ్ వి డూ ఇట్ వితౌట్ లవ్ వి ఎక్స్పెక్ట్
1: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
0: దేర్ఫోర్ ఇఫ్ వి డూ ఇట్ విత్ లవ్ ఇట్ ఇస్ సర్వీస్.
1: ప్రేమతో చేసింది అంతా సేవనే.
0: వాట్ ఎవర్ యు డూ విత్ లవ్ ఇస్ సర్వీస్.
1: లేనిటువంటి చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికి అది ఫలితం కోసమే చేయటము.
0: ఇట్ మే బి హార్డ్ టాస్క్ ఇఫ్ యు డూ ఇట్ వితౌట్ లవ్.
1: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
0: యూ జస్ట్ బిలాంగ్ టు గాడ్.
1: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
0: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యు ఆర్ హిస్, యుల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
1: గృహస్థుడు ఉన్నాడు.
0: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
1: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
0: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు.
0: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
1: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు.
0: అండ్ హి హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
1: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
0: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
1: కానీ
0: బట్
1: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నారు.
0: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
1: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
0: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
1: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
0: ద వైఫ్ ఎట్ హోమ్,
1: మంత్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
0: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
1: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
0: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
1: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
0: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
1: భగవంతుని మీరు వర్ణించకండి.
0: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
1: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
0: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
1: భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు.
0: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యూఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్, దట్ యు ఆర్ కంపాషనేట్, యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
1: అతను కొత్తవాడైపోతాడు.
0: గాడ్ బికమ్స్ న్యూ.
1: దైవం మన కొత్తవాడు కాదు.
0: గాడ్ ఇస్ నాట్
1: కొత్తవాడే.
0: గాడ్ ఇస్ నాట్
1: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము.
0: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హిస్ విత్ యూ.
1: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
0: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
1: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
0: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
1: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చేపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
0: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
1: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా, కూర్చోరా, పోరా అని అంటుంటాం.
0: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్ బి సీటెడ్ వీ సే.
1: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
0: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
1: న్యూ ఫ్రెండ్.
0: బట్ హీ ఈస్ నాట్ ఎ న్యూ
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: గాడ్ ఈస్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: గోల్డ్,
0: ఓల్డ్ ఈస్ గోల్డ్.
1: అతనే గాడ్.
0: దాట్స్ గాడ్.
1: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
1: చేస్తుంటారు భక్తులు,
0: డివోటీ నరేట్,
1: ఇదంతా కేవలము
0: ఆల్ దిస్
1: అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు.
0: ఓన్లీ టు మెల్ట్ గాడ్
1: భగవంతుని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు.
0: గాడ్ విల్ నెవర్ మెల్ విల్ నెవర్ బి మెల్టెడ్ బై యువర్ డిస్క్రిప్షన్.
1: ప్రేమ చేతనే కరుగుతుంది.
0: ఇస్ యువర్ లవ్ దట్ మెల్ట్స్ హిమ్.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
1: ప్రేమాంకురములు పొంద
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది జాయ్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్ ఆన్ ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
1: అంత ప్రేమతోనే
0: రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో
1: అటువంటి దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
0: లెట్ ఆల్ ది వికెడ్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
1: నాటవలసినటువంటి ప్రేమ బీజమే నాటాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
1: ప్రేమ వర్షమే కురుస్తుంది.
0: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్
1: పడుతుంది.
0: దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
1: అంత ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
0: ఎవ్రీథింగ్ దట్స్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meerandaru prema swarupule.
0: You are all the embodiments of love.
1: Meerandaru yedi lekapoyina gani prema matram untundali.
0: You may not have this or that, but you have love.
1: Okkadaina ledu ikkada.
0: There are none here without love.
1: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
0: You may search all over the world, none can say that there is no love.
1: Prema lekapoyina dhanam painanna prema untadi.
0: He may not love anything, at least he loves his money.
1: Prema ni ee vidhanga divert chestunnadu gani prema lekunda poledu.
0: He has diverted his love towards money.
1: Meerandaru prema
0: So all are embodiments.
1: దైవ స్వరూపులే.
0: All are divine.
1: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏ మాత్రం అక్కర్లేదు.
0: So you don't need to aspire and work for God being yourself a God.
1: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
0: So long you feel that you are a man, yes, you have to work for God.
1: అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
0: When once you feel that you are divine, you don't need to work for anything.
1: Everything is yours.
0: Everything
1: you are the embodiment of love.
0: You are the embodiment of love.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: కనుక నీవు వేరే వారు కాదు.
0: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
1: ఒక్కటే ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఇస్ వన్ నాట్ టు.
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: అందరు కూడాను
0: ఆల్
1: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
0: నెవర్ గివ్ అప్ లవ్.
1: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
0: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
1: ప్రేమ చేతనే అనుభవించండి.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
1: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
0: అండ్ నేచురల్లీ యు లెటింగ్
1: లవ్ తత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
0: అండ్ యుల్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్.
1: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
0: అండ్ యు బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక
0: సో
1: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
0: వాట్ వి షుడ్ నో
1: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
0: వాట్ వి షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
1: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుంది.
0: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ.
1: కనుక
0: సో
1: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
0: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
1: ఒక విత్తనం తెచ్చి
0: బ్రింగింగ్ ఎ సీడ్
1: టిన్ లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
0: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
1: విత్తనం కుళ్ళిపోతుంది.
0: అండ్ ద సీడ్ డికేస్.
1: ఈ విత్తనము
0: ద సేమ్
1: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
0: When the seed is sown in the ground, it sprouts up.
1: భూమిలోని నాటి నీరు పోయి
0: యూ హ్యావ్ టు
1: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
0: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్ ఇట్.
1: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
0: Where
1: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
0: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
1: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
0: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
1: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
0: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
0: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్.
1: అదే జ్ఞానతత్వము.
0: దాట్ ఈస్ విజ్డమ్.
1: అదే సత్యతత్వము.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: అదే ధర్మతత్వము.
0: దాట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: We now bring you a divine discourse delivered by Bhagwan Baba for the valedictory function of the World Youth Conference held at Prashanthi Nilayam on 18th
1: July 1997. Satyame Ishvaro Loke Satyame పద్మాసనం సత్యమే ఈశ్వరో లోకే సత్యమే పద్మాసనం సత్యం మూలానీ

0: దివ్యాత్మ స్వరూపులైన బాల బాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు భోగభాగ్యములు సత్యముని ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: It is the truth that bears the weight of the entire world.
0: సత్యం నాస్తి పరో ధర్మః, సత్యమనే పునాదులపైనే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: The mansion of dharma has got its foundation of truth.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: In spite of the fact that we follow so many spiritual pursuits, it is the truth which is most important.
0: Truth is God.
1: Truth is God.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which
0: satyame
1: is most essential.
0: Jeevitame ledu.
1: Bereft of truth, there is no life.
0: Itti satyanni manavudu eenadu visparinchatam chetane prapanchamulo aneka vidhamulaitvanti allakallolamulu ashantulu vidrimminchipothunnavi.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: సత్యమే సర్వులకు మాతృమూర్తి.
1: Truth is the mother.
0: అట్టి సత్యము నుండియే ప్రతి మానవుడు కూడాను ఆవిర్భవించాడు.
1: Man is born to this truth.
0: సత్య

0: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There's no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
1: Satya dharmamulne vijayamu varistu unnadi.
0: The one who follows the truth and dharma, they're bound to be victorious.
1: Bujabalamulu kani, leka buddhi balamulu kani, ayudha balamulu kani, leka shastra balamulu kani, ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
0: యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
1: ఇవన్నీ భౌతికమైనటువంటివి,
0: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటివి,
0: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
1: ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి,
0: దే ఆర్ టెంపరరీ.
1: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానం యొక్క సూత్రము.
0: The main principle in this life should be to foster truth and dharma.
1: Kanukane, the proper study of mankind is man.
0: So it is said, the proper study of mankind is man.
1: Hrudayamulo avirbhavinchinatuvanti talampulanu vaakkulo uchcharinchi vaakkulo cheppinatuvanti okka vishayamunu chetulato aacharinchatame idi nijamaina manavattam.
0: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: Ityadi ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
0: Man is not able to recognize the value of this harmony.
1: Satyam ante chuchinadi chuchinattu cheptamu talachinadi talachinattu cheptamu anubhavinchinadi anubhavinchinattu cheptamu idi ye satyamani bhavistunnaru.
0: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
1: Idi vyavaharikamainatuvanti satyame kaani nijamaina satyam kaadu.
0: This is just the worldly truth but not the truth in true sense.
1: Chuchinadi maroka nimisham idi maravachu.
0: What you have seen might change later.
1: Ippudu cheppinatuvantidi maroka nimishamlo marokati maravachu.
0: What you say now you may not hold on later.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: ద పర్సన్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్ ఇన్ ఎ డ్రామా.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: ఆన్ ద స్టేజ్ హీ వేర్స్ ద క్రౌన్.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనవుడి వలె గోచరిస్తున్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ హీస్ అన్ ఆర్డినరీ పర్సన్.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: ఇస్ దిస్ ది ట్రూత్ ఆర్ దాట్?
1: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage,
1: రాత్రి చూచినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూచినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము అసత్యమునకు అనువయించదు, ఆ సత్యము ఈ సత్యమునకు అనువయించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths, you can call them facts.
1: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
0: Truth
1: మూడు కాలములు ఎందు కూడాను మారనటువంటిదే సత్యం.
0: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం అనగా దీని అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్?
1: ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
0: ఇన్ దిస్ వర్డ్ సత్యం దేర్ ఆర్ త్రీ లెటర్స్.
1: సత్, ఈ, యం. ఇది సత్యం.
0: సత్, ఈ, యం, సత్యం.
1: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
0: సత్ హియర్ మీన్స్ లైఫ్.
1: ఈ అనగా అన్నము అని.
0: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
1: యం అనగా సూర్యుడు అని.
0: యం ఇస్ సన్.
1: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: Every living creature needs food.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: Is the sun who gives us our food.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకొని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: With the help of the sun, we have our food and sustain our life. This is our responsibility.
1: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
0: Sun and the life, they don't change.
1: ఇవి సత్యస్వరూపమును ధరించినటువంటివి.
0: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
1: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య.
0: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే. సత్య,
1: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకు మూడక్షరములు ఏమిటి ఉంటున్నాయి?
0: ద Though it is two lettered one, you have three letters.
1: Sa, ta, ya, idu satya.
0: Sa, ta, ya, three lettered, satya.
1: ఈ సా త యా అనే మూడక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు యా త సా అని పలుకుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ యా త సా.
1: యా త సా అవుతుంది.
0: ఇట్ ఈస్ యా త సా ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో,
0: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్,
1: తపస్సును ఆచరించినప్పుడు,
0: కండక్టింగ్ పెనెన్స్,
1: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుకనే యమనియమాదులంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ డిసిప్లిన్స్ ఇన్నర్ అండ్ ఔటర్?
1: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: తపస్సు అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ పెనన్?
1: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
0: ఇట్ ఈస్ నాట్ పుటింగ్ అవర్ హెడ్ డౌన్ విత్ ద లెగ్స్ అప్.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
0: పెనన్స్ మీన్స్ ది ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ఏ తపస్సు?
0: దిస్ ఇస్ పెనన్స్.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know the capacities, the potentialities that we have.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: The divinity spreads right from a microcosm atom to a macrocosm.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: Every material, for that matter, is a combination of atoms.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి, ఇన్ని విద్యాబుద్ధులు కలిగి, మనము జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
0: What is the purpose, the goal of life?
1: వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు?
0: Where does he get this bliss?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుండాలి.
0: You can be blissful only from God.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. Where is it happy? Happiness is union with God.
0: We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
0: Where do you find this union? Where is God?
1: Sarvatra undinatvanti divyatvanni manam anveshan cheyatam ekkada?
0: When God is all pervasive, where do you search for him?
1: Neeve daivam.
0: You are God.
1: Neevu kevalam dehaabhimanam kalagatam cheyatane neevu manavudiga bhavistunnavu.
0: Because of the identification of the body, you consider yourself a human being.
1: Deham okati water bubble.
0: Body is a water bubble.
1: మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవి రెండు కూడా నెగటివ్స్.
0: బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్.
1: కానీ మనము దేనిని అనుసరించాలి?
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో?
1: కాన్షియన్స్ ని అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక తత్వం.
0: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమనే మనకు బోధిస్తుంది.
0: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని,
0: వీ షుడ్ హ్యావ్ ద హార్ట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును,
0: అవర్ టాక్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్.
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును,
0: ద బాడీ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై వయలెన్స్.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: అండ్ వన్స్ వీ ఎక్స్పీరియన్స్ దిస్, you will have the direct manifestation of the divinity.
1: Kani ee naadu shanti ledu, shanti ledu, enduko ledu shanti.
0: Today we say there is no peace. What's the reason?
1: Dushta sankalpamuna cheta dushtudagunu satya sankalpamuna cheta saduvagunu sakala sankalparahitude shanti pondu sakala సంకల్ప రహితుడే శాంతి నుండు.
0: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
1: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
0: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: మైండ్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనం సంకల్పములు అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: వెన్ వన్స్ వీ హావ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్, we can control our mind.
1: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఎవర్ రైజింగ్ డిజైర్.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు.
0: Man is restless because of these desires.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ ను మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: However, we can have the desires under certain limits needed.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: In this world, in society, we should lead a life of morality, righteousness and spirituality.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: This is taught by the sacred Veda in several ways.
1: Satyam rujat. ఇది నైతికమై గౌరవాన్ని అందిస్తుంది.
0: When you speak truth, naturally you will earn all respect morally.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: Man has lost this moral respect.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: సత్యం రూయాత్. సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: Never forget truth. This is the cause for the decline in our moral standards.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: Second, the righteous truth.
1: ప్రియం రూయాత్. ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: You should speak truth in a palatable way, in an agreeable way.
1: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
0: You should never speak truth in a harsh way.
1: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
0: Speaking truth is a moral value.
1: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
0: To speak truth in an acceptable way is this righteous.
1: రూయాత్ సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ.
0: The third one is not to speak truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
1: ప్రీతి కలిగిన గాని అసత్యమును చెప్పకూడదు.
0: For the simple reason that to satisfy you should never utter a lie.
1: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
0: These three qualities are forgotten by man today.
1: సమాజములో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటి కరువైపోయినది.
0: There is no truth in society, not even a truth.
1: ప్రియమైనటువంటి సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు.
0: They are not able to understand that which is to be accepted is truth.
1: ఎదురు బోర్డులో కనిపిస్తుండాలి, ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్. ఈ రెండు లేవు ఈనాడు.
0: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫైండ్ టూ బోర్డ్స్ దేర్, ట్రూత్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ గాడ్, విచ్ ఆర్ మిస్సింగ్.
1: కానీ బయట బోర్డులో మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ హృదయ బోర్డులో కనిపించాలి అవి.
0: వీ ఫైండ్ ద లెటర్ స్క్రిబుల్డ్ ఓవర్ దేర్ ఆన్ ద బోర్డ్, నాట్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్.
1: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక మనం హృదయం లోపల దీనిని ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
1: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
0: Then only you will earn respect in the outer society.
1: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
0: You can also work for the progress of the standards of the society, social values.
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
0: To develop mentally, you need truth.
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
0: Truth is permanent.
1: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
0: You cannot hide it.
1: మార్చితే మారేటువంటిది కాదు.
0: You cannot change it.
1: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిది సత్యం.
0: The truth is changeless. It can't be burnt. It cannot be changed whatsoever. That is the truth.
1: ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడా కనిపించడం లేదు.
0: This sort of a truth is not found, not in a trace, in modern man.
1: ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు?
0: How do you expect him to experience the divinity?
1: కనుక సత్సంగములో మనం ప్రవేశించాలి.
0: Therefore, we should join good company.
1: ఈ సత్సంగములో మనం ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు ఈ పవిత్రమైన భావాలు మనకు జ్ఞప్తికి వచ్చి ఆచరణలో పెట్టుకోవడానికి వీలవుతుంది.
0: In a good company, you will entertain sacred thoughts that could be translated into action subsequently.
1: ఈ అన్నింటికీ కాలము చాలా ప్రమాణము, ప్రధానము.
0: For everything is the time, that's the basis and important.
1: యువతి యువకులారా,
0: Young men and women.
1: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
0: We are wasting time because the time is God.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పద మనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైమ్.
1: మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే 4 దినములు అయిపోయింది.
0: యు హావ్ స్పెండ్ 4 డేస్ హియర్.
1: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
0: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
1: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటారు.
0: బట్ ద ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
1: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటారు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
0: At the time of birth, one is a child.
1: Kani 10 years boy antaru.
0: At the age of 10, he is a boy.
1: 30 years man antaru.
0: At the age of 30, he is a man.
1: Kani 75 years grandfather antaru.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man and grandfather. Anta okkade.
0: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
1: Ee annintiki kaalame chaala pradhanamu.
0: It is the time that is the cause for varied forms.
1: Kanuka kaalamnu vyartham cheyaradu.
0: We should never waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life
1: is
0: waste.
1: Time is God. Don't waste time.
0: Time is God. Don't waste time.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
0: These trends are extremely rare among modern youth.
1: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుంది.
0: We are not making the time sacred, but we make it unsacred.
1: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
0: By talking too much, we are wasting time.
1: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుంది.
0: By talking too much, energy is dissipated.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక రేడియో పెట్టుకున్నాం.
0: Here you have a radio.
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
0: యు హావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యు హావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టిక్యులర్ స్టేషన్.
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
0: యు హావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ కట్ అయిపోయింది.
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
1: మన మాటలు ఒక ట్యూన్స్.
0: అవర్ వర్డ్స్ టాక్.
1: మన పాటలు ఒక ట్యూన్స్.
0: The song.
1: దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
1: కానీ దుష్టభావం చేత, దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ by indulging in wicked activities, entertaining all wicked thoughts.
1: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాదములు తగ్గిపోతున్నాయి.
0: Therefore we face so many dangers in our life.
1: మనలో ఉండినన్ని మంచి గుద్దులు ఎక్కడ కూడా లేవు.
0: There are no good thoughts at all any longer.
1: చూంచు.
0: Our words talk.
1: మన పాటలు చూంచు.
0: The song.
1: దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుంది.
0: Because of this the energy is used.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడాను మంచి

0: లేకపోతున్నాం.
1: దో దేర్ ఆర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ మైండ్ లేటెంట్ ఇన్ ఎమినెంట్ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దెమ్.
0: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
1: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: అనేక మంది సత్య ధర్మంలో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
1: మెనీ మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
1: యూ నీడ్ టు ప్రాపగేట్ దట్ విచ్ ఇస్ అబ్సెంట్, దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. యూ డోంట్ నీడ్ టు పబ్లిసైజ్.
0: ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం.
1: మోర్ దాన్ ప్రాపగేషన్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
1: సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
0: ప్రచారం చేసి కాలం వ్యర్థం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ us టు ప్రాపగేట్ అండ్ పబ్లిసైజ్.
0: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
0: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
0: కానీ ఆచరణ క్వాలిటీ.
1: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
0: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
1: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
0: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ దస్.
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
1: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
0: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
1: ద మోడర్న్ మైండ్ ఇస్ కంప్లీట్ డైవర్టెడ్, పర్వర్టెడ్.
0: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
1: దిస్ పర్వర్టెడ్ మైండ్ గివ్స్ యూ ఆల్ ఎంగ్జైటీస్, వర్రీస్.
0: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
1: ద హ్యూమన్ వాల్యూస్ లాస్ట్.
0: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
1: యూ షుడ్ ఇన్వెస్టిగేట్, ఎక్స్ప్లోర్.
0: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: దట్ విచ్ ఇస్ ఇన్వెస్టిగేటెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
1: యూ స్టడీ, టేక్ ఏ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
0: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
0: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
1: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
0: దీంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
1: In this respect of sealing on desires, there are four.
0: Don't waste food.
1: Don't waste food.
0: Don't waste time.
1: Don't waste time.
0: Don't waste energy.
1: Don't waste energy.
0: Don't waste jeevitamu.
1: Don't waste your life.
0: Kanukane mana jeevitamu lopala food nu money ni mana waste cheyakoddu.
1: Therefore in our life we should never waste food and money.
0: Misuse of money is evil annaru.
1: Misuse of money is evil.
0: Food is God.
1: Food is God.
0: Don't waste food.
1: Food is God. Don't waste food.
0: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
1: టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
1: These are the sacred activities that should be taken up by youngsters.
0: Pedda manu shramapadanakkarledu.
1: You don't need to exert too much.
0: Mee report lo kuda chepparu, dhyanam cheyandi, bhajana cheyandi, pallaliki vellandi, sevalu cheyandi ani.
1: In your reports you mentioned that one should do some penance.
0: Ivanni konni shramalu kodinatvantive.
1: You need to strain a lot.
0: Ee shramalu lekunda,
1: without any strain,
0: ee pani chesina,
1: whatever you may do,
0: ee maata cheppina, ఏ స్థానమునకు వెళ్ళినా,
1: యు మే గో ఎనీవేర్,
0: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: యు షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాజ్ టు బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
1: వెన్ యూ హ్యావ్ సచ్ ఎ సీక్రెట్ ఫీలింగ్, నో అదర్ స్పిరిచువల్
0: అయితే అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు హ్యావ్ దట్ సీక్రెట్.
0: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ఫోర్ స్పెషల్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్ లైక్ ద పెనెన్స్, ద మెడిటేషన్ అండ్ భజన్స్.
0: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఈనాడు మెడిటేషన్ అనేటువంటి పదం

0: లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతూ ఉన్నాయి.
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
0: మన జీవితమే ఒక మెడిటేషన్.
1: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
0: నడిచే సమయంలో ద్వారం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
1: యాజ్ యూ వాక్ ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్ యూ విల్ నేచురల్లీ పుట్ టు యాన్ యాక్సిడెంట్.
0: అదే కాన్సన్ట్రేషన్.
1: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ కాన్సన్ట్రేషన్ లైక్ వాకింగ్ టాకింగ్ రీడింగ్.
0: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
1: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
1: Is not the one that you are going to
0: be sampadinchetundi kaadu.
1: Is not to be newly acquired.
0: Mana jeevithamlo adi pedda pradhanamainatundi okka viluvuga untundali.
1: It is the main life principle for that matter.
0: Kanuka neevu vastulu paina meditate chestunnavu.
1: You meditate on worldly objects.
0: Road paina meditation chestunnavu.
1: You meditate on road.
0: Vishayala paina meditate chestunnavu.
1: On worldly issues.
0: Deenine God vaipu turn chesthe ఇది మార్పు కలుగుతుంది.
1: యూ కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్. దట్ ఈస్ ఇన్
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: అది ఏ మెడిటేషన్?
1: దట్ ఈస్ మెడిటేషన్.
0: నీ యొక్క దృష్టిని నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మే మరచు.
1: టర్న్ యువర్ విజన్ ఇన్ లుక్స్ టువర్డ్స్ గాడ్. టర్న్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ గాడ్.
0: వర్క్ వేరు వర్షిప్ వేరు కాదు.
1: Work and worship are not separate.
0: ప్రకృతి వేరు పరమాత్మ వేరు కాదు.
1: World and nature are not different.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదు.
1: Individual and God are not different.
0: రెండు ఒక్కటే.
1: Both are one.
0: Reaction, resound and reflection.
1: That all amounts to reaction, reflection and resound.
0: కనుకని మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్.
0: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
0: అనయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
1: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
1: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
0: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
1: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు సక్సెస్ చేయలేము.
1: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
0: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
1: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
0: ఈ భవనానికి ఏది ఆధారం?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
0: పునాది ఆధారం.
1: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
0: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
1: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
0: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్ట్.
0: దానిని అనేక రకమైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
0: కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
0: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
0: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
1: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్స్.
0: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
1: వితౌట్ రైజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
0: రూపులే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
1: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
0: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
1: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విత్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దాని కూడా ఐ అంటున్నాం.
1: ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ
0: అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ ఐ?
0: ఎవరు నీ ఐ అంటున్నావు?
1: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
0: దిస్ ఇస్ మై బాడీ?
1: దిస్ మై బాడీ.
0: దిస్ ఇస్ మై హెడ్.
1: ఇస్ మై హెడ్.
0: దిస్ ఇస్ మై హ్యాండ్.
1: మై హ్యాండ్.
0: దిస్ ఇస్ మై లెగ్.
1: మై లెగ్.
0: బట్ హూ ఎమ్ ఐ?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: అంతా మై హెడ్, మై హ్యాండ్, మై టాక్, మై హార్ట్. హూ ఎమ్ ఐ?
1: You always say the my hand, my leg, my heart, then who am I?
0: నీవెవరో దీనన్నింటికి నీ ప్రత్యేకంగా ఉన్నావు.
1: You are separate from all.
0: This is my body. అంటే I'm not the body.
1: When you say this is my body, then it means imperative.
0: Body is separate from me.
1: Body is separate from me.
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: Like this, my body means body is separate from me.
1: When you say my body, it means body is separate
0: from
1: me.
0: You are not the body.
1: And you are not the body.
0: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
1: When you say this is my body, it means you are separate from your
0: Kalukane,
1: body.
0: A man with dual mind is half blind.
1: Therefore, a man with dual mind is half blind.
0: Manamu na deham antunnavu. Nenu nene deham anukuntunnavu tirigi.
1: And you say this is my body, yet identify with it.
0: Ikkada Vedantamlo rendu rakamainatundi ayini manam vicharam cheyali.
1: In Vedantic parlance, there are two aspects of this
0: half.
1: I.
0: Emti ee I?
1: What is this?
0: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
1: వన్ ఈస్ వన్ లెటర్డ్ ఐ.
0: ఈవైఈఐ త్రీ లెటర్స్ ఐ ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ అనదర్ ఐ త్రీ లెటర్డ్ ఈవై.
0: త్రీ లెటర్స్ ఐ ఏ బాడీ, వన్ లెటర్ ఐ ఏ ఆత్మ.
1: త్రీ లెటర్డ్ ఐ ఇస్ ద బాడీ, వన్ లెటర్డ్ ఐ ఇస్ డివైన్ ఆత్మ.
0: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
1: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
0: యు ఆర్ ది మాస్టర్.
1: You are the master.
0: Body, mind, senses, instruments.
1: Body, mind, senses are the instruments.
0: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇచ్చుకున్నావు.
1: You should make use of these instruments, that's all.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
1: You should make proper use of
0: దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్.
1: What is an instrument?
0: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు ఆచరించు.
1: యూ షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ.
0: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
1: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కాబట్టి ఆ మైండ్ ని కూడా సరైనటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
0: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
0: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
1: మైండ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
1: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
0: ఇది క్లాత్.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
1: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
0: ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్.
1: సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్, నెక్స్ట్ ఫార్మ్ థ్రెడ్స్, ఇంటర్వోవెన్ మేక్ ఏ క్లాత్.
0: అదే విధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మ.
0: ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
1: దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటన్ టుడే.
0: ఈనాడు ఆర్టిఫిషియల్ ను అట్రాక్షన్ చేస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్.
0: అందువల్లే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
1: దేర్ ఫోర్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
0: ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ దీస్ నెగిటివ్ థాట్స్.
0: పాజిటివ్ ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
0: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
0: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
1: How to get them?
0: English lopala man anetu daniki man man antaru.
1: In English there is a word man man.
0: M anaga mind.
1: M signifies mind.
0: Mind ni control chesko.
1: Control your mind.
0: A anaga atma tattvanni.
1: A the atma.
0: N danini oka vidhamainatundi merge chesukovali.
1: N stands for merge.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
1: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
0: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
0: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
1: సో ఎం స్టాండ్స్ ఫర్ ది control over the mind.
0: A ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
1: A stands for recognition of ఆత్మ.
0: N అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
1: N is నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
0: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధన చేస్తూ వచ్చాడు.
1: Buddha has undertaken so many spiritual pursuits for nirvana.
0: ఏమనుకున్నాడు? అంత తనలోనే ఉంటుంది కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
1: Finally he understood that everything is within himself. And therefore he wasted all the time.
0: Sarvam kudanu manavuni ende untunnadi.
1: Everything is within you.
0: Daivattam kudanu manavattam nande untundadi.
1: Divinity is within the humanity.
0: Danavattamu manavattam nande untundadi.
1: Demonic nature is in
0: man. Pashuttam kudanu manavattam nande untundadi.
1: Animality is in man.
0: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
1: బట్ టుడే మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ఇన్నేట్ నేచర్.
0: లోకంలో ఏ దేశంలో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడా వెల పెరిగిపోతున్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ దర్ సోరింగ్ ప్రైజెస్.
0: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
1: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
0: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
1: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
0: మ్యాన్ లో విలువ పోయింది.
1: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమూ జగత్తులో కనిపించడం లేదు.
1: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవునికి పంచప్రాణములు ఉంటున్నాయి.
1: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
0: ఈ పంచప్రాణములు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దే?
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచప్రాణములు అనుకుంటున్నారు.
1: హెస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: కానీ అవి కాదు మన ప్రాణములు.
1: దే ఆర్ నాట్ ది లైఫ్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచప్రాణములు.
1: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్. దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాహరణ సమానములు కావు.
1: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
0: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, అండర్స్టాండ్ దట్ యువర్ లాస్ట్ వన్ లైఫ్ బ్రేత్.
0: రైట్ యాక్షన్ ఏ మనలో లేకపోతే అది రెండో ప్రాణం పోయింది అనుకోవాలి.
1: వెన్ దేర్ ఇస్ నో రైట్ యాక్షన్, యువర్ లాస్ట్ వన్ లైఫ్.
0: ఈ విధంగా ఒకదానికొట్టి ప్రాణాలు పోతూ ఉంటే ఇవి మిగిలేదు ఏమిటి?
1: వెన్ యూ గో ఆన్ లూజింగ్ వన్ ఆఫ్టర్ వన్, వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్? ఫైనల్
0: డెడ్ బాడీగా తయారవుతావు.
1: జస్ట్ బికమ్ ఎ డెడ్ బాడీ.
0: కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఒకదానికంటే ఒకటి చాలా వెల్తిగా మారిపోవాలి.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అప్పుడే సర్వవ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఆల్ పర్వేసివ్ డివినిటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
1: హియర్ యు హావ్ గాట్ ఎర్త్.
0: ఈ భూమిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
1: ద ఎర్త్ హెస్ గాట్ ది ఆల్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫార్మ్, ఆఫ్ ద సౌండ్ అండ్ ద టచ్, ఆల్ ద ఫైవ్.
0: స్మెల్
1: అండ్ ద స్మెల్ ద ఫైవ్.
0: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ అండ్ ఈస్ నౌ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్.
0: ఇందులో ఒక్క ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
1: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: అదే జలము.
1: దట్ ఈస్ వాటర్.
0: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
1: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
1: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం, ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
0: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డన్, ఇట్స్ వెయిట్ హెస్.
0: ఈ గంధం అనేటువంటి తగ్గిపోయింది.
1: దెన్ దెర్ ఇస్ నో స్మెల్ హియర్.
0: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
1: అవుట్ ఆఫ్ దిస్ వాటర్
0: అగ్నిగా
1: యూ హావ్ గాట్ ది ఫైర్.
0: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
1: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
0: ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము, రసము రెండు పోయినాయి.
1: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
1: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
0: అది అనగా గాలిగా మారిపోయింది.
1: దట్ ఈస్ ది ఎయిర్.
0: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
1: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
0: తదుపరి ఆకాశము.
1: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
0: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
1: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
0: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
1: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఈస్ గాన్.
0: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
1: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
0: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
1: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఈజ్
0: ఎవరీ. కనుక దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
1: దెర్ఫోర్ గాడ్ ఈజ్ అట్రిబ్యూట్లెస్, బియాండ్ అట్రిబ్యూట్స్.
0: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
1: God is beyond attributes, who is all pervasive.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
1: Modern boys put a question, where is God? I should be able to see him, I should catch him.
0: ఒక చిన్న ఎగ్జాంపుల్.
1: A small example.
0: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
1: There is air around you.
0: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
1: Do you believe in it?
0: విశ్వసించక తప్పదు.
1: Yes, you are bound to believe.
0: గాలి లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
1: Without air, how do you live?
0: కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా?
1: Are you able to see that?
0: చూడటం లేదు.
1: No.
0: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
1: Are you able to catch it?
0: వీలు కావటం లేదు.
1: It's not possible.
0: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
1: But you have full faith that
0: అదే రీతిగా నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
1: So God is present all over.
0: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
1: You don't see him and you can't catch him.
0: అయితే అది లేని నీవు లేవు.
1: Without that you can't exist.
0: దైవమే లేకపోతే నీవే లేవు.
1: Without God you cannot live.
0: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
1: The divinity is power, strength.
0: అదే కాన్షియస్నెస్ అంటారు.
1: That is consciousness.
0: ఇది సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఏ విధమైనటువంటి ఒక సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రవర్తన చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యు ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఒక చిన్న ఉపమానం.
1: Here a small example.
0: Oxygen untundadi, hydrogen untundadi.
1: You have oxygen and hydrogen.
0: Idi hydrogen oxygen rendu kodanu nippulato samanamainatundi.
1: Hydrogen oxygen are equal to fire.
0: Geesi oka vidhamainatundi agni geesi dani muttiste rendu kodanu mandipothayi.
1: You can lighten it or you can burn both.
0: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫైర్.
0: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
1: సో లాంగ్ దే ఆర్ సెపరేట్ దే హావ్ గాట్ దిస్ కెపాసిటీ టు బర్న్.
0: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
1: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
0: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
1: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
0: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
1: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టు.
0: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: క్రిమికీటి గాదుల్లో ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
0: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
1: బర్డ్స్
0: మానవుని ఎందు ఉంటుండాలి.
1: అండ్ ఇన్ హ్యూమన్
0: సర్వ జీవుల రాశుల ఎందు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
1: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ క్రిమికీటి గాదులకు పశుపక్షి మృగాదులకు తన యందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటి తెలియదు.
1: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
0: ఒక్క మానవునికి మాత్రమే నేను గ్రహాలో కాన్షియస్ ఉంటుందాది, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విద్ ఇన్ హిమ్.
0: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
1: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
1: Out of this conscience came the conscious.
0: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
1: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిక పర్యంతము దేహంలో ఉంటుండాలి.
1: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకని ఈ కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
1: Therefore, consciousness, conscience and conscious are one and the same principle.
0: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
0: దేహాత్మ భావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
0: క్రమక్రమేణ కూడా దేహాత్మ భావాన్ని విసర్జించాలి.
1: Later on you should give up this body feeling.
0: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
1: You should investigate the nature of the mind.
0: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
1: After investigating the mind you should merge in ఆత్మ.
0: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
1: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
0: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందాదని.
1: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
1: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
1: ఫస్ట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
1: అవుట్ ఆఫ్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
0: ఈ చేరికనే మైండ్ గా మారిపోతుంది.
1: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
1: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డు?
0: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
1: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
1: In order to see that the cloth does not exist, what you should do is remove thread.
0: Thread tisese clothe ledu.
1: When you remove the thread, there is no cloth.
0: Desires tisese mind ledu.
1: When there are no desires, there is no mind.
0: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
1: So for these desires, certain thoughts are necessary.
0: Kanu thoughts ku bad thoughts ku manam choti ivvakunda chudali.
1: You should never give scope for bad thoughts.
0: Ha bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondi potam.
1: If there are bad thoughts, naturally you will assume bad form.
0: Red threads aithe red cloth ga untadi.
1: Red threads constitute a red
0: black
1: cloth.
0: Black threads aithe black cloth ga untadi.
1: Black threads make a black cloth.
0: Kanukane manlo malinyamainatundi yokka mind kaligindattante mana thoughts malinyanga untundayi.
1: Bad mind speaks of bad thoughts behind.
0: Kanukane bad thoughts manam em matram avakasam ivvakoddu.
1: So we should never give scope for bad thoughts.
0: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
1: At that time you have to realize the self.
0: Anaga is it good or bad?
1: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్
0: రైట్ ఆర్ రాంగ్.
1: రైట్ ఆర్ రాంగ్
0: కనుకనే ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
0: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
1: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
0: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
1: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
0: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
1: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
0: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
1: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్, డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
0: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీవు సత్యాన్ని పొందుతావు.
1: నేచురల్ యూ లెట్ ఇన్
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫామ్.
0: కనుక నీ మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
0: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
1: One is formful, other is formless. These two are present in human life.
0: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
1: What is this formful aspect?
0: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
1: Here you have got ice.
0: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
1: You see the ice in full form.
0: కానీ
1: but
0: ఈ సాకారం అనేటువంటి ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
1: Though ice has a form, water within has no form.
0: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
1: Without this formless water, you cannot have the ice that has a
0: form. కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
1: Therefore, the formful and formless.
0: కనుక సగుణ నిర్గుణం యొక్క తత్వము మానవత్వం.
1: These two are present in the human life.
0: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop this.
0: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
1: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా, యువతులారా,
1: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
0: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
0: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుంది.
1: యు గాట్ ఆల్ ది కెపాసిటీ టు రిమూవ్ అండ్ టు కిల్ రెస్ట్లెస్నెస్ దట్ ఇస్.
0: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
1: ఇట్స్ నాట్ ది కంట్రీ దట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్.
0: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
1: వాట్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్ ఆర్ హియర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మంలో దేశాన్ని కాపాడతాయి.
1: వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అప్ హోల్డ్ సత్య ధర్మ, దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
0: కనుక సత్య ధర్మంలో కాపాడేటువంటి శక్తామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
1: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్ హ్యావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ టు అప్ హోల్డ్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
1: you practice all that is said.
0: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
1: అండ్ షేర్ ద బ్లిస్, ద జాయ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
1: త్రూ దిస్ యూ కెన్ గ్రో స్పిరిచువల్లీ.
0: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
1: టుడే ద స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
1: బికాస్ ది టెక్నాలజీ హెస్ ఇంక్రీస్డ్.
0: ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు, కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
1: యు సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ ట్రిక్నాలజీ.
0: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
1: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
0: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
1: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
0: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
1: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
0: Aanadu variki ashantatti emo teliyadu.
1: They had no idea of restlessness.
0: Bayam ante emo teliyadu.
1: They had no fear.
0: Kaaranam emti?
1: Why?
0: Satya dharmanni aashrayistu potunnaru.
1: Because they have dedicated for these two the truth
0: and righteousness. Ee rendu ni manu aashrayinchinappudu bayam anedi manaku praveshinchadaniki veeledu.
1: When once you surrender to these two, you'll be fearless.
0: Ee naadu enta vedhavi aina, enta buddhi telividu kalavaraina, enta vidyavantudaina, chana chanamunaku nu bayamu bayamu bayamu.
1: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
0: Ee science and vignanam enta varaku vachindi?
1: Science and technology, how far has it gone?
0: Chaala perigipoyindi.
1: It has grown a lot.
0: Science enta perigi paiki poyindo,
1: science has gone up so much.
0: Senses enta kindiki digi padipoyinayi.
1: Senses have come down. Senses have come down, decline.
0: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
1: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
1: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
0: వేదాంతం అనేటువంటిది పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
0: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
1: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
0: అది పూర్ణంగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫుల్.
0: ఇందులో హాఫ్ మనం తుడిచి వేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
1: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
0: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
1: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
0: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
1: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
1: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్. దే డోంట్ మీట్.
0: ఈ మధ్యలో అగాధమైనటువంటి ఒక అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ హాలో వైట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
1: ఇట్ ఇస్ ద సైన్స్ దట్ ద మెయిన్ కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
1: మెనీ మినిస్టర్స్, మెనీ ఆఫ్ అథారిటీ ఎక్స్టోల్ ప్రైజ్ ది.
0: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
0: సైన్స్ పెరగడం చాలా మంచిది.
1: ఇట్స్ గుడ్ దట్ సైన్స్ షుడ్ గ్రో.
0: ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
1: ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్.
0: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
1: అడ్వాన్స్మెంట్ ఇస్
0: కానీ మితిమీరిపోతుండాలి.
1: బట్ ఇట్స్ టూ మచ్.
0: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
1: వాట్ ఈస్ ది రిజల్ట్?
0: అటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
1: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ అటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
0: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
1: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
0: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
1: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: చంపడం కీటకమైన చంపుతుంది.
1: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలన్నా?
1: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
0: కోట్లు ఖర్చు చేయాలన్నా?
1: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్?
0: దీని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
1: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
0: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
1: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
0: Chakkani oka upamanam.
1: But this is a very good example.
0: Mahabharatam lopala,
1: in Mahabharat,
0: pancha pandavulu,
1: there are pandavas.
0: Indulo pedda vaadu dharmajudu.
1: The eldest is dharmaju.
0: Ee dharmajun tarvata bhimudu.
1: Next one is bhima.
0: Bhimudu tarvata arjunudu.
1: Then arjuna.
0: Arjun tarvata nakula sahadevudu.
1: Then nakula and sahadeva.
0: Ee aidu mandi lopala kudanu,
1: among the five,
0: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
1: ఫోర్ ఫాలో ధర్మజా ది ఎల్డెస్ట్.
0: ఈనాడు ఈ ప్రపంచం యొక్క కోరికలంతా మనం తీసుకుంటే,
1: వెన్ యు జస్ట్ టేక్ ది వరల్డ్ ఇంటూ కన్సిడరేషన్,
0: అనేక ట్యాంకులు, ఒక బాంబుస్ ఎక్కువ ఇవన్నీ అభివృద్ధి పరిచినటువంటి వాడు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
1: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
0: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జునుడి వంటి వాళ్ళు.
1: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
0: ఎట్లా?
1: హౌ?
0: అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, శేతువ, అనా, భీమిశ్చర్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జున్లో ఉంటుండాలి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హీ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
0: భీముడు చూస్తామా, మంచి బలవంతుడు.
1: భీమా సో ఫిజికల్
0: భుజబలము, బుద్ధి బలము, గద బలము.
1: హీ హస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేజ్. How he stands.
0: Dinanta kudanu Russians ga manam bhavinchukundam.
1: And Bhima stands for Russia.
0: భారత దేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
1: యు థింక్ దట్ భారత్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
0: కాదు.
1: నో,
0: భారత దేశము ధర్మజుడి వంటి వాడు.
1: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
1: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఇస్ టు స్ప్రెడ్ ధర్మ.
0: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము, బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజునికి శరణాగతులైపోతారు.
1: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాలో.
0: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
1: యు డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
0: అహింస పరమో ధర్మ.
1: యు షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్
0: నాన్ వయలెన్స్. ఎవరిని మనం బాధించకూడదు.
1: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
1: దెన్ వన్స్ యు ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యు డోంట్ నీడ్ ఎనీ.
0: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
1: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
0: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
1: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
0: ఏ దేశం వారికైనా గానీ సత్యము, ధర్మము చాలా ప్రమాణము.
1: You may belong to any country. It is the truth that is your main lie.
0: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
1: For everyone, truth is one.
0: సత్యం అనేటువంటి ట్రూత్.
1: ట్రూత్
0: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్, సో అండ్ సో ఫోర్.
0: ఏ భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్స్.
0: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించాలి.
1: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
0: ఈ రెండింటిని అనుసరించితే ఈ యొక్క ఏ విధమైనటువంటి కలతలు కల్లోలములు ఉంటుండవు.
1: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
0: అన్ని దేశములు కూడాను శాంతిగా ఉంటుండాలి.
1: All countries should live in peace.
0: ఈ పిల్లలు మీరు అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
1: You may say repeatedly, but you may not.
0: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
1: After bhajans, you say this word శాంతి thrice.
0: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్స్?
0: లేకపోతే రెండు పర్యాయములు ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఓన్లీ ట్వైస్?
0: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
1: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
0: మొదటి శాంతి శారీరక శాంతి.
1: ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ పీస్ అట్ ద బాడీ లెవెల్.
0: రెండవ శాంతి మానసిక శాంతి.
1: యూ షుడ్ హ్యావ్ పీస్ మెంటలీ.
0: మూడవ శాంతి ఆత్మ శాంతి.
1: యూ షుడ్ హ్యావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉంది, ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ,
0: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
0: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్
0: పీస్, మూడు శాంతిగా ఉండాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
0: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
0: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
1: ది ఏన్షియన్స్ దే టాక్ లెస్ ఫార్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
1: వై డిడ్ దే టాక్ లెస్? వై?
0: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారమవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
1: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
1: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైఫ్.
0: కనుక తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
1: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైఫ్.
0: కనుక ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
1: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
0: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
1: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
0: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
0: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
1: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
0: లవ్, లవ్, లవ్.
1: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
0: ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
1: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
0: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
1: ఇఫ్ యు ఎంక్వైర్ విత్ లవ్ యు విల్ అటైన్ పీస్.
0: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
1: వెన్ యు స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
0: కనుకని అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే ప్రాణము.
1: దట్ లవ్ ఇస్ లైఫ్.
0: ఆ ప్రేమనే పరమాత్మ.
1: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ విధమైన పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
0: మన లవ్ నంతా కూడా అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం.
1: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
0: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ టు లవ్? వాట్
0: ఇది? సత్యాన్వేషణ.
1: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
1: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
0: అయితే కన్నులు చూచినాయి.
1: ఐస్ హావ్ సీన్.
0: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
1: ఐస్ హావ్ సీన్ ద మదర్.
0: సేమ్ ఐస్ భార్యను చూచింది.
1: ద సేమ్ ఐ వాచ్.
0: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
1: సేమ్ ఐ వాచ్.
0: సేమ్ ఐస్ డాటర్ ఇన్ లా చూచింది.
1: సేమ్ ఐస్ వాచ్ డాటర్ ఇన్ లా.
0: చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటాది.
1: It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends.
0: చూసినప్పుడు ఆమె పరస్త్రి లేక నాస్త్రి అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
1: When once he sees, he understands whether she belongs to him or not.
0: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
1: You will feel very sad if other boys make fun of your sisters.
0: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
1: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
0: ఈ విధమైనటువంటి గుణాలను మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ క్లోజ్లీ.
0: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
1: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
0: అయితే పిల్లలు చాలా మంచివారే,
1: స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ నో డౌట్ గుడ్,
0: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
1: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
0: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే ఎడమార్గం పడుతుంటారు.
1: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దే ఆర్ పర్వర్టెడ్.
0: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామాగ్రిని తయారు చేస్తూ వచ్చారు.
1: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్,
0: చాలా చేసి చేసి చేసి కావాల్సినంత ధనం సంపాదించాడు.
1: డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
0: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
1: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
0: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
1: వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్ ఇస్
0: తెలుసుకున్నటువంటి విద్య.
1: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్.
0: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
1: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
1: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రాక్షన్.
0: అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
1: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
0: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
1: యూ షుడ్ మేక్ కన్సిడర్ సో.
0: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
0: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
1: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
0: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
0: వేదాంతం నందు సత్సంగము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ సత్సంగ?
0: సత్ అది.
1: సత్ మీన్స్ దట్.
0: అదే దైవము.
1: దట్ ఈస్ గాడ్.
0: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
0: అది సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
1: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
0: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
1: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
0: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
1: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
1: యూ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీలింగ్.
0: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని భోగించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పుత్లీ బాయ్, గాంధీ తల్లి,
1: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
0: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
1: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
0: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
1: మదర్ ఫెల్ సాడ్.
0: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
1: షీ సెడ్ యు కెనాట్ గో అబ్రాడ్.
0: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
1: బట్ గాంధీ ఫోర్స్డ్ హర్.
0: నీ హై ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
1: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
0: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
1: హీ డిసైడెడ్ టు గో.
0: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
1: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
0: ఎందుకు పోకూడదు అన్నాడు.
1: హి సెడ్ వై నాట్.
0: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీవు వెళ్ళమని చెప్పింది తల్లి.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
0: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది.
1: వాట్ వాజ్ ద ప్రామిస్?
0: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
1: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
0: మద్యపానము
1: ఫస్ట్, మద్యపాన డ్రింకింగ్.
0: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
1: నెవర్ డ్రింక్.
0: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
1: ధూమపాన స్మోకింగ్, యూ షుడ్ నెవర్ స్మోక్.
0: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
1: మగువ సమ్మత్తం, ఉమనైజేషన్, యూ షుడ్ నాట్ హ్యావ్.
0: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
1: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
0: ఈ మూడింటి ఎందుకు నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
1: షీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్.
0: అనగా ఏమిటి? బయటికి వెళితే వీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
1: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్ దే గో
0: అవుట్. ఆనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
1: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
0: మరే నాయనా నువ్వు పాస్ అయినావా, వారిన పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
1: మదర్ విల్ సే ఓ యువర్ పాస్, కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
0: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
1: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
0: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
1: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్
0: దేశాన్ని నీవు సేవ చేయి.
1: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
0: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్
1: యూ కెన్ సర్వ్ ఎనీవే.
0: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్
0: ప్రపంచం అంతా ఒక గృహమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్ బిగ్.
0: మానవులందరూ ఒక కులమే.
1: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: ఈ కాస్ట్ ఉంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది. అది
1: కాస్ట్ క్యారీస్ ఎ డిఫరెంట్ మీనింగ్.
0: కనుకనే మనం కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: ఈ హ్యూమానిటీ అనేటువంటిది ఒక్కటే.
1: హ్యూమానిటీ ఇస్ వన్ కాస్ట్.
0: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
1: యు మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యు ఆర్ జస్ట్ బ్రదర్స్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: యు షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
0: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రము మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
1: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల,
1: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్,
0: అమెరికా ఒక రూము,
1: అమెరికా ఇస్ వన్ రూమ్,
0: జపాన్ ఒక రూము,
1: జపాన్ వన్ రూమ్,
0: జర్మనీ ఒక రూము,
1: జర్మనీ వన్ రూమ్,
0: ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూమ్,
1: ఫ్రాన్స్ వన్ రూమ్,
0: ఇండియా ఒక రూమ్,
1: ఇండియా వన్
0: రూమ్, పాకిస్తాన్ ఒక రూమ్,
1: పాకిస్తాన్ వన్ రూమ్.
0: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
1: దేర్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
0: హౌస్ ఇస్ వన్,
1: బట్ ది హౌస్ ఇస్ వన్.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
1: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వి షుడ్ హావ్.
0: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
0: ఆ విధమైన సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
0: ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
1: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
0: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజన్ రిలిజన్ అన్నారు.
1: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్.
0: ఈ రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు.
1: భగవాన్ డజన్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్
0: స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ
0: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
1: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్.
0: రిలిజన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
1: రిలిజన్ హెస్ టూ మీనింగ్.
0: రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని.
1: రిలిజన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
1: వాట్ ఈస్ టు బి రియలైజ్?
0: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
1: టు రియలైజ్
0: టు
1: రియలైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
0: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
1: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్.
0: రిలిజన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
1: దే థింక్ ద రిలిజన్ మీన్స్ ఎ పర్టిక్యులర్ కమ్యూనిటీ.
0: వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజన్ పెడుతున్నారు.
1: దే థింక్ రిలిజన్ మీన్స్ క్రిస్టియానిటీ.
0: నాకు ఆ భేదములు లేనే లేదు. అందరూ ఒక్కటే.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
1: వీ షుడ్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
0: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
1: వెన్ వన్స్ యూ హావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ప్రేమ చేత ద్వేషములే రావు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
0: ప్రేమ చేత అసూయలే ఉండవు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
0: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
1: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
0: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
1: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
0: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
1: These are the human values.
0: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
1: If a human being has no human value, how can he be a human being?
0: కలకనే మొట్టమొదట మనం హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
1: So we should uphold the human values.
0: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
1: వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
0: అది లేకపోతే మానవ శరీరమే కాని మనం నిజమైన మానవులు కాదు.
1: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
0: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: మెన్ అండ్
0: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
1: హ్యావింగ్ కమ్ హియర్ యు షుడ్ నెసెసర్లీ డూ.
0: మీ దుర్గుణములు, దురాజాతములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
1: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్.
0: బ్యాడ్ యాక్షన్,
1: బ్యాడ్ యాక్షన్ హియర్ ఇట్ సెల్ఫ్.
0: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
1: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
0: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
0: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతనేమో ఒక పెద్ద వర్క్ షాప్.
1: For all the delegates' bodies here, Prashantinilayam is a big workshop.
0: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
1: All the cars are totally spoiled.
0: Bolts, nuts, screws, pins, అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
1: The cars are damaged. Bolts, nuts and screws are loose.
0: దీనికి అంత కలర్స్ కూడా పోయినాయి.
1: The color is also gone.
0: కనుక ఈ వర్క్షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్ గా తీసుకుని పోవాలి.
1: The damage and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
0: ఈ యొక్క రిపేర్ కోసమనే వర్క్షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీని వల్ల ప్రయోజనం ఏమిటి?
1: హావింగ్ బ్రాట్ టు దిస్ వర్క్షాప్ ఇఫ్ యూ గో బ్యాక్ అన్రిపేర్డ్ వాట్ ఇస్ ది యూజ్?
0: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఎ న్యూ హోప్, ఎ న్యూ బిహేవియర్.
0: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
1: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీస్ నాట్ జస్ట్ మోడర్న్, హీస్ వెరీ గుడ్ విత్ గుడ్ బిహేవియర్ విత్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు పోయేటప్పటికి మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
0: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
0: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
0: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
1: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
1: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
0: మీరే ప్లీడర్స్, లీడర్స్.
1: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
0: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలంను వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
1: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
1: నెవర్ హర్ట్ ఎనీబడి బై యూజింగ్ హార్ష్ వర్డ్స్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: ఇది మొట్టమొదట మీరు నేర్చుకోవాలి.
1: ఇస్ ద ఫస్ట్ డిసిప్లిన్ యూ షుడ్ హ్యావ్.
0: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది, నో నో నో నో అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
1: వెన్ మదర్ కమ్స్ అండ్ ఆస్క్ యూ వేర్ హ్యావ్ యు గాన్, యూ షుడ్ నాట్ సే నో నో నో, యూ షుడ్ నాట్ బి సో హార్ష్.
0: అమ్మా నేను పలాన్ చోటు పోయాను అని మధురంగా మాట్లాడచ్చు, తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
1: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, మదర్ ఐ హావ్ గాన్ టు సచ్ ఎ సచ్ ఎ ప్లేస్.
0: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
1: వెన్ మదర్ ఆస్క్ యూ వాట్ హ్యావ్ యూ డన్, యూ కెనాట్ సే యూ హ్యావ్ నో బిజినెస్ టు సే దాట్.
0: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుకుంటాం, అది పెట్టకూడదు.
1: బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యూ విల్ బి కాజింగ్
0: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
0: మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి.
1: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
0: దేనికోసము?
1: వై?
0: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
1: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ద పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకు గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
1: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express gratitude,
0: మదర్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది కాదు.
1: యూ కెనాట్ సెలెక్ట్ ఎ మదర్.
0: నీకంటే ముందుగానే పుట్టినటువంటి మదర్.
1: మదర్ వాజ్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి ఆమెకు నీవు గౌరవాన్ని అందించాలి.
1: సో యూ షుడ్ రెస్పెక్ట్ హర్.
0: నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ మాత్రమే.
1: ద వన్ యూ సెలెక్ట్ ఈజ్ యువర్ వైఫ్.
0: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
1: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
0: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
1: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి నీవు గ్రాట్యూట్యూడ్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ మదర్.
0: అదే దైవత్వంగా భావించాలి.
1: టేక్ ఇట్ యాస్
0: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
1: యు ఆర్ బోర్న్ టు హర్.
0: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
0: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
1: హౌఎవర్ అట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్
0: యువర్ ఓన్ పార్ట్. వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవము.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంలో శ్రమకు వచ్చి నిన్నింతటి పెద్దవాణిగా చేసింది.
1: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
0: కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
1: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
0: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
1: Of all, mother is kept in the first place.
0: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
1: When there's no mother, you don't exist at all.
0: కనుక
1: సో
0: నీవు మదర్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
1: సో యూ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్ మదర్.
0: ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైనటువంటి మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్ షీల్ బి సో హ్యాపీ.
0: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను మీ బంధువుల చేతను వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
1: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఓన్లీ అమంగ్ పేరెంట్స్ బట్ అమంగ్ రిలేషన్స్.
0: ఇది నీవు చేయవలసినటువంటి సేవ.
1: దిస్ ద సర్వీస్ యూ షుడ్ రెండర్.
0: సర్వీస్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: అంటే మంచిని పది మందికి బోధించుకునే సర్వీస్.
1: ఇట్స్ జస్ట్ షేరింగ్ గుడ్ విత్ అదర్స్.
0: మంచిని పది మందికి చేయటమే సర్వీస్.
1: టు డూ గుడ్ ఈస్ సర్వీస్.
0: ఇది స్వామి యొక్క ఆశయం.
1: దిస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: నాకింకేమీ అక్కర్లేదు.
1: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
1: అనదర్ థింగ్ షుడ్ బి సెడ్.
0: భారతదేశం నుంచి
1: ఫ్రమ్ భారత్
0: అనేక స్వాములంతా కూడాను
1: మెనీ స్వామి
0: విదేశాలకు వస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: స్వామి దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దే.
0: కానీ నాకు అది ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ ఇట్.
0: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రాయింటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
1: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై కరెక్ట్ సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
0: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాను సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
1: యాజ్ యు ఆర్ హియర్ ఇన్ ఇండియా ఫస్ట్ సర్వ్ దెమ్ మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ దెన్ యూ గో అబ్రాడ్.
0: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
1: మెనీ స్వామీస్ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్.
0: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
1: వెన్ వన్స్ దే వాంట్ మనీ దే విల్ హ్యావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
0: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
1: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
0: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
1: మెనీ మదర్స్ మాతాజీస్ అండ్ స్వామీస్ గో అబ్రాడ్
0: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
1: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
1: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
1: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే,
1: భగవాన్ వాంట్స్ వన్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
1: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మంది బాగుపరచుకో.
1: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్ సర్వ్ యువర్ ఓన్ కంట్రీ మేక్ పీపుల్ గుడ్.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
1: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్
0: భారత్. ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వాడలో పాయసం తినాలని ఆశ పుట్టినప్పుడు
1: మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్
0: పుడ్డింగ్ పోయి చూస్తాడు. భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడా పాయసం చెయ్యి అంటాడు.
1: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
0: అది విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు జపానికి జర్మనీకి ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
1: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
0: స్వాములు చేయవలసినటువంటి పని.
1: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
1: స్నేక్ హ్యాస్ టూ టంగ్.
0: దానినే పాయిజన్ స్నేక్ అంటారు.
1: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
1: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
1: దేర్ఫోర్ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హు ఆర్ సో మీన్, హు ఆర్ సో లవ్, హు ఆర్ సో చీప్.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే హావ్ సేక్రెడ్ ఐడియాస్ దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: మీరందరూ ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
1: సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్ ఆఫ్
0: ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు?
1: హూ ఇన్వైటెడ్ యు హియర్?
0: ఎవరు పిలిచారు?
1: హూ కాల్డ్ యు?
0: మీ ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
1: బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్.
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
1: జస్ట్ యాస్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్, యు ఆర్ ఆల్ హియర్.
0: అదే విధంగానే ఆ తీపు ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
1: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి, కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
1: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
1: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
0: ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది.
1: Everything is artificial today.
0: ఒక గ్రేప్స్ చూస్తామంటే ప్లాస్టిక్ గ్రేప్స్.
1: We have plastic artificial grapes.
0: ఈ ప్లాస్టిక్ గ్రేప్స్ అంతా కూడాను గ్రేప్స్ మాదిరినే ఉంటాయి సాక్షాత్.
1: The plastic grapes look exactly natural.
0: కానీ అందులో తీయని రసం ఎక్కడ చూసినా కనిపించదు.
1: But they have no sweet juice inside. ఇంకో
0: కమలాలు చూస్తామంటే ప్లాస్టిక్ లోటస్ అంతా ఉంటాయి.
1: You have the plastic lotus flowers.
0: కానీ దానిలో ఏమాత్రము దోమ ఒక ఈగలు వచ్చి వాలుతున్నాయా?
1: నో హనీ బీ నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాలటం లేదు.
1: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాలుతుంటాయి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దే దెంసెల్వ్స్ విల్ కమ్.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
1: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
0: ఆ హనీ బీసే వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెంసెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
1: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
1: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
1: రిమూవ్ ఫియర్.
0: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని లేవు.
1: ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్.
0: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
1: స్ప్రెడ్ అండ్ ప్రాపగేట్, పబ్లిసైజ్ దీస్ టీచింగ్స్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ. ప్లీజ్.
0: ఆ హనీ బీసే వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెంసెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.

0: హిజ్ నేమ్.
1: మంచిని మీరు చేయండి,
0: డూ గుడ్,
1: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
0: దెన్ యూ విల్ బి గుడ్.
1: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
0: త్రూ సేక్రెడ్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్.
1: కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
0: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

0: ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ వేదాస్ అండ్ వేదాంగస్ విల్ నెవర్ బి ఏబుల్ టు కట్ దట్ ఐరన్ కర్టన్ ఆఫ్ ఇల్యూషన్ ఆన్ ది అదర్ సైడ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ యు హావ్ గాట్ ది ఇండివిజువల్ బిహైండ్ ది స్క్రీన్ ది డివైన్ ది కాజ్ బిహైండ్ ది స్క్రీన్ అండ్ ది ఎఫెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సెలయేరు తిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రలోచులు ధాతుకరమప్ప నభతలమున జుంభించు దైగ్యంబు వత్తిల ఎంతేను విస్తృతిని బలచి ఈ ప్రత్యేక ప్రపంచమును నాజులు ఒప్పారు హిమాది రాజమా. భగవంతుడు పర్వతములను అడవులను నదులను కొండలను గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మౌంటైన్స్ ఫారెస్ట్ ద రివర్స్ ద హీప్స్ వ్యాలీస్ ఆల్ అరౌండ్
1: చీమద మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి ఒక జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది ఎండ్ హీ క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములు కూడాను సృష్టించాడు.
0: హీ క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: Yet God is not completely satisfied.
1: ఇవన్నీను సృష్టించాను దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానము చేత వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: Parvathamulu chusi aanandinchetunti varu pravahamulu chusi murichipoyetunti varu adavulnu chusi ullasapadetunti varu evaru ikkada?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: Anubhavinchi aanandinchetunti varu lekundinappudu srishti antayu vyarthame.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai veetini anubhavinchi aanandinchi andariki andinchetunti okka vyakti swaroopanni srishtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being, the whole creation would be empty.
1: Kanuka vichakshana gnanam kaligi viveka pravartana cheta vichakshana cheta విజ్ఞానం చేత ప్రజ్ఞానం చేత సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: హీ విల్డ్ అండ్ డిసైడెడ్ టు క్రియేట్ ఎ పర్సన్ విత్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ ద నాలెడ్జ్ ద వరల్డ్లీ నాలెడ్జ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: Kani ee manavuni srushtinchinappudu ee manavudu vedaha vedam purusham mahantam aadityavannam tamasaparastat annintini kalukunnan swami ani ucharinchadu ee manavudu.
0: Man in turn responded telling ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: He did intense penance in order to know the divinity.
1: జపములు చేశాడు.
0: He did japa.
1: తపములు చేశాడు.
0: Penance.
1: ధ్యానము చేశాడు.
0: Meditation.
1: అర్చన చేశాడు.
0: Worship.
1: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
0: He followed all pursuits.
1: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
0: Yet he could not visualize the spirituality.
1: మనసుకు అనిపించలేదు.
0: And his mind could not comprehend. Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసే ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: What is the reason why he could not reach that blissful state?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ, దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: In spite of intense penance, scholarship and the knowledge and the familiarity with all the sacred texts, yet he could not know the spirituality because of his attachment to the body.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: Ultimately, he could know that this body is just a matter.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: That the body is merely an instrument.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: So we should not bother ourselves with this instrument.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There is a spirit behind that makes this instrument works, and that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
1: ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఇంగ్లాండ్ లోపల,
0: in England,
1: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: Was walking along the footpath.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసరు ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్ పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
1: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్. ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, he asked, who are you?
1: Aristotle cheppadu, yetra jodi, ade nenu yochinchestunnanu, who am I? Cheppandi అని ప్రార్థించాడు.
0: అరిస్టాటిల్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సెడ్, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు నో, హూ ఆమ్ ఐ, కైండ్లీ టెల్ మీ.
1: ఆ సద్బుద్ధి, సద్భావము, సద్హృదయము, సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
0: పీపుల్ విత్ సచ్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్స్,
1: నేను చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
0: I have not gone to any preceptor or teacher for that matter. This officer has put this question,
1: Saul,
0: who are you?
1: Who am I? Who am I? Who am I?
0: Then he started questioning himself, who am I?
1: A retired officer, vidavudu pichivadu anukunnadu, vellipoyadu. Jawabu cheppale. Who are you annade kaani jawabu cheppale.
0: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
1: Ade vidhamugane, ee manavudu, ee jadamainatundi dehanni, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఇస్ ది అండర్లయింగ్ సీక్రెట్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్, విచ్ ఇస్ జస్ట్ మ్యాటర్, విచ్ ఇస్ పొల్యూటెడ్.
1: నిమిషములకు నీచులూరుని కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఎవ్రీ మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహాన్నిపైన ఇంత అభిమానం ఎందుకు?
0: Why then attachment to this body?
1: కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
0: But there is some power
1: behind. ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిత్తి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
0: There is some energy behind it and that operates this body.
1: యోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజారులో వెళుతున్నాడు.
0: He was thinking in the same way and passing by.
1: ఒక హంటరు, ఒక చెవులు పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని, ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
0: ఏ హంటర్ వాస్ క్యారింగ్ ఏ ర్యాబిట్ విచ్ హీ కిల్డ్ అండ్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ హిమ్.
1: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత, సార్ దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
0: A non-vegetarian came and said, what is the price of this dead rabbit?
1: He said, 5 rupees. Annaru.
0: He said, 5 rupees.
1: 5 rupees ichadu, a rabbit konukoni vellipoyadu.
0: He paid 5 rupees and purchased that rabbit.
1: Chuchadu.
0: He saw this.
1: Paniki marinatundi, ee chevulu pilli, ee rabbit ku 5 rupees vela untundali. Kani, manavudu maraninchin tarvata, deeniki 5 rupees kuda evaru ichchevaru ledhe.
0: This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of
1: the dead.
0: Then nobody would ask the price or the value of the dead body.
1: Chusara, maraninchina rabbit kaina vilu undi kani maraninchina manavuniki vilu ledu.
0: A dead rabbit has got value, but not the dead body of man.
1: Entati rajada rajainappudikini,
0: maybe a king of any
1: kind, ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ,
0: ఎంపరర్,
1: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ,
0: maybe head priest,
1: మరణించిన తర్వాత,
0: after death,
1: cremation ground తీసుకుని పోతుంటే,
0: as the body was being taken to cremation ground,
1: మధ్యలో ఏమైనా rain వస్తే,
0: if there is any rains,
1: ఒక షాప్ కీపర్ సార్ కొద్దిసేపు మీ వరండాలో పెట్టుకుంటామంటే చీచీచీచీ వద్దు తీసుకుని పోండి అంటాడు.
0: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
1: లేక పీఠాధిపతుడ, ఇంకే మహనీయుడ, ఏది చూడడు.
0: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
1: అదే రోజు లోపల కొంతమంది దేవాలయానికి వెళ్తూ వచ్చారు.
0: On the same day, some people were visiting temple.
1: ఆ దేవాలయానికి వెళ్ళే పూర్వము,
0: prior to that,
1: ayya ikkada akkada vechi pettesthe ye kukkalo dongilinchukoni potayi, ye manushulo dongilinchukoni potaru, na slippers konni sep mi varandala petti potam sir annadu ee oka cheppulu yajamani.
0: Whereas another person said, while visiting a temple being a rainy day, said, ask another one, would you please permit me to keep my slippers over here?
1: Petten sir koncham akkada lopala pette ka manchini bayata petti evarani teeskoni potarani lopala daniki avakasam ichadu.
0: Then the person said, why not sir, better you keep the slippers inside.
1: ee experience kavalani etiketuvanti vaadu chuchadu. Chusara, itanu goppa srimantudu,
0: he is a rich man.
1: Itanu batiki undinanta kalamu itanu chuttu andaru kudunu paricharakulu tirigetuvanti vaaru.
0: So long he was alive, యూస్ సరౌండెడ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్
1: దర్శించాలంటే చాలా కట్టుబాటు ఉండేటువంటివి.
0: దర్ సో మెనీ డిఫికల్టీస్ వన్ హ్యాస్ టు పాస్ టు మీట్ హిమ్. ఈ పీఠాధిపతి
1: చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు అని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
0: Being a pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
1: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
0: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
1: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
0: What is the reason?
1: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
0: These are all the thoughts that come on the way as one thinks deeply.
1: చెప్పులకు విలువ ఉంటుందని కానీ శరీరానికి విలువ లేదు.
0: Slippers have value, but not the body.
1: ఈ విధంగా విచారం చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీనిని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు.
0: Then he started thinking deep enough again and repeatedly, there must be a creator behind, there must be an experiencer behind.
1: ఈ విధంగా పోతూ పోతూ
0: as he went on investigating,
1: ఇంటికి వచ్చి చేరాడు.
0: He returned home.
1: తండ్రి దగ్గరకు వచ్చి
0: అప్రోచ్ హిస్ ఫాదర్.
1: నాన్న,
0: ఫాదర్,
1: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది?
0: వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్?
1: ఏది అన్నింటినీ నడిపించేటువంటిది?
0: వాట్ ఈస్ ద గైడింగ్ స్పిరిట్?
1: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్?
1: అప్పుడు తండ్రి చెప్పాడు.
0: దెన్ ఫాదర్ సెడ్,
1: నాయన, ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది.
0: సన్, యూ కెనాట్ అండర్స్టాండ్ by word anyway.
1: Neeve swayanga deenini vicharana chesi telusukovali annadu.
0: You must inquire and experience and know yourself.
1: Idigo konni telusukunnadu kada, kundetiki vilu vichar chachina kundetiki kaani manishiki viluvaledu.
0: He has known sufficiently earlier because
1: cheppulaku vilu vicharu kaani shavaniki vilu ivvaledu.
0: Dead rabbit has value, slippers have value, but not the dead body of man.
1: Kaani deeniki teliyinatundi koti marugga undetundi okatundi,
0: but there is a hidden principle.
1: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువిస్తున్నారు.
0: That hidden principle, so long it is
1: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
0: That eternal principle, so long it is in the body, it is శివం, auspicious.
1: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
0: The movement
1: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: The moment the energy, the divine energy guiding principle is gone, it is శవం, dead body.
1: కనుక నాయన, నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
0: ద ఫాదర్ సెడ్, బెటర్ యు ఎంక్వైర్ అండ్ నో యువర్ సెల్ఫ్.
1: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
0: హి డిడ్ పెనెన్స్.
1: తిరిగి వెళ్ళాడు.
0: హి వెంట్.
1: చూచాడు.
0: హి సా.
1: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ దిస్ బాడీ?
1: ప్రాణం అని తెలుసుకున్నాడు.
0: Then he could know it's the life behind it.
1: ఇంటికి వచ్చాడు.
0: He returned home.
1: ప్రాణం బ్రహ్మ అన్నా నానా తెలుసుకున్నాను.
0: He told his father, father, I have known that life is Brahman.
1: లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
0: Then father started asking his son.
1: ప్రాణం ఉంది,
0: there is life.
1: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
0: దేర్ ఇస్ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్, అన్లెస్ దేర్ ఇస్ ద థాట్ ఇన్ ద మైండ్ టు ఈట్ ఇట్, యూ డోంట్ స్టార్ట్.
1: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: సో మియర్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్.
1: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం మంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
0: ప్రయర్ టు ఆపరేషన్
1: ప్రాణం ఉంది కానీ ప్రయోజనం ఏమిటి?
0: Anesthesia to the patient, there is life, what is the use?
1: Operation jarugutundada naaku em chestunnaru emi teliyadu.
0: As operation goes on,
1: atane pranam oka blind,
0: the patient does not know though there is life
1: ani annadu nanna.
0: That's what father said.
1: Tirigi vellada adaviki.
0: Then he went to the forest.
1: Pranam kaadu brahma,
0: so life is not brahman.
1: Mari kunta tapas chesadu.
0: Then he did penance.
1: Manasse brahma అనుకోనొచ్చాడు.
0: దెన్ హీ రిటర్న్ టెల్లింగ్ దట్ మైండ్ ఈస్ బ్రహ్మన్.
1: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
0: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: మనసు ఉంది,
0: దేర్ ఇస్ మైండ్,
1: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
1: బొడ్డు తినవచ్చును, పేడను తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
0: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ ఎవర్ డర్ట్.
1: పిచ్చివాడికి మనసు ఉంది,
0: a madcap has mind,
1: kaani edi ekkado evarto e vidhanga maatadalano ekkadiki vellalano emi teliyadu,
0: but he has no sense of propriety as to how to conduct himself.
1: Kaduka nijame manasu brahma kaadu,
0: so mind is not brahma.
1: Mari vellaadu,
0: again he went to the forest,
1: mari tapas chesadu,
0: he did penance,
1: vachadu nana prajnanam brahma annadu.
0: He said that prajnanam brahma,
1: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ ప్రజ్ఞాన,
1: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
0: బట్ ఇట్ హాస్ నో యుటిలిటేరియన్ ఎఫెక్ట్.
1: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు,
0: మెనీ సైంటిస్ట్,
1: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు,
0: ప్రజ్ఞానవంతులున్నారు,
1: విజ్ఞానవంతులున్నారు, సుజ్ఞానవంతులున్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞానాది ఇగ్నోరెన్స్.
1: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
0: సో యువర్ జ్ఞాన ఇస్ నాట్ బ్రహ్మ.
1: వరుణుడు,
0: దట్స్ వాట్ వరుణ సే.
1: అప్పుడు తిరిగి పోయాడు.
0: దెన్ హి వెంట్ బ్యాక్,
1: కూర్చున్నాడు తపస్సులో.
0: హి సాట్ ఇన్ పెనెన్స్,
1: లేగలేదు.
0: హి డిడ్ంట్ గెట్ అప్,
1: ఇంటికి రాలేదు.
0: హి డిడ్ంట్ రిటర్న్.
1: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
0: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ ఇన్ ఎక్స్టసీ అండ్ బ్లెస్.
1: మూడు దినంలో, నాలుగు దినంలో, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
0: ఫాదర్ వెయిటెడ్ ఫర్ ద సన్ 3-4 డేస్, మంత్స్.
1: వెళ్ళాడు తండ్రి,
0: ఫాదర్ వెంట్.
1: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
0: హి సా ద సన్ ఇన్ ఎక్స్టసీ.
1: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
0: ఫాదర్ ఆస్క్డ్, son, did you know that?
1: Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
0: The son responded, bliss is God, bliss is God.
1: Anaga denini parishilam chesadu ee vyakti?
0: It means what is the
1: sharirani parishilam chesadu?
0: He has examined the body.
1: Annamayam dehamu,
0: body is
1: pranamayamu, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ పంచకోశములను కూడాను దాని పరిశీలన చేశాడు.
0: He has examined all the 5 life sheets, that of the body, that of the mind.
1: ఆనందం వచ్చేటప్పుడు ఇంకేది నాకు అక్కర్లేదు.
0: When once he attained that blissful
1: state, సమస్త సాధనలు కూడాను ఆనంద నిమిత్తమే సల్పేటువంటివి.
0: For all spiritual endeavors, it's only for
1: blissful. కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటి ఆనందాలు క్షణభంగురాలు.
0: But all the worldly happiness is momentary.
1: ఇది ఆనందాలు కాదు.
0: You cannot call it bliss.
1: కానీ అది నిత్యానందం,
0: దట్ ఇస్ ఎటర్నల్
1: యోగానందం,
0: దట్ ఇస్ వన్ ఆఫ్ యువర్
1: పరమానందం,
0: సుప్రీం
1: అద్వైతానందం,
0: నాట్ యువర్
1: సచ్చిత్ ఆనందం,
0: అండ్ దట్ ఇస్
1: ఆత్మానందం,
0: దట్ ఇస్ వన్ ఆఫ్ ది సెల్ఫ్.
1: అది ఒక్క దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
0: బ్లిస్ యూ విల్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్, బట్ నోవేర్.
1: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు, అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
0: Therefore God has will to create man, who will suddenly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
1: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేట్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
0: Therefore out of all the sheets, that of the food, the life,
1: శరీరం కంటే ప్రాణం చాలా లైట్ గా ఉన్నటువంటి చులకన,
0: అండ్ దిస్ లైఫ్ ఇస్ లైటర్ దాన్ ద బాడీ,
1: తేలిక అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ లైట్.
1: ఈ ప్రాణం కంటే మనస్సు మరింత తేలిక అయినటువంటిది.
0: ద మైండ్ ఇస్ లైటర్ స్టిల్.
1: ఈ మనస్సు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది.
0: ద స్పిరిట్ ఆఫ్ అవేర్నెస్ స్టిల్ లైటర్.
1: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలిక అయినటువంటిది, సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
0: అండ్ దిస్ బ్లిస్ ఇస్ వెరీ వెరీ లైట్, ఎక్స్ట్రీమ్లీ లైట్.
1: ఈ ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, ఫ్రమ్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ హీ కమ్స్ టు
1: ప్రజ్ఞ. డ్రైవింగ్ అతనికి తెలియటం లేదు, రివర్స్ గేర్ వేశాడు.
0: బట్ హీ హస్ పుట్ రివర్స్ గేర్.
1: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు.
0: అండ్ హీ రీచ్ దట్
1: ప్రజ్ఞానం తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హస్ కమ్ డౌన్ టు ది షీత్
1: ఆఫ్ లైఫ్. ఈ మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హస్ కమ్ టు ది షీత్ ఆఫ్ లైఫ్.
1: ఈ ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు.
0: అండ్ ఫైనల్లీ హీ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ.
1: అన్నిటికీ దేహమే దేహమే దేహమే ముఖ్యము. ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం.
0: దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే.
1: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడో ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు.
0: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్.
1: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు?
0: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ?
1: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అద్దం ఎందుకు నీకు కావాలి?
0: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డు యూ నీడ్ ద మిర్రర్?
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహాన్ని గుర్తించుకోవడానికి సాధన నక్కర్లేదు.
0: The spiritual practice is needed to know the divinity and is not necessary for the
1: ee
0: body.
1: ఈ దేహమంత కేవలం ఒక పనిముట్టు వంటిది.
0: Body is merely an instrument.
1: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము.
0: But today we are concentrating on the instrument.
1: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
0: We take it the instrument as the
1: ఈ end. ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
0: How long the convenience of the body lasts.
1: ఒక్క చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: A small example.
1: ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: ఆకలి అవుతుండదని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
0: యాజ్ యూఆర్ హంగ్రీ ఇమీడియట్లీ గో టు ద క్యాంటీన్.
1: 2 రూపీస్ ఇచ్చేసేసి ఒక చపాతీ, 2 రూపీస్ ఇచ్చేసి ఇంకో చపాతీ, 2 రూపీస్ ఇచ్చి ఇంకో చపాతీ, 3 చపాతీలు 6 రూపీస్ తీసుకున్నావు.
0: యూ పెయిడ్ 6 రూపీస్ అండ్ పర్చేస్ 3 చపాతీస్.
1: తిన్నావు.
0: యూ ఎయిట్.
1: బాగుండదు నేను అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
0: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 చపాతీస్.
1: ఎంతసేపు ఈ ఆనందం?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి.
0: ఆఫ్టర్ 2 అవర్స్ అగైన్ హీల్ బి హంగ్రీ.
1: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
0: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
1: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
0: సో వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్.
1: ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
0: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
1: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
1: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువైనటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు.
0: This bliss is subtlest of all and we have come down to the scientific knowledge.
1: ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి ఒక మనస్సు దగ్గరకు వచ్చి చేరిపోయినారు.
0: And still we have come to a heavier level.
1: ఆ మనస్సును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
0: Even Arjuna could not control his mind.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
0: The mind is
1: ఏమిటి ఈ మనస్సు యొక్క ప్రభావం?
0: Krishna, what a mystery, what the effect of the mind.
1: Chanchalam hi, oka chalamaina ni oka nimishamlo aina urku undadu.
0: It is never steady and stable.
1: Oka kotikaina oka sthirattu mundu gaani ee oka manasu sthirattu lekunda pothundadi. Chanchalam hi mana krishna pramadi balavad drudam. Balamaina tuntidi, pramadamaina tuntidi, chaala drudamaina tuntidi, anta bharamaina tuntidi ee manasu.
0: Mind is strong, dangerous and very heavy.
1: Dani valle manavulu aneka vidhamainatuvanti oka కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, చివాట్లకు, అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడికి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
0: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
1: చదువుతున్నాడు, ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
0: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
1: ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
0: One has to understand the goal and the purpose in reading books.
1: Oka Bhagavad Gita evaraina meeku ichinarante,
0: if anyone gives you Bhagavad Gita,
1: aa Bhagavad Gita ku motta motta namaskaram chestavu.
0: First you pay your respects to Bhagavad Gita book.
1: Talapaina pettukuntavu.
0: You keep it on the head.
1: Hrudayaniki hattukuntundavu.
0: You also hug it.
1: Terchesesi dani chadavadam prarambhinchavu. Dharma kshetre Kuru kshetre samaveta yutsavah mamaka pandava seva.
0: You open Bhagavad Gita and start reading the first verse over there.
1: ప్రతి దినం కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
0: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్గీత.
1: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
0: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
1: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
0: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ హీల్ కీప్ ఇట్ దేర్ ఇన్ శాంక్చురీ సాంక్చురీ.
1: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
0: అండ్ హీ ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్.
1: అన్ని మర్యాదలు చేస్తున్నావు.
0: అండ్ ఎక్స్టెండ్స్ ఆల్ రెస్పెక్ట్స్.
1: కానీ ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
0: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
1: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
0: బట్ యు రెస్పెక్ట్ ద బుక్.
1: కాగితాలను గౌరవిస్తున్నావు.
0: యు రెస్పెక్ట్ ద పేపర్.
1: కాగితాలను పూజిస్తున్నావు.
0: యు వర్షిప్ పేపర్.
1: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
0: లెటర్స్ దేర్.
1: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
0: బట్ యు డోంట్ డిరైవ్ ద జాయ్ ద బ్లిస్ అవుట్ ఆఫ్ దట్.
1: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
0: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బీ దట్ బీ ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్ దే మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: సాయి సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటారు.
0: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
1: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
0: దిస్ ఇస్ స్వామి వేర్ రీడింగ్ ఎవ్రీడే.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
1: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
0: డు యు థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
1: ఆచరించే నిమిత్తమై.
0: ఓన్లీ టు ప్రాక్టీస్.
1: దాంట్లో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
0: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: వాడి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
0: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
1: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
0: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
1: చెప్పారు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
0: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్ హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
1: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోడి పోలేదే. దాన్ని వేసి అనుభవించాలి కదా.
0: హీ సింప్లీ రిపీటెడ్ వాట్ దిస్ విలేజ్ డాక్టర్ సెడ్ దట్ హీ హస్ టు సింప్లీ స్వాలో ద పెప్పర్ లైమ్ అండ్ జింజర్. హీ రిపీటెడ్ బట్ యట్ హీస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎయిమ్.
1: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
0: యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఆల్ దట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద బుక్ బట్ యు ఆర్.
1: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యూ విల్ బి రివార్డెడ్.
1: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఎవ్వరూ దానిని సరిగా గుర్తించటం లేదు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్.
1: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఎలిమెంట్స్.
1: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
0: When once you know the truth, you'll be free from all troubles in a moment.
1: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు. కానీ భగవంతుని చేతిలో ఉందో లేదో తిరిగి అనుమానం.
0: You pray to God, God, you should only protect me. But yet you doubt whether
1: Bible లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
0: Their Bible mentions of one doubting Thomas.
1: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one who betrayed.
1: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా నువ్వు డౌటింగ్ థామస్.
0: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ డౌటింగ్ థామస్.
1: షిరిడి లోపల
0: దేర్ ఇన్ షిరిడి
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: 1916 లోపల 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
0: దేర్స్ ఎ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
1: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
0: ది సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి భూతి కన్స్ట్రక్టెడ్ టెంపుల్.
1: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
0: వాట్ ఫర్ దట్ టెంపుల్? బిల్ట్ ఓన్లీ ఫర్ టు ఇన్స్టాల్ కృష్ణ.
1: కానీ బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
0: బాబా వాస్ పోస్ట్పోనింగ్ దట్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్.
1: ఒకనాడు పెద్ద తుఫాన్ వచ్చింది.
0: ఇట్ వాస్ ఎ సైక్లోన్ వన్ డే.
1: భరించుకోలేకపోయారు.
0: నో వన్ కుడ్ బేర్ దట్.
1: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
0: అండ్ దెన్ హెయిల్ స్టోన్
1: పరిచేసేటువంటి వాళ్ళు ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
0: ద విలేజర్స్ అండ్ వర్కర్స్ దేర్
1: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
0: అండ్ దే జస్ట్ డ్రాప్
1: చేయలేకపోతున్నారు.
0: ఎవ్రీవేర్ దే గాట్ దెమ్సెల్వ్స్ స్కాటర్డ్.
1: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి, చౌల్ట్రీ.
0: దేర్ ఇస్ ద్వారకామాయ స్మాల్ చౌల్ట్రీ.
1: ఎక్కడ చిన్న మనిషి చిక్కేంత స్థలం చిక్కి అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
0: వేరే ఎవరు తెలుసు,
1: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
0: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
1: ద్వాపర యుగం లోపల
0: బ్రహ్మ
1: రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధన గిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
0: Just as the cowherd boys and the gopikas prayed at the time when there was rain of stones because of Brahma over there, all prayed to Krishna. This day they prayed to Shirdi.
1: అప్పుడు బాబా అచ్చా దేఖగా దేఖగా
0: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
1: ముందుకు పోయాడు, స్తంభాన్ని పట్టుకుని కొట్టాడు.
0: He had hit the pillar over there.
1: అయ్యా చాలు ఇంక నీ యొక్క రౌద్రము.
0: He said, yes, it is enough is enough.
1: ఇంక నీ శాంతి పొందు.
0: Pacify, calm down.
1: సేపు నీవు క్రోధంని ఉపయోగపెట్టావు.
0: You made use of all
1: your
0: fury.
1: లోపల అందరూ భయపడిపోయారు.
0: All are afraid of you.
1: నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
0: All have come to know
1: you. తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు, నీకు అధిక ప్రసంగంగా పోతున్నావు నువ్వు.
0: All have noticed your power. Don't be too much now.
1: చల్లబడు,
0: calm down.
1: కణములు ఆగిపోయింది.
0: A moment the whole rain stopped.
1: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి, ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
0: Some of you must have forgotten, remind yourself.
1: 2 days ముందుగా,
0: నేను
1: ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసి ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
0: బిఫోర్ భగవాన్ కమెన్స్ ద డివైన్ డిస్కోర్స్ దేర్ ఇస్ అ ఫైన్, యు ఫైండ్ ద హెవీ రెయిన్,
1: చాలా గాలి చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసి,
0: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
1: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి అని పిలిచాను.
0: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
1: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు, నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
0: All outsiders came and walked in set and rain stopped.
1: ఎవ్వరూ కనిపెట్టలేదు.
0: Nobody noticed it.
1: అదే విధంగానే
0: like
1: అదే షిర్డి లోపల,
0: there in Shirdi,
1: భూతి మందిరం లోపల,
0: in that భూతి temple,
1: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
0: There is fire place.
1: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు, ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
0: Many mad devotees, women in particular.
1: కట్టెలు కట్టంతా కట్టెలు కట్టుకుంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
0: They purchased the heap of firewood and put it there in the fire.
1: మంట ఎంత వరకు వస్తుంది, ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
0: They don't think what will happen to the fire.
1: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
0: They will have the satisfaction that they are offering some
1: food. కట్టెలు కొన్నారు, దాంట్లో పడేసేసారు.
0: They placed the firewood over there.
1: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
0: అండ్ దర్ ఇస్ అ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
1: శ్యామ్ వచ్చాడు.
0: శ్యామ్ కేమ్.
1: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా, అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
0: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
1: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
0: అండ్ హీ సెడ్ వాట్ హ్యాపెన్.
1: దేఖో
0: సి
1: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
0: అండ్ దేర్ ది God of fire manifested in front there.
1: ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
0: Who are there to see him?
1: ఎవరు లేరు అక్కడ.
0: None were there.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
0: When no one is here, to whom are you exhibiting your power?
1: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
0: There are none here to teach you a lesson.
1: అవసరమైన దగ్గరంతా నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంతా కూడా నీ ప్రభావం ఎందుకు?
0: Show your power where it is necessary, not unnecessary.
1: ఆ స్తంభాన్ని పట్టుకుని రెండు కొట్టాడు.
0: And then he had hit the pillar over there.
1: క్షణములో అగ్నంతా చల్లారి.
0: And the fire extinguished in a moment of time.
1: అనగా ఏమిటి, ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
0: It means every element has got this principle of cause and effect.
1: గంగా నది ఒడ్డును పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడి వీటి ఇవ్వటం గంగా నది ప్రవేశిస్తూనే ఉంది.
0: Will anybody offer water standing by the side of the Ganges river? There is a river already there.
1: Inka chaala mandi ippudu kali yugam lopala marinta pichchi variga tayaripoyinaru ee panditule.
0: In this age of kali, many madcaps are there, more scholars.
1: Yemitu adi oka pedda oka amayakatvamainatundi oka aacharanga untuntadi.
0: It is one a kind of ignorant innocent ritual.
1: Ganga jalam isukuntaru.
0: They'll just collect water.
1: Keshavaram madhavaram నారాయణ మహా గోవిందాయన మహా వసు ఇవన్నీ ఎక్కడి నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీళ్ళ తాతలు సొత్త, అప్పల సొత్త, మామ సొత్త, గంగ జలం గంగకే వేస్తున్నారు.
2: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering? Because of such meaningless rituals, atheism is increasing. For everything we should show a proper reason.
1: అన్నింటి ఎందుకు సై అనిపించుకోవాలి.
2: అండ్ ఇట్ షుడ్ బి అక్సెప్టెడ్ బై ఎవ్రీబడి.
1: ఆధ్యాత్మిక తత్వం నందుకు ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు కన్విన్స్.
1: ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
2: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఈవెన్ ఏ టైనీ థాట్ విల్ పుట్ ఏ క్వశ్చన్.
1: చిన్న చిన్న పిల్లలు,
2: వెరీ యంగ్ బాయ్స్,
1: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
2: దే ఆస్క్ వాట్ ఈస్ క్రియేషన్.
1: వాడికి సృష్టి అంటే ఏమో తెలియదు.
2: ఈ డజన్ నో వాట్
1: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
2: బట్ యెట్ యు విల్ పుట్ ఎ క్వశ్చన్.
1: నా సృష్టి అంటే పుట్టడము,
2: దిస్ క్రియేషన్
1: అంతేనా అని వెళ్ళిపోతాడు.
2: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్ ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
1: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
2: We have come down to that poor state of ignorance because of body attachment.
1: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
2: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
2: Then you will have value attached to it.
1: అది లేకుండా ఉన్నంత వరకును ఈ రాబిట్ కి ఇచ్చినట్టు 5 రూపాయలు కూడా ఇవ్వరు దీనికి.
2: Till then we will not have the value of 5 rupees at least of that of a rabbit.
1: ఏమిటి దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది పిల్లలు వేరే అనుకోకండి.
2: A very small
1: చిన్న చిన్న కథల తోపల్ని పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
2: In this, through these small stories, you'll be able to know the inner
1: significance. Govinda Damodara Narayana Govinda Damodara. Narada, ఏం పని లేదు, పాట లేదు.
2: Narada has no other job to do other than to sing the glory of God.
1: ఏ పని లేదు ఇతనికి.
2: No work whatsoever.
1: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి.
2: He sings the glory of God in all three periods of time.
1: వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు.
2: He reached Vaikuntha.
1: నారాయణ నమస్కారం అన్నాడు.
2: He did namaskar to Narayana.
1: మంచిది నారద కూర్చో అన్నాడు.
2: He said fine Narada be seated.
1: ఏం నారద,
2: నారద
1: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారి కదా, నీవు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
2: ఓ నారద, యూ మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
1: క్షమించండి, కావలసినంత ఉంటుందా చెడ్
2: పాడన్ మీ, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
1: ఏమిటి ఇంత చెప్తున్నావు? నారుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
2: నారాయణ సెడ్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
1: స్వామి
2: సెడ్ స్వామి,
1: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
2: Every morning
1: మలమూత్రాలు విసర్జిస్తాడు.
2: Everyone excretes urine and feces.
1: అది ఎంత చెడ్డది.
2: What bad matter it is.
1: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
2: విష్ణు వాస్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
1: ఏమిటి?
2: వాట్
1: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
2: నారద, డు యు థింక్
1: చాలా పొరపాటు.
2: యు ఆర్ మిస్టేకెన్.
1: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
2: యు ఆర్ మ్యాడ్ నౌ.
1: అది చెడ్డది కాదు.
2: ఇట్స్ నాట్ బ్యాడ్,
1: చాలా మంచిది అన్నాడు.
2: ఇట్స్ వెరీ గుడ్ యు సేడ్.
1: ఏమిటి నారాయణుడు ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పేది స్వామి అన్నాడు.
2: నారద సెడ్ ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆర్ మై టు సే ఎనీథింగ్ ఎల్స్.
1: నన్ను అడగవద్దు.
2: డోంట్ ఆస్క్ మీ.
1: దాన్నే పోయి నువ్వు అడుగు.
2: హీ సెడ్ యూ గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
1: ఇంకేం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
2: In absolute obedience to Narayana's command.
1: ఆ మలం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
2: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
1: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
2: హీ వాస్ జస్ట్ గోయింగ్ ఓవర్ దట్ ఆస్క్.
1: ఆ మలం చెప్పింది నారద దూరం దూరం దూరం దూరం అనింది.
2: ద డర్టీ మ్యాటర్ సెడ్ నారద కీప్ ఆఫ్, కీప్ ఎ డిస్టెన్స్.
1: ఏమిటి, నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
2: వాట్, ఐ షుడ్ కీప్ మై సెల్ఫ్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ? వాట్ ఇస్ దట్ యూ వాంట్ మీ టు గో అవే?
1: ఎందుకు నన్ను దూరం ఉండమంటున్నావు అంటున్నాను నారదుడు.
2: వై డు యూ సే సో ఆస్క్ నారద?
1: నారద
2: నారద,
1: నిన్నటి దినం రాత్రి
2: లాస్ట్ నైట్
1: పవిత్రమైన పెరుగుగా ఉండినాను, పవిత్రమైన పాలుగా ఉంటున్నాను, పరిశుద్ధమైన అన్నంగా ఉంటున్నాను, ఎన్ని విధమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలుగానో నేను ఉంటున్నాను, భగవంతునికి నైవేద్యం చేసేటువంటి ఒక అర్హత కూడా నువ్వు కలిగి ఉండేటువంటి దాన్ని.
2: లాస్ట్ నైట్ ఐ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that.
1: Kani okkaturi ee manishtu naaku samyogam jariginda naaku ee gati pattipoyindi.
2: Because of my association with your body, this is my situation.
1: Inka rendavu turi patti inka naake ee gati avutundo.
2: And
1: kanuka meer dooram pondi.
2: If I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away, get back.
1: Kanuka ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
2: దిస్ ఇస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
1: ఈ అసోసియేషన్ ఉంటుంది. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
2: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
1: ఒక ఆవుకాయో గోంగూర ఇంకేమైనా పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటది.
2: ఇఫ్ యూ పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
1: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
2: But the same pickle when it is just partaken in the morning, by the evening it will be horrible.
1: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
2: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
1: ఫ్లవర్ మిల్,
2: ద ఫ్లవర్ మిల్.
1: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటది, పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
2: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యూ పుట్ వీట్ దేర్ యూ గెట్ ద వీట్ ఫ్లోర్.
1: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
2: అండ్ ఇఫ్ యూ పుట్ రైస్ ఓవర్ దేర్ యూ గెట్ రైస్ ఫ్లోర్.
1: పైన బేడలు వేస్తే బేడల పిండి వచ్చేస్తుంది.
2: అండ్ యూ పుట్ దేర్ దాల్ అండ్ యూ గెట్ ద ఫ్లోర్ దేర్.
1: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మలంగా మారిపోతుంది.
2: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
1: విరక్తిగా మనం చూసుకోవాలి.
2: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఫ్లవర్ మిల్ బెటర్.
2: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది హ్యూమన్.
1: జగ్గు బెటర్.
2: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
1: కానీ దానికంటే హీనమైనటువంటిది ఈ దేహం.
2: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
1: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
2: దెన్ వై షుడ్ వి రెస్పెక్ట్.
1: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
2: Because of the spirit atma
1: deho devalay prukto jeevo devasanatana. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి.
2: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద
1: దేహమే ప్రధానమని అనుకోకూడదు.
2: నాట్ దట్ బాడీ ఇస్ వెరీ.
1: దేవుడు లేని దేవాలయం మనకెందుకు?
2: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్?
1: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు.
2: దేర్ఫోర్ ఇన్ దిస్ టెంపుల్
1: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను.
2: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్.
1: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి.
2: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్, ద బాడీ, ది ఇంటలెక్ట్, ది ఇన్నర్ సెన్సెస్ విల్ బి సాంక్టిఫైడ్.
1: ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి.
2: దేర్ఫోర్ అటాచ్మెంట్ ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు.
1: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన.
2: దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్ స్టార్ట్ టుడే.
1: అంతేకాని ఏదో భజన చేయటం, భజన చేసుకోండి ఉన్నంత వరకు, ఆ స్టేజ్ కు వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే.
2: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్.
1: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము.
2: సపోజింగ్ యూ హావ్ గాట్ వెరీ గుడ్.
1: కానీ ఆ చెట్టు లోపల కాయ కాచింది.
2: ఎస్, యూ గాట్ ది ఫ్రూట్.
1: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది.
2: సో లాంగ్ ఇట్ ఇస్ అన్ రైప్ ఇట్ విల్ బి సావర్.
1: ఫలమైన తర్వాతనే దాని మధురం ఏమొచ్చేస్తుంది.
2: వెన్ వన్స్ ఇట్ ఇస్ రైప్ ఇట్ విల్ బి స్వీట్.
1: మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణ మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి.
2: అంటిల్ యూ రీచ్ ద స్టేట్ ఆఫ్ రైపెనింగ్ ఆర్ మెచ్యూరిటీ యూ షుడ్ కంటిన్యూ ఆల్ దిస్ పాత్.
1: కానీ లక్ష్యాన్ని మాత్రం మర్చకూడదు.
2: బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది అల్టిమేట్ పర్పస్.
1: దాన్ని పొందాలి, దాన్ని పొందాలి, దాన్ని పొందాలి.
2: వీ షుడ్ అటైన్ దాట్.
1: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
2: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ ద బాడీ వీ షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆత్మ.
1: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది.
2: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
2: దెన్ వీ షుడ్
1: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
2: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
2: అండ్ వీ షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దట్.

సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకుండా సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకుండా

0: లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోణలప్ప. గుణములివి నాలుగు పునాది గోడలప్ప.
1: Without truth, righteousness, love and peace, all the knowledge and education is useless. Without truth, righteousness, peace and love, acts of charity, compassion, they are useless. All the exalted positions that we occupy are meaningless. In fact, the truth, righteousness, peace and love are the very pillars and the foundation for this mansion of human life.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Meerandaru ikkadiki denikosam vacharo danni marchipothunnaru.
1: You are forgetting the very reason that brought you all here to this place.
0: Ekkadiki vellinappudiki ni manam దేనికోసం వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మరవకూడదు.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ టు నో ద రీజన్ దట్ బ్రాట్ యు హియర్, వై యు ఆర్ హియర్, వేర్ ఫ్రమ్ యు ఆర్ హియర్. యు షుడ్ బేర్ ఇన్ మైండ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఒక పోస్ట్ లో ఒక కవర్ వేసినామంటే దీనిలో ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్, రెండు అడ్రస్లు లేకుండినా ఆ కవర్ ఏమైపోతుంది?
1: An envelope to be posted must have these two, the two address and the from address, failing which, where does it go?
0: ఇప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ రెండు కూడా తెలియకుండా మీరు ఈ ప్రపంచంలో వచ్చి పడిపోతారు.
1: You are in this world without knowing your from address and to address too.
0: Kanaka mee gati em avutundi?
1: What will happen to your life?
0: Rendu address lu lenetuvanti cover rendu office pothundi.
1: A letter without these two addresses, from and to, will go to the dead letter box.
0: Kanaka meeru edo oka address meeru gurtinchali.
1: So it is necessary to know one address.
0: Memu ekkadi nunchi vacham?
1: Where from you have come?
0: Ekkadiki pothunnamu?
1: Where do you reach?
0: Ekkada unnamu?
1: Where are you now?
0: Ee mooditi endukodu edo oka dani gurtinchali.
1: Of the three, you should recognize at least one.
0: Kani indulo e okati gurtinchakapoyinappudikini jeevitame oka vyartham aipothundi.
1: If you do not know at least one of these three, the whole life would be in vain.
0: Oka chinna katha,
1: a small story.
0: East Godavari, West Godavari ilanti pradeshallo pada padavallo bayal deri pothuntaru chaala mandi vyaparasthulu.
1: In places like East Godavari and West Godavari, people travel in boats, reach other shore for business transactions.
0: ఒక బోట్ లోపల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.
1: A person was traveling in a boat.
0: ఇతను వ్యాపారస్తుడు.
1: He is a businessman.
0: కానీ ఎవరు కూడా ఆ బోట్ లో ఎక్కలేదు.
1: There were nobody else there other than him.
0: ఆ బోట్ పర్సన్ ఏమి చెప్పాడు? సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు.
1: The boatman asked him, sir, where do you come from?
0: ఫలాని చోట నుంచి వచ్చానని చెప్పాడు.
1: He said, I'm coming from such and such a place.
0: కానీ అంతటితో వీరు మానలేదు.
1: And the conversation didn't stop there.
0: ఎక్కడైనా ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు ఏదో ఒకటి ఎవరితోనో మాట్లాడుతూ పోతుంటేనే ఆ ప్రయాణంలో కొంచెం వరకు భారం లేకుండా ఉంటుంది.
1: In fact, during our onward journey, we converse with our people to pass time.
0: ఈ పడవ నడిపే వాటు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాల.
1: ద బోట్మెన్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ కాన్వర్సేషన్.
0: అయ్యా, వాచ్ చేతిలో కట్టుకున్నావు కానీ టైం ఎంతో తెలియదు.
1: యూ హ్యావ్ రిస్ట్ వాచ్ బట్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ టైమ్.
0: రిస్ట్ వాచ్ ఉండినప్పటికీ నీకు టైం తెలియకపోవటము నీ జీవితంలో ఒక భాగం గంగపారేయను అన్నాడు.
1: సిన్స్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ వేస్టెడ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: న్యూస్ పేపర్ చేతిలో పట్టుకున్నావు.
1: యూ హోల్డ్ దిస్ న్యూస్ పేపర్ ఆన్ హ్యాండ్.
0: ఆ పేపర్ లో ఏమిటిండదు అనేటువంటిది నీకు తెలియకపోతే ఆ యొక్క పేపర్ పట్టుకుని ప్రయోజనం లేదు. ఇది రెండవ గంగపారు అన్నాడు.
1: యూ డు నాట్ నో ది కంటెంట్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ యూ హ్యావ్ వేస్టెడ్ అదర్ పార్ట్ ఆఫ్ లైఫ్.
0: సరే, ఇంకా కొంత దూరం పోయినప్పుడు తాను నిలపవలసినటువంటి ప్రదేశం ఇంకా రాలేదు.
1: అండ్ దే ఆర్ యెట్ టు రీచ్ దేర్ డెస్టినేషన్.
0: కానీ ఈ పడవ వారికి ప్రొద్దుపోలేదు.
1: అండ్ దే హ్యాడ్ టు కిల్ టైమ్ ఎనీవే డ్యూరింగ్ ద ప్రాసెస్.
0: నాయన, మీరు ఏం పడవలో ఎక్కారు, టైం చెప్తే తెలియదు అంటున్నావు, న్యూస్ పేపర్లో విషయం మీరు అడిగితే నాకేమీ తెలియదు అంటున్నావు, పోతే పోనీ, మీరు ఎక్కడికి పోయి దిగాలి అన్నాడు.
1: You are not giving replies to these questions regarding the time and the contents of the newspaper, and at least you do not know where you are supposed to go.
0: Kani ee padava ekkadi pothundo naaku teliyadu annadu.
1: And he said, I do not know where this boat will take us.
0: Mari teliyakokunda boat ekkatamu gangapalenu annadu.
1: Not knowing where to reach, you just got into the boat, you are wasting the remaining part of life.
0: Mari kontha sepaidappatiki gaali veechindi.
1: And then after some time the wind started blowing severely.
0: Padava atu itu atu itu konchu tirugutu undali.
1: And the boat started tossing this way and that way.
0: Ee gaali ottiriki padava chaala varaku kudanu control lekunda pothundali.
1: Because of the whirlwind the boat is out of control.
0: Appudu aa boatman adigadu.
1: Then boatman asked the traveler.
0: Sir, meeku eeta vachuna annadu.
1: And the boatman asked the traveler, sir, do you know swimming?
0: అయ్యో, నాకేమి తెలియదు నాయన అన్నాడు.
1: హి సెడ్, ఐ డు నాట్ నో.
0: అయితే జీవితం అంతా కూడా గంగపాలేను అన్నాడు.
1: నౌ యు ఆర్ వేస్టింగ్ హోల్ ది లాట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఈ విధంగా మనము ఈ ప్రపంచం అనేటువంటి ఒక నదిలో పరిచి జీవితంలో పడ్డాము.
1: సిమిలర్ ఇస్ అవర్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్ దిస్ లైఫ్.
0: ఇందులో ఎందుకు వచ్చి పడ్డాము, ఏమి మనం తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఏం తెలుసుకుంటే ఎక్కడికి చేస్తాము అనేటువంటి విషయం మీకు తెలియకుండా పోతుంది. అది
1: వి డు నాట్ నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వీ డు నాట్ నో వై వీఆర్ హియర్, వీ డు నాట్ నో వేర్ వీ అల్టిమేట్లీ రీచ్.
0: కనుక ఈ విధంగా ఏమీ తెలియకుండా పోతే మన జీవితం అంతా కూడా గంగపాలైపోతుంది.
1: ద హోల్ లైఫ్ అమౌంట్స్ టు వాయిడ్ ఎంప్టీనెస్ ఇఫ్ వీ డు నాట్ నో ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక మనము మొట్టమొదట ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంట్లో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every attempt to know where we come from, where we are, where we ultimately return.
0: ఈ మూడు ఏ ఒకటి కూడా తెలియకుండా పోతే మనం ప్రయాణం చేసి ప్రయోజనం ఉండదు.
1: Without knowing at least one of the three, the life sojourn is a waste.
0: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అని ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, స్టేయింగ్ అడ్రస్ మూడింటి తెలుసుకుంటేనే మన జీవితం ఒక సార్థకమవుతుంది.
1: Therefore, our life is really fulfilled if we know answers to these three questions, where we come from, where we are, where we will reach ultimately.
0: ఈ మూడింటిలో ఏ ఒకటి తెలియకుండా పోయినప్పటికీ మనము జీవితంలో వ్యర్థమైపోతుంది.
1: The life is a sheer waste if we do not know answers to these questions at
0: least once. Goldstein wife aneka paryayamulu puttabattiki vacharu.
1: Goldstein and his wife visited this place repeatedly.
0: Kani oka naadu nenu college ki pothunnanu.
1: One day Bhagavan was proceeding to the college.
0: Swami maa plane 3 gantalaku untundadi nenu vastanu college ki annadu Goldstein.
1: Goldstein said, Bhagavan, I will follow you because I should be leaving at 3 o'clock because of the flight. And Bhagavan said yes and wanted him to follow.
0: అప్పుడు కార్ లో కూర్చున్నప్పుడు నేను గోల్డ్స్టీన్ అడిగాను.
1: While Goldstein was seated in the car by the side of Bhagavan, Bhagavan has put a question.
0: What is your program? అన్నాను.
1: Bhagavan asked him, what's your program?
0: స్వామి నేను ఇంకా ఏమి నిర్ణయించుకోలేదు అన్నాడు.
1: అండ్ హి సెడ్ ఐ హావ్ నాట్ యెట్ డిసైడెడ్ మై ప్రోగ్రామ్.
0: నేను పోతే 2 గంటలకు బయలుదేరాలి అన్నాడు.
1: హవెవర్ ఐ షుడ్ స్టార్ట్ ఎట్ 2 o'clock.
0: నేను చెప్పాను ఈనాడు ప్రోగ్రామ్ మానుకోమని చెప్పాను.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ట్రావెలింగ్.
0: అయ్యో టికెట్ తీసుకున్నానే వేస్ట్ అయిపోతుంది, ఏం చేసేది అన్నాడు.
1: అండ్ హి సెడ్ భగవాన్ ఐ పర్చేస్ ద టికెట్, ఐ షుడ్ గో ఆర్ ఎల్స్ ది హోల్ టికెట్ ఇస్
0: టికెట్ వేస్ట్ అయినా పర్వాలేదు నీ నాడు పోవద్దు అన్నాను.
1: భగవాన్ సెడ్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ది మనీ ఇస్ వేస్టెడ్ ఇట్స్ గాన్ బట్ యెట్ డోంట్ అండర్టేక్ ది ట్రిప్.
0: కానీ అతని మనసు చాలా కన్ఫ్యూజన్ లో పోయింది.
1: దెన్ హీ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్.
0: సరే తెలియదు వస్తు మేము వచ్చే సమయం లోపల తిరిగి ప్రశ్నించాడు స్వామి నేను ఎప్పుడు వెళ్ళాలి అని.
1: ఫైనలీ ఆఫ్టర్ ది రిటర్న్ హీ ఆస్క్డ్ స్వామి వెన్ షుడ్ ఐ గో.
0: సరే నీ ఇష్టం అన్నాను.
1: భగవాన్ సెడ్ యాజ్ యూ విష్.
0: అయితే నేను ఇప్పుడు వెళుతాను, ముంబైలో కావాల్సింటే ప్లేన్ లేకపోతే ఒక దినం అక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు.
1: దెన్ హీ సెడ్ స్వామి ఐ విల్ లీవ్ నౌ, ఇఫ్ ఐ డోంట్ క్యాచ్ ఫ్లైట్ ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ దేర్ ఇన్ బాంబే.
0: సరే ఇవన్నీ కూడా నీకు అనవసరమైనటువంటివి, పోవద్దు అంటే పోవద్దు.
1: దీస్ ఆర్ నాట్ నెసెసరీ, ఐ సే దట్ డోంట్ గో, జస్ట్ స్టాప్ యువర్ ట్రిప్.
0: కానీ ఇతనికి టికెట్ అంతా వేస్ట్ అయిపోతుంది అని తాను పోయే తీరాలి అన్నాడు.
1: హీ డజంట్ వాంట్ టు వేస్ట్ ద టికెట్, హీ డిసైడెడ్ టు గో.
0: కానీ టికెట్ వేస్ట్ అవుతుందని తెలుసుకున్నాడు, కానీ తన లైఫ్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటిది గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: హీ థాట్ ఆఫ్ వేస్టింగ్ ది టికెట్ but he has not thought of this that his whole life is going to be wasted.
0: Sare pomman cheppanu.
1: Bhagwan okayed his trip.
0: Intiki vachadu, edo packle chesesadu, car lo ekkadu.
1: He packed all his luggage, got into the car.
0: Velladu Bengaluru
1: and he went to Bangalore.
0: Bangalore lo unchi plane ekkadu, Mumbai lo digadu.
1: He caught the flight and reached Bombay.
0: ఈ బొంబాయి లోపల టికెట్ తీసుకున్నాడు, ట్రైన్ లో ఎక్కుతూ ఉన్నాడు.
1: అండ్ హి వాస్ బోర్డింగ్ ద ఫ్లైట్ దేర్ ఇన్ బాంబే.
0: ట్రైన్ లో ఎక్కిన తర్వాత అందులో కొంచెం దొంగలంతా ఉన్నారని తెలిసింది.
1: ఆఫ్టర్ బోర్డింగ్ ద ఫ్లైట్ హీ కుడ్ నో దాట్ దేర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. హైజాకర్స్ వర్ దేర్.
0: ఆ ప్లేన్ లో హైజాకర్స్ ఉన్నారని తెలిసింది.
1: ఇన్ ద సేమ్ ఫ్లైట్ మెనీ హైజాకర్స్ హ్యాపెన్ టు ట్రావెల్.
0: స్త్రీలకు భక్తి అధికము, మగవారికి ఉంది భక్తి.
1: మెన్ ఆల్సో ఆర్ డివోటెడ్.
0: కానీ వీరు చూపలేరు, ఆమె చూపుతుంది.
1: బట్ ద డివోషన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ గోల్డ్ స్టీన్ ఇస్ విజిబుల్.
0: ఆమె వచ్చి మీరు ఏమీ తలచకండి, స్వామిని చింత చేసుకోండి.
1: షీ సెడ్ డోంట్ వరీ, థింక్ ఆఫ్ స్వామి, ప్రే టు భగవాన్.
0: హైజాకర్ వచ్చేసి ఇద్దరిని కూర్చోండి అని చెప్పాడు.
1: హైజాకర్ ఇన్స్ట్రక్టెడ్ బోత్ ఆఫ్ దెమ్ టు బి కంఫర్టబుల్ సీట్.
0: వీడు సీట్ లో కూర్చున్న తర్వాత సెకండ్ సీట్ కూడా అని వెళ్ళాడు.
1: అండ్ దెన్ ద హైజాకర్ హాస్ గో ప్రొసీడెడ్ ఫర్దర్ టు ద నెక్స్ట్.
0: అక్కడ చిన్న చిన్న పిల్లలు స్త్రీలు అంతా ఉంటున్నారు, వాడు చాలా బాధపడుతూ ఉన్నారు.
1: అండ్ హీ నోటీస్ చిల్డ్రన్ అండ్ విమెన్ హూఆర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: కానీ వారికి ఆ బాధ ఏమి లెక్క.
1: But they are not afraid of the situation.
0: ఏమి లెక్క చేయకుండా వాళ్ళందరినీ కాల్ చేశాడు.
1: అండ్ ది హైజాకర్ విదౌట్ ఎనీ కైండ్నెస్ హీ వెంట్ ఆన్ షూటింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: వీళ్ళిద్దరిని వదిలిపెట్టారు, మిగతా వాళ్ళని కాల్ చేశారు.
1: దీస్ టూ ఓన్లీ వర్ స్పేర్డ్, ఆల్ ది అదర్స్ వర్ షాట్.
0: అప్పుడు తాను స్వామి ఎందుకోసమే నన్ను పోవద్దని చెప్పాడు.
1: దెన్ దే కుడ్ అండర్స్టాండ్ వై స్వామి డిడ్ంట్ వాంట్ దెమ్ టు ప్రొసీడ్ విత్ ద ట్రిప్.
0: తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత తిరిగి పుట్టపర్తికి వచ్చాడు గోల్డ్ స్టీన్.
1: ఆఫ్టర్ 2 or 3 months హీ అగైన్ కేమ్ బ్యాక్ టు పుట్టపర్తి.
0: ఎక్కడైనా రాని ఎక్కడైనా పోని నామస్మరణ చేస్తుంటుంటే భయం ఉండదు అనేటువంటి ధైర్యం తెచ్చుకున్నాడు.
1: హెస్ గాట్ ఫుల్ కరేజ్ దట్ వేర్ ఎవర్ హీ ఈజ్ వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ వెన్ హీ రిపీట్స్ భగవాన్స్ నేమ్ హీ నీడ్స్ నో ఫియర్.
0: వచ్చిన తర్వాత తను నన్ను చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది.
1: ఆఫ్టర్ seeing Bhagavan he could have courage.
0: Then mari prashninchanu, Goldstein, when are you going back?
1: Then Swami again asked him, Goldstein, when are you going back?
0: No, my plan.
1: Swami says, Swami, I have no plans now.
0: Meer eppudu chepte appudu potanu.
1: I'll go as and when you decide.
0: Sare inta matram nenu telusukunnavu kada ani.
1: Bhagavan was happy that he could experience that.
0: Nenu sare ada oorukunnanu.
1: అండ్ భగవాన్ కెప్ క్వైట్.
0: కొన్ని దినములు అయిన తర్వాత నేనే టైం చెప్పి డేట్ చెప్పి ప్రయాణం అయిపోండి అన్నాను.
1: ఆన్ ఎ స్పెసిఫిక్ డే యాజ్ సెడ్ బై భగవాన్ హీ కుడ్ లీవ్ దిస్ ప్లేస్.
0: సరే, అక్కడ ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉండినాడు.
1: అండ్ హి వాస్ వెరీ హ్యాపీ.
0: కానీ మరీ ప్లేన్ ఎక్కాడు.
1: అండ్ అగైన్ హీ హ్యాడ్ టు ట్రావెల్.
0: ఇదంతా అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత తన ఇంటికి ఆ ప్లేన్ యొక్క నష్టం అంతా కూడాను పంపించారు గోల్డ్స్టీన్.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ కుడ్ గెట్ ఆల్ ద కంపెన్సేషన్ అమౌంట్.
0: ఈ విధంగా మానవులు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని పూర్తి గుర్తించుకోలేకుండా పోతున్నారు.
1: ది హ్యుమానిటీ టుడే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వేర్ దే కమ్ ఫ్రమ్, వేర్ దే ఆర్, వేర్ దే గో.
0: ఈ విధమైనటువంటి కొన్ని అనుభవాలు అయిన తర్వాతనే అప్పుడు వాడు గుర్తిస్తారు.
1: పీపుల్ విల్ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఇట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్స్.
0: అప్పటి నుంచి కూడా మా గోల్డ్స్టీన్ పూర్తి గుండు వలె నిలిచాడు.
1: అండ్ గోల్డ్స్టీన్ వుడ్ గ్రో స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే.
0: నేను చెప్పాను, గోల్డ్స్టీన్ నీవు కేవలం ఒక శారీరక బలాన్ని చూస్తున్నావు కానీ నీ మనోబలాన్ని నేను పెంచుకోమని చెప్పాను.
1: Bhagavan wanted him to grow mentally, not simply satisfied with physical strength.
0: ee vidhanga cheppetappudiki thanu vellaadu kasat chestu vachadu.
1: And then he went on contemplating on Bhagavan's teaching exercises.
0: Aidra modata vada America poyin tarvata,
1: after reaching America,
0: ee kasrat lopala etta undinattu vadu pedda undadu kani 60 kgs takkipoyinadu.
1: He lost 60 kgs of weight.
0: అప్పటి నుంచి కొన్ని ప్రయాణాల లోపల గుర్తించవలసినటువంటి విజయ తప్పక మనం గుర్తించాలి.
1: Therefore, we have to recognize all the cautions and precautions that we have to bear in mind during our
0: journey. కనుక ఈనాటి మానవులందరూ కూడాను ఈ ప్రపంచంలో వచ్చి పడ్డారు.
1: We are all here in this world.
0: కానీ జీవితం మేము గడుపుతున్నాను.
1: We are spending our life.
0: ఎందుకోసం వచ్చామంటే తిండి నిద్రల కోసం వచ్చాము అంటారు.
1: And if anyone asks this question, the purpose of life, we say that we are
0: bhaja govindam anipettaatam untundali. Bhaja govindam, bhaja govindam, govindam bhaja mudamate sampraapte sannihite kale nahi nahi nahi rachate dukrunkarane. అప్పుడు చెప్పారు శంకరాచార్య వారు, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు, నీవు నిరంతరం కూడాను భజ గోవిందం అన్నాడు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ సెడ్, చాంట్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, యు హావ్ ఫర్గాటన్ గాడ్స్ నేమ్, you are simply pulling on your life.
0: కనుక మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే చాలా మంది పిల్లలు చెప్తుంటారు.
1: If a question is put, why are you here?
0: ఏం స్వామి మేము వచ్చాం, ఖానా పీనా సోనా మరణా.
1: Here only for eating, drinking and just moving, dying ultimately.
0: దీనికోసం మనం వచ్చామని. ఇది కాదు నీవు రావడం, ఈ మధ్య లోపల నీవు ఎన్నో చేయవలసినటువంటి ఉన్నాయి.
1: Between these two steps, in between, that you have to do lots of things.
0: కేవలం ఖానా పీనా కోసం రాలేదు.
1: Not merely for food and drink you are here.
0: నిద్రపోవటం కోసం రాలేదు.
1: Not merely for sleeping.
0: కేవలం చదువుకోవటం కోసం రాలేదు.
1: Not for education.
0: కానీ వచ్చిన పని వేరే ఉంటుంది, దాన్ని నీవు మర్చిపోయినావు.
1: But the purpose of your stay is different, which you have forgotten.
0: వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: See that the very purpose is fulfilled.
0: ఈ దేహం వచ్చింది.
1: The body is here.
0: దేహం పెరుగుతూ ఉండాలి.
1: The body is growing day by day.
0: ఈ పెరిగింది తరగక తప్పదు.
1: And the body that grows is sure to diminish.
0: కనుక ఈ పెరిగేటికి దాంట్లో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: And as we grow, we should also work for emancipation.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారే దీన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
1: The one who recognizes truth will have his life liberated.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఈ జగత్తుకు వచ్చాం మనము.
1: We are all here in this world.
0: ఇందులో ప్రయాణమైపోతున్నాము.
1: We are just traveling.
0: ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి.
1: We have got so many waves, so many obstacles, so many ups and downs.
0: దీన్ని అన్నిటికీ మనం భద్రంగా నిలిచేటువంటి ఒక శక్తిని సాధించాలి.
1: We should have the strength and resistance to face the challenges.
0: దీనినే సరైనటువంటి ఆధ్యాత్మిక బలము అని.
1: దిస్ ఈస్ ద రియల్ ట్రూ స్పిరిచువల్.
0: దీని మధ్యలో ఏమైనా జరగని,
1: మెనీ థింగ్స్ మే హ్యాపన్ ఇన్ బిట్వీన్,
0: దానికి మనం భయపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్.
0: అలలు పొరలు వస్తుంటాయి.
1: నో డౌట్ ద ప్రాబ్లమ్స్ డు కమ్.
0: ఇహ సంసారే బహు దుస్తారే.
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్.
0: కృపయా పారే పాహి మురారి.
1: ఓ గాడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ మీ అండ్ హెల్ప్ మీ టు క్రాస్.
0: గోవిందం భజ గోవిందం.
1: Therefore, chant, sing His glory, God's name.
0: ప్రతి ఒక్క తూరి తల్లి గర్భంలో పుట్టటము, తల్లి గర్భం నుంచి పోవటము, ఇంతేనా మనం వచ్చినటువంటి పని? మనం వచ్చిన పని చాలా గొప్పది.
1: వీఆర్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: మానవ జీవితం ఎంతో సాత్వికం గావించుకోవాల్సినటువంటి.
1: ది హ్యూమన్ లైఫ్ షుడ్ బి ఫర్ లిబరేషన్.
0: వీడు చదివే చదువులకును, వీడు చేసేటువంటి పనులకును, వీడు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి.
1: We should find a proper path, proper direction for all the knowledge that we have, for all the position that we have.
0: ఎంతో ధనమున్నదని వాళ్ళు సంపాదిస్తారు, చదువుకుంటారు.
1: Expecting that you will earn a lot of money, you study well.
0: చదువు ఏంటి? చదువు ఏమే, కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి.
1: By what for the simple education that can be learned by birds and beasts as well?
0: మీరు సర్కస్లో మీరు చాలా చూస్తుంటారు.
1: In circus you watch many things.
0: కోతులు కూడా ఎంతో విద్యను నేర్చుకున్నాయి.
1: And you find the animals there lots of education.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this education?
0: దాన్ని సద్వినియోగం పంచుకోవాలి.
1: We should make proper use of our education.
0: ఆ సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకు సరైన బలం అందిస్తాయి.
1: The fulfillment of education is there when once we make proper use of our knowledge.
0: Kanuka manam vachinamu kevalam vachinatundi chaduvu kosam kaadu.
1: We are here not merely for education.
0: Chaduvali.
1: We have to study anyway.
0: Chadinatundi degrees kuda teeskovali.
1: We have to get our degrees as well.
0: Kaani degrees teeskunnanta maatramu chaaladu idi.
1: Mere acquisition of a degree is not enough.
0: Chadivi raya nechina varandaru vidyavantulena.
1: Can you call oneself educated by merely learning how to read and write? By merely getting a degree, can you call yourself educated?
0: Sugyanam sukutaleka vidyalu sadvidyalaguna.
1: Without spiritual knowledge and awareness, can that be education at all? What is the use? What is its value?
0: Kanuka ee rendu kuda undinappude mana avidyalanta sarthakam avutundi.
1: When once we have these two, the purpose of education is achieved.
0: Kana ప్రతి మానవుడు కూడాను మనం చేయవలసినటువంటి పనులు లక్ష్యంలో పెట్టుకుని చేయాలి.
1: Therefore everyone must discharge his duty. Keeping duty is the chief aim.
0: నేను MBA పాస్ చేశాను.
1: I passed MBA.
0: MDA పాస్ చేశాను.
1: I got this degree MBA.
0: డిగ్రీ దండికి పొందాను.
1: I have many degrees.
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: దాన్ని యూజ్ చేయాలి కదా.
1: You should make proper use of the degrees.
0: ఆ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని సరైన రీతిలో మనం వినియోగించుకోవాలి.
1: If it is not practically properly used, all the degrees
0: sugyanam sukutaleka vidyalu sadvidyalaguna.
1: Without this spiritual knowledge and awareness, can you call it a true education?
0: Ivanni kevalam paper lo print chesinattiga untadi.
1: That's all amount to paper degrees printed.
0: Kaani idi kaadu manam aa paper di pay in for na jeevitham lopala aa yokka pay cheyalam manam ee chadinatundi danni.
1: And therefore it should be imprinted in our heart, pay for in our heart within.
0: దీన్ని అప్పుడే మనకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్ రియలైజ్డ్.
0: కనుక మనం వచ్చినటువంటి దీన్ని ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: సో వీ మస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ వై వీఆర్ హియర్.
0: గుర్తించుకునేటువంటి ఒక శక్తి ఒక మానవునికి మాత్రమే ఉన్నది.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ కైండ్ దట్ కెన్ బి అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏదో వచ్చినాము, సంపాదించాము, బ్యాంకుల్లో పెట్టాము, పిల్లల్ని చదివించాము, పిల్లల్ని ఫారెన్ పంపించాము, అన్ని చేశాము.
1: హావ్ బీన్ బోర్న్, one is educated well, has taken care of the family, sending their children abroad with money in the bank. That's not enough.
0: Inka unnavu nee prapanchamalo.
1: You are still here.
0: Katta kadapati varaku kuda nu shantini pondali.
1: Till the end you must enjoy peace.
0: Deeni valla nenu aanandam anubhavinchanu aneetvanti oka nischayamu teriyali.
1: You should aspire that state of bliss.
0: కనుక మనం వచ్చినటువంటిది ఎందుకు, దాన్ని నిరంతరం కూడా మనం మనం మర్చిపోకుండా ఉండాలి.
1: Therefore we should never forget the purpose of life, why we are here.
0: మనం వచ్చినది ఒకటి, దాన్ని మర్చిపోయి ఇంకోటి కోరుతాం.
1: We forget the aim of life and spend in life in a different direction.
0: గాంధీ చదవడానికి పోయాడు.
1: He went that for studies.
0: లండన్ లో పోయాడు.
1: He reached London.
0: బార్టలో చదివాడు.
1: And he was studying for barrister degree.
0: కానీ చదివినాడు.
1: He studied well.
0: కానీ ప్రయోజనం ఏంటి?
1: But he could know its value.
0: దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని తనకి అర్థం చేసుకోలేదు.
1: He could not understand how to make use of all the law that
0: he studied. తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత,
1: after returning back to India,
0: అంత చదివినటువంటి వాడు పూర్తి అన్ని విధాలా త్యాగం చేశాడు.
1: He sacrificed all that he acquired.
0: కాంగ్రెస్ లో ప్రవేశించాడు.
1: He joined Congress movement.
0: ఈ కాంగ్రెస్ అంటే ఏమిటి?
1: What is this Congress?
0: Congress.
1: Congress. Congress meaning in those days calm dress.
0: ఒక చిన్న చొక్కా వేసుకున్నాడు.
1: He had minimal dress.
0: ఒక పంచ కట్టుకున్నాడు.
1: And a dhoti.
0: ఇది కాంగ్రెస్ అనుకున్నారు.
1: And he thought that is calm dress. Congress.
0: Calm dress లో కాంగ్రెస్ లేదు.
1: In fact, it's not true Congress.
0: చాలా గుడ్ మైండ్, గుడ్ సేవ, గుడ్ సాధన, గుడ్ సర్వీస్ అన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు అక్కడ పాపం.
1: And that's another one. Man of good service, good feeling, good nature, good mind.
0: ఎవరు అతను?
1: We see.
0: మీకు తెలుసు, సుభాష్ చంద్రబోస్.
1: You know, he is Subhash Chandra Bose.
0: ఈ సుభాష్ చంద్రబోస్ చాలా సేవ చేసినటువంటి వాడు.
1: సుభాష్ చంద్రబోస్ ఇస్ ద వన్ ఆఫ్ సర్వీస్.
0: ఈ లోపల బోస్ యొక్క దీపం జారిపోయింది.
1: And then the Bose is forgotten.
0: ఈ విధంగా మనం ప్రపంచం లోపల విజయం చూస్తే ఏది మంచి చెడ్డలు అనేటువంటి తెలుసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ దేర్ ఫార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్.
0: కానీ ఎంతనో త్యాగం చేసి దెబ్బతిన్నటువంటి యొక్క వ్యక్తులు కూడాను చాలా భయపడిపోయి ప్రాణాలని అర్పితం చేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీపుల్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ దే సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఈవెన్.
0: ఇంత పేరు పొందినటువంటి యొక్క మహనీయులు లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ మెనీ పీపుల్ మెన్ ఆఫ్ ఎస్టీమ్.
0: ఇలాంటి వారితో మనం దేశమును ఎంతో మనం రక్షించాలి.
1: విత్ సచ్ పీపుల్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
0: మనం సాక్రిఫైస్ చేయాలి.
1: వన్ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
0: అనగా ఏమిటి? ఈ దేహం నాది కాదు.
1: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది
0: బాడీ. దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: నాకు పనిముట్టు.
1: ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది నా యొక్క కేవలం ఒక విధమైనటువంటి వస్త్రం వంటిది.
1: It is like a cloth that a tire that I put on.
0: చిరిగిపోయినప్పుడు చిరిగిపోతుంది.
1: And it's worn out, I give it.
0: అంతవరకు దీన్ని మనం అనుభవించాలి.
1: Till then I must make you.
0: ఈ విధంగా చేసి దేశానికి గొప్ప కీర్తిని సాధించాడు.
1: With this he brought very good name to this country.
0: కనుక దేశంలో త్యాగం వల్ల ఎంతనో కలుగుతుంది.
1: Therefore out of sacrifice we can serve this.
0: వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు నా కర్మణ నా ప్రజ. ఈ విధంగా నాకు నా యొక్క పని కాని నా కర్మను కాని నాకు మంచివి కాదు. త్యాగే నైకి అమృతత్వ మానసు అమృతత్వాన్ని పొందాలంటే త్యాగం కావాలి.
1: Therefore Veda clearly emphatically says this point, no association, no authority whatsoever other than sacrifice.
0: మనం పుట్టినాము. పుట్టినందుకు భగవత్ చింతన చేస్తూ మనం దానికి అర్పితం గ్రహించుకొని మనం దీన్ని సార్థకంగా భావించుకోవాలి.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎండ్ అవర్ లైఫ్.
0: దేహానికి ఎన్ని బాధలైనా కలగని.
1: ద బాడీ మే సఫర్.
0: ఈ బాధలు మనకి ఏమాత్రం బాధించవు.
1: అండ్ దీస్ సఫరింగ్స్ షుడ్ నాట్ బి అబ్స్టకల్.
0: చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ దేహము బెంగళూరులో బాత్రూమ్ లో పడిపోయింది.
1: The physical body of Bhagavan fell down there in the bathroom at Bangalore.
0: నా రూమ్ లోపల స్టూడెంట్స్ అంతా ఉండేటువంటి వాళ్ళు.
1: And many students stay there with Bhagavan.
0: వీళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు.
1: They were there in Swami's room.
0: నాకు చాలా సేవ చేశారు పాప.
1: They served Bhagavan.
0: కానీ నేను చెప్పాను నాకు ఈ దేహ అవమానం లేదు.
1: Bhagavan told them, I don't have body at all.
0: ఎంత వీరు బ్యాండేజ్ చేసినా ఎంత వీరు ఆపరేషన్ చేసినా నాకు ఇది దేహం నాది కాదు.
1: You may put some bandage, whatever may be, but I don't identify with
0: the body. కానీ నాకు ఈ దేహంతో సంబంధం లేదు.
1: You may do anything with this body.
0: ఉండినంత వరకు నా పని నేను చేయాలి.
1: Because I have got my own mission, said Bhagavan.
0: అప్పటి నుంచి కూడాను నాకు కట్లు కట్టి ఏమేమి చేయలేదు. నేనేమిటి కట్టించుకోలేదు.
1: And Bhagavan did not allow anybody to put the bandage.
0: నేను అట్లనే నడుచుకుంటూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈనాటి కూడాను అట్లనే నడుస్తూనే ఉంటున్నాను.
1: టిల్ దిస్ డే స్వామి ఇస్ వాకింగ్ ఇన్ అవర్ మిడ్స్.
0: కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా వచ్చేసేసారు, దీనికి ఆపరేషన్ చేస్తే చాలా త్వరలో నయం అయిపోతుంది అన్నారు.
1: Renowned doctors came and said, if you are operated upon, you will be all right.
0: నాకు ఆపరేషన్ చేసింది. ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ దట్ led to operation
0: అంటే
1: primary.
0: పడటము దానికి అన్ని విధాలు దెబ్బలు తగలటము.
1: And it's because of the fracture he was operated upon.
0: ఒక్క కట్టైనా నేను కట్టించుకోలేదు.
1: He didn't have any bond, any bandage.
0: అట్టనే నడుస్తూ వచ్చాడు.
1: But Swami went on moving about.
0: ఇప్పుడు కూడా అట్టే నడుస్తూ వచ్చాడు.
1: Even now Swami walks.
0: కానీ నాకే బాధలు లేవు.
1: Swami has no suffering.
0: ఏ కష్టము లేదు.
1: No pain whatsoever.
0: చాలా మంది భక్తులంతా ఏడుస్తుంటారు, అయ్యో స్వామి ఇట్లా నడుస్తున్నాడే, ఏ బాధ ఉందో ఏమో అని. నాకు ఎట్టి బాధ కూడా లేదు.
1: Many devotees feel so bad that Swami may be undergoing some pain and suffering. Swami has no pain at all whatsoever.
0: ఈ నాటి వరకు నాకు బాడీ పెయిన్ అనేటువంటిది నేను ఎప్పుడు అనుభవించలేదు.
1: Till this day, Bhagavan does not know what pain is.
0: అట్టే నేను నడుస్తూనే ఉన్నాను.
1: Swami is just is moving about.
0: ఈ విధమైనటువంటి త్యాగం చేస్తే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this spirit of sacrifice, you can accomplish it.
0: నేను చెప్తున్నాను, చేస్తున్నాను.
1: Bhagavan says and acts.
0: చెప్పిందే చెయ్యాలి.
1: What is said must be acted upon.
0: చేసిందే చెప్పాలి.
1: What you act, what you do must be said.
0: వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: That is the harmony of thought, word and deed.
0: అది నిజమైనటువంటి మహత్వం.
1: That is the greatness, mystery.
0: ఎంతసేపైనా నేను నిలుచుకోగలను.
1: భగవాన్ కెన్ కంటిన్యూ టు రిమైన్ స్టాండింగ్.
0: డాక్టర్స్ చెప్పేశారు ఎక్కువ టైం నిలుచుకోకూడదు అని.
1: డాక్టర్ సెడ్ స్వామి డోంట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఇప్పుడు కూడా నేను ఎంత కాలమో నేను నిలుచుకుంటున్నాను.
1: స్వామి యూ యాజ్ యూ సీ హిమ్ ఈ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైమ్.
0: నాకే బాధలు లేదు.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్, నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఒక్క మాత్రైనా నేను వేసుకోను.
1: భగవాన్
0: ఒక కట్టైనా కట్టుకోను.
1: హ్యాస్ నో బ్యాండేజ్ అండ్ హి హ్యాస్ నాట్ స్వాలోడ్ సింగిల్ టాబ్లెట్.
0: నాది కేవలము ఒకేసారి అయినటువంటి యొక్క భావం.
1: Swami has got the only same feeling.
0: నేను నేను చేస్తూ మీకు చూపుతున్నాను.
1: స్వామి యాక్ట్స్, డస్, డెమోన్స్ట్రేట్స్ అండ్ టెల్స్ us.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేహానికి జరిగేటువంటి బాధలు ఎన్నో జరుగుతుంటాయి.
1: బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీని, మీ బాడీ వాటర్ బబుల్ను రెండింటి మనం అనుసరించకూడదు.
1: దేర్ఫోర్ డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
0: కనుకనే నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: Follow your conscience.
0: అది ఆత్మాభిమానం తీసుకోవాలి.
1: That is ఆత్మాభిమాన, అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం ఉంటుంటే ఏ బాధలో మనకు నొప్పి పెట్టదు.
1: When once you are attached to the self, ఆత్మాభిమాన, nothing will affect you.
0: కనుకనే ఈ ఆత్మాభిమానం నిమిత్తమై మిమ్మల్ని అన్ని విధాలైన ఇంట్లో సేవ పెడుతున్నాను.
1: భగవాన్ ఇస్ మేకింగ్ యూ సిట్ అండ్ లిసన్ టు ది టాక్ ఓన్లీ టు ఇంప్రెస్ అపాన్ సెల్ఫ్.
0: ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ మూవింగ్ అబౌట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ కానీ ఇష్టం ఉండినా కూడా నాకేమి నొప్పి లేదు.
1: భగవాన్స్ ప్రోగ్రామ్ మిషన్ కంటిన్యూస్,
0: నాకు నొప్పి లేదు.
1: హెస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: యథార్థం మీకు చెప్తున్నాను, మూసిపెట్టుకుని చెప్పడం లేదు.
1: Swami is telling you the fact of facts, the truth.
0: నొప్పి అంటే ఏమిటో నాకు అర్థమే కాదు.
1: He doesn't understand what pain is.
0: కనుక ఆ విధమైనటువంటి ధైర్యంతో నువ్వు సాధిస్తూ రావాలి.
1: With that courage, we should be able to achieve success.
0: మీకు బోధించే నిమిత్తమే నేను ఈ బాధను నేను తీసుకున్నాను.
1: Bhagavan has taken upon himself this suffering to demonstrate to the humanity that one has to bear the suffering.
0: కనుక మీకు చూపే నిమిత్తమే నేను దీన్ని తీసుకున్నాను.
1: భగవాన్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్ పొజిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యూచర్.
0: కనుక మీరందరూ కూడాను దీన్ని ఆధారం చేసుకుని దేహానికి ఎన్ని బాధలు జరిగినప్పటికీ దేహాన్ని త్యాగం చేయండి.
1: ద బాడీ మే సఫర్, బాడీ మే పాస్ త్రూ సో మెనీ పెయిన్స్ అండ్ అదర్వైజ్, బట్ యెట్
0: ఈ దేహాన్ని
1: సాక్రిఫైస్
0: సరైన రీతిలో ప్రభు వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద బాడీ.
0: భగవత్ సేవలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ సర్వ్ గాడ్.
0: భగవంతుడి నూరి గంధం వలె పట్టించాలి.
1: అండ్ యాక్చువల్లీ వీ షుడ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: కనుక మనం దేహాన్ని ఇచ్చిండేది భగవంతుడు దేనికోసం? ఈ యొక్క దైవాన్ని అర్పితం చేసే నిమిత్తం.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ సో హ్యాస్ టు సరెండర్, డెడికేట్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: మనిదప్ప కొంప,
1: ఇట్స్ డర్టీ వన్.
0: రోగా మగ్గడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్.
0: జాతి సంచలనం పొందు దుంప,
1: ఇట్ టేక్స్ అపాన్ లైఫ్ ఆఫ్టర్
0: అవసానాల మీద లేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్
0: లైఫ్. అంబుల పదనమ్ము మన వెప్పు దలంప,
1: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మీ నిశ్చలమైన అమ్మబోకు మనసా,
1: ఓ మైండ్ నెవర్ థింక్ ద బాడీ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవి,
1: సరెండర్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అది చేయండి మీరు.
1: That's what you are supposed to do.
0: దాంట్లో ఏంటి బాధలు వచ్చినప్పటికీ మీరు లెక్క చేయకండి.
1: డోంట్ బాదర్, డోంట్ బి వరీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్.
0: మీ చేతన ఇంత సేవలు దేశానికి చేయండి.
1: సర్వ్ దిస్ కంట్రీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక్క చిన్న దీనికైనా కూడా మనం కొంత సేవ చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ రెండర్ ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ టు ద కంట్రీ.
0: ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లిం కొంచెం దారి చూపడం కూడాను ఒక సేవనే.
1: టు హెల్ప్ ఎన్ ఓల్డ్ లేడీ ఇన్ షోయింగ్ హర్ రైట్ పాత్,
0: దోప చూపడం వల్ల నాకేం వస్తుంది అనుకుంటారు చాలా మంది.
1: Well, how is it going to benefit me? Some people may think so.
0: Chinna sevalo kodanu pedda phalitham untundali.
1: The fraction of service will give big results.
0: Kanuka meeru sevalu chestunnarandi.
1: Therefore servants are.
0: Sevaku minchinatvanti karyam marokati ledu.
1: There is no other greater task higher than service.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee deham ichinatvanti enta pavitram kosam.
1: The body is sacred. To do sacred
0: చాలా మంది చూస్తుంటారు ఆ పాపం ఆడవాళ్లే దీన్ని కనిపెడుతుంటారు బాగా.
1: విమెన్ విల్ బి ఏబుల్ టు నోటీస్ అండ్ అబ్జర్వ్ దిస్ పాయింట్.
0: ఇంత బాధపడుతూ ఇన్ని విధాలు ఇదిగా ఉన్నాయి స్వామి తగ్గలేదే చాలా బాగున్నాడే అనుకుంటుంటారు పాపం ఆడవాళ్ళు.
1: అండ్ మెనీ విమెన్ థింక్ స్వామి ఇస్ వెరీ ఫైన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ దట్స్ వాట్ దే సే.
0: నేను తగ్గలేదు,
1: స్వామి హాస్ నాట్ లాస్ట్ వెయిట్,
0: ఎక్కలేదు,
1: హి హాస్ నాట్ గెయిన్డ్ వెయిట్,
0: నేను ఏ విధమైన సేవ చేసినా నాకు నొప్పి లేదు,
1: హి హాస్ నో పెయిన్ whatever work that he may undertake.
0: The stress and strain. నడచాలంటే నేను స్పీడ్ గా నడుస్తాను.
1: స్వామి కెన్ వాక్ వెరీ ఫాస్ట్ ఆల్సో ఇఫ్ హి డిసైడ్స్.
0: అయితే ఈ డాక్టర్స్ కొంచెం భయం వల్ల నేను ఉన్నాను.
1: బికాస్ డాక్టర్స్ వాంటెడ్ హిమ్ నాట్ టు వాక్ లైక్ దాట్.
0: స్వామి మీరు స్పీడ్ గా నడచకండి.
1: దే సెడ్ స్వామి డోంట్ వాక్ ఫాస్ట్,
0: పిల్లల్ని ఎవరైనా ఇద్దరు పెట్టుకోండి,
1: హ్యావ్ టూ బాయ్స్ బై యువర్ సైడ్,
0: వాళ్ళు సహాయంగా ఉండాలి,
1: లెట్ దెమ్ హెల్ప్ యూ
0: అని వాళ్ళు తొందర పెడుతుంటారు.
1: దే వాంట్ దే ఇన్సిస్టెడ్
0: వాళ్ళని కూడా తృప్తి పెంచాలి.
1: And doctors also must be satisfied.
0: తృప్తి పెట్టే నిమిత్తమై నేను ఈ విధంగా ఇద్దరు పిల్లలు ఉంటుంటారు.
1: To satisfy doctors, Bhagavan is following their instruction by having two boys by his side.
0: ఆ ఇద్దరికి కూడా నేను ఏమాత్రమూ బాధ పెట్టడం లేదు.
1: And Swami will never make those two boys to suffer either. ఆరోగ్య దృష్టి.
0: తమ ఆఫీస్ పోతుంటారు.
1: They go to their office.
0: ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: On returning from the office, they wait for Swami at the gate.
0: పుష్టి అని పిలిస్తే పుష్టి వస్తాడు.
1: And you say, Prushti, he will be there.
0: Naina, akkada neer teesko antarante.
1: Swami says, get water from there.
0: Aa neer teeskuntanu traagutanu.
1: And Swami sips the water.
0: Ee pothu. Aa iddaru kudano aa vidhanga seva chestunnaru. Aa sevane goppa sevaga untuntadi.
1: Both of them are serving Bhagavan. It's the greatest of all.
0: Ee vidhanga ee sevakuru kudano baadala kattam ledu.
1: Those prepared to serve, they don't suffer in any way.
0: ఎవరికి నేను బాధ పెట్టను.
1: సఫరింగ్
0: నొప్పించక తాను ఒక తప్పించక తిరిగివాడు ధన్యుడు వేమా అన్నారు.
1: ఇట్ ఈస్ నాట్ స్ట్రెంగ్యూస్, దే హ్యావ్ నో స్ట్రెయిన్ ఎట్ ఆల్.
0: ఎవరిని నేను నొప్పి పెట్టను.
1: భగవాన్ విల్ నెవర్ మేక్ ఎనీబడి.
0: నేను నొప్పి పడను.
1: స్వామి విల్ నెవర్ బాదర్, విల్ నెవర్ వరీ అబౌట్ ఎవరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు స్వామి పుట్టిన పండుగ అనగ
1: టుడే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: ఈరోజు దేహం పుట్టినటువంటిదే కానీ
1: as the body is born,
0: దీనికి 79 సంవత్సరాలు అయిపోయింది.
1: And the body is 79
0: కానీ 79 సంవత్సరాలుగా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నానా?
1: Does Bhagavan look like that 79 year old?
0: No.
1: No, no.
0: ఇప్పుడే కాదు,
1: not only now,
0: ఇంకా 89 ఏళ్ళు వచ్చినప్పటి కూడా నేను ఇట్టనే ఉంటాను.
1: Let that be. Let that be 80th birthday, 90th birthday, Bhagavan will remain like this.
0: In ఏమాత్రము ఒకరి పారాధీనం కాను.
1: Bhagavan will never submit himself in the hands of anybody.
0: నా కన్నులు, నా పండ్లు, నా అన్ని చక్కగా ఉన్నాయి.
1: Bhagavan's eyes and teeth are in perfect
0: order. 79 సంవత్సరాల లోపల పండ్లన్నీ ఊడిపోతాయి.
1: Natural at this age, when will be losing the teeth?
0: కండంతా కూడా కనిపించకుండా తెరలు వస్తాయి.
1: There will also cataract problem at an advanced age.
0: కానీ దేహంలో అంత మడతలు పడతాయి.
1: And you find wrinkles.
0: నాకు ఏమాత్రమో మడతలు పడ్డాయి.
1: No wrinkles on the face.
0: ఎప్పుడు నాకు ఆ ఉసిరి వయసు అనేటువంటిది నాకు రానే రాదు.
1: There is no trace of old age on Swami anyway.
0: నాకు ఓల్డ్ ఏజే లేదు.
1: Swami is beyond, no old age.
0: కనుక మీరు ఆ ధైర్యాన్ని మీరు కూడా సాధించండి, తప్పక మీరు కూడా బాగుపడతారు.
1: విత్ దిస్ కరేజ్ యూ కెన్ ఆల్సో వర్క్ కీపింగ్ దిస్.
0: నేను ఒక్కడే కాదు, మీరు అందరూ కూడా మంచి భద్రంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ హెల్తీ.
0: అయితే మీరు ఆ స్ట్రాంగ్ ను చేతులారా పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్.
0: మీరు మీ శక్తిని మీరు అన్ని విధాలు దుర్వినియోగం చేసుకుంటున్నారు.
1: యూఆర్ మిస్యూజింగ్ ఆల్ ద లేటెంట్ పవర్.
0: ఆ మిస్యూజ్ చేయకుండా ధైర్యంగా ఉండండి.
1: Be courageous enough. Don't never miss you.
0: ఎంతైనా కూడా స్వామి యొక్క దీంతో మీరు అభివృద్ధి రావచ్చును.
1: విత్ భగవాన్స్ గ్రేస్ యూ విల్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ అండ్ ప్రాస్పర్.
0: ఎంతమందికైనా మనం సహాయం చేయొచ్చును.
1: వీ కెన్ సర్వ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కనుక ఈ సర్వీస్ కోసమని దేహాన్ని భద్రంగా పెట్టుకోవాలి.
1: See that you are healthy so that you would be able to serve.
0: Alankaram kosam kaadu,
1: not for mere maintenance.
0: Seva kosam ani,
1: it's only for service.
0: Kaadu naaki deham anetundi seva nimittamai kavalsinatundi.
1: So body is required to serve.
0: Telikaina nenu siddhame.
1: Bhagwan is ready for anything.
0: Ippudu evarikaina naaku pranam kavalantaru nenu tatchame ichchestanu.
1: If anyone wants life, Bhagwan is prepared to sacrifice his life.
0: Dani kuda nenu siddhanga untunnanu.
1: Bhagwan is ready.
0: కనుకని మీరు ఆ విధంగా ఎప్పుడు కూడా రెడీ రెడీ రెడీ రెడీ.
1: లైక్ దట్ యూ షుడ్ బి ఆల్వేస్ బి రెడీ రెడీ.
0: కనుక మీరు ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా దేహం తత్వం ఒక ప్రధానంగా మీరు భావించాలి.
1: దేర్ఫోర్ నెవర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ.
0: బాడీని మీరు కేవలం వృధా చేసుకోకూడదు.
1: నార్ కెన్ యూ నెగ్లెక్ట్ ద బాడీ.
0: దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: చూడండి, పొగకు మూలము నిప్పుల పుంజముండా.
1: ఫర్ ఆల్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్.
0: రైలు పరుగుకు నడిపించు డ్రైవర్ ఉండా.
1: దేర్ ఇస్ ఎ డ్రైవర్ దట్ వుడ్ మేక్ ద ట్రైన్ మూవ్.
0: మనిషికి ఒక విధమైనటువంటి మనసు ఉండా.
1: వెన్ మ్యాన్ హ్యాస్ గాట్ ద మైండ్.
0: మనిషికి ఎందుకు ఈ ధైర్యం ఉండకూడదు?
1: వై నాట్ యు బి కరేజియస్ ఎనఫ్.
0: కనుక మనసుకు మనం ధైర్యం కావాలి.
1: Therefore the mind requires strength.
0: ఆ శక్తిని మనం సంపాదించాలి.
1: We should have that power.
0: మీరు తప్పక మీరు గుర్తించుకొని ప్రతించాలి.
1: And therefore in full recognition of this fact, we should require mental strength.
0: పిల్లని చూస్తుంటాను.
1: Bhagavan watches boys.
0: వాళ్ళంతా 20-30 సంవత్సరం పిల్లలుగా ఉంటుంటారు.
1: They're between 20-30 years.
0: కానీ మొహాలు చూస్తే చాలా నొతకలు పడి ఉంటాయి.
1: The faces are not bright, they're full of wrinkles on the face.
0: Atrakudu
1: ishundi
0: eppudu kulanu manchi dhairya sahasanga untundali.
1: You should be highly courageous, very strong.
0: Ee vidhamainatundi oka deento meer abhiruddhi vidyalu bodhinchukoni avidyalanu pass chesukoni mee jeevithanni sevallo sarthakam chesukovali.
1: With a strong physical health, the mental power, you should make proper use of this time, acquire all the education and then serve society.
0: ఏ దీనికి రెడీ కావాలన్నా కూడా దానికి మనం రెడీగా ఉండాలి.
1: ఫర్ ఎనీ టాస్క్ యూ షుడ్ బి రెడీ.
0: ఏ టైంలో కూడా రెడీగా ఉండాలి.
1: ఎనీ టైం బి దాట్ యూ బి రెడీ.
0: అప్పుడు అది నిజమైనటువంటి దేహం.
1: దెన్ దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ ద బాడీ.
0: అప్పుడు దేనికైనా ఎవరికైనా కూడా అర్పితం కావాలంటే సిద్ధంగా ఉండాలి.
1: బి రెడీ టు సాక్రిఫైస్ యువర్ బాడీ.
0: ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ.
1: అండ్ యూ షుడ్ సే ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు పోషించుకొని ధైర్యాన్ని సాధించుకొని లోకానికి సమాజానికి అయినటువంటి ఒక శక్తిని సాధించి పెట్టాలి.
1: విత్ దిస్ కరేజ్ యూ షుడ్ ఎంటర్ ద సొసైటీ అండ్ సర్వ్ ద కమ్యూనిటీ.
0: చాలా సంతోషం. నా పుట్టిన పండుగ అంటే ఇదేదో పెద్ద వైభవాలు జరుపుకోవడం కోసం కాదని అనిచిండేది. ఈ దేహానికి తగినటువంటి ఒక భద్రతనిచ్చి దేహం ద్వారా సేవలు చేయించాలనే ఉద్దేశమే నాది.
1: The purpose behind birthday celebration of Bhagavan is this, that the body is gifted to serve the community. It is for the service to the society.
0: దానికి మనం సొసైటీకి మనం సిద్ధంగా ఉండాలి.
1: We should be prepared, ready to serve the society.
0: అది మనకు నిజమైనటువంటి సేవ.
1: That is the true service, the spirit of service.
0: భజన బినా హరి భజన బినా సుఖ శాంతి నహీ.

ప్రభు దర్శ బినా.

0: మనకు చక్కదనం. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ దట్ కాన్స్టిట్యూట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: వ్రతములన్నిటి అందు వన్నెగాల్చిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడ్హిరెన్స్ టు ట్రూత్ ఈజ్ ద టఫెస్ట్ వన్ క్యాన్ బి వ్యూడ్ యాజ్ పెనెన్స్.
0: మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెది.
1: వాట్ ఈస్ ద నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ భారత్? ఇట్ ఇస్ ద ఫీలింగ్ టువర్డ్స్ ద మదర్. ఫీలింగ్ టువర్డ్స్ ద మదర్ ఇస్ ద నోబ్లెస్ట్. వాట్ ఎల్స్ కుడ్ బి గ్రేటర్ దెన్ దిస్?
0: ప్రాణంబె కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ కంట్రీ మోర్ దాన్ ద లైఫ్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ కోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ ఈజ్ టోటల్లీ గాన్.
0: నేటికి చిరి పరదేశ నీ సురరసి.
1: And we have today amidst us all that is present in other countries, other lands.
0: Auram yemandu Bharata palanambu.
1: Alas, what is to be said about this administration?
0: Yenugettula tana bala verugaledu patturainaru మన భారతీయులు నేడు.
1: జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, సిమిలర్ ఇస్ ది సిచ్యువేషన్ విత్ ది ఇన్హాబిటెంట్ సిటిజన్స్ ఆఫ్ భారత్ హూ డు నాట్ నో దేర్ ఓన్ లెగసీ అండ్ ద హెరిటేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భారతదేశం అన్నా దీని విశిష్టత, దీని గోప్యత, దీని గమ్యము, దీని పవిత్రము ఎవ్వరూ ఇంతవరకు కూడాను దాన్ని చవి చూడలేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ద గ్రేట్నెస్ ద ప్రొఫండిటీ ద సిగ్నిఫికెన్స్ ద ఆబ్జెక్టివ్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ కంట్రీ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ఎనీబడీ టిల్ దిస్ డేట్.
0: అన్ని సంస్కారముల కంటే భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ ఇస్ మోస్ట్ సీక్రెట్ అండ్ నోబ్లెస్ట్.
0: ఈ కల్చర్ అనేటువంటిది అణు వస్తువు నుంచి ఘనమైన వస్తువు వరకు కూడా సమత్వంగానే చేరి ఉన్నది.
1: దిస్ కల్చర్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ది మైక్రోకాజం టు ది మాక్రోకాజం ఈక్వలీ.
0: ఇట్టి సంస్కృతిని ఈనాడు భారతీయులు విస్మరించి పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
1: ది నేటివ్ కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఫర్గాటెన్ బై సిటిజన్స్ అండ్ ఆర్ ఏపింగ్ ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
0: సత్య ధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
1: ద ట్రూత్ and righteousness have no place today.
0: Kani deni nirmulam cheyataku evar taramu kaadu.
1: However, it is impossible to annihilate them totally.
0: Idi kevalamu tuchi pettam ani cheppukogalani kani dani nirmulam cheyataniki evvariki ni saadhyam kaadu.
1: it could be concluded that the truth and righteousness are wiped out, but they are not totally killed or destroyed.
0: శాంతిమైనటువంటిది పవిత్రమైనటువంటిది మరొకటి లేదు. సత్య ధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
1: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.

0: peace. There are no higher values beyond these two.
1: ఈ సత్వధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
0: Truth and righteousness are comparable to the two eyes of a human being.
1: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
0: We are losing the very vision, the eyesight.
1: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణా పెరుగుతూ పెద్ద చదువు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
0: స్టూడెంట్స్ ఆర్ లెర్న్డ్, దే ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్, బట్ యెట్ దే డు నాట్ నో వాట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్.
1: ఇట్టి పవిత్రమైన గోప్యమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మనం వెంటబెట్టుకుని కాలము గడపకుండా ఏదో విధి విధి తిరుగుతున్నాము మనం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ బ్లడ్ ద లైఫ్ స్ట్రీమ్, ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: కానీ ఈ సత్య ధర్మశాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ధి పరిచేటువంటి యొక్క స్థానం చెప్పవచ్చును.
0: It can also be said that these four basic essential human values, truth, righteousness, peace and love, would help to have the leadership and to train leaders.
1: Satya dharmamula kante shanti chala uttamainatundi.
0: More than these two, the truth and righteousness, peace stands at a higher level.
1: Ee shanti kante pavitramainatundi tyagamu.
0: And more than this peace, the very sacred thing is that of tyaga, sacrifice.
1: Tyagam anaga kevalamu sarvasanga parityagam cheyatamu tyagam kadu.
0: Tyaga or sacrifice does not necessarily mean renunciation or giving up what all that you have.
1: Kanuka tyagam anaga veda tyagame nijamainatundi tyagam kani meelinatundi yokka prakruta lakshanamulanta tyagam cheyatamu tyagam kaneledu.
0: Therefore, tyaga or sacrifice is spiritual in its content and not merely getting rid of mundane material things.
1: Itti gopyamainatvanti yokka divyamainatvanti yokka satyam ninaadu tirigi manamu nyapti techukovali.
0: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: Itti satya dharma shanti premalanu మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాము.
0: వీ కెన్ కాల్ అవర్ సెల్స్ భారతీయస్ ఇఫ్ ఓన్లీ వీ సస్టైన్ ఫాస్టర్ ద హ్యూమన్ వాల్యూస్ సత్యధర్మ శాంతి ప్రేమ.
1: ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడాను మనం భారతీయులమే కాదు.
0: ఇఫ్ వీ మిస్ వన్ ఆఫ్ దీస్ ఫోర్ వాల్యూస్ వీ కెనాట్ కాల్ అవర్ సెల్స్ భారతీయస్.
1: సత్యధర్మములను ప్రకృతి అని ఉంచుకుని దీన్ని ప్రాక్టీస్ చేస్తూ జీవితాన్ని దాన్ని అనుసరించడమే నిజమైనటువంటి యొక్క త్యాగము.
0: వీ హ్యావ్ టు ఇంబైబ్ దీస్ వాల్యూస్ ఇన్ అవర్ డే లైఫ్ డే టు డే లైఫ్ అండ్ ప్రొసీడ్ విత్ ఆల్ అవర్ యాక్టివిటీ.
1: సత్యంబు ధర్మం నుండి శాంతి ప్రేమల వరకు ఒకే ప్రయాణమే.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఎ కంటిన్యూస్ జర్నీ ఫ్రమ్ ట్రూత్ అలాంగ్ ద వే ఆఫ్ రైచియస్నెస్ పీస్ అండ్ ఎండ్ అప్ ఇన్ లవ్.
1: ఇవి ఎక్కడికూడా ఆగునవు కాదు.
0: In fact, they do not stop at any point.
1: అది ప్రతి మానవుని ఎందుకు హృదయం నందు కూడాను ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
0: They percolate, they circulate from the human heart.
1: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
0: It is bad luck, misfortune to have forgotten, to have missed these twin principles, సత్య అండ్ ధర్మ.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించి సత్యంబునందు అడగే సర్వ సృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమెదిగే చూడరయ్యా.
0: ఇన్ఫాక్ట్ ద హోల్ క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ అండ్ ద హోల్ థింగ్ విల్ గెట్ మర్జ్డ్ ఫైనల్లీ ఇన్ ట్రూత్. యూ డు నాట్ ఫైండ్ ఎనీ స్పాట్ ఎనీ స్పెక్ హియర్ ఇన్ దిస్ cosmos where there is no truth.

0: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మంలే పోషిస్తూ ఉన్నాయి.
1: రైట్ ఫ్రమ్ బర్త్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ వాల్యూస్ దట్ సస్టైన్ ది హ్యూమన్ బీయింగ్.
0: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరియైనటువంటి సద్బోధలు సలుపుతూ వచ్చారు.
1: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
0: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
1: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్ గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
0: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
1: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్, బట్ దే వుడ్ రాదర్ ఫాస్ట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్యధర్మములను మనం ఏనాడో మనం పోషించుకోవాల్సినటువంటి వారము, కానీ ఈనాటి వరకు కాలమని వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ లాంగ్ అగో, బట్ వీ హ్యావ్ ఫర్గాటన్ దెమ్, వీఆర్ అవుట్ ఆఫ్ ట్రాక్.
0: కానీ ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీలు కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్, ఇట్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ద ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
0: సత్య ధర్మములనగా ఏమిటి, దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మ
1: సత్య ధర్మ
0: సత్య అనగా పవిత్రమైనటువంటి యొక్క ఒక నిశ్శబ్దంతో కూడినటువంటి ఒక శబ్దము.
1: సత్య ఇస్ సో సీక్రెట్, ఇట్ ఈస్ ద సౌండ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: ధర్మం అనగా దాన్ని ఆచరించడమే ధర్మము.
1: ధర్మ ఎఫికసీ లైస్ ఇన్ ఇట్స్ ప్రాక్టీస్.
0: సాతీయ మూడు అక్షరాలు ఉంటున్నాయి.
1: దర్ త్రీ లెటర్స్ సాతీయ.
0: సా అనగా సాత్వికము,
1: సా స్టాండ్స్ ఫర్ పాయస్నెస్ సాత్విక్.
0: ఆ సాత్వికానికి అన్ని మనము త్యాగం చేయాలి.
1: టు బి సాత్విక్ టు బి పాయస్ వీ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
0: యా యమనియమాలతో దీన్ని పోషించాలి.
1: యా స్టాండ్స్ ఫార్ హోల్డింగ్ ఆన్ టు ది డిసిప్లిన్ యమ నియమ ద సొసైటల్ అండ్ ఇండివిజువల్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ఇటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలతో కూడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు మనము ఏ దినం నుంచినో కోల్పోతూ వస్తున్నాం.
1: అండ్ ద ఫోర్ ప్రిన్సిపల్స్ ది హ్యూమన్ వాల్యూస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఆర్ టోటలీ గివెన్ అప్ ఆర్ టోటలీ లాస్ట్ టుడే.
0: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
1: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ట్రూత్, హ్యాస్ నో ఐడియా ఆఫ్ ధర్మ.
0: ధర్మం అనగా ఏదో మన యొక్క డ్యూటీ అనుకుంటున్నాడు.
1: మ్యాన్ ఆఫ్ టుడే కన్సిడర్స్ ధర్మ యాజ్ హిస్ డ్యూటీ.
0: కాదు కాదు,
1: నో,
0: ఈ డ్యూటీ అనేటువంటిది సత్యమునకు సంబంధించింది కాదు.
1: దిస్ డ్యూటీ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దాట్.
0: డ్యూటీ కేవలము ఆంగ్ల భాషకు సంబంధించినటువంటిది.
1: డ్యూటీ క్యారీస్ విత్ ఇట్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ లివింగ్.
0: కానీ మన సత్యము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి ఉదయనాభి నుండి ఏర్పడినటువంటిది.
1: బట్ ది ట్రూత్ సత్య లైస్ డీపర్ రైట్ దేర్ ద నెవెల్ ఆఫ్ యువర్ బాడీ.
0: సత్ యా సత్ యా సత్ యా
1: దిస్ కాంబినేషన్ ఆఫ్ టూ సత్ యా సత్ యా
0: ఈ రెండూ చేరినప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క పదముగా మారుతుంది.
1: దీస్ టూ టుగెదర్ వుడ్ హెల్ప్ అస్ టు టేక్ టు సీక్రెట్ యాక్టివిటీ.
0: ఈ సంబంధమైనటువంటి విషయాన్ని పాండవులు ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
1: పాండవాస్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
0: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్ బై ద్రౌపది హర్ సెల్ఫ్.
0: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి యొక్క మూడు ప్రధాన అక్షరములు.
1: సత్య ద ట్రూత్ మెన్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ద వెరీ హార్ట్.
0: త్రిగుణం, త్రిజలాకారం, త్రిదత్తంత జాయుధము, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద ట్రినిటీ, ద ట్రయూన్ గాడ్ హెడ్, ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇటువంటి సత్యములకు ఎంతటి ఘనత ఉంటున్నదో మీరు యోచించుకోవచ్చు.
1: యు జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ద గ్రాండియర్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమును ఎక్కడ దాచకూడదు, దాచుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హైడ్ ట్రూత్ ఎనీవేర్.
0: ఇది ఎంత మరుగు పెట్టినను మరుగు పడేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ హౌ డీప్ యు మే జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ బట్ యూ కెనాట్ హైడ్.
0: ఈ సత్యము బజారునందు పోనప్పుడు కూడాను దీని యొక్క విలువ మనకు ఎంతో అర్థమవుతుంటుంది.
1: యూ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రూత్ యాజ్ యూ మూవ్ అబౌట్.
0: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
0: ధారయతీతి ధర్మ అన్నారు.
1: ధారయతీతి ధర్మ దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య.
0: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
1: ధర్మ ఇస్ ద వెస్ట్యర్ దట్ ఈస్ పుట్ ఆన్.
0: ధర్మం అనేటువంటిది మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
1: ధర్మ దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ యాజ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: కనుక ఇది మన ధర్మమును మనం కాపాడుకోవటము చేత కాకుండా మనము ఈ ధర్మమును విసర్జించి మనం కేవలం అవమానపాల పాలవుతున్నాము.
1: వీ హావ్ గివెన్ అప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ అండ్ వీఆర్ పుట్ టు షేమ్ అండ్ ఇన్సల్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: సత్యధర్మము నుండి శాంతి ప్రేమల వరకు ఒకే ప్రయాణం సరిపడినటువంటిది దీని యొక్క అంతర్ప్రవాహము.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అడిహరెన్స్ టు ట్రూత్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
0: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
1: A mother was taking her bath in a river.
0: Kani oka kotta neeti teppa kottukoni vachindi.
1: Our they came across suddenly all of a sudden a boat floating towards her.
0: Aa bidda aa alana paina telaadutu vachindi.
1: And you could also see the child on the surface of the water.
0: Aa biddanu aa talli kaapaadukuntu vachindi.
1: The mother has been taking care of the child.
0: 16 samvatsaram varaku kodanu ఆ బిడ్డను పోషించింది.
1: హి హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అప్ టు ది ఏజ్ ఆఫ్ 16.
0: కానీ 15 సంవత్సరం అయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
1: ఆఫ్టర్ ది ఏజ్ 15 ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ షెడ్డింగ్ టియర్స్.
0: పిల్లవాడు ఆశ్చర్యంగా, అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారులు కాచుటకు కారణం ఏమిటి?
1: ద బాయ్ క్వశ్చన్ మదర్, వై డూ యూ క్రై, వై యూ షెడ్ టియర్స్?
0: నాయన, నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ లివింగ్ ఓన్లీ ఫర్ యూ.
0: నీవు ఈనాడు మమ్మల్ని వదిలిపెట్టిపోవటం చేత మాకు ఇంకే సుఖం ఉంది.
1: టుడే యాజ్ యూ డిసైడ్ టు లీవ్ అస్, వాట్ కంఫర్ట్, వాట్ జాయ్ కెన్ వీ హ్యావ్?
0: ఈ 16 సంవత్సరం వరకు కూడాను భగవంతుడు నేను కాపాడుతానన్నాడు.
1: Till all these 16 years God promised that he would take care of you.
0: ఇంకా భగవంతుడు చేయి వదిలిన తర్వాత ఇంక మాకు ఎవరు దిక్కు?
1: వెన్ వన్స్ వేర్ అవే ఫ్రమ్ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్?
0: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయానికి వెళ్ళాడు.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ ద బాయ్ ర్యాన్ టు దట్ శివాస్ టెంపుల్.
0: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు ఈశ్వరా దేర్ ఇన్ ఆర్డర్ టు పాసిఫై హిస్ పేరెంట్స్.
0: ఈ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
1: యాజ్ వాస్ ప్రేయింగ్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్.
0: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
1: ఇన్ ద మీన్ టైమ్ పేరెంట్స్ ఆల్సో హ్యాపెన్ టు బి దేర్.
0: నాయన నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిదో, ఎక్కడ ఫండమెంటల్, ఎక్కడ మూలాధారమైనటువంటిదో అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
1: ద పేరెంట్స్ వర్ క్వైట్ హ్యాపీ బికాస్ ద బాయ్ కుడ్ గో టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం.
0: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుని రక్షించమని కోరారు.
1: ద పేరెంట్స్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ఈశ్వర అండ్ పార్వతి అండ్ వాంటెడ్ ఈశ్వర టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
0: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరీకి అప్పచెప్పాడు.
1: అండ్ దెన్ ఈశ్వర ఇంట్రెస్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ మదర్ గౌరీ.
0: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కానీ తండ్రికి కాదు.
1: ది అఫెక్షన్ ఇస్ బెస్ట్ నోన్ టు ద మదర్ మోర్ దాన్ ద ఫాదర్.
0: కాబట్టి తల్లి అయి తనని రక్షించాలి అని చెప్పాడు.
1: సో ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ ఇస్ ఓన్లీ ద మదర్ హూ వుడ్ కమ్ టు హర్.
0: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అనే మాట ఇచ్చింది.
1: అండ్ దెన్ షీ కుడ్ ఆఫర్ వాట్ ఆల్ షీ హ్యాడ్ అండ్ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ సర్టన్లీ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ది చైల్డ్.
0: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
1: అండ్ ద పేరెంట్స్ ఈశ్వర పార్వతీ దేవర్ మైటీ హ్యాపీ అండ్ దే ఎస్కార్టెడ్ ద చైల్డ్.
0: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ అచీవ్మెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఇండివిజువల్.
0: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
1: హియర్ వీ ఫైండ్ ది అక్విజిషన్ ఆఫ్ ది కెపాసిటీ అండ్ ది నీడెడ్ స్కిల్.
0: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ గాడ్స్ లవ్ గాడ్స్ గ్రేస్ దట్ వుడ్ ఎంపవర్ టు అచీవ్ దీస్ టాస్క్.
0: అప్పుడు ఈశ్వరు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం నచ్చి అందించాడు.
1: అండ్ ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్ అండ్ బ్లెస్డ్ బోత్ ఆఫ్ దెమ్.
0: వాడికి నీలకంఠ అని పేరు పెట్టారు.
1: అండ్ బాయ్స్ నేమ్ డస్ నీలకంఠ.
0: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందనటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రమో బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
1: నీలకంఠ దో దెర్ ఇస్ పాయిజన్ విచ్ ఇస్ మోస్ట్ డేంజరస్ బట్ ఇట్ వుడ్ నాట్ విక్టిమైజ్ ఇట్ వుడ్ నాట్ ఎఫెక్ట్ ది బాయ్.
0: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడాను సాధించడానికి ప్రయత్నించారు.
1: Therefore, that which is impossible, they could make it possible because of their abilities and skills.
0: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులు అంతా మిస్సులే.
1: Many doctors make so many promises that they will diagnose, they will treat, that they will give medicines. They are all the promises, but every promise is missed.
0: ఒక్క దైవం తప్ప దీనికి అడ్డు తగిలేటువంటి వారు ఎవరు కూడా నో ప్రపంచంలో లేరు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ ద ప్రొటెక్టర్ అండ్ నో వన్ ఎల్స్.
0: ఇలాంటి దైవం యొక్క అనుగ్రహం ఉండినప్పుడు ఎంతటి గొప్ప శక్తిని మనం సాధించవచ్చు.
1: విత్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, అకాంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ టర్మ్ నీలకంఠ ఈజ్ హైలీ సీక్రెట్.
0: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
1: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
0: అతని అందే ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద పాయిజన్ దేర్ హీ సేవ్డ్. నథింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు హిమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం చిన్నవారం అయినప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
1: యూ మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్ సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
0: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ లెర్న్ టు హౌ టు ప్రే రైట్ ఫ్రమ్ దిస్ ఏజ్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఎట్ ఎనీ కాస్ట్.
0: ఈనాడు ఈశ్వరుడు తన కుమారుడు అయినటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
1: సో దిస్ ఈస్ ద నేమ్ నీలకంఠ గివెన్ సింబలైజింగ్ ద ప్రొటెక్షన్.
0: ఆ నీలకంఠుడు అనేటువంటి వాడే తన కుమారుడు.
1: అండ్ దిస్ నీలకంఠ ఈజ్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: కనుక మనం అందరు కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
1: దేర్ఫోర్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఎవ్రీవన్ ఈజ్ ఎ నీలకంఠ.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
1: దీస్ టర్మ్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్, ద రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ విల్.
0: అచింత్య అంటారు,
1: ఇన్కాంప్రిహెన్సిబుల్. అచింత్య
0: అనగా చింతపడటానికి వీలు లేనటువంటి వాడు దేహం అని.
1: అదర్ మీనింగ్ బీయింగ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎన్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అప్రమేయుడు,
1: అప్రమేయ, బియాండ్ మెజర్,
0: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు.
1: ఇమ్మెజరబుల్.
0: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
1: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
0: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
1: యూ కెన్ కాంప్రిహెండ్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ.
0: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటే సర్వం కూడా మనం సాధించవచ్చు.
1: విత్ ద డివైన్ విల్ ఫాలోయింగ్ యూ, డివైన్ గ్రేస్ విత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
1: And this is the divinity which is the main principle.
0: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
1: In fact, this divinity is changeless. It is eternal, immortal.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వము కాదు.
1: Therefore, the significance of Nilakantha is actually the principle of Ishwaratva or Shiva.
0: అమర్త్య అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యు లేనటువంటి వాడు అని అర్థము.
1: అమర్త్య, ఇమ్మోర్టల్, డెత్ లెస్నెస్.
0: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠునకు సార్థకమైనటువంటిది.
1: అమర్త్య, డెత్ లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
0: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
1: దీస్ నేమ్స్, దీస్ టర్మ్స్ have got inner depth and inner significance.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu Shivaratri.
1: Today is Shivaratri.
0: Shiva, Shiva, Shiva, Shiva anaga mangalakaramainatundi oka padam.
1: Shiva means auspiciousness.
0: Ati Shivam unna chota ekkada kuda shivam erpattaku veelu kaadu.
1: Where there is Shiva auspicious, there cannot be Shiva inauspicious.
0: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
1: Therefore we should attach proper value to this auspicious.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we should sing the glory of God.
0: ఈనాడు చదివేటువంటి చదువులు కానీ చెప్పేటువంటి విద్యలు కానీ అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి యొక్క పదములే.
1: All the education we receive and the books that we go through are almost meaningless.
0: Iti atrayatamainatvanti padamunu upayog pettukoni prayojanam enti?
1: What is the advantage, what are the benefits by going through this meaningless book?
0: Mottamotta manu sadhinchadaniki prayatnam cheyali.
1: We should make every attempt to realize these objectives.
0: Ee vidhamainatvanti yokka tattvamu manamu daivattvam nunchi nechukovali.
1: These things we have to learn from God only.
0: Kanuka దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది, కానీ సామాన్యంగా లభించేది కాదు.
1: డివినిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ విచ్ ఇస్ సింప్లీ గివన్.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
1: డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టుడ్ ఇన్ ద ట్రూయెస్ట్ సెన్స్.
0: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడా చలనము లేనటువంటిది అని కూడా భావించాలి.
1: We just feel that divinity is changeless, but we should also know it is unshakable.
0: ఏ నాటికి కూడాను ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: It will never change at any time.
0: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
1: In fact, we should have that attribute, that name.
0: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
1: Also another name, మృత్యుంజయ.
0: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
1: It means the one who conquered death.
0: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
1: దిస్ ఈస్ టేకెన్ యాజ్ అన్ ఆర్డినరీ టర్మ్ ఇన్ ద వరల్డ్లీ
0: పార్లమెంట్. కానీ దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
1: దేర్ఫోర్ వాట్ వీ కన్సిడర్ నావెల్, యునీక్ అండ్ ఫ్రెష్ ఈజ్ నాట్ ద వన్ ద వే హౌ వీ అండర్స్టాండ్ మృత్యుంజయ.
0: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలము శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
1: దేర్ఫోర్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ మృత్యుంజయ కెన్ బి అండర్స్టూడ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రే టు శివ అండ్ పార్వతి.
0: కానీ ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
1: అట్ వన్ టైమ్ దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ శివ అండ్ పార్వతి.
0: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లు తిరిగేటువంటిది ఆమె.
1: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
0: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కానీ ఇతరులతో సంబంధించింది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
0: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
1: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
0: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు, సర్వగోచరుడు, సమస్త ప్రాణులకు నాథుడము, అట్టి నీకున్నటువంటి ఒక పేరు లోపల ఒక్క నేమైనా నీవు చెప్పలేవా?
1: ఓ లార్డ్, యువర్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపొటెంట్, ద గివర్ ఆఫ్ లైఫ్, కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ యాట్రిబ్యూట్స్, వన్ ఆఫ్ ద నేమ్స్?
0: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
1: And he said the boy should be named after these attributes.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడాను వాదోపవాదం చేస్తూ ఉంటుంటారు పేర్లపై.
1: Today in the modern world, we find men and women arguing regarding the naming of the child.
0: కానీ ప్రతి మానవుడు కూడాను అమృత పుత్రుడే కాని అమృత పుత్రుడు కాదు.
1: In fact, every human being is the son of immortality, Amrutaputra, but not Amruta falsity.
0: Sunvanta vishe Amrutasya puttaha annadu.
1: Listen to this, you are the son of immortality.
0: Nee Amrutaputrude kaani Amrutaputrudu kaadu.
1: You are the son of immortality, not a falsity.
0: Amrutaputrude ayinappudu kadiripothuntaru, chalipothuntaru.
1: Those that go by this falsity, they are born and they die, they go on changing.
0: కాని అమృత పుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
1: But the one who is really mortal will never change.
0: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందినటువంటిదే ఉంటుంటది.
1: The divine power is changeless.
0: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి ఒక పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
1: It's only God who doesn't undergo any change. Is changeless totally.
0: ఒకనొక సమయం లోపల
1: వన్ టైం
0: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
1: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేష ఇన్ క్రేడ్.
0: నిద్రపో గణేష, నిద్రపోవయ్యా.
1: ఓ గణేష, గో టు స్లీప్.
0: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
1: In fact, if you don't sleep, the whole world will have to be awake.
0: Kanaka neevu nidrapo.
1: Therefore you sleep.
0: Ee drushyanni chusindi Lakshmi Devi vachindi.
1: This scene was noticed by Lakshmi.
0: Ee bidda peru em peru amma ani adigindi.
1: And she asked, what's the name of the child?
0: Appudu ime amrita putrudu annadu.
1: And then response was, is amrita putra, the son of immortality.
0: Ee amrita putra ekkada nunchi vachindi ee peru?
1: Where from you got this name?
0: Ishwarudu ichadamma.
1: That it is the name given by Ishwara himself.
0: Ishwarudu ichinatundi peru amrutamu.
1: In fact, Ishwara named this amruta.
0: Kanuka Ishwarude amruta putrudu.
1: Ishwara himself is immortal.
0: Atti Ishwarattu nunchi erpadinatundi adi kuda Ishwaramtrayi.
1: Therefore whatever that comes from Ishwara is equally immortal.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meer kramakramena కొన్ని పాత గ్రంథములు మీరు ఏమాత్రమూ చదవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ దోస్ సీక్రెట్ టెక్స్ట్.
0: అవి కూడా మీరు చదివితే గాని మీకు ఈనాడు చదివేటువంటి చదువులు మీకు అర్థమవుతాయి.
1: ఇఫ్ యూ గో త్రూ దెమ్ వెల్, స్టడీ దెమ్, ది ఏన్షియంట్ సీక్రెట్ టెక్స్ట్, యూ విల్ అండర్స్టాండ్ ది ప్రెసెంట్ డే బుక్స్ మచ్ బెటర్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
1: యు డు నాట్ నో వాట్ అమృత ఇస్.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు.
1: You are the son of immortality.
0: Yes, amrita putrudu ainatunte vaadiki etti putrulu kudanu undavu.
1: And in fact, he has no end.
0: Atuvanti perulu dharinchukoni ee naadu vidyarthulu college ku vastunte amrita putrudu antunte amrita putrudu ainatunte vaadiki అనేక అర్థములు తీసుకుని అందరూ అమృతపుత్రులుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఇమ్మోర్టల్ యాజ్ వి మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడాను తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
0: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ నేమ్స్ గివెన్ టు అస్.
0: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును, సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోనలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింపజేసుకుంటున్నాము.
1: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్వ్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
0: కేవలము మన నోటితోని సత్య ధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాం.
1: వీ జస్ట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ బై వర్డ్,
0: కానీ పలుకుతూ ఉన్నాం, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రం చేయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెర్బల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ లీడింగ్ టు ట్రాన్స్లేషన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్.
0: కనుక అమృతపుత్రుడు అనేటువంటిది అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
1: దేర్ఫోర్ వన్ ఈజ్ ఇమ్మోర్టల్ అండ్ నాట్ మియర్లీ ఇమ్మోర్టల్.
0: ఇటువంటి అమృతపుత్రుడు అనగా ఎప్పటికీ వృత్తి లేకుండా ఉండేటువంటి వాడు.
1: దేర్ఫోర్ ఇమ్మోర్టల్ మీనింగ్ ద వన్ హూ హాస్ నో ఎండ్ ఎనీ టైమ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: అందరూ అమృతపుత్రులే.
1: ఆల్ ఆర్ ఇమ్మోర్టల్.
0: అమృతపుత్రులైపోయి దానికి పెట్టినేమనేటువంటిది కొన్ని కల్పించుకుంటున్నాము.
1: హౌఎవర్ వీ హావ్ గాట్ అవర్ ఓన్ థింగ్స్ అట్రిబ్యూటెడ్ టు దీస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడాను ఈ పేర్ల యొక్క తత్వమును చక్కగా గుర్తించి వర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యు ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద నేమ్స్ దట్ యు హ్యావ్.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు.
1: నో వన్ హ్యాస్ సీన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర.
0: అతను కేవలం కైవాస నివాసి అని.
1: వి సే దట్ హి డ్వెల్స్ దేర్ ఇన్ కైలాస.
0: ఈ కైలాసవాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
1: సో ద వన్ హూ రిసైడ్స్ దేర్ ఇన్ కైలాస, ద పారడైజ్ హ్యాస్ నో స్పెసిఫిక్
0: కైలాసం అనగా ఎక్కడ ఉంటుండాలి.
1: కైలాస, వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్.
0: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనిపెడుతుంది.
1: ద కైలాస యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
0: మౌనం. వహించాలి.
1: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
0: ఏ విధమైనటువంటి మౌనం?
1: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
0: మాట యొక్క మౌనం ధరించాలి.
1: వీ హావ్ టు జస్ట్ విత్ డ్రా ఫ్రమ్ టాక్.
0: కేవలం మాట్లాడటం మాత్రం మానివేస్తే అది ప్రయోజనం లేదు.
1: నాట్ సింప్లీ కీపింగ్ క్వాయట్, నాట్ సింప్లీ నాట్ టాకింగ్.
0: కనుక మాటల యొక్క తత్వము, మన యొక్క మర్మం యొక్క తత్వము దివ్యత్వంతో కూడినటువంటి మాటలతో ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ క్యారీస్ విత్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడా అమృతపుత్రులే.
1: యు ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ అమృతపుత్రులైనటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్ ద లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
0: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
1: బికాస్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ దిస్ ఎండ్ ద డెత్.
0: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తలంచరాదు.
1: యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ది లాస్ట్ మూమెంట్.
0: తప్పక మనం నిరంతరం కూడాను అమృతపుత్రులము అమృతపుత్రులము అని చెప్పాలి.
1: We have to constantly entertain the thought, remind ourselves that we are immortal.
0: Kanuka meeru amrita putrule kaani anya putrulu kaadu.
1: Therefore truly speaking you are immortal and you should not think otherwise.
0: Kanuka meer ekkade ee peru vachinappudiki meer mottamota amrita putrulu ani pettukondi.
1: Whatever name you may have, first know that you are immortal amrita putra.
0: అమృత పుత్రుడు అనుకుంటే కూడాను చాలా దోషమే ఏర్పడుతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ అమృత ఫాల్స్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: అమృత పుత్రుడు అని చెప్పారు.
1: యు షుడ్ సే అమృత పుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: కామలు.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని బలి చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వు ముఖంతో ఈ భజనలో ఏర్పడుకుని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్గా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. బై ది టైమ్ భగవాన్ విల్ బి అమిడ్స్ట్ అస్ టుమారో మార్నింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ హీ షుడ్ ఫైండ్ గ్లో ఆన్ అవర్ ఫేసెస్.
2: You are listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Shri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సాయిరామ్ రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 2nd April 2003 ఇన్ బృందావన్ ఆన్ ది హోలీ అకేషన్ ఆఫ్ ఉగాది. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ బాబా స్ట్రెస్సెస్ ఆన్ ది నీడ్ టు ప్రాక్టీస్ ద నోబల్ క్వాలిటీ ఆఫ్ గ్రాటిట్యూడ్.
1: పరిపాటైపోయను దుష్కృతం విలన్ శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమయ్యే

0: చింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: There is no fear of sin. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the feet of the Lord for all comfort, safety and security.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: నిత్య జీవితంలో మన జనన మరణాలతో అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి యొక్క ప్రాణదేవత.
1: ద వెరీ నేచర్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఇన్ సక్సెషన్ రిపీటెడ్లీ.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి యొక్క రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ దట్ డెల్యూట్స్ మ్యాన్కైండ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది పదార్థమే.
1: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈజ్ ద మెటీరియల్.
0: పదార్థముల యొక్క చేరికనే ఈ ప్రపంచము.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpa cheyunadi pradarthamule.
1: Be that as it may, it is the material that is drawn, highly attractive to
0: men. Ee pradarthamulu shashtamainatundi kavu satyamainatundi kavu.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్?
0: యత్ దృశ్యం తద్ నశ్యం, కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
1: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ జాయ్?
0: అహం యత్ తత్ నా, ఇదియే ప్రపంచపు మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: The main principle of wisdom for this world is aham tat na.
0: Para brahma tattvamu kevalamu oka swaroopamto koodinatvanti kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham anetvanti padamulaku vedamunandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, అహం మీన్స్ ఆత్మా, ద సోల్.
0: ఏ తత్ నా, అది నేను కాదు.
1: ఏ తత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దాట్.
0: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థములు కూడా మనం చూస్తున్నాము, ఇది సత్యము ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థమును చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో, అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
1: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్ as permanent, that very sight is responsible for the visualization of the body, which is also temporary.
0: కనుక దృశ్యకల్పితమైనటువంటి ఈ శరీరం కూడాను అశాశ్వతమే.
1: This body which is the form is also temporary.
0: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం విశ్వసించటము ఇది మానవుల యొక్క పొరపాటే.
1: It is a mistake of man to consider this body as permanent. In fact, it is temporary.
0: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ మ్యాన్ హ్యాస్ బీన్ డెల్యూటెడ్ అండ్ హైలీ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుక ఇట్టి అశాస్త్రమైనటువంటి దానిని మనం శాశ్వతంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: సో వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ ఇన్ దిస్ టెంపరీ మెటీరియల్ వరల్డ్.
0: భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ప్రతి పదార్థము ప్రతి మానవుడు ప్రతి ప్రాణి నా యొక్క అంశమే. మమైవాంసో జీవలోకే జీవలోకమంతా కూడాను నా అంశమే అన్నాడు.
1: గాడ్ హెస్ డిక్లేర్డ్ ఇన్ భగవద్గీత దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ మై స్పార్క్ ద మెటీరియల్ ది ఆర్గానిక్ వరల్డ్ అండ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ యాజ్ వెల్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను భగవద్ అంశమే, కనుక ప్రతి మానవుడు కూడాను భగవత్ అంశమే.
1: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
0: Bhagavat amsamainatvanti manavudu kevalamu anityudu ashashtadu ani cheputaku veelu kaadu.
1: It's not possible then to say that man is only temporary when he is the spark of the divine.
0: Mana prachinulu bhagavat chintana chestu భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ భావిస్తూ ఆరాధన జరుపుతూ వచ్చేవారు.
1: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్ ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
0: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు దేవతా స్వరూపుడు అన్నారు.
1: గాడ్ అస్యూమ్స్ మెనీ మెనీ ఫార్మ్స్ 3 crores ఆఫ్ ఫార్మ్స్.
0: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
1: Do you find the 3 crores of deities, devatas?
0: Kaadu, kaadu. Aanadu, prapanchamulo, 3 kotla prajalu maatrame, jeevulu maatrame undetundi vaaru.
1: It's not so. The population in those times was only 3 crores.
0: Daniki puramu sahasra shirsha purushaha. Aneka shirasrato koodinatundi vaadu bhagavantudu annaru.
1: Prior to that, it was said, God has many heads.
0: Anaga, aanati prapanchamulopala, కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మెంట్ ద పాపులేషన్ వాజ్ ఇన్ థౌజండ్స్.
0: తర్వాత 3 కోట్ల ప్రజలు జీవులు కనిపించేటువంటి వారు.
1: లేటర్ ద పాపులేషన్ రోజ్ అప్ టు క్రోర్స్.
0: నేడు చూస్తామంటే 580 కోట్ల జీవరుసులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
1: ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 580 crores.
0: వీరంతా ఎవరు?
1: వర్ దే
0: సహస్ర శీర్ష పురుష, అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
1: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
0: మానవుడిని భ్రమించకూడదు.
1: కన్సిడర్ హిమ్ యాజ్ మార్టల్.
0: ప్రతి జన్మము కూడాను భగవత్ అవతారమే.
1: ఎవ్రీ బర్త్ ఈజ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
1: మ్యాన్ బీయింగ్ ఎసెన్షియలీ డివైన్ ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను ప్రతి జీవి కూడాను దైవమే.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గాడ్.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వి షుడ్ నెవర్ కన్సిడర్ ద గాడ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ అస్.
0: ఏకం సత్వ ప్రాభవదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్, దట్స్ ఆల్.
0: దాని పేరే ఆత్మ. అహం అహం అహం అన్నారు.
1: దట్ వెరీ నేమ్ ఇస్ అహం అహం.
0: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందు కూడాను ప్రతిబింబిస్తూ ఉండదు.
1: దిస్ అహం ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
1: దెర్ఫోర్ ఎవ్రీ క్రీచర్ ఎవ్రీ ఫార్మ్ రిప్రజెంట్స్ గాడ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తే,
1: if you put a question, where is God?
0: Na hrudayamlo unnadu antadu.
1: He says that he is installed in the altar of my heart. Ee hrudayamlo
0: unnadu ante appudu bhagavantudu ekkada undinattu.
1: When you say God is in my heart, then where is he?
0: Appudu evaru bhagavantudu ayinattu.
1: Who is God in fact?
0: Ee kerchief ekkada undi, na chethilo unnadi.
1: Where is this kerchief? It's held in my hand.
0: Na cheyi peddadi, kerchief chinnadi.
1: మై హ్యాండ్ ఈస్ బిగా వైల్ ద కర్చీఫ్ ఇస్ స్మాలర్.
0: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
1: When you say God is in me, it means you are big and God is small.
0: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
1: God is not in you.
0: నీవే భగవంతుడు.
1: You are in God.
0: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
1: In fact, everything is in God. Don't say that God is in you.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. ప్రపంచం అంతా కూడాను మానవుని యొక్క హృదయం నుండి చిత్రింపబడినటువంటిది.
1: And therefore the entire creation is picturized within the heart of man.
0: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
1: God incarnates in human form.
0: భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు.
1: God is in human form.
0: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండేటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
1: All forms like Rama and Krishna are human.
0: అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి.
1: God incarnates in human form.
0: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
1: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
0: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: For that reason, we are not able to know truth.
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఏకం సత్య.
1: Truth is only one, not two.
0: ఇది దీనిని వేదమునందు రుతం అన్నారు.
1: This in Veda is called Rutam.
0: Rutam అనగా ఏమి? ఏకాత్మ స్వరూపమే.
1: Rutam means oneness.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిది.
1: That which is changeless in all periods of time and space.
0: అట్టి మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఒక్కటే.
1: The changeless truth is one.
0: అది సర్వులయందు ఉండినటువంటిది ఒక్కటే.
1: That is present in everyone.
0: ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ ఇస్ వన్.
0: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
1: బట్ వీ డివైడ్ ఇట్. వీ గో బై డైవర్సిటీ, ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ అండ్ అడోర్.
0: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
1: ఆల్ ఫెస్టివల్స్, ఆల్ డేస్ ఆర్ సీక్రెట్.
0: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: That which is eternal and
0: nitya tirguna sambandhamainatundi,
1: which is beyond attributes.
0: Deeniki gunamae ledu.
1: It has no attribute.
0: Deeniki aakarame ledu.
1: It is formless.
0: Sarvatra vibhinchabadinatundi okka swaroopamule ivanni.
1: It only manifests in different forms.
0: Atti anekatvamainatundi ekatvanni manam vismaristunnam.
1: We are forgetting that unity in diversity.
0: Sarvopanishattulu kudalu ee naadu అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ క్లియర్ ప్రూఫ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
1: బట్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద యూనిటీ వ్యూడ్ యాస్ డైవర్సిటీ.
0: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: ద ప్రజెంట్ డే పీపుల్ are after segmentation, division, fragmentation. They are not for unity.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi anekatvamlo undinatundi ekatvanni gurtinchukuneatundi sadhana manam kani pettali.
1: Our endeavor today should be to experience unity in diversity.
0: Fundamental aadharamainatundi okkate.
1: The fundamental is only one.
0: Adheyamainatundi anekatvam.
1: In fact, the fundamental one assumes many forms.
0: Bulbulu enniyo kanipistunnayi.
1: There are many bulbs.
0: Prati bulbu nandu kudunu prakasham manaku gocharistu undali.
1: You have the light in every bulb.
0: Kaani bulbulu enni undinappudiki current okkate, adi e satyanni gurtinchali.
1: Bulbs may be many, but the current is one.
0: Ee vidhangane manamu anekatvamlo unnatundi ekatvanni gurtinchandi.
1: Likewise, we should experience this oneness.
0: మన గృహం నిర్మించుకుని ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
1: At home we have got bulbs that shed light.
0: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకోవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
1: యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ సో దట్ ద బల్బ్స్ విల్ ఇల్యూమిన్.
0: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీవి ఆరిపోతాయి.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ యూ డోంట్ గెట్ ది లైట్.
0: కనుకనే ఇవన్నీ కూడా కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
1: సో దే ఆల్ డిపెండ్ ఆన్ ద మెయిన్ స్విచ్.
0: ఆత్మ యొక్క సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతములు యందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
1: దిస్ ఆత్మ మీన్స్ ద పవర్.
0: అది ఏ బ్రహ్మానంద శక్తి.
1: దట్ ఇస్ సూపర్.
0: అది ఏ నిత్యానంద శక్తి.
1: దట్ ఇటర్నల్.
0: అది ఏ యోగానంద శక్తి.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అది ఏ అద్వైతానంద శక్తి.
1: దట్ ఇస్ ద పవర్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ.
0: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక,
1: without making an effort to know the strength of non-duality, we get drowned in duality
0: anekatvanu penchukoni
1: and we go by plurality
0: antakaramu anubhavistunnamu
1: and we experience the same till the end.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: andari yandu unnatvanti yokka atma tattvam okkate ani gurtinchandi.
1: Understand clearly that the self, atma, is one.
0: Desha bhevamulu ye matram kuda nu penchukonakandi.
1: Don't have any differences whatsoever.
0: Prema tattvam okkate.
1: The principle of love is
0: ananda tattvam okkate.
1: Bliss is one.
0: Deeni prabhavamu sarvulaku kuda nu manamu oka vidhamainatvanti oka prakashanga nirupinchali.
1: The effect of the bliss will be in the form of effulgence to everybody.
0: Kaani ee naati prajalu swabhavaniki ruchipari prabhavanni marchipothunnaru.
1: Today people go by swabhava, the form, but they have forgotten prabhava.
0: Swabhava nama samvatsaram.
1: This year is swabhava nama samvatsaram.
0: Swabhavam mana atma bhavame mana prabhavam.
1: Swabhava, the bhava, the feeling of atma.
0: We
1: should follow this.
0: అది పెరగదు తరగదు.
1: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నాట్ డిమినిషెస్.
0: సత్యనిత్యమై ఉంటుంటారు.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూ అవుట్.
0: అట్టి ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
0: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
1: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ అవేర్నెస్ చైతన్య ఇస్ ఎవ్రీవేర్.
0: ఇన్ యు విభావ నామ సంవత్సరం.
1: దిస్ ఇయర్ ఈ స్వభావ నామ సంవత్సరం.
0: స్వభావం మన ఆత్మభావమే మన ప్రభుభావం.
1: స్వభావ, the bhava, the feeling.
0: దానిని మీరు అనుసరిస్తూ రావాలి.

0: It's only the self atma everywhere.
1: దీన్ని విభజించడానికి ఎక్కడ వీలవుతుంది?
0: How is it possible to divide it?
1: కనుక దీనిని విభజించడానికి ఏమాత్రం విభజించకూడదు.
0: నెవర్ డివైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అన్నింటినీ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు నో వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ.
1: ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీరు చూడండి.
0: కన్సిడర్ స్మాల్ మ్యాటర్.
1: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
0: వేర్ ఈస్ గాడ్? హీఈస్ ఇన్ మై హార్ట్.
1: నీ హృదయంలో ఉండేటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
0: God in your heart must be necessarily smaller than you.
1: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడిగా నీవు భావిస్తున్నావు.
0: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
1: నీ హార్ట్ కూడా నువ్వు భగవంతుడిలోనే ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
1: సర్వత పాణిపాదం అన్నారు.
0: Yes, God is feet everywhere.
1: కనుక దైవం సర్వలో ఉన్నది, కానీ దైవం నీలో లేడు.
0: సో వీఆర్ ఆల్ ఇన్ గాడ్. Don't consider that God is in you.
1: నీవు నీ ప్రేమ చేతను, నీ భావం చేతను, నీ ఉత్సాహం చేతను భగవంతుడు నాలో ఉన్నాడు అని భ్రమిస్తున్నావే, కానీ భగవంతుడు నీలో లేడు. నీవు, నేను, వారు, వీరు అందరూ భగవంతుడిలోనే ఉన్నారు.
0: ఇట్స్ ఓన్లీ యువర్ లవ్, యువర్ సెంటిమెంట్, యువర్ బబ్లింగ్ ఎంథూజియాజం దట్ మేక్ యూ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. నౌ ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ గాడ్.
1: పాప భీతిని పెట్టుకుని మానవుడు ఇన్ని విధమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి,
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యూ
1: ఫర్గెట్ ద పెయిన్. భీతి లేని దాని పట్టి,
0: బికాస్ దేర్ ఇస్ నో కాండక్ట్ వాట్స్ ఎవర్,
1: మానవత్వం అనేక మానవులందున
0: ద హ్యూమన్నెస్ ఇస్ గాన్.
1: దైవం ఒక్కడే. మానవుని అందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
0: So the absence of the human quality is mainly due to the absence of fear of
1: sin. అందరియందు ఉన్నది ఒక్కటే.
0: It's only one same God.
1: ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: Truth is only one. Truth is one.
1: ఆ సత్యమే దైవము.
0: And the truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
0: This truth is everywhere.
1: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
0: The whole world rests on
1: సత్యమునందుండి సర్వం సృష్టించే.
0: From the point of truth, God created the whole
1: universe.
0: సత్యమును
1: అడగే సర్వ సృష్టి.
0: The whole creation merges back in truth.
1: సత్య మహిమ లేని స్థలవేది కనుగొన్న.
0: Is there any place where there is no truth?
1: శుద్ధ సత్వవేదియే చూడరయ్యా.
0: If you watch clearly, you will know that it is pure, unsullied truth.
1: ప్రపంచమంతా ఇప్పుడును సత్యం నుండే పుట్టాది.
0: In fact, the whole creation emanated from truth. ప్రపంచమంతా ఇప్పుడును
1: సత్యం నుండే కనిపిస్తుండాది.
0: It is only in truth we see everything.
1: కడపటికి సత్యం నుండే అణిగిపోతుండాది.
0: All get merged finally in truth.
1: కాబట్టి సత్యమే భగవత్ స్వరూపము.
0: Therefore, truth is God.
1: అదే నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
0: God is embodiment of truth.
1: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
1: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ సిన్సియర్లీ ట్రై యూ విల్ సీ ట్రూత్.
1: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
0: గాడ్ ఈజ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ ప్యాలటబుల్ యాక్సెప్టబుల్ వే.
1: కనుక నేను సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
0: ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎక్సెప్ట్.
1: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
1: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
1: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
0: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
1: మృదు మధురంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: అది దైవత్వమైనటువంటి సత్యము.
0: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
1: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
0: వి నో దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు నిజమే.
0: Yes, it is true.
1: కానీ మృదు మధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
0: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్.
1: కఠినమైనటువంటి సత్యం సత్యం కాదు.
0: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
1: నబ్రూజాత్ సత్యం అప్రియం.
0: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
1: అటువంటి ప్రియమైన సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
0: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్
1: స్వరూపమే.
0: ఎవ్రీ క్రీచర్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రాణి కూడాను భగవస్వరూపమే.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కూడాను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి.
0: The birds and animals also want to be blissful, happy.
1: అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: They too experience joy.
1: కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్షి

0: అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసమును గుర్తించాలి.
1: దర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్.
0: పశుపక్షుల గాదులు,
1: బర్డ్స్ అండ్ యానిమల్స్
0: అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు.
1: ది యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ నాట్ ఇలేటెడ్ బై జాయ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ అదర్వైజ్.
0: సమత్వానికి గుర్తించి ఉంటాయి.
1: దే రికగ్నైజ్ ది ఈక్వానిమిటీ ఇన్ బోత్ ద సిచ్యువేషన్.
0: మానవులు యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
1: There is no equality in man.
0: పశుపక్షి మృగాదులు యందు కూడాను సమత్వం ఉంటుండాలి.
1: In birds and animals there is equanimity.
0: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
1: And this desire and
0: ఆ వృక్షమునకు క్రోధము శత్రువు, వేరు పురుగు.
1: And this anger is a pest that disturbs.
0: ఇంకోటి చీడపురుగు.
1: And also we find another pest that
0: అది
1: destroys.
0: క్రోధము.
1: And there's anger.
0: క్రోధము, అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి.
1: Therefore, this anger and jealousy ruin, spoil the tree of life.
0: ప్రతి మానవునికి ఈనాడు క్రోధం అధికమైపోతుండాలి.
1: Today we find man is full of afflictions.
0: ఆ క్రోధము చేరినప్పుడు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తుంటాయి.
1: The afflictions of anger is the cause for difference.
0: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే అనిపిస్తుంది.
1: We find hatred everywhere, rampant.
0: మీకు తెలుసును, నిత్యము మనం పేపర్స్ చూస్తుండేటువంటి యొక్క క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాదింత కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
1: ఇన్ డైలీ న్యూస్ పేపర్ యు ఫైండ్ మెనీ కాలమ్స్ అండ్ ఐటమ్స్ స్పీకింగ్ ఆఫ్ యాంగర్, జెలసీ అండ్ హెట్రెడ్.
0: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
1: The anger and hatred are enemies.
0: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
1: And there are many planets.
0: కానీ ఇన్ని గ్రహములు, రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
1: Of all the planets, two planets are really harmful.
0: క్రోధం అనేటువంటి గ్రహము,
1: the planet of anger,
0: వాంఛ అనేటువంటి గ్రహము,
1: and the planet of
0: desire. ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
1: The planet of anger and the planet of desire spoils human life.
0: మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
1: And it's only the desire that will put you in danger.
0: డిజైర్స్ ఉండవలసిందే.
1: They are necessary indeed.
0: నస్యయో నియమం వినా, ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్స్.
1: But the desire should be under control, under some limits.
0: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
1: You should not have limitless desires.
0: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
1: In a moment you will be in a bit of anger. In a bit of moment you will be full of love.
0: అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
1: The love and anger that find their birth as in a moment.
0: ఈ మానవుని ఆహార విహారం చేత సంభవించేటువంటి దుర్గుణములే.
1: And such tendencies are the consequences of our habits and food.
0: ప్రతి దానికి కూడాను ఒక కాలమును నియమించుకోవాలి.
1: For everything we should have stipulations.
0: మన కొత్త సంవత్సరం వచ్చింది ఈనాడు.
1: Today is the advent of new year.
0: ఇంటిలో పండుగ చేసుకుంటాము.
1: We observe festival.
0: అనేక రకాలుగా ఆనందిస్తాము.
1: It's all full of gaiety and festivity.
0: ఎంతవరకు?
1: To what extent?
0: ఒక దినం కూడాను పూర్తి ఉండదు.
1: It's not even for one full day.
0: ఇది కాదు మన ఆనందము.
1: This is not celebration.
0: ఇది కాదు మన నూతన సంవత్సరము.
1: This is not true celebration.
0: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
1: If it's true bliss, it should remain with you permanently.
0: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
1: The true bliss neither comes nor goes.
0: ఇది కేవలం passing clouds కాదు.
1: The real bliss is not like a passing cloud.
0: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
1: That which comes to you should remain with you.
0: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చాం, ఆనందంతో వచ్చాం.
1: In fact, you are born with bliss.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, there's nothing like a chain round our neck.
0: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
1: There are no traces of precious stones and pearls.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no golden chain either.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: The gems and stones are not there, precious stones.
0: రత్నాల హారము రంజిల్లగా లేదు.
1: There's no diamond chain there.
0: వేర్మి పూల దండ మెడకు లేదు.
1: There is no garland of flowers.
0: కలదు, కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is definitely one chain round your neck.
0: పూర్వ జన్మాల గలపను పొందుపరచి.
1: With all the consequences of the past life.
0: యమ్మ మీకిచ్చి పంపిన బరువు మాల.
1: God sends you that with the chain which is so heavy.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of the results of the past lives.
0: ఏమిటి మనం కంఠమాల ధరించుకొని వస్తున్నాము?
1: వాట్ చైన్ యూ హ్యావ్ నౌ.
0: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాపకర్మలనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
1: ఇట్స్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ అక్రూడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ చైన్ రౌండ్ యువర్ నెక్.
0: కర్మ కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
1: ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఎ రియాక్షన్.
0: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
1: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ విదౌట్ రియాక్షన్.
0: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
1: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
0: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
1: విత్ ఎ నీడిల్ యూఆర్ ట్రైంగ్ టు స్టిచ్ ఎ క్లాత్.
0: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
1: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యూ.
0: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దాని ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
1: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
0: ఆ క్షణమే వస్తుంది రక్తము.
1: It starts bleeding immediately.
0: ఈనాడు మనం భోంచేశాము.
1: Today you have partaken food.
0: ఇప్పుడు భోంచేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
1: The food you have partaken requires 2 hours time to have it digested.
0: ప్రతిఫలానికి.
1: So the results will come to you in 2 hours time.
0: కొన్ని విత్తనములు మనం భూమిలో నాటినాము.
1: You have sown a seed in soil.
0: అవి ఒక వారానికి కానీ మొక్కలుగా రావు.
1: In a week's time it sprouts.
0: కావి అని వారం తీసుకుంటుంది.
1: బట్ ఇట్ టేక్స్ ఏ వీక్.
0: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు, కొన్ని క్షణములు, కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
1: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీ టైమ్ లైక్ మొమెంట్స్, అవర్స్, డేస్, మంత్స్, ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్స్.
0: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
1: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
0: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడా బాధించదు.
1: When we undertake such actions as and when we should do, you don't expect
0: any result. వ్యక్తి అయినప్పటికీ తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీర్తాడు.
1: Let him be anyone. One is bound to face the consequences of reactions.
0: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
1: సో యు మే థింక్ దట్ యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ రియాక్షన్.
0: తప్పుతుంది, తప్పుతుంది.
1: బట్ ఇట్స్ పాసిబుల్ టు
0: హృదయ స్థాయి నుండి కూడా పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధ అంతా కూడా మరిగిపోతుంది.
1: When once the sacred love finds a place in your heart, you'll be free from all suffering.
0: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకొని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు.
1: యూ జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్.
0: ప్రతి ఫలము కూడా మన యొక్క ఆలోచన చింతనపైనే కాచి ఉంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ రిజల్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ థాట్స్.
0: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది థాట్స్ సో ఇస్ ద రిజల్ట్.
0: కర్మ ఎట్టిదో కాయం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది
0: కాయం ఎట్టిదో ఫలితం అట్టిది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాయా ద బాడీ స్ట్రాంగ్ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ డీడ్స్.
0: ఆ సత్కర్మను ఆచరించినప్పుడే సత్ప్రమణ కలుగుతుండేది.
1: వెన్ వన్స్ యూ డూ గుడ్ డీడ్స్ యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్.
0: దుర్మార్గపు భావంలో లోపం నుంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గానీ అది ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
1: ద సీడ్స్ సోన్ విద్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్
0: అవుట్వర్డ్. యొక్క విత్తనము మొక్కలు రాదు.
1: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్.
0: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు.
1: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్.
0: లోపల నీవు నాటుకొనిపోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంటాయి.
1: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్, ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విద్ ఇన్ సో యాస్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్ వర్డ్.
0: నూతనమైన సంవత్సరం కదా, ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్.
0: మీకు తెలుసును, ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ పాస్ త్రూ సెవెరల్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీడే.
0: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కానీ తరుగుటకు వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
0: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ డూ గుడ్ యాక్షన్.
0: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు.
1: వీ షుడ్ నెసెసరీ జాయిన్ సత్సంగ గుడ్ కంపెనీ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సత్?
0: సత్ అనగా ఏమి? త్రికాల భాద్యం సత్యం.
1: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ ఇండివిజిబుల్.
0: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్.
1: సత్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ 3 పీరియడ్స్ ఆఫ్ టైం.
0: సత్ యొక్క సంఘాన్ని మనం కూడాలి.
1: వీ షుడ్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్ సచ్ సత్.
0: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు.
1: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఎ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్.
0: నీవు మొట్టమొదట మంచి మాటలు విను.
1: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
0: అనగా మంచి మాటలు విను, మంచి చూపులు చూడు, మంచివి ఇది విషయంలో కర్మలు ఆచరించు.
1: సో హ్యావ్ గుడ్ లుక్స్, గుడ్ లిసనింగ్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ గుడ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు.
1: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ మను టు హ్యుమానిటీ.
0: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మను శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు.
1: దిస్ ఇస్ కోడెడ్ ఇన్ మను ధర్మ శాస్త్ర.
0: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రము నిత్య జీవితంలో అనుభవించాలి.
1: Man should experience these three mantras.
0: Manchini chudu, manchini cheyi, manchini talanchu.
1: See good, do good, think good.
0: Inte kaadu, entakante maniki em kavali.
1: What more you want?
0: Ee moodinti dwarane manam manchi varave potam.
1: By following these three you are bound to be good.
0: Motta motta manam manchini chudu.
1: First see good.
0: Sunvanti vise amrutasya putraha. Manchini vinu.
1: Hear good.
0: మంచిని చేయి.
1: Do good.
0: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది.
1: When you act like that, you are bound to be good.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు.
1: In this world, man undertakes many actions.
0: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గం సంకల్పం లే.
1: Only the wicked thought which is responsible for all the fear and cruelty that we find in the world.
0: ee dirbhavamlo manu nunchi duram kavalante dussangamlo manam cheri koncham abhirudhi varchukuntunnam.
1: In fact you are in bad company and promoting bad evil thoughts in you.
0: ee naati kudunu chinichadu.
1: Well you never be able to be
0: satsangamlo develop chesko.
1: Develop satsang,
0: abhirudhi chesko.
1: Develop it more and more.
0: ఆ సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
1: When you are in satsanga, whatever that you see is good.
0: గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు.
1: You face your enemy.
0: ఆ ఎరు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు మరి దుర్మార్గుడా నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టిపడకూడదు.
1: When once you face your enemy, don't be angry, saying that you are the victim of his cruelty.
0: Plus, plus, plus.
1: It only adds.
0: ఈ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికి కోపం మరింత మర్చిపోతుంది.
1: ఇట్ విల్ గో ఆన్ యాడింగ్ ప్లస్ అండ్ ప్లస్.
0: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
1: దెన్ యూ ఫేస్ యూ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యూ విల్ బి హ్యాపీ.
0: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
1: అండ్ హీ టు బికమ్స్ యువర్ ఫ్రెండ్.
0: నీవు వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
1: అండ్ యూ ఆల్సో.
0: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
1: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
0: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిదిగా పలికించు.
1: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడాను వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
1: దెన్ వన్స్ యూ టాక్ టు పీపుల్ లవింగ్లీ, దిస్ లవ్ వుడ్ మిక్స్ విత్ ద లవ్.
0: కనుక మనం ఈనాటువంటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు దేశములు చల్లార్చడానికి మృదుమైనటువంటి మాటలు రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు పాసిఫై హేట్రెడ్ అండ్ యాంగర్ వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
0: ప్రేమ పలిచేటప్పటికి శాంతి ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
0: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్
1: వేర్
0: దేర్ ఇస్ లవ్.
1: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఇంక దేశం ఎక్కడుంది?
1: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
0: కాన్ఫిడెన్స్ నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ద ఫెయిత్.
0: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యూ డెవలప్ పీస్.
0: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
0: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Develop this confidence, faith in God.
0: Devasarupulara vishwasame manaku nijamaina swasa.
1: Vishwasa faith is swasa breath.
0: Kani ee naati vidyarthulu kudanu balabalikalu kudanu chaala durmargamaina bhavalu abhikrutti avutunnayi.
1: Today the students, boys and girls, have got all evil thoughts behind.
0: Evil thought kaadu
1: crooked thoughts. Crooked thoughts.
0: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రూకెడ్
0: థాట్స్. నీవు ఎంతో అనుభవించావు,
1: యు ఎక్స్పీరియన్స్ ఎ
0: లాట్, దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవు ఇస్తున్నావు.
1: డు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ద ఎక్స్పీరియన్స్.
0: భగవంతుడు దేనికొడును తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
1: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: బట్ డూ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యూడ్.
0: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
1: ద వన్ విదౌట్ గ్రాట్యూడ్ ఇస్ ద వర్స్ట్ రిచ్.
0: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
1: యూ హ్యావ్ మెనీ.
0: ఎన్నియో నీవు అందుకుంటున్నావు.
1: అండ్ యూ రిసీవ్ మెనీ.
0: ఎన్నియో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
1: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
0: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హోమ్ యూ రిసీవ్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: తల్లి నవమాసంలో మోసి కర్తమలకు లోబడి అన్ని విధాలా నీకు సహింపచేసుకుని ఆ బాధలను నీవు భరింపచేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ, ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
0: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ గ్రాట్యూడ్ షుడ్ యూ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్.
0: అందువల్లే మాతృదేవో భవ.
1: సో ఇట్ ఈస్ సెడ్,
0: ఆమె నీకు దేవత సమానం.
1: మదర్ ఇస్ గాడ్ ట్రూలీ స్పీకింగ్.
0: పితృదేవో భవ,
1: ఫాదర్ ఇస్ గాడ్.
0: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడుపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ, సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ కంఫర్ట్, ఎర్నింగ్ మనీ.
0: అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు?
1: వాట్ గ్రాటిట్యూడ్ యు ఆర్ షోయింగ్ టు యువర్ ఫాదర్.
0: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
1: ద కైండ్ ఆఫ్ గ్రాట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
1: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
0: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
1: దేర్ ఇస్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ విత్ ఇన్.
0: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
1: దిస్ ఇస్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
0: పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
1: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
0: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
1: ద నైట్ ద డార్క్నెస్
0: సింబలైజ్ అనేటువంటిదే రాత్రి.
1: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
0: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
1: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
0: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
1: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
0: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాదు.
1: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
0: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
1: If you are cruel, you are not a true man.
0: Sunnativise amrutasya putraha, manavudu amruta putrudu.
1: You are the son of immortality.
0: Jantu naam narajanma dullabham, manava janmam chala dullabhamainatundi.
1: Human life is rarest.
0: Atti dullabhamainatundi manava janma etti kudanu రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు.
1: హ్యావింగ్ హ్యాడ్ ద రేర్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ కండక్ట్
0: కృతజ్ఞత ఉంటుండాలి.
1: యూ షుడ్ షో గ్రాటిట్యూడ్.
0: మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి.
1: ఇన్ అనిమల్స్ దే యూ ఫైండ్ లవ్.
0: కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు.
1: మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో లిమిట్స్ వాట్స్ ఎవర్.
0: దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు.
1: హి హ్యాస్ నో గ్రాటిట్యూడ్.
0: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్.
0: మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్
0: దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరినీ మరి ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమి.
0: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
1: జాయిన్ ఫ్రెండ్షిప్.
0: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
1: దిస్ ద డిక్లరేషన్ ఆఫ్ వేద.
0: సహనము పొందుతు.
1: The Veda says, let's grow together, live
0: kalasi
1: together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telusukunna telivini poshinchudam.
1: Let's grow in intelligence
0: kalasi
1: together.
0: Kalasi melasi kalataleka chelivito jeevinchudam anindi.
1: Without any conflict or enmity, let us grow in friendship together.
0: Intati pavitramaina bodhalu Vedam andinchinappatikini
1: Though that has been the sacred teaching of Veda,
0: అలాంటి పవిత్రమైన వేదనలు మర్చిపోతున్నారు.
1: People are forgetting them.
0: దుర్మార్గమైనటువంటి దుష్టభావంను పెంచుకుంటున్నారు.
1: They have been developing, fostering the bad thoughts.
0: మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
1: It is not befitting man.
0: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
1: In fact, you find this awareness in man.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
1: You should go on smiling.
0: ఆనందంగా ఉంటుండాలి.
1: You should be blissful.
0: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
1: Bliss is your true
0: nature.
1: And this is the year
0: of bliss.
1: May you all spend your life blissfully this year.
0: Lead your
1: life full of
0: love. Live
1: together in friendship and
0: coordination. The true
1: bliss you acquire there.
0: కనుక మనం నిత్యానందం,
1: ది ఎటర్నల్ బ్లిస్, సుప్రీం
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: ది వన్ ఆఫ్ విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యువల్,
0: గగన సదృశం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: ది అల్టిమేట్ ఇస్ ది ఎయిమ్, వన్
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అచలం,
1: అన్మోవబుల్,
0: సర్వదీ సాక్షిభూతం,
1: విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
0: భావాతీతం, త్రిగుణరహితం,
1: ఇట్స్ బియాండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్లెస్.
0: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
1: When that bliss is true nature, why are you so wicked?
0: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It's contrary to human life.
0: కనుకనే అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
1: Consider that all of us are deities, devatas, divine.
0: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
1: Whosoever you love, consider that you love God.
0: అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా.
1: When you do namaskar, understand it goes to God only.
0: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
1: Offer respects, namaskar to everyone.
0: ప్రతి ఒక్కరిని ప్రేమించండి.
1: Love all.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
1: The hatred will come back to you as reflection.
0: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషం నిన్ను ఎన్ని విధాలుగా హింసిస్తుంది.
1: The hatred that comes to you as reflection will make you suffer.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
1: Develop love, foster.
0: ప్రేమని మీరు అనుభవించండి.
1: Experience love.
0: జీర్ణించుకోండి.
1: Digest.
0: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
1: The love digested and assimilated must be shared.
0: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము.
1: This is the chief and the main message of love for this year. You're not human.
0: మనం మానవులం కాదు.
1: వీ ఆర్ నాట్ హ్యూమన్.
0: దైవ ప్రతిబింబాలు మనము.
1: వీ ఆర్ ది రిఫ్లెక్షన్స్.
0: ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
1: సో వీ షుడ్ లీడ్ ఏ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
1: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్, ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ,
0: నిత్య జీవితంలో తెల్లవారి లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగ చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవింద దాచుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు పొందితివి. ప్రీతికి తెలుపు మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ స్ట్రగల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫర్ గెటింగ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్, వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
0: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
1: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
0: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము.
1: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
0: కొట్టాడుతోనే లేస్తున్నాము.
1: వీ స్టార్ట్ ఫైటింగ్.
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
1: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
0: ఇంట్లో బిడ్డ లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
1: బై ద టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
0: ఈ పోటీ
1: వాచింగ్ ద పేరెంట్స్
0: ఫైటింగ్ కొట్టాడుతూ వస్తారు.
1: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
0: యద్భావం తద్భవతి. తల్లిదండ్రుల యొక్క భావంలో పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
1: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
0: కనుకనే మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్ర లేయాలి.
1: Therefore, parents should get up peacefully.
0: నవ్వుతూ మాట్లాడాలి.
1: They should talk smilingly.
0: అప్పుడే దీన్ని ప్రతిబింబింపజేసుకుని పిల్లలు కూడా నవ్వుతూ మాట్లాడతారు.
1: And that will come back in the form of reflection. Children speaking, smiling.
0: పిల్లలకు మంచి విద్యలు నేర్పాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఆచరించాలి.
1: Therefore, if you want your children to be educated, the parents should be
0: ideal. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడాను మనలో ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: Under any circumstances, don't give scope
0: for hatred. కష్టాలు వస్తుంటాయి.
1: We have troubles.
0: కొన్ని దుఃఖాలు వస్తుంటాయి.
1: We have misery.
0: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
1: Don't be mindful of that.
0: ఏం చెప్పాను మొట్టమొదట,
1: What did Bhagavan tell us?
0: Aham etat na annaru. Aham etat na. Nenu ee deham kaadu.
1: I am not the body. That's what Bhagavan said.
0: Aham atmanu.
1: I am Atma, the spirit.
0: Etat na na na. Nenu ee dehani kaadu.
1: I am not the body.
0: దీన్ని ఆధారం చేసుకుంటే నా నేను దేహం కాదు.
1: ఐ నాట్ ద బాడీ.
0: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
1: ద సఫరింగ్ ద ట్రబుల్ ఆఫ్ ద బాడీ.
0: ఆ విధంగా దీన్ని సాధించాలి.
1: సో ఐ షుడ్ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ ది స్పిరిట్.
0: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
1: భగవాన్ డస్ అండ్ డెమోన్స్ట్రేట్స్ టు అస్.
0: ఇది దేహము.
1: దిస్ ఇస్ ద బాడీ.
0: కానీ ఐఎమ్ నాట్ బాడీ.
1: భగవాన్ ఇస్ నాట్ ద బాడీ.
0: ఐ యామ్ ఆత్మ.
1: భగవాన్ ఇస్ సుప్రీమ్.
0: ఈ దేహానికి సంబంధించిన బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
1: సో నో ట్రబుల్ ఆఫ్ దిస్ బాడీ విల్ ఎవర్ బాదర్ హిమ్.
0: ఎన్ని విధమైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
1: సో మెనీ ట్రబుల్స్ డు కమ్.
0: బాధలకు సంబంధించినటువంటి మరి మనం లెక్క చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ బాదర్ యువర్ సెల్ఫ్.
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ
0: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
1: అండ్ ఇట్ హ్యాస్
0: కష్టం అనుభవించక తప్పదు.
1: ఇట్ మస్ట్ ఫేస్ డిఫికల్టీస్.
0: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
1: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దిస్ ప్రాబ్లమ్.
0: ఇది దేహం యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
0: ఆత్మ యొక్క సహజము.
1: బట్ యూఆర్ ది ట్రూ సెల్ఫ్.
0: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
1: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ నాట్ ఆఫ్ ద బాడీ దేహ.
0: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
1: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: మనినపు కొంప.
1: It's full of dirt.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: Full of afflictions.
0: జాత సంచలనము పొందు దుంప.
1: Perinates life after life.
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across this world.
0: అమ్ముల పదలమ్మ మనమెప్పు దలంప.
1: It's full of bones.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Oh, mind never think it is permanent.
0: హరిచింతన ఆచరించవే.
1: Think of God only.
0: దైవ చింతన చేయి.
1: Think of God fervently.
0: ఈ అనిత్యమైనటువంటి దేహ చింతన నీవు ఎందుకు చేస్తావు?
1: Why do you think of the body which is
0: temporary? పోతాయి.
1: They come and go.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are all like passing clouds.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు.
1: That's nature.
0: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
1: But the quality of Atma is permanent. అన్నిటిని
0: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
1: To develop the spirit of equanimity is the quality of the self.
0: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
1: The troubles of the body come and go.
0: ఎంత నొప్పి అయినా కూడా నేను నడుస్తూనే ఉంటుంటాను.
1: In spite of the pain.
0: అన్నిటిని చూస్తూనే ఉంటాను.
1: In spite of the pain.
0: అందరితో మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
1: In spite of pain, Bhagavan walks all of us watch.
0: ఇది నాది అని అనుకున్నప్పుడే ఇది మనకు అన్ని బాధలు కలుగుతాయి.
1: Bhagavan has no feeling like this mind, my body.
0: ఇది నాది కాదు.
1: This not mine.
0: ఇది కర్చీఫ్.
1: This kerchief.
0: ఇది నాది కాదు. బయటది.
1: Kerchief is outside.
0: కాబట్టి దీనికి ఎంత మలినమైతే నీకేమి?
1: It may be dirty. How are you bothered?
0: ఎన్ని బాధలు కలిగితే నీకేమి?
1: It may be spoiled.
0: ఎన్ని కట్టు కడితే నీకేమి?
1: Well, it may be abandoned.
0: నీవి కాదు వస్త్రంవి.
1: And it all belongs to
0: అదే రీతిగానే ఈ దేహంకు వచ్చినటువంటి బాధలు దేహమే కానీ నీవి కాదు.
1: సో ఆల్ ది ట్రబుల్స్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ యువర్ సెల్ఫ్.
0: దేహము పాంచభౌతికము.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్స్.
0: దేహం కూలక తప్పది ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయ ఉండు.
1: బట్ ఇన్ డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: కణదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ద ఇన్ డ్వెలర్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్.
0: లిబరేషన్
1: ఆర్ బాండేజ్.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్.
0: స్వయంపగా ఆత్మ సాక్షి అయి.
1: అండ్ హీ రిమైన్స్ యాజ్ విట్నెస్.
0: ఆ దేహి దేవుడు ఆత్మనే.
1: And that in Vela.
0: దానికి రాని దానికి నీవు ఎందుకు యోచించావు?
1: Then why do you think of the body?
0: ఈ దేహానికి వచ్చిన దానికి నీవు ఎందుకు చింతిస్తావు?
1: Why are you worried of the body?
0: ఈ చింతపడటం మంచిది కాదు.
1: Don't.
0: ఎవరో నిన్ను తిట్టారనుకుంటావు.
1: You think somebody accused you.
0: తిట్టినాడని నీవు తెలుసుకుని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
1: Then if you go on worrying about all the accusations and charges. Don't suffer like that.
0: తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో గడిచిపోయినాయి.
1: The critic who accuses you may say anything, but it will all go.
0: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
1: If all the praises will stay in you.
0: ఏవి నీకు తగలవు.
1: In fact, nothing
0: will touch. ఏవి నీ దగ్గరికి రావు.
1: Nothing will be near you.
0: ఆ రానటువంటి దాన్ని నువ్వు పిలిచి జగడం వేసుకోవాలి.
1: Then why do you worry yourself?
0: This is not mine.
1: This is not mine.
0: ఈ విధమైనటువంటి దీంట్లో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
1: In this sort, you should reject this.
0: ఇలాంటి సత్యమైనటువంటి భావము నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
1: వీ షుడ్ డెవలప్ దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దెన్ విల్ బి ట్రూ హ్యూమన్.
0: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
1: టుడే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సేక్రెడ్ ఇయర్.
0: అతి పవిత్రమైనది అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఫస్ట్ డెవలప్ సీక్రెట్ థాట్స్.
0: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
1: లెట్ అస్ స్పెండ్ త్రూ అవుట్ దిస్ ఇయర్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్.
0: ఒక సంవత్సరం మాత్రమే వచ్చినది కాదు.
1: ఇట్స్ నాట్ బీయింగ్ సింప్లీ లిమిటెడ్
0: హియర్. జీవితానికి సంబంధించినటువంటివి.
1: ఇట్స్ రిలేటెడ్ టు ద హోల్ లైఫ్.
0: జీవితం పాంచభౌతికము.
1: అండ్ ద బాడీస్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
1: అండ్ దిస్ బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: పడుతుంది, పోతుంది.
1: అండ్ సఫర్స్ అండ్ లెట్ ఇట్ గో.
0: నీకు సంబంధం కాదు.
1: అండ్
0: ఈ సత్యశక్తిని నీవు సంపాదించుకోవాలి, అది నీ సాధన.
1: అండర్స్టాండ్ ది మెసేజ్ ఆఫ్ ట్రూత్.
0: సాధన నువ్వు చేసుకోకుండా సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నాను.
1: You say that you
0: ఏం సాధన?
1: స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: జపమాల తిప్పుతున్నాను సాధన.
1: యు గో ఆన్ రొటేటింగ్ జపమాల టాలిస్మన్.
0: వేళ్లతో జపమాల తిరుగుతుంటాది, మనసు ఊరంతా తిరుగుతుంటాది.
1: ఓన్లీ బీడ్స్ గో ఆన్ మూవింగ్.
0: ఇదో
1: జపమాల. ఇట్ కెనాట్ బి జప.
0: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
1: యు సే యు మెడిటేట్.
0: ధ్యానం చేస్తున్నావు, కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
1: యు మెడిటేట్ యాజ్ యు సిట్.
0: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
1: బాడీ స్టడీ.
0: కానీ నీ మనసు పరిపరి విధంలా పరిగెత్తిపోతుండాలి.
1: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
0: అట్ట కాదు,
1: చేసి
0: ఒక నిశ్చలంగా చేయాలి.
1: డూ ఇట్ విత్ ఆల్ స్టడీనెస్.
0: స్థిరమైనటువంటి చిత్తము,
1: స్టడీ మైండ్.
0: చలించని మనసును, భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
1: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
1: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ.
0: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
1: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
0: అది మంకీ కాదు, అది మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి అవర్ షుడ్ నాట్ బి లైక్.
0: కానీ ఇప్పుడు మ్యాన్ ఏం చేస్తున్నాడు, మంకీ మైండ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు.
1: బట్ టుడే మ్యాన్ ఇస్ డెవలపింగ్ మంకీ మైండ్.
0: మంకీ మైండ్ ని దగ్గరనే చేర్చకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ మంకీ మైండ్.
0: మ్యాన్ కైండ్.
1: It should be
0: kind ga undali.
1: You should be kind.
0: Man ante etla undali, jaganga oka vidhamaina karunato kalkudi undali.
1: Man should be full of kindness because he belongs to mankind. And develop that kind of kindness.
0: Prema mudita manase ko

0: ధర్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్. తాళ.
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: As per the tune, there should be appropriate
0: pitch. ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: The tone also should be appropriate to the tune.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: Bharat and Bharat.
1: It has three letters. Bharat. Bha.
0: Bhavamto.
1: Full of bhava, feeling.
0: Ra. Ratito.
1: Ra. Rati. It's attached to
0: raga. Ragamto undali.
1: It's full of tune. Raga.
0: Ta. Talamto cherari.
1: Ta. Tala the beat.
0: Bharat. Talamto kudratmati. Bharatam.
1: Bharat represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కూర్చున్నంతా నేర్చుకుంటున్నారు.
1: We learn త్యాగరాజ
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటారు? తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటుండాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognition.
0: దశేంద్రియములతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, join both hands.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action,
0: they diversify.
1: Naturally, our ideas, our thoughts will also go
0: varying. People
1: start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community singing.
0: ఎవరు తయారు చేశారు?
1: Who started this?
0: పంజాబ్ లోపల గురునానక్ సమిష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరు కూడా ఒక నోటుతో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్, సింగింగ్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్.
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళు ఇష్టప్రకారం వెళ్ళిపోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్. గాడ్
0: ఇస్ ఇతి రామః, రమింపచేసినటువంటిది రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్.
0: రమింపచేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నాయని ఒకే యొక్క భగవామి.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ, బట్
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: లైక్ వైజ్ వీ హావ్ మెనీ నేమ్స్ హియర్.
0: స్మరించండి, అది భగవంతుని యొక్క ప్రేమనే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్ హార్మనీ అండ్ వన్నెస్. డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his divine discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

మెలగుచునుండుటే మేలుగల్గు. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వ

0: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు లెట్ హిజ్ లవ్ ఫ్లో టువర్డ్స్ ద సుప్రీం డివినిటీ. ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ టు రియలైజ్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ బోర్న్ టు లివ్ ఎ సెల్ఫిష్ లైఫ్ ఎంటైర్లీ ఫర్ హిమ్సెల్ఫ్, బట్ టు సర్వ్ ది సొసైటీ విత్ అవేర్నెస్ దట్ ది సొసైటీ ఈజ్ డివినిటీ ఇట్ సెల్ఫ్.
1: సంకుచిత భావముల సమయ చేసి సర్వజనులకు

0: మ్యాన్ హ్యాస్ టు ఫర్గెట్ హిమ్సెల్ఫ్ టోటలీ అండ్ డెడికేట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ. హీ షుడ్ గివ్ అప్ ఆల్ నారో మైండెడ్నెస్ అండ్ ఆఫర్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద నేషన్. అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్? వాట్ గ్రేటర్ మెసేజ్ ఆఫ్ గురు కెన్ ఐ గివ్ యూ దాన్ దిస్ ట్రూత్?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: మానవత్వము కేవలం ఒక స్వార్థమునకై నియమించినటువంటిదిగా భావించి తన సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ ఉంటున్నది ఈనాడు.
0: టుడే హ్యూమానిటీ ఈజ్ మిస్టేకింగ్ దాట్ లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు లివ్ టోటలీ ఫర్ సెల్ఫిష్నెస్ అండ్ దస్ గివింగ్ అప్ ద నోబల్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్.
1: మానవ జీవితములో అభివ్యక్తము కావలసినటువంటిది ఈశ్వర భావమే.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srishti anaga eeshwarechaka prakatane.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణి ఎందు కూడాను ఈశ్వర స్వభావమే ఉండాలి, ఉండి తీరాలి.
0: ఎవ్రీ బీయింగ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ దిస్ నేచర్ అండ్ దిస్ క్రియేషన్ షుడ్ ఎసెన్షియలీ పొసెస్ ద డివైన్ క్వాలిటీ అండ్ డివైన్ నేచర్.
1: ఇట్టి ప్రాకృత ఈశ్వరతత్వాన్ని ప్రకటింపచేయ నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియా మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డివైన్ నేచర్ అండ్ డివైన్ హ్యూమానిటీ.
1: ప్రకృతి చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు.
0: కాన్షియస్నెస్ యాజ్ ఫౌండ్ ఇన్ నేచర్ ఈజ్ నాట్ వితౌట్ పర్పస్.
1: అహంకారపరమైనప్పుడు వికృతియు ఆత్మపరమైనప్పుడు సుకృతియును పొందుతున్నది.
0: వెన్ కాన్షియస్నెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ బికమ్స్ క్రూకెడ్, వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ డివైన్.
1: అయితే ఈనాడు ఈ ప్రకృతి యొక్క చైతన్యాన్ని ఎవరికి మనం అర్పితం గావించాలి?
0: ఇన్ దట్ కేస్ టు హూమ్ షుడ్ వి డెడికేట్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ గివన్ బై నేచర్?
1: స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గాయించాలి.
0: సర్టన్లీ ఫర్ నాట్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ ఈస్ ఫార్ డెడికేటింగ్ ఇట్ సెల్ఫ్ టు డివినిటీ అండ్ ఈశ్వర.
1: కానీ ఈనాడు అహంకారపరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హెస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్, హీ హెస్ లాస్ట్ హిస్ హ్యూమన్ నేచర్ హిస్ డివైన్ నేచర్ అండ్ బికమింగ్ ఎన్ యానిమల్ ఎ బ్రూట్ అండ్ ఎ డెమన్.
1: కనుకనే మానవుడు వేయు ప్రతి అడుగు కూడాను ధర్మము తప్పుచున్నది.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasa yendu kudanu kevalamu oka bhavishyattainatundi yokka abhirthi margaanni vismarinchipothunnadi.
0: Every desire is devoid of the future welfare and future progress.
1: Prati aasa durasaga maarutunnadi.
0: Every desire is becoming greed.
1: Manava abhyuday bhavalu adugandi povutunnavi.
0: Ideas which will bring about human welfare are totally absent.
1: మానవుని కన్నుల యందు ప్రేమ నశించినది.
0: లవ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ద విజన్ ఆఫ్ మ్యాన్.
1: మానవుని మాటల యందు సత్యము సంకుచితమైపోయినది.
0: ట్రూత్ ఈజ్ టోటలీ డిసపేరింగ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్.
1: ఆధ్యాత్మికమా కేవలం ఆడంబరంగా రూపొందుతుంది.
0: స్పిరిచువాలిటీ ఈజ్ బికమింగ్ ఏ మియర్ పాంపస్ షో.
1: కామక్రోధాది గుణములు కేవలము అదుపు తప్పి స్వేచ్ఛగా విహరించుచున్నవి.
0: ఈవిల్ క్వాలిటీస్ లైక్ యాంగర్ డిజైర్ ఎక్సెసివ్ డిజైర్
1: మానవుని యందు చైతన్యము చల్లబడినది.
0: కాన్షియస్నెస్ ఈజ్ రీచింగ్ ఏ లో లెవెల్ ఇన్ ద మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం అనేటువంటిది కృత్రిమ రూపాన్ని ధరించినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ మస్ట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ బికమింగ్ హైలీ ఆర్టిఫిషియల్.
1: నిజము చెప్పవాలంటే మానవత్వమే శూన్యమైపోయింది.
0: ఇఫ్ ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్ వన్ హ్యాస్ టు సే దట్ హ్యూమానిటీ హ్యాస్ డిసపియర్.
1: ఇట్టి తరుణమునందు ఇట్టి పరిస్థితుల యందు మానవుడు దేనిని సాధించాలి?
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వాట్ ఈజ్ ఇట్ దట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్.
1: మానవుడు శాంతిని ఆనందమును సుఖమును అనుభవించాలంటే దేనిని మనం పొందాలి?
0: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ పీస్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ వాట్ ఈజ్ ఇట్ దట్ హీ షుడ్ అక్వైర్.
1: ఇది ఈనాడు అత్యవసరమైనటువంటి జవాబు.
0: దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై వే ఆఫ్ ఎన్ ఆన్సర్.
1: మనం ఈనాడు సాధించవలసినటువంటిది దైవ ప్రీతి.
0: టుడే వాట్ యూ హ్యావ్ టు అక్వైర్ అండ్ అచీవ్ ఈజ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవము అవతరించడము కష్టములను దుఃఖములను బాధలను నివారించి దుర్మార్గులను హతం చేసి సన్మార్గులను రక్షించే నిమిత్తమని అనేక పురాణములు అనేక మంది పెద్దలు బోధిస్తూ వచ్చారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ డిక్లర్డ్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ in order to remove all evil qualities and confer prosperity and happiness on man and save dharma.
1: Idi sari kaadu.
0: This is
1: manam ee naadu sadhinchavalsinatundi daiva preeti.
0: Today what we have to acquire and achieve is love.

0: కాంట్రరీ టు ది ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్.
1: భగవంతుడు అవతరించడము ప్రేమను బోధించే నిమిత్తమై.
0: గాడ్ డిసెండ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ అండ్ ప్రాపగేట్
1: ప్రేమను నేర్పే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ పీపుల్ లెర్న్ హౌ టు లవ్
1: ప్రేమనగా ఏమిటి అని ప్రజలకు బోధించే నిమిత్తమై.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ వాట్ లవ్ ట్రూలీ మీన్స్.
1: కనుకనే అట్టి ప్రేమను మనం పొందినప్పుడే మనకు దుఃఖములు దూరమవుతాయి.
0: ఓన్లీ వెన్ వీ కెన్ అక్వైర్ సచ్ లవ్ ఆల్ అవర్ సారోస్ విల్ డిసపియర్.
1: పాపములు అంతర్ధానమైపోతాయి.
0: ఆల్ ద సిన్స్ విల్ ఆల్సో డిసపియర్.
1: భీతి అనేటువంటిది కానీ మన చింతకు చేరదు.
0: ఫియర్ వ్యానిషస్ అండ్ విల్ బికమ్ ఫార్ అవే.
1: కనుకనే మొట్టమొదట మనం నేర్చవలసినటువంటిది నేర్వలనటువంటిది దైవ ప్రీతి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు కల్టివేట్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడ దైవ ప్రీతి కలదో అక్కడనే పాప భీతి సహజంగా షాడో వలె నీడ వలె వెంటాడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ విల్ ఆటోమేటికలీ ఫాలో ఇట్ లైక్ ఇట్స్ షాడో.
1: ఈ రెండింటి యొక్క ఐక్యత చేతనే సమాజములో ఒక నీతి ఏర్పడుతుంది.
0: వెన్ యూ హ్యావ్ బోత్ దీస్ థింగ్స్ అకాంప్లిష్ దెన్ దెర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ ముమ్మూర్తులను మనము పోషించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు ఫాస్టర్ ఆల్ దీస్ త్రీ.
1: అదియే దైవ ప్రీతి పాప భీతి సమాజ నీతి.
0: లవ్ ఆఫ్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: అయితే వీటిని పొందాలంటే వీటికి తగిన సాధన ఏమిటి మార్గం ఏమిటి?
0: If you want to acquire them, what is the path, what is the way, how to get it?
1: Sadhana ani cheptu vacharu.
0: They mentioned that it is sadhana.
1: Sadhana naga emiti?
0: What do you mean by sadhana?
1: Mana lakshyamunu sannihitam gavinchukotame sadhana.
0: Sadhana refers to making our goal closer of our accomplishment.
1: Manam oka vastuvunu aashinchinappudu aashinchina vastuvunu సన్నిహితము గావించుకోవాలి అంటే దానికి కొన్ని రకములైనటువంటి క్రియలు ఆచరించాలి.
0: ఇఫ్ వీ డిజైర్ టు గెట్ ఎన్ ఆబ్జెక్ట్ వీ హావ్ టు టేక్ నెససరీ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఇట్.
1: మనము ప్రేమించినటువంటి వస్తువు యొక్క విశిష్టతను కూడాను మనం గుర్తించి దానిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద యునిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ వీ లవ్ అండ్ ట్రై టు గెట్.
1: ప్రేమనే లేకుండా విశ్వాసం దానిపైన కుదరదు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఆన్ దట్.
1: ప్రేమ విశ్వాసం రెండింటి యొక్క చేరికనే ఇందులో ఒక విధమైనటువంటి యొక్క భక్తిగా ఏర్పడుతుంది.
0: ఏ కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ విల్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ అస్ డివోషన్.
1: తద్వారా దానిని పొందే నిమిత్తమై క్రియల్లో మనం ప్రవేశిస్తాం.
0: త్రూ డివోషన్ వీ కెన్ మేక్ వీ కెన్ టేక్ స్టెప్స్ టు రీచ్ ఇట్.
1: కనుకనే ప్రేమనే భక్తి.
0: లవ్ ఈజ్ డివోషన్.
1: దీని యొక్క విశిష్టతపైన ఉన్నటువంటి యొక్క విశ్వాసమే జ్ఞానము.
0: ది ఫెయిత్ విత్ విచ్ వీ అప్రోచ్ దిస్ దాట్ ఈస్ జ్ఞాన విజ్డమ్.
1: ఈ రెండింటినీ అనుభవించే నిమిత్తమే ఆచరించేటువంటి క్రియలే కర్మలు.
0: ది యాక్షన్స్ విచ్ ఆర్ అండర్ టేకన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్
1: జ్ఞాన కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క సాధనే ఈ యొక్క ఉపాసన అని చెప్తూ వచ్చారు.
0: రియల్ వర్షిప్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివోషన్ యాక్షన్ అండ్ విజ్డమ్.
1: ఈనాడు మానవుడు ద్వైతమును అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ డెవలపింగ్ డ్యుయాలిటీ.
1: ద్వైతము ఏనాటికైనా కూడా మన దుఃఖాన్ని దూరం చేయలేదు.
0: డ్యుయాలిటీ కెన్ నెవర్ ఫ్రీ యూ ఫ్రమ్ సారో అండ్ మిజరీ.
1: దుఃఖమును మరింత అభివృద్ధి గావించుతుంది.
0: ఇట్ కెన్ ఓన్లీ డెవలప్ సారోస్ అండ్ మిజరీ.
1: ఆనందమునకు అత్యంత దూరము చేస్తుంది.
0: ఇట్ మేక్ యూ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కనుక ఈనాడు అద్వైతము అనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ అద్వైతం.
1: ఆ ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
0: దట్ యూనిటీ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్.
1: ఈ ప్రేమకు ఫలితము కాని, ఈ ప్రేమకు మార్గము కాని, ఈ యొక్క ప్రేమకు సాధన కాని ప్రేమనే.
0: ది పాత్, ద మీన్స్, ద ఇన్స్ట్రుమెంట్ టు రీచ్ దిస్ లవ్ ఈజ్ లవ్ అలోన్.
1: మన ప్రేమను ఎంత పెంచుకుంటూ పెంచుకుంటూ మనం పోదుమో మన యొక్క ఆనందము అంత పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
0: యాజ్ వీ గో ఆన్ డెవలపింగ్ లవ్ మోర్ అండ్ మోర్ అవర్ జాయ్ అవర్ డిలైట్ గోస్ ఆన్.
1: ఈనాటి మన ప్రేమను సంకుచితం గావించుకుంటున్నాం.
0: టుడే వీఆర్ కన్వర్టింగ్ అవర్ లవ్
1: నేను నా వారు అనేటువంటి దానిపై దీనిని హద్దుగా ఏర్పరచుకుంటున్నాము.
0: వీఆర్ సెట్టింగ్ లిమిట్.

0: రెస్ట్ యువర్ లవ్ ఓన్లీ టు మై సెల్ఫ్ అండ్ టు మై
1: పరిమితిని దాటి అనేకత్వమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి అందరినీ ప్రేమించాలి.
0: యు గో బియాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ గో రైట్ అప్ టు ద ఎండ్ ఆఫ్ హ్యుమానిటీ, లవ్ ఎవ్రీ వన్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: అందరి యందు అంతో ఇంతో ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్మాల్
1: పరిషత్తులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
0: The same thing has been expressed as in the smallest it remains as the smallest and in the biggest it remains
1: swamainatti anuuna sukshmamaguchu meti vastuvu nanduna metiyaguchu antatanu sarva sakshiyai.

0: are smaller than the smallest in all small objects. It is bigger than the biggest and the mightiest in the big objects. And it also remains as a witness for all the things that are taking place in big and small as well. And that is Atma. Atma is Brahma and Brahma is Atma.
1: Svabhavastu pravartate ani upanishattu cheppindi. అనగా ఈ ప్రకృతి స్వాభావికంగానే తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వస్తున్నది.
0: ది ఉపనిషత్ హస్ డిక్లేర్డ్ దట్ నేచర్ ఫంక్షన్స్ క్వైట్ నేచురలీ అండ్ ఆటోమేటికలీ.
1: దీనిని మరొకరు ఉద్ధరించటం కానీ నశింపచేయటం కానీ లేక ప్రోత్సహింపచేయటం కానీ సాధ్యము కాదు.
0: దేర్ ఇస్ నో నీడ్ అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఐదర్ ఫర్ ఎనీ పర్సన్ ఐదర్ టు ఇంప్రూవ్ ఇట్ ఆర్ టు డిస్ట్రాయ్ ఇట్.
1: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
0: దిస్ ఈజ్ ది వెరీ నేచర్.
1: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: నేచర్ ఇన్ ఎ వే ఈజ్ ది వెరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్. ఇట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఎ వే.
1: ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది.
0: In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
1: Aviye sattva rajo tamo gunamulu.
0: And those three qualities are sattva, rajas and tamas.
1: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalannanna deeniki konni upadhulu athyavasaram.
0: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies, some form.
1: Ayaka upadhule Brahma Vishnu Maheshwarulu anekunti perito prakatitam chestu vachindi.
0: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
1: Brahma, Vishnu, Maheshwarulu kevalam dehadarulu kaadu.
0: Brahma, Vishnu, Maheshwaras do not have such physical bodies as such.
1: Idi kevalamu gunopadhi swarupulu.
0: They are only the embodiment of attributes.
1: Kolivanti gunamulu yokka aakaramunu dharinchinatvanti yokka divya swarupamule ee yokka brahma tattvamu ishwarattvamu vishnutvamu.
0: This brahma tattva, vishnutva and ishwarattva are only the forms which have qualities as their very basis and content.
1: Kanuka ee brahma tattvam anaga edo oka vidhamainatundi yokka chaturmukhudaga undi jagatrunta srishtistunnadu aneetundi puranamulu manaku pedamarkam chuputu vachindi.
0: Scriptures which declare that Brahma has four faces and a specific form and undertakes creation is not a real correct description.
1: Kaadu. ఈ ముమ్మూర్తులు కూడా మన యొక్క గుణస్వరూపులే.
0: ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్ ఆర్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్వాలిటీస్ విచ్ వీ ఎంబాడీ.
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులు ఐదు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ ఫైవ్ పవర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్స్.
1: భూమి,
0: వన్ ఇస్
1: జలము, అగ్ని, వాయువు, ఆకాశము.
0: అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ స్కై.
1: అయితే దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది. ఆకాశము, గాలి, అగ్ని, వాయువు, భూమి అని విరుద్ధంగా తిరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది ప్రాసెస్ ఇస్ రివర్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కై, గోస్ టు ఫైర్, దెన్ ఎయిర్, దెన్ వాటర్ అండ్ దెన్ ఎర్త్.
1: ఈ సృష్టి క్రమను గురించి ఒక విధంగాను, కేవలం అనుభవం యొక్క క్రమాన్ని గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది.
0: నేచర్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. వన్ బేస్డ్ అపాన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ది సెకండ్ బేస్డ్ అపాన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అదే విధంగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర, విష్ణు, బ్రహ్మగా మారిపోతుంది.
0: If you apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation. But if it is on the basis of experience, it will be Ishwara, Vishnu and Brahma.
1: Ikkada Ishwarattam anaga emiti?
0: వాట్ డూ యూ మీన్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర?
1: ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి అన్నింది గీత. అనగా ఈశ్వరుడనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు.
0: దట్ మీన్స్ గీత హాస్ డిక్లర్డ్ దట్ ఈశ్వర రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: సర్వుల హృదయంలో కూడా ప్రకాశింపచేసేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ మేక్స్ ఎవ్రీ హార్ట్ షైన్.
1: కనుక అందరి హృదయమునందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ హృదయం అనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈశ్వర ఈజ్ ఆత్మ.
1: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ హార్ట్ హ్యాస్ కమ్ ద మైండ్.
1: ఈ మైండ్ ఏ విష్ణుతత్వము అని.
0: దిస్ మైండ్ మే బి కంపేర్డ్ టు విష్ణుతత్వ.
1: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము.
0: విష్ణు రెఫర్స్ టు ఎన్ ఆల్ పర్వేసివ్ ఎంటిటీ.
1: కనుక మనస్సు కూడాను మనోమూలం విధం జగత్, జగత్తంతా వ్యాపించినటువంటిది మనస్సే.
0: మైండ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
1: కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు.
0: దట్ ఈస్ వై మైండ్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విష్ణుత్వ.
1: ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము.
0: పీపుల్ బిలీవ్ దట్ బ్రహ్మ హ్యాస్ టేకెన్ హిస్ బర్త్ ఫ్రమ్ ద నేవల్ ఆఫ్ విష్ణు.
1: అనగా ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. వాక్కే బ్రహ్మస్వరూపము.
0: దిస్ వరల్డ్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద మైండ్ అండ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు బ్రహ్మతత్వ.
1: కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు.
0: This Brahma Tattva has been described as the very embodiment of the sound, and sound in all its forms, in all its manifestations, in all its descriptions.
1: Kanuka Ishvara Vishnu Brahmanaga emti hrudayame Ishvarudu manase Vishnuvu vakke Brahma.
0: What do you mean by Ishvara Vishnu and Brahma? Ishvara is heart, Brahma is mind, and విష్ణు ఈజ్ మైండ్ అండ్ బ్రహ్మ ఈజ్ వరల్డ్ వాక్.
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఆల్ దీస్ టుగెదర్ అండ్ కంబైన్ దెమ్, దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ బ్రహ్మతత్వ.
1: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈ ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
0: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishvara is guru, this is how you will have to understand in this perspective.
1: Itti pavitramaina arthamunu koodinatvanti yokka oka shlokamunaku edo gurutvaniki oka alpatvanga mana bhavinchi deenini anekatvanga mana vibhajinchi nanatvanni swikarinchi yadarthanni vismaristu vastunnam.
0: This shloka or this stanza which has got such a glorious meaning and understanding and correct interpretation of Brahmatva, Vishnutattva and Ishwaratva have been wrongly interpreted to give a narrow meaning as if they are three persons.
1: Guru.

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మా, సృష్టికర్త కాదు, వాక్కే మనకు నిజమైనటువంటి గురు. గురుర్విష్ణు, మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ట అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: వాట్ డు యు మీన్ బై దిస్ శ్లోక, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర? ఇట్ ఓన్లీ మీన్స్ దట్ ద వర్డ్ ఈజ్ బ్రహ్మ అండ్ దట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు. The mind
0: గురుదేవో మహేశ్వర, అదే హృదయ స్థానము.
1: Mind also, which is all pervasive, must be taken as guru and as an aspect of Vishnu.

0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్ దట్ అలోన్ ఈస్ డివినిటీ అండ్ ఇట్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థమేమిటి, అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డు యూ మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్
0: డార్క్నెస్. ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారం తప్పినది కాదు.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ గాట్ దీస్ త్రీ క్వాలిటీస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ డార్క్నెస్.
0: కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వం అన్నారు. ఇంకా బోధించడం కాదు.
1: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ న్యాచురల్ క్వాలిటీస్ దెన్ ఓన్లీ యూ బికమ్ గురు.
0: లేక ఈ మూడింటి యొక్క గుణముల యొక్క ఏకత్వాన్ని భావించినప్పుడే ఇదే నిజమైనటువంటి యొక్క గురు బోధ.
1: ఇఫ్ యూ కెన్ కంబైన్ ద త్రీ క్వాలిటీస్ సత్వరజోతమో ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్ దెన్ దట్ బికమ్స్ రియల్ గురు బోధ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వము అదే మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్, దాట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వెన్ యూ గివ్ అప్ దిస్ యూనిటీ అండ్ డెవలప్ డైవర్సిటీ దెన్ యూ టెండ్ టు బికమ్ సారఫుల్ అండ్ మిజరబుల్.
0: త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్
0: ఈ సృష్టికంతా ఇప్పుడు త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ ఫౌండేషన్ ద వెరీ బేసిస్ అండ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికాసిస్తూ వస్తుంటుండాలి.
1: నేచర్ బ్లాజమ్స్ అండ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ది చేంజ్ ఆఫ్ డిఫరెంట్
0: కాంబినేషన్. త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము.
1: The entire universe is a combination of these three qualities in different proportions.
0: Kanukane vedamu trigunamulu yokka swaroopa swabhavalato
1: veda has expounded all these three qualities in different ways.
0: Vishesha vikaralato
1: it is also the different types of forms that
0: vilasa hasalato
1: the type of luxury
0: ee jagattunu praktimpa chestu vastundadi.
1: The entire world is described
0: kanuka jagat antai kodunu trigunamulu yokka cherikane.
1: The entire creation world is a combination of these three qualities alone.
0: Deenine moodu ranguluga moodu varnamuluga kodanu vibhajistu vacharu.
1: These three qualities have also been described and associated with
0: sattagunamu vishnuvu ani bhramistunnaru ee naati lokulu.
1: In the world today there is a mistaken notion that sattvaguna represents
0: sattvagunamu vishnu kaadu.
1: Sattvaguna is not truly vishnu,
0: adiye eeshwarattvamu.
1: Sattvaguna is eeshwarattva.
0: Idi mayaku lobadanatvantidi.
1: This transcends all illusion.
0: Idi yoga nidrilo chissaktini sampadinchi kevalamu shuddhaatmaga roopanditu vastuntari.
1: This is always in a state of yogic sleep, enjoying bliss all the while.
0: కనుకనే శుద్ధ సత్వం అనేటువంటిది ఈశ్వరత్వము.
1: ప్యూర్ సత్వ ఈజ్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈశ్వరత్వ ఇట్సెల్ఫ్.
0: ఇదే మానవుని యొక్క ప్రతి హృదయమును కూడాను వికసింపచేస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఈశ్వరత్వ విచ్ మేక్స్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ బ్లాజమ్ షైన్.
0: సత్వగుణము సత్వగుణముకు తెలుపు రంగు.
1: ఫర్ సత్వగుణ వైట్ కలర్ ఈజ్ అసోసియేటెడ్.
0: ఇంకా రజోగుణము, రజోగుణం అనగా ఏమి, రాగముల చేత విరాగముల చేత విజృంభించేటువంటిది.
1: రజోగుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ కాన్సిక్వెంట్లీ ఎక్సైట్మెంట్.
0: దీనిని కేవలము ఒక రజోగుణము బ్రహ్మ అని చెప్తూ వచ్చారు అది సరికాదు. రజోగుణము విష్ణువే.
1: రజోగుణ ఈజ్ ట్రూలీ విష్ణు అండ్ నాట్ బ్రహ్మ యాజ్ కామన్లీ మిస్.
0: శంఖ చక్ర గదా పద్మములతో కూడి
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది కాంచ్ అండ్ ది డిస్క్ అండ్ ది మేస్.
0: కనుక విష్ణుత్వం అనగా కేవలము అలంకార స్వరూపము.
1: విష్ణుత్వ రెఫర్స్ టు ద వన్ విచ్ ఈస్ ఫాండ్ ఆఫ్.
0: అందుకోసమనే విష్ణుకు విశ్వంభరుడు అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై విష్ణు హాస్ బీన్ గివెన్ ద నేమ్ విశ్వంభర.
0: విశ్వంభర అనగా విశ్వమును కాపాడేటువంటి వాడు అని.
1: విశ్వంభర ఈజ్ వన్
0: విశ్వమును పాలించేటువంటి వాడు అని.
1: హూ ప్రొటెక్ట్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ ది
0: రాజ్యమును పాలించేవారెవరు? రాజే.
1: హూ ఇస్ ద వన్ హూ రూల్స్? హీ ఇస్ ద రూలర్ ఇట్ సెల్ఫ్.
0: కనుక పాలించేటువంటి వాడు రాజు గనుక రజోగుణంతో కూడినటువంటి వాడు విష్ణువు.
1: యాజ్ ది రూలర్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ రూలర్షిప్ హీఈస్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
0: కనుకనే విష్ణువు రజోగుణం అంటే ఎరుపు అని.
1: విష్ణు ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ అండ్ రెడ్ కలర్.
0: ఇంకా శివుడు అనగా బ్రహ్మ. ఈ బ్రహ్మ కేవలము ఒక రజోగుణం అన్నారు. కాదు కాదు, తమో గుణమే.
1: బ్రహ్మ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
0: తమో గుణం అనగా ఏమిటి? కేవలము మూర్ఖత్వంతో కూడినటువంటిది.
1: తమో గుణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: ఇంతే కాదు, కేవలము ఒక అంధకారంతో కూడినటువంటిది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ డార్క్నెస్.
0: ఇది మమకార అభిమానములతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు ఉండినప్పుడే సృష్టి జరుగుతూ ఉంటుంది.
1: క్రియేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ దోస్ ఫీలింగ్స్ ఆఫ్ ఐ అండ్ మైండ్.
0: మమకార అభిమానములు లేనటువంటి చోట క్రియేషన్ అనగా సృష్టియే జరగదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఐ అండ్ మైండ్ క్రియేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్.
0: మమకార అభిమానం లే తమో గుణం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైండ్ విచ్ ఆర్ ది క్వాలిటీస్.
0: ఈ తమో గుణములకు నలుపు రంగు.
1: ఫర్ దిస్ తమో గుణ ఇట్ ఈస్ ది బ్లాక్ కలర్.
0: తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులే ప్రధానమైనటువంటి రంగులు.
1: ఇట్ ఈస్ దిస్ వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్.
0: అన్ని రంగులు కూడా ఈ మూడు రంగుల్లో ఏకమైనటువంటివి.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్ ఎవ్రీ అదర్ కలర్ కెన్ బి బ్రాట్ అబౌట్.
0: అదే విధంగానే లోకము లోపల సప్తగుణం కలిగినటువంటి వారు, రజోగుణం కలిగినటువంటి వారు, తమో గుణం కలిగినటువంటి వారు, ఈ మూడు గుణములు కలిగినటువంటి వారు మూడు విధములైనటువంటి వర్ణములతో సృష్టింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది వరల్డ్ అండ్ క్రియేషన్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ క్రియేటెడ్ విత్ సత్వగుణ యాజ్ ప్రైమరీ వన్.
0: మిగిలిన అన్ని రంగులు కూడా ఈ యొక్క మూడు రంగుల్లోనే చేరి ఉంటుంటాయి.
1: ఆల్ ది అదర్ కలర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ త్రీ కలర్స్.
0: అయితే ఈ వర్ణములను, ఈ విధమైనటువంటి పరిస్థితులను ఏకత్వం గావించడానికి ఒక్కటే ఒకటి మార్గము.
1: There is only one way of bringing about unity in this kind of diversity with reference to the
0: దీనికి విచారణ చేస్తూ ఋషులు కొన్ని మార్గములు కూడా వారు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఎక్స్పీరియన్స్ రిషీస్ హావ్ ఎక్స్పౌండెడ్ డిఫరెంట్ పాత్స్ టు అచీవ్ యూనిటీ.
0: ఐదు మార్గములు.
1: దేర్ ఆర్ ఫైవ్ పాత్స్.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఏకస్వరూపిణి. సత్యవతి,
1: సత్యవతి,
0: అంగవతి, అన్యవతి, నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
0: ఈ సత్యవతి అనేటువంటి ఒక సాధన.
1: సత్యవతి ఈజ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ సాధన.
0: ఏమిటి ఈ సాధన?
1: వాట్ ఈస్ దిస్ సాధన దెన్?
0: పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకు లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థములు ఎందుకును దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది.
1: దిస్ పాత్ షోస్ టు ప్రూవ్ జస్ట్ యాజ్ బట్టర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవరీ డ్రాప్ ఆఫ్ మిల్క్ సట్లీ, సో ఆల్సో దిస్ బ్రహ్మత్వ అండ్ ఈశ్వరత్వ ది డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అండ్ ఇన్ ఎంటైర్ క్రియేషన్ ఆల్ అరౌండ్.
0: కనుక భగవంతుడు అనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము.
1: సత్యవతి సాధన దిస్ పాత్ షోస్ దట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హార్ట్, డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్, డివినిటీ ఈజ్ ద వన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ యూనిటీ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కానీ, ఒక జీవుని ఎందున్నాడని కానీ భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు.
1: We should not practice any differences between person and person because God is residing in every heart and he is all pervasive.
0: కనుక సర్వ జీవులు యందు ఉండినటువంటిది పరమాత్ముడైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతీ సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము.
1: The inner significance and correct meaning of satyavati path is to recognize the basic truth, God is resident of every heart and conduct oneself in tune with this conviction and this faith.
0: Inka angavati sadhana.
1: Next one is angavati sadhana.
0: Anaga pancha bhutamulu untunnavi, aakashamu, vayuvu, agni, jalamu, prakruti. అనగా పృథ్వీ. ఈ ఐదింటి యందు కూడాను దైవము ఒకే రకమైన ఒక్కొక్క రూపమును ధరించి ఒక్కొక్క అంశంతో ఉంటున్నాడు.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ది ఈథర్ స్కై, ద ఎయిర్, ది ఫైర్, ది వాటర్ అండ్ ది ఎర్త్. ఇన్ ఆల్ దీస్ గాడ్స్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఆకాశము అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యొక్క శక్తి యందు ఓంకారము అనేటువంటి శబ్దస్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇన్ స్కై ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఓంకార గాడ్ ఈస్
0: శబ్దమునకు ఆధారము, శబ్దమునకు నిలయము ఆకాశమే.
1: ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఫార్ ది సౌండ్ ఈస్ ఆకాశ.
0: కనుక ప్రణవ స్వరూపం అనేటువంటిది ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ sound of pranava has emanated from sky.
0: Vayuvu indulopala jeeva shakti imidi untunnadi.
1: Then next is air. There is the power of life in this.
0: Ade oxygen hydrogen ani cheppicharu. Ee oxygen anetundi ee gaari yokka swabhavam yokka shaktiye.
1: The oxygen which is a life giving power, it is the
0: gaalilo bhagavantudu kevalamu prana swaroopuduga untunnadu.
1: In air, God is living as a form of
0: nitya jeevanamlo prati vyakti kudanu gurtinchetundide evaraina koncham spruha tappi padinappudu koncham dooram pommandani gaali visuttaru ee gaali valla aa prana shakti andulopala udbhavistundani veeri yokka anubhuti.
1: It is common experience that whenever any person is finding it difficult to breathe, he will be made to lie down and it will be fanned in order to provide some air so that he will breathe. That is
0: gaalilo bhagavantudu prana shaktiga untunnadu.
1: In air, God is living as the power of life itself.
0: Agnilo hecharika shaktiga untunnadu.
1: In fire, God lives as a principle of awakening.
0: Indulo edi koncham agni undinappudiki manam chaala jagrataga untamu.
1: Whenever you come across fire, even if it is a little in it, you get away and get alive the moment you come in touch
0: with
1: fire. In the form of fire, God is in the form of awareness.
0: Jalamunu prajna shaktiga untunnadu.
1: In water, God lives in the form of prajna.
0: Adi prajnanam brahma annaru.
1: That is the very meaning of the statement prajnanam brahma.
0: Ee prajna anetundi jalam dwarane manaku aavirbhavistu untundali.
1: We get this prajna through water.
0: Edaina koncham spradhappi padinatundi variki jalamu traaputaru, jalam talapaina vestaru. Idi koncham konta varaku prajna shaktini teppistundi.
1: If a person soon becomes unconscious, water is put on the face of the person in order that he may get back his consciousness.
0: ఐదవది ప్రకృతి. ఈ ప్రకృతి యందు చైతన్య శక్తి ఉంటుండాలి.
1: The fifth one is ప్రకృతి ఆర్ నేచర్. There is consciousness in the form of consciousness.
0: ఈ ప్రజ్ఞాన శక్తి,
1: ప్రజ్ఞాన, ది పవర్ ఆఫ్ ప్రజ్ఞాన,
0: ఈ జాగ్రత్త శక్తి,
1: ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ జాగ్రత్త,
0: చేతనా శక్తి,
1: ద పవర్ ఆఫ్ చేతన,
0: శబ్దశక్తి,
1: ద పవర్ ఆఫ్ సౌండ్,
0: జీవశక్తి,
1: ద పవర్ ఆఫ్ లైఫ్.
0: ఈ ఐదు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఇన్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ దీస్ పవర్స్ ఆర్ ది వెరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పంచభూతములే పరమాత్మ స్వరూపమని విశ్వసించి ఆరాధించేటువంటి వాళ్లే,
1: ఇట్ ఈస్ దోస్ పీపుల్ హూ ట్రస్ట్ దట్ దీస్ ఫైవ్ దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ సాధకాస్ ఫాలోయింగ్ అంగవతి పాత్.
0: అన్యవతి మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ అన్యవతి పాత్.
0: కొన్ని గుర్తులను కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని భగవంతుని ఆరాధించేటువంటి వారు.
1: పీపుల్ హూ ఫాలో దిస్ అన్యవతి పాత్ టేక్ ఎ ఫ్యూ హింట్స్ గివన్ అండ్ ఫాలో దట్ పర్టికులర్ పాత్.
0: ఈశ్వరుడనగా కేవలము త్రిశూలధారి, డమరకము, త్రినేత్రము అనేటువంటి కొన్ని గుర్తులు తీసుకుని ఇది శివుని యొక్క స్వరూపము అని భావిస్తుంటారు.
2: రాములనగా కోదండమును ధరించినటువంటి వాడు అని ఒక గుర్తు పెట్టుకుంటారు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ రామ యు ఆర్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్
2: కేవలము మురళిని ధరించినటువంటి వాడు, నెవిని పించమును ధరించినటువంటి వాడు అంటారు.
1: టు థింక్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇన్వేరియబుల్లీ అసోసియేటెడ్ విత్ ది ఫ్లూట్ అండ్ ద హీ వేర్స్ ది ఫెదర్.
2: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క చిహ్నంగా భావించుకునేటువంటి అన్యవతి.
1: అన్యవతి పాత్ ఈజ్ వన్ విచ్ ఐడెంటిఫైస్ గాడ్ విత్ సమ్ స్పెషల్ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ వర్షిప్స్.
2: ఇంకా నిదానవతి, దీన్ని ఈనాడు లోకంలో సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను సాధనలో పాల్గొంటుంటాడు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ నిదానవతి, which is generally followed even today by most of the people.
2: Adiye

0: ఈ నవవిధ మార్గములే నిదానవతి యొక్క సాధనలని భావిస్తూ వచ్చారు.
1: దిస్ నిదానవతి పాత్ ఈజ్ బేస్డ్ అపాన్ దిస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రవణం, లిజనింగ్, కీర్తనం, డిస్క్రిప్షన్, స్మరణం, రిమెంబరింగ్ గాడ్ అండ్ పాదసేవనం, సర్వింగ్ గాడ్, వందనం, ఆఫరింగ్ వర్షిప్.
0: స్వరూపాత్మక గానము ఇది ఐదవది.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ స్వరూపాత్మక జ్ఞానం.
0: దీనిని భగవద్గీత యందు సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అనగా ప్రతి అంగము కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర స్వరూపమే, దివ్యమైనటువంటి యొక్క భగవత్ స్వరూపమే, ఇది ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హాస్ ఎక్స్పౌండెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ పాత్ విచ్ సేస్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ లింబ్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ సో మెనీ ఫార్మ్స్.
0: సర్వత పాణిపాదం, అన్ని పాదములు అతనివే, అన్ని హస్తములు అతనివే, అన్ని శిరస్సులు అతనివే, అన్ని నేత్రములు అతనివే.
1: అండర్ దిస్ వన్ కన్సిడర్స్ ఆల్ ఫీట్ యాజ్ హిజ్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిజ్, ఆల్ ఐస్ యాజ్ హిజ్ అండ్ ఆల్ హెడ్స్ యాజ్ హిజ్, ఎవ్రీథింగ్.
0: అనగా ఏతావాత మానవుడి యొక్క స్వరూపం అంతా దైవాత్మక స్వరూపములే.
1: The sum and substance of this is that every human being must be considered as the very embodiment of God.
0: కనుక ఏకో వశీ సర్వభూతాంతరాత్మ, అందరికును దైవ స్వరూపులే.
1: All are the very embodiment of God, divinity.
0: దైవము నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క మానవత్వము దైవత్వంగానే మనం విశ్వసించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: We should recognize the fact that all humanity has emanated from divinity only and therefore recognize every human being as divine.
0: దైవ స్వరూపులార ముఖ్యంగా మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనిటువంటి మూర్ఖుడు మానవత్వం ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Embodiments of divine love. People who cannot, fools who cannot recognize even humanity in human beings,
0: హనయందుండటువంటి యొక్క మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద హ్యూమానిటీ ఇన్.
0: అప్పుడే దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ ఇన్.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: దిస్ ఈజ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య.
1: Education is one which can make every person compassionate and kind.
0: Manamu prarthana prarthana prarthana antunnam. Prarthana anaga emiti? Yachinchatam kaadu.
1: Prarthana we say when we go on repeating it. It is not aspiring and begging.
0: Atmanandamunaku chihnamu.
1: Prarthana or prayer is only
0: divyatvanni melukolpatamu.
1: It is a symbol of experiencing
0: anantatvanni prasarinchatam cheyatam.
1: It is experiencing the infinity.
0: Anandamulo munagatam.
1: It is getting drenched and drowned in the divine delight.
0: Kevalam prarthana prarthana ani cheppani hrudayam leni prarthana prayojanam ledu.
1: It is no use praying without a heart.
0: Matalu leni hrudayanaina bhagavantudu angikaristadu. హృదయం లేని మాటలను ప్రార్థనను అంగీకరించడు.
1: గాడ్ ఈజ్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ వర్డ్స్ అండ్ హి కెన్ నెవర్ యాక్సెప్ట్ వర్డ్స్ వితౌట్ హార్ట్.
0: హృదయేశ అన్నాడు.
1: దట్ ఈస్ వై
0: హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విస్మరించినప్పుడు విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ద ఇండ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్స్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ యువర్ క్రిటిసైజ్.
0: ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హావ్ లవ్డ్ యూ హావ్ లవ్డ్ గాడ్.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: ఈ అసూయ అనేటువంటి ఒక దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు.
1: యూ షుడ్ నెవర్ అలౌ దిస్ డెమోనిక్ జెలసీ టు ఎంటర్.
0: అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది.
1: మ్యాన్స్ హార్ట్ విచ్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ విల్ మేక్ హిమ్ గివ్ అప్ ఆల్ విజ్డమ్ అండ్ టేక్ టు ద రాంగ్ పాత్.
0: కానీ రెండవది మరొకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వన్ మోర్ థింగ్.
0: ఈ రోగమునకు ఏ ఔషధం కూడాను పనిచేయలేదు.
1: ఫర్ దిస్ డిసీజ్ నో మెడిసిన్ కెన్.
0: ఏ వైద్యుడు కూడాను దీన్ని నయం చేయలేడు.
1: నో డాక్టర్ కెన్ క్యూర్.
0: ఏ యొక్క వైద్యానికి కూడా లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఇట్ కెన్ నెవర్ బి క్యూర్డ్ బై ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్.
0: అది అహంకారము.
1: అండ్ దట్ ఈస్ ఈగోటిజం.
0: అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశమే లేవు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఈగో అండ్ జెలసీ ఇన్ హిమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు అలౌ ద డివినిటీ టు బ్లాజమ్ ఇన్ ఎనీవే.
0: ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు.
1: వన్స్ దీస్ టూ టేక్ పొసెషన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్,
0: మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ కెన్ నెవర్ రికగ్నైజ్ హ్యుమానిటీ ఇన్ హిమ్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో, హృదయం అనేటువంటి ఒక స్థానం లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ, ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలనీలంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్ అయినటువంటి వారు ఎట్లవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: మనోపాధి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్.
0: మనమే దైవ స్వరూపము,
1: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఇన్ అవర్ లైఫ్.
0: ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్.
0: అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి చిట్టిబాబు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ అన్నింటి ఎందు డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వానికి ఏమాత్రము శాంతి సుఖములు లభించవు.
1: Without making such progress, if we remain where we are and entertaining doubts endlessly, as Mr. Chitti Babu has just said, well, how can we make any progress at all? We remain doubting thomas.
0: దైవము మనమే, మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్
0: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. We have been doing different types of sadhana for a long time.
0: ఏది చెప్పుతున్నాము, ఏది తలస్తున్నాము, ఏది మనం చేస్తున్నాము, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: Enough of all sadhanas. We should practice now. We should prove the unity of thought, word and deed in our own action.
0: The proper study of mankind is man. అది అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు.
1: Then only you can really become a proper man, and it is in this context it is
0: ee moodinti yokka ekatvame gina kaakapothe manas anyat vachas anyat karma anyat duratmanam nivu duratmuduga maaripothavu.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a duratma and not a mahatma.
0: Andukosame heart, head, hand, ide 3HV. ఈ మూడింటి ఎందుకు కూడాను మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనము నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్, అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్. హూ షుడ్ ప్రూవ్ అవర్ సెల్స్ యాజ్ అ మోడల్ యాజ్ అన్ ఐడియల్
0: కంపెనీ. ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుంది.
1: టుడే అవర్ ఆల్ అవర్ స్పిరిచువాలిటీ ఈస్ బికమింగ్ ఓన్లీ ఎ బిగ్ షో.
0: కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావలసిన సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు నడుపుతున్నాము.
1: We are also doing భజన్.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things
0: anyway? We should
1: experience the unity of sattva, raja and tamo
0: guna.
1: Then only we are full of
0: atma sandarshanam.
1: Then only we can get the vision of atma.
0: Atmaku pratyekanga oka chotuku manam ponakkarledu.
1: Atma cannot be found in a different place.
0: Ee atma oka chotu nundi oka chotuku kadilechuntadi kaadu.
1: Atma is not one which moves from one place to another place.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: హు షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ కమ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: సర్వత్రా ఉండేటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరమే ఉంటుండాలి.
1: వెన్ గాడ్ ఇస్ ఆల్ పర్వేజ్ వేర్ ఇస్ నీడ్ ఫర్ హిమ్ టు ట్రావెల్.
0: పోగరు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం.
1: డివైన్ పవర్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ కమింగ్స్ అండ్ గోయింగ్స్.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐకమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవిడి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.

0: గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేద జగతి యందు. ఐకమత్యం, అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం. నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: యూనిటీ ఈజ్ జాయ్, డిలైట్ అండ్ హ్యాపీనెస్. యూనిటీ బ్రింగ్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్. విత్ యూనిటీ ఎనీ స్టూపెండస్ టాస్క్ అండ్ హిమాలయన్ హర్క్యూలియన్ టాస్క్ కుడ్ బి అకాంప్లిష్.
0: అందరూ ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి కార్యాన్ని మనం సాధించవచ్చు.
1: యాంట్స్, ఈవెన్ స్మాల్ యాంట్స్ కెన్ బైండ్ ఎ వెరీ బిగ్ స్నేక్ ఆన్ అకౌంట్ ఆఫ్ యూనిటీ.
0: చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం.
1: వీ కెన్ సీ ఈవెన్ స్మాల్ యాంట్స్ బై కమింగ్ టుగెదర్ కెన్ కిల్ ఈవెన్ ఎ బిగ్ స్నేక్.
0: కనుక మానవత్వం అనేటువంటిది ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో?
1: ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ అమంగ్ హ్యూమానిటీ, ఈస్ దేర్ ఎనీ వర్క్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ అట్ ఆల్?
0: ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: వెన్ కెన్ వి గెట్ దట్ యూనిటీ?
0: మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ వి కెన్ అచీవ్ దట్ కైండ్ ఆఫ్ యూనిటీ.
0: ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వం అనే దాన్ని మనం అందులో ప్రతిబింబింప చేసుకుంటాం.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్స్ ది డివినిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కనుక యూనిటీ, యూనిటీ నుండి ప్యూరిటీ, ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు మనం అనుభూతి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాము, వీడు నావాడు, వాడు నా. ఇదా మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చభావాన్ని దూరం చేసి యూనిటీ. మనమందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి ఎందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణము అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుల వలె మెలిగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది.
1: Unity leads to purity. Purity leads to divinity. Instead of that, if we only get divided and base all our things on community and differences, how can we have prosperity or joy? Only when we have this unity, purity and divinity, the entire nation would be happy, prosperous, and everyone would have welfare and
0: progress. ఈ సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి.
1: Give up this kind of narrow mindedness and narrow qualities.
0: Andarini premistu povali.
1: Develop that kind of love towards all people.
0: Ante emi edo vikaramainatundi premallo poi mari pramadalu techukokoddu.
1: It is not that kind of
0: anaga dvesham lekunda chusukovali. Adveshta sarvabhutanam.
1: There should not be any enmity.
0: Ee vidhamainatundi yokka prema tattvanni manam penchukovali.
1: We should develop this kind of love free from enmity and wickedness.
0: Appude mana yokka jeevithamu, mana yokka daivattamu, divyattamu ekatvanga maaripoyi aanandanni abhiruddhi chekustundi.
1: Then only our lives become sanctified, divine, and we enjoy unity and bliss.
0: Prema swaroopulara edo guru poornam, guru poornam anukoni ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ. వీ షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
0: ఆ గురు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you.
0: కనుక నిన్ను అతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే.
1: It is these qualities itself which can destroy you or which can lift you up into an elevated state.
0: Mana pravartanu sakkamainatundi margamlo pettukunnappudu adhe manaku rakshistundi, adhe vishnuttanga maaripothundi.
1: If your behavior and conduct is okay, it becomes vishnutva and gives you protection.
0: పాపమనగ వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ సెపరేట్ ల్యాండ్ బై ఇట్ సెల్ఫ్. Sin is associated with a type of action.
0: Devudanaga veru deshamandunu ledu taanu cheyu panula tagiliyundu.
1: God does not dwell in a different country or a nation. God is associated with the type of action that you are doing.
0: Paapamu devudu anetundi kaadu pratyekanga ekkado ledu manam cheseetundi panulu endi mana sankalpamulu endi avi aaya swaroopani dharistu vastunnayi.
1: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
0: Alanti tattvani manam goppaga vishwasinchali.
1: We should believe this in fullness.
0: Na manchiki na chaddaki na pravartane karanam.
1: For my good or bad, it is my conduct which is responsible.
0: Na atapatanamulaku kani na abhivruddiki kani na gunamule karanam.
1: For my destruction or for my good, it is only my behavior which is responsible.
0: Kanuka mana gunamulanu sakramaina margamlo pravesha pettukovali ani itvanti oka samadhanam neeku neeve cheppukovali.
1: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
0: Kanuka mana kashtalu dooram chesukotaniki kani సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మిజరీ అండ్ సారో అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్, ఇట్ ఈస్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ మస్ట్ బి గుడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: సర్వమతముల సారము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: సర్వమార్గముల యొక్క గమ్యము,
1: ద గోల్ ఆఫ్ ఆల్ రిలీజన్,
0: సర్వోపదేశముల యొక్క తత్వము,
1: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది మెసేజ్,
0: ప్రేమ ఒక్కటి,
1: ఇట్ ఈస్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: టుడే వీ హావ్ టు డెవలప్ దట్ లవ్ ఇన్ అస్.
0: మనము ఇతరుల యొక్క 100 దోషములు వెతికేటటువంటి దానికంటే తన ఎందున్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుకుంటే ధన్యుడవుతాడు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ 100 ఫాల్ట్స్ ఇన్ అదర్స్, ఇట్ ఈస్ బెటర్ దట్ వీ లొకేట్ అండ్ ఐడెంటిఫై 1 ఫాల్ట్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్ ఇట్.
0: కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు. ఇతరుల దోషములు వెంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు.
1: బట్ వీఆర్ నాట్ అండర్టేకింగ్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ గుడ్ పాత్. వీఆర్ ఇండల్జింగ్ అవర్ సెల్స్ ఓన్లీ ఇన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్.
0: నీ దోషాన్ని నీవు తెలుసుకో.
1: రికగ్నైజ్ యువర్ ఓన్ వీక్నెసెస్ అండ్
0: దాన్ని తీసివేయి. రిమూవ్ అయిన భావాన్ని ఉంచుకో.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: అది ప్రేమ ద్వారానే ప్రాప్తిస్తుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ గెట్ దోస్ గుడ్ క్వాలిటీస్ ఓన్లీ త్రూ లవ్ అండ్ త్రూ నో అదర్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఎలాంటి కష్ట సమయం నందు కానీ, ఎలాంటి బాధలు ఎందు కానీ, ఎలాంటి పరిస్థితులు ఎందు కానీ దైవాన్ని మాత్రం వదలరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: దైవం ఒక్కడే.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్, ట్రబుల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా, డూ నాట్ గివ్ అప్ గాడ్, డూ నాట్ ఫర్గెట్ అబౌట్ గాడ్. God is alone.
0: సంపదలొచ్చిన గాని హెచ్చుగా సంపదలొచ్చిన గాని ఏనుగు గుర్రములెక్కిన గాని పిచ్చోడని పేరొచ్చిన గాని ప్రియముతో పెద్దలు పొగిడిన గాని దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా ఉన్నది దైవమే ఒక్కడురా.
1: Whatever prosperity and wealth you may get, you may have all the comforts and all the luxuries available to you. You may become mad and lose all sense, but under all circumstances, never give up God. There is only one God.
0: దోషించినా గాని,
1: the wicked people may criticize you.
0: దుష్ట జనులు దోషించినా గాని, దోషరహితుడై ఉండిన గాని, కష్టములెన్నో వచ్చిన గాని, కాయము వ్యాధుల చిక్కిన గాని, దైవము వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ యు మే గెట్, వాట్ ఎవర్ డిసీజెస్ యు మే గెట్, యూ మే బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. డూ నాట్ ఫర్గెట్ గాడ్. There is only one God.
0: యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, పండితుడని బిరుదొచ్చిన గాని, పాపిష్టోడని అన్నను గాని, దేవుని వదలకురా ఉన్నది దైవము ఒక్కడురా.
1: You may undertake practice of yoga. You may go and visit Bhagavatas and great ones. and you may be praised by everyone and you may be condemned by everyone, but under all circumstances do not give up God. There is only one God.
0: నిందకు లోబడి నిలచిన గాని, నిండు చదువులే చదివిన గాని, నిండు కుండవయ్యుండుమురా, నీవు ఎండని కుండగా నుండకురా, దైవము ఒక్కడెరా, ఉన్నది దైవము ఒక్కడురా.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే గెట్, వాట్ ఎవర్ స్కాలర్షిప్ యు మే గెట్, డూ నాట్ బికమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బీ ఆల్వేస్ హంబుల్ and recognize the truth that there is only one God and never give up your faith in God.
0: ilanti daivatattvanni matram ani e naatiki ni maravakoddu.
1: Never forget this principle of divinity.
0: Unnadi oke daivam aneetundi satyanni manam gurtinchali.
1: Recognize the truth that there is only one God.
0: Na lopala, na velupala, na sarvatra undinatvanti daivame, daivame, daivame ane satyanni gurtinchali.
1: Inside of me and outside, everywhere there is only divinity and nothing else.
0: కేవలం నీ దేహతత్వాన్ని మాత్రమే గుర్తించుకొని ఇదే నేను మానవుడు అని చెప్పని ఆరోపణలు చేయకూడదు.
1: You should not consider that God dwells only in you and be proud of yourself.
0: అనేక జనులు తనను తాను నరుడనియే తలచినారు.
1: A number of people think that they are only human beings.
0: ఏ జరిగిన నరజన్మము సార్థకమో తెలియలేదు.
1: But they do not know, by knowing which their life becomes sanctified.
0: Narajanmamunandu putti,
1: they are born as human beings.
0: Narajanmamunandu perigi,
1: they are growing as human beings.
0: Narasinghamulaina varu toli sangate marichinaru.
1: People who have become lions but they have forgotten their original home.
0: Naravatame edamulu benchi, asulattam sikarinchi, samaralanu swagatinchi, shanti sabalu jaruputaru.
1: They are developing all sorts of differences between people and misunderstanding. Wars are also developed.
0: Tana korakai pratiku vaadu manushudane etta unda? Tana kosam tana pratikeetunte vaadu manavudu avutada?
1: If a person lives for himself, how can you call him a man at all?
0: Kanuka jagat kosam manam bratakali.
1: We should live for the sake of the
0: jagat telekapothe manam ekkada untunnam.
1: If there is no world, we don't exist at all.
0: Kanuka jagatlo manamu okkaraneetu satyanni gurtinchu.
1: We are only a part and parcel of the world.
0: Samajam baaguntini nenu baagu.
1: When society is okay,
0: saja samajam emaina ayiponi nenu baagundalante nee baagu ekkada nunchi vastundi?
1: When the society itself gets destroyed, how can I exist?
0: కనుక మనము ఏకత్వంగా జీవించటం అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి జీవితమే.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ సచ్ అ సాలిటరీ లైఫ్. యు కెనాట్ లివ్ లైక్ దట్.
0: అనేకత్వమైనటువంటి ఒక తత్వాన్ని భోజించాలి.
1: వి వుడ్ ఆల్సో రికగ్నైజ్ ద
0: అదియే దైవము, దైవము, దైవము అనేటువంటి ఒక పదానికి మనం అర్థం కుదుకుంటే సమష్టి స్వరూపమే దైవము అనింది.
1: వెన్ యూ రికగ్నైజ్ the correct meaning of divinity, then you understand the inner significance of society as God.
0: దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను,
1: the entire created world,
0: సత్శక్తిలో చిత్శక్తిలో ఏకమైపోవటం చేతనే దైవత్వంగా మారిపోతుంది.
1: ఇట్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ డివినిటీ.
0: కనిపించేటువంటి జగత్తే మ్యాటరు, ఆ చిత్శక్తి ఒక బీయింగ్, అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు.
1: ది వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్, ది విజిబుల్ వరల్డ్ ఈజ్ మ్యాటర్, ద ఇన్విజిబుల్ గాడ్ ఇట్ ఈస్ డివినిటీ. వెన్ యూ బ్రింగ్ దిస్,
0: అప్పుడే దైవత్వం. దైవత్వం అనగానే సమిష్టి స్వరూపము దైవత్వం.
1: వెన్ యూ బ్రింగ్ దిస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ టుగెదర్, దెన్ దే విల్ బికమ్ డివినిటీ.
0: కనుక దైవము ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా ప్రేమమయమే.
1: The entire world is full of love.
0: మన దృష్టి అంతా ప్రేమమయమే.
1: We should make our entire vision
0: వ్యక్తిగతమైన వేదముల చేత ఒక విరోధం భావిస్తున్నామే కానీ మన దృష్టిలో ఉన్నదంతా ప్రేమని.
1: On account of individual differences there is misunderstanding. Otherwise our vision,
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, క్రోధం కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతిగా, ప్రేమ వచ్చినప్పుడు ఒక రీతిగా, ఇవి గ్లాసెస్ మాదిరి మారుతున్నాయి.
1: The type of the color of the glass decides the color of this sight that you get. Similarly, when you are very angry, everything becomes red.
0: Nijanga drushti undane aa drushte prema.
1: Whatever sight you have, the sight itself is love.
0: Kanuka prema drushtini manam penchukovali.
1: Should develop a vision of love.
0: మన జీవితము ప్రేమమయంగా మారుకున్నప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా మారుతుంది.
1: Transform otherwise our vision.
0: ఏ విధంగా మన కన్నులకు వేరు వేరే కలర్ గ్లాసెస్ వేసుకుంటే వేరు వేరే రీతిగా కనిపించినట్టుగా, కోపం వచ్చినప్పుడు ఒక రీతిగా, ద్వేషం వచ్చినప్పుడు మరొక రీతి.

పోయే పరిపాటయిపోయను దుష్కృతంబిలను.

0: తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా. శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: The fear of sin has gone, and all wicked actions have become a routine matter. There is no devotion, and all bad actions are on the rise. Therefore, at this moment, we should surrender to His lotus feet and repeat and sing His glory.
0: భక్తిరేవ పరమార్థదాయిని, భక్తిరేవ

0: భక్తిరేవం పరమోక్షకారిణి, భక్తిరేవం పరమార్థదాయిని, పరమార్థదాయిని. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గము.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is only cure and the remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.

0: భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రచురించి ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దేశము ఈ భారతదేశం.
1: భారత్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్ ద థాట్ ఆల్ ద నోవెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ ది యునిక్ డాక్టరన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా సంభవించవు.
1: దెర్ విల్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్ ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటిది దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హి విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్ తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ షుడ్ బి దేర్ షుడ్ బి స్టడీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్కైండ్ దట్ హీస్ ద డివైన్ దట్ ఐఎమ్ బ్రహ్మన్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎక్కడ చూసినప్పుడు బ్రహ్మ యొక్క భావమే బృహత్ భావమే ఈ జగత్తునందు ఆవిర్భవించినది ఆవరించినది.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ థాట్ అండ్ ద డివైన్ విల్ దట్ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అయమాత్మ బ్రహ్మ, ఇది తురియా స్థితి.
1: అయమాత్మ బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియా స్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమున కూడా ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: జీఓడి గాడ్ అని. గాడ్ కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: జస్ట్ యాజ్ ద వర్డ్ గాడ్ హ్యాస్ గాట్ ది స్పెల్లింగ్ జీఓడి, దిస్ వర్డ్ ఓం ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ స్పెల్లింగ్
0: ఆ ఉమ్. ఈ మూడు పదముల యొక్క చేరికనే ఓం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆ ఉమ్ ఇస్ ఓం.
0: దీనిని మహామంత్రంగా ఆనాటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ వాస్ ది టీచింగ్ ఇన్ దట్ ఏజ్ ఆఫ్ ద్వాపర యుగ బై ఆల్ ది సెయింట్స్ త్రేతాయుగ బై ఆల్ ది సెయింట్స్ అండ్ సీయర్స్ ఆఫ్ ద టైమ్.
0: ఆ లక్ష్మణుడు,
1: ఆ ఇస్ లక్ష్మణ.
0: ఊ భరతుడు,
1: ఊ ఇస్ భరత.
0: మా శత్రుఘ్నుడు,
1: మా ఈ శత్రుఘ్న.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఆ ఓం ఈజ్ రామ.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ ఈజ్ దట్ ఆఫ్ ద స్పిరిట్.
0: ఆత్మ అనేటువంటి రమేతి ఇది రామః, రమించేటువంటిది ఆత్మతత్వమే రమింపబడినటువంటిది.
1: దట్ విచ్ డిలైట్స్ దట్ విచ్ డ్రాస్ అటెన్షన్ దట్ విచ్ అట్రాక్ట్స్ ఈజ్ దట్ ఆఫ్ ద సోల్.
0: ఈ నామము సంఖ్యాశాస్త్రంలో మనం చక్కగా విచారం చేసినప్పుడు ఎంత అంతరార్థమో మనకు అర్థమవుతుంది.
1: ద న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఆల్సో కన్వేస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: నామం, నామం అనగా ఏమి?
1: వాట్ డూ మీన్ బై నేమ్? నామం,
0: నా ఆ మా నామ,
1: ఇట్ హెస్ త్రీ, నా ఆ మా నామ,
0: నా ప్లస్ ఆ ప్లస్ మా నామ,
1: నా ప్లస్ ఆ ప్లస్ మా ఇస్ ఈక్వల్ టు
0: నా. సంఖ్యాశాస్త్రంలో జీరో ఏమి లేదు.
1: ఇన్ న్యూమరాలజీ ద నంబర్ ఆఫ్ నా ఇస్ జీరో థింగ్నెస్.
0: ఆ నంబర్ టూ, రెండో నంబర్.
1: ఆ స్టాండ్స్ ఫర్ నంబర్ టూ.
0: మా ఐదవ నంబర్.
1: మా స్టాండ్స్ ఫర్ నంబర్ ఫైవ్.
0: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్,
1: జీరో
0: అవుతుంది.
1: జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ టోటల్.
0: కనుకనే ఈ సప్తస్వరములే ఈ యొక్క రామనామము యొక్క తత్వము.
1: ద నేచర్ ఆఫ్ రామ, ద డివినిటీ ఇస్ కన్వేడ్ బై వే ఆఫ్ ది సెవెన్
0: నామము. సప్తస్వరములను బోధిస్తుంటుండాలి.
1: ఇట్స్ ద నేమ్ దట్ స్పాన్స్
0: సప్త వర్ణములను బోధిస్తుంటుండాలి.
1: ద సెవెన్ కలర్స్.
0: సప్త సముద్రములను బోధిస్తుండాలి.
1: సెవెన్ ఓషన్స్.
0: సప్త సాగరములను బోధిస్తుండాలి.
1: అండ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్
0: సెవెన్ సప్త ఋషులను బోధిస్తుండాలి.
1: స్టాండ్స్ ఫర్ సెవెన్ సేజెస్.
0: సప్త అహం, సప్తాహం, ఏడు దినములు మాత్రమే సప్తాహం చేస్తున్నారు. దీనికి కారణమేమిటి?
1: సప్తాహ ఈ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ singing the glory of God, it amounts to bring out the seven colors, the seven melodies
0: and seven sounds.
1: And seven sounds.
0: దీనిని sa ri ga ma pa da ni, ఇది ఏడు.
1: These are the seven sounds.
0: sarigama padani, ఈ ఏడు అక్షరములు ఎంది సర్వ భావములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: In these seven letters, all feelings are present there.
0: దీనిని సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ కాల్డ్ సప్త స్వర, సెవెన్ మెలడీస్.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద వన్ ఆఫ్ ద సౌండ్.
0: చరాచరమయీ,
1: దట్ మొబిలిటీ.
0: జ్యోతిర్మయీ,
1: లైట్.
0: వామయీ,
1: ద టాక్.
0: నిత్యానందమయీ,
1: ఎటర్నల్ బ్లెస్.
0: పరాత్పరమయీ,
1: సుప్రీం డైటీ.
0: పరాత్పరమయీ ఈ సప్త స్వరములతో కూడినటువంటిది. పరాత్పరమయీ,
1: పరాత్పరమయీ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ దట్ డినోట్స్ ఆల్ ద సెవెన్ సౌండ్స్.
0: కనుకనే రామ అనేటువంటి దానికి ఉన్నారు. రా ప్లస్ మా రామ.
1: రా ప్లస్ మా ఇస్ రామ.
0: రా రెండు నంబరు.
1: రా స్టాండ్స్ ఫర్ నంబర్.
0: మా ఐదు నంబరు.
1: మా ఫైవ్.
0: రెండు చేతి ఏడు నంబరు.
1: బౌత్ మేక్ ఎ టోటల్ ఆఫ్ సెవెన్.
0: కనుకనే రామనామ సప్తాహం జరుపుతున్నామని ప్రపంచంలో బోధిస్తుంటారు.
1: యు హియర్ దిస్ దట్ సప్తాహ సెవెన్ డే సెలబ్రేషన్ వేర్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సంగ్.
0: కనుక ఏడు అనేటువంటిది ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
1: దెర్ఫోర్ నంబర్ సెవెన్ ఆర్ డివైన్. And it speaks
0: ఈ నామముని ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
1: వై షుడ్ వి రిపీట్ సింగ్ గాడ్స్
0: గ్లోరీ? ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
1: వై షుడ్ వి ప్రే?
0: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా నువ్వు సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్,
0: జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా నువ్వు సృష్టించి,
1: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
0: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, త్రాగుటకు నీరు కూడా అందించి,
1: ప్రొవైడింగ్ ఫుడ్ ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
0: సర్వ విధములైనటువంటి సమయం కూడాను, సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: షుడ్ వీ నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు గాడ్ హూ హస్ గివెన్ అస్ ఆల్ దిస్ కన్వీనియన్సెస్ ఇన్ డైలీ నీడ్స్.
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికి ఇస్తే థ్యాంక్స్ అంటాం.
1: ఇఫ్ యూ డ్రాప్ యువర్ కర్చీఫ్, ఇఫ్ ఎనీ వన్ పిక్స్ ఇట్ అప్ అండ్ గివ్స్ యూ బ్యాక్, యూ సే థ్యాంక్స్.
0: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునికి ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: God has given us all these natural resources. Should we not express our gratitude?
0: Ayokka thanks e aa krutagnate e prarthana.
1: ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ప్రేయర్.
0: ప్రార్థన అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ప్రేయర్?
0: మానవుని యందు అంతర్భూతమై
1: దట్ విచ్ ఈస్ ఇమ్మనెంట్
0: అగోచరమై
1: నాన్ అపేరెంట్
0: అప్రమాణమై
1: దట్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్
0: అతీతమై ఉండేటువంటి యొక్క దివ్యశక్తిని మేల్కొలపటమే ప్రార్థన.
1: ద ట్రాన్సెండింగ్ లేటెంట్ డివినిటీ ఈజ్ అవేకెన్.
0: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
1: That's what Upanishad says. Arise, awake, stop not till the goal is reached.
0: Lemmu, lemmu, lemmu. Ajnana nidram nundi melkommu.
1: Upanishad says, get up from sleep and slumber of ignorance.
0: Neevu ananda pipasini.
1: You're the one of bliss.
0: Nee jeevitamanta anandamayame.
1: Your life is full of bliss.
0: Ekkada chuchina anandame.
1: Everywhere there's bliss.
0: Nee jeevitame anandamayi undaga inka anandam nuku vetikeyate ekkada.
1: When your life itself is all blissful, why are you in search of it?
0: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
1: సో మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
0: ఆనంద నిమిత్తమై బహిర్ ప్రపంచమునందు రాకులాడుతున్నాడు.
1: హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్ సైడ్ వరల్డ్.
0: అన్వేషణ జరుపుతున్నాడు.
1: హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తన యందే ఉంటున్నది.
1: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి?
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఇస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడా కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమ శివాయ.
0: కానీ తన రాక్షస గుణం మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు. భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా ఆవరించడం లేదు.
1: వాట్ హీ సేస్ అవుట్ వర్డ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్. ఇట్ డజంట్ ప్లీజ్ హిమ్.
0: భగవత్ ప్రేమను ఏ రీతిగా తాను అందుకోగలడు?
1: హౌ కెన్ హీ రిసీవ్ గాడ్స్ లవ్?
0: ఏదైనా ఒకదాన్ని మనం అందించినప్పుడే ఇంకో దాన్ని మనం అందుకోవడానికి అర్హుడం అవుతాం.
1: అన్లెస్ యూ గివ్ యూ డిజర్వ్ టు రిసీవ్.
0: ఒక షాప్కైనా మనం వెళ్లి 10 రూపాయలు ఆ షాప్ కీపర్ కి ఇచ్చినప్పుడే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు.
1: If you pay 10 rupees to a shopkeeper, he will give in turn the kerchief.
0: Neevu 10 rupayalu shopkeeper ki andinchinappudu andinchaka lenappudu aa yokka kerchief nee chethiki andinchadu.
1: When you do not pay 10 rupees, you don't get the kerchief.
0: Adiye vice chancellor cheppadu. Upanishattulanta kudanu enta sulabhanga manaku prabodhisthu vachayi.
1: That's what vice chancellor said. Upanishads teaches you in a subtle, simple way.
0: Nee nee prapanchamlo prapancham barabattuku andinchanakkaraledu.
1: You don't need to give anything in this world.
0: Patramu,
1: a leaf.
0: Pushpamu,
1: a flower.
0: Phalamu,
1: a fruit.
0: Choyamu,
1: water.
0: Bhakti galigina vaniki vasudavaguta satyameni.
1: If it were to be true that you will submit yourself to one of devotion,
0: dolati dalamunaku tubuduga,
1: you will certainly balance to
0: patramo,
1: a leaf.
0: Ye maredu patro, ye billo patro, ye tulasi patro kaadu.
1: Is not leaf plants like maredu or tulasi?
0: Ekkada maredu chettu untundadi, ekkada tulasi chettu untundadi, ekkada billo chettu untundadi. Nee vetaganakkarledu, shravapadanakkarledu.
1: You don't need to strain yourself to search for tulasi plant, bilwa or maredu.
0: దేహమే మనకు ఒక పత్రము.
1: ద బాడీ ఈజ్ ద లీఫ్.
0: పుష్పము,
1: ఎ ఫ్లవర్.
0: ఈ పుష్పము ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవు ఎక్కడ వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: ఫలము
1: ఆర్ ఫ్రూట్?
0: మనోఫలము.
1: ఇట్స్ ద ఫ్రూట్ ఆఫ్
0: యువర్. ఆ మనోఫలము ఏ విధంగా ఉండాలి?
1: In what form should it be?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: ఇన్ వాట్ వే యూ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: చిక్కిన పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
1: యూ డోంట్ టేక్ ఎవ్రీ ఫ్లవర్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: ఆ పుష్పమును తీసుకుని
1: యూ టేక్
0: ఆ పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోప మోహం మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి
1: యూ పికప్ ఫ్లవర్స్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఆఫ్ యాంగర్ గ్రీన్
0: నిర్మలమైనటువంటి పుష్పంగా తయారు చేసి
1: అండ్ మేక్ దెమ్ ఫ్రెష్
0: ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
1: అండ్ యూ ఆఫర్ సచ్ ఫ్లవర్స్
0: ఎట్టి ఫలమును నీవు భగవంతునికి అందించాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్ షుడ్ యూ ఆఫర్?
0: ఏదో ఒక చెట్టులో చిక్కినటువంటి కాయను కోసి ఇవ్వకూడదు.
1: నాట్ ఎనీ ఫ్రూట్ దట్స్ అవైలబుల్.
0: మంచి పరిపక్వ స్థితి లోపల మధురమైనటువంటి ఒక మనసును కొని ఉండాలి.
1: యూ షుడ్ పికప్ దాట్ ఫ్రూట్ విచ్ ఇస్ ఫుల్లీ రైప్ అండ్
0: ఆ ఫలము లోపల మాధుర్యం రావాలి.
1: యూ షుడ్ బి
0: అది ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యూ షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్ ఆర్ వాటర్
0: తోయం ఏ ట్యాప్ వాటర్ ఏ గ్యాంజెస్ వాటర్ ఏ వెల్ వాటర్ ఏ రివర్ వాటర్ కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్ గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఈదర్.
0: నీ ఆనంద భాష్పమే తోయము.
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమపడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు నారములు ప్లస్ నయనములు నారాయణములు. ఈ నారములు అనేటువంటి జలము నయనములతో నారాయణకు అర్పించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్ నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్ నారాయణ
0: రాకూడదు.
1: యు షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి? నారాయణకు అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
1: యు షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యు ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: So in human life there is divinity all over.
0: Ade aham brahmasmi.
1: That is here in this declaration.
0: Ayamatma brahma ade turiya avastha.
1: Ayamatma brahma is the ultimate turiya.
0: Anaga emiti ayam atma ayam brahma ide ayamatma brahma.
1: Ayamatma brahma means I am atma I am brahma.
0: Ilanti bhavanni manam nirantaram kudanu smaristu undinappudu brahma vit brahmaiva bhavati. తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వీ షుడ్ పాండర్ ఓవర్ రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్ సో దట్ ద నోర్ బ్రహ్మ
0: క్షేత్రమే. ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఈజ్ క్షేత్ర ద ఫీల్డ్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నోవర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ద టెంపుల్ దేర్ ఇస్ నో
0: డెడ్. కరెంటు లేని వైరు
1: ఎ వైర్ వితౌట్ కరెంట్
0: నీరు లేని పైరు
1: అండ్ ద ఫీల్డ్ విత్
0: వాటర్ పంపులు లేని బడి
1: అండ్ స్కూల్ వితౌట్ టీచర్
0: దేవుడు లేని గుడి
1: అండ్ ద టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్.
0: దేవుడు లేని గుడిని ఎవరైనా ముక్కుతారా?
1: విల్ ఎనీవన్ గో దేర్?
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
1: విల్ యూ ఫైండ్ ఎ స్కూల్?
0: కరెంట్ లేని వైర్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ వితౌట్ కరెంట్?
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క తీయము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ది నెక్టరైన్ ఫీలింగ్స్ యూ షుడ్ ఆఫర్ టు గాడ్.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన?
1: దిస్ ఇస్ ట్రూ ప్రేయర్.
0: సుత్రేయ రాగతాళములతో కూడినటువంటిది కాదు.
1: Is not the one of tune and rhythm.
0: ఏదో ఎవరు రామా రామా అని మరొకరు పాట పాడుతుంటే వీడు ముందు రాబోయేటువంటి పాటకు శృతి చూసుకుంటూ ఉంటాడు.
1: As one starts singing Rama song,
0: ఇందులో రెండు
1: రకమైన
0: కీర్తనం సంకీర్తనం అని ఉండాలి.
1: కీర్తనం సంకీర్తనం chorus together singing.
0: కీర్తనం లోపల కేవలము ఒక విధమైనటువంటి స్వార్థం మాత్రమే ఉంటుంది.
1: In the individual solo, there is a trace of selfishness.
0: అది వారి యొక్క పేరు ప్రతిష్టల నిమిత్తమై గౌరవ మర్యాదల నిమిత్తమై ఆ యొక్క కీర్తనలు వారు ఉపయోగిస్తుంటారు.
1: If it is a solo, it brings a good name and fame.
0: వారికి భావములు ఏమాత్రం అక్కరలేదు.
1: They are not mindful of the thought or feeling behind.
0: సుత్రేయ రాగ తాళములకు చేర్చే చాలు.
1: They only think of the tune and the rhythm and the beat.
0: కానీ సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం ద కోరస్ గివ్స్ యూ ద జాయ్.
0: ఎట్ల సమ్యక్ కీర్తనం ఇది హి సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: Don't be bothered with the voice.
0: పది మంది వింటున్నారే అనేటువంటి నీ విచారం చేయవద్దు.
1: Don't think whether all listen to you.
0: పరిపూర్ణ ప్రేమ చేతనే సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: With total love, sing freely.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune in the rhythm of the Lord will
0: follow. ఆ విధంగా ఉంటుంది.
1: That is the position in actual singing.
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క స్థుతిలే రాగతాళంతో కూడినటువంటిది.
1: Every name of this country speaks of this fact.
0: భారత
1: భారత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రత
1: రత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రాగ
1: రా రాగ చా
0: తాళ
1: తాళ ది బిగ్
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావ రాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ క్యారీ విత్ దెమ్ దీస్ త్రీ ఆస్పెక్ట్.
0: కానీ ఇది హృదయానికి కనెక్షన్ చేయాలి, సంబంధం చేయాలి.
1: బట్ యూ షుడ్ హావ్ కనెక్షన్ విత్ అవర్ హార్ట్.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని పెదవులతో మాత్రమన్నంత మాత్రం టేప్ రికార్డ్ పలికినట్టుగా ఉంటాయి.
1: బట్ ఇఫ్ యూ సీ మియర్లీ లిప్ సర్వీస్ రామ్ రామ్, ఇట్ ఇస్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడా కలుగుతుంది.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్
0: హార్ట్.
1: దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దట్ ఇస్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: కనుకనే అట్టి మ్యాన్కైండ్ రావాలి మనలో.
1: We should have the spirit of
0: అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ మూవ్స్ అండ్ మెల్ట్స్ అండ్ స్టార్ట్ అప్రోచింగ్ యూ.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై,
1: టు ఎర్న్ గాడ్స్ గ్రేస్,
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై,
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్,
0: మనం ప్రార్థన చేయాలి.
1: వీ షుడ్ ప్రే.
0: అంతేకాని 10 మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రేజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ మెనీ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చూసినా కూడా అశాంతి.
1: ఎవ్రీవేర్ దేర్ఇస్ రెస్ట్.
0: ఎక్కడ చూసినా కల్లోలము.
1: ఎవ్రీవేర్ అజిటేషన్.
0: ఎక్కడ చూసినా కలహములు.
1: దేర్ ఫైట్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
1: బికాస్ దిస్ సెల్ఫిష్నెస్ ఈజ్ ఆన్ ద రైజ్.
0: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద కర్టెసీ.
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: దే హావ్ ఫర్గాటన్ ద హ్యూమన్
0: క్వాలిటీ. మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గివెన్ అప్.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థములకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నారు.
1: టుడే ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ హెస్ గాట్ వాల్యూ బట్ మ్యాన్ హెస్ నో వాల్యూ.
0: కానీ మానవునికి ఉన్నంత విలువ ఎవరికీ లేదు.
1: బట్ ది హ్యూమన్ వాల్యూస్
0: సరిగా మానవునిగా మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: హూ అటాచెస్ వాల్యూ టు ఎ డైమండ్?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ అటాచెస్
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: హూ అటాచెస్ వాల్యూ?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there is no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి నాడు విలువ తగ్గిపోయింది.
1: మ్యాన్ హూ అటాచెస్ వాల్యూ హాస్ లాస్ట్ హిజ్ ఓన్
0: వాల్యూ. ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
0: బంగారు కాదు విలువైనటువంటిది.
1: ఇట్ నాట్ ది గోల్డ్.
0: డైమండ్ కాదు విలువైనటువంటిది.
1: నాట్ ది డైమండ్.
0: మనిషి విలువైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1000 రూపాయలని వెలువిస్తున్నారు.
1: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ ఈస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషుల సంచారం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్
0: విలువగా పెరుగుతుండాలి.
1: వేర్ దేర్ సొసైటీ.
0: విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ సత్యాన్ని మనం క్షణ క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ ఎవ్రీ టైం.
0: నేను విలువైనటువంటి వాడను.
1: ఐఎమ్ వాల్యుబుల్.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
0: చీప్.
1: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీప్. చీప్.
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ హి సెడ్. అహం బ్రహ్మాస్మి ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థమైపోతుంది. నేను బ్రహ్మం అనుకుంటే.
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
1: You respect the other man and the man respects you in turn.
0: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి
1: ఇస్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇన్
0: భగవద్గీత. మమాత్మ సర్వభూతాంతరాత్మ
1: ఇస్ ఓన్లీ మై ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
1: ది ఆత్మ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఆత్మలు నేనే లేవు.
1: దేర్ ఆర్ నో టూ.
0: ఒక హాల్ లోపల
1: there in a hall
0: matti patralo oka 100 pettavu.
1: You bring an earthen pot.
0: Pittadi patralo oka 100 pettavu.
1: An enamel pot.
0: Ragi patralo oka 100 pettavu.
1: And copper vessel.
0: Inka aneka rakamainatundi oka ulohamulo oka patralu pettavu.
1: And you have the pots of
0: kani
1: metals.
0: Oka suryundu samasta jeevulakun okkukadai toche.
1: But only one sun appears to be separate and individual to everybody.
0: అన్ని పాత్రల లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Only the reflection of the same sun you find in all of these parts.
0: Gold vessel కు విలువగా వేరుగా ఉండొచ్చు.
1: Gold vessel value may be different.
0: మట్టి vessel దీనికి వేరుగా విలువగా ఉండొచ్చు.
1: That earthen pot different.
0: Copper vessel కు వేరే విలువగా ఉండొచ్చు.
1: The value of copper vessel is different.
0: అన్నిటి యందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: But the reflection of the sun in all these vessels is one and the same value.
0: కొన్ని ఆత్మ అనేటువంటిది ఈ దేహం అనే పాత్ర లోపల, మనస్సు అనేటువంటి జలం లోపల ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ ఆత్మతత్వం.
1: Therefore, ఆత్మా ఇస్ ద సన్, మైండ్ ఇస్ ద వాటర్, బాడీ ఇస్ ద వెసల్ వేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్.
0: ఈ మైండ్ అనేది కదిలినప్పుడు ఆ సన్ కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: As the water, the mind tilts, starts to move, you find also the reflection moving.
0: కదలడు.
1: But the sun doesn't
0: move. ఏ సన్ను? S-U-N సన్, not S-O-N సన్.
1: What sun? S-U-N but not S-O-N.
0: అతను ఎప్పుడు కూడా నువ్వు కదలడు.
1: He will not move.
0: కానీ కదిలేది మన యొక్క మనసే.
1: దట్ విచ్ మూవ్స్ ఇస్ అవర్ మైండ్.
0: మనసు కదలటం చేతనే,
1: బికాస్ ద మూవ్మెంట్ ఆఫ్ మైండ్,
0: దైవం కూడా కదిలినట్టుగా కనిపిస్తుండాలి.
1: ఇట్ అపియర్స్
0: ఆత్మ కూడా చలించినట్టుగా ఉంటుండాలి.
1: ఇట్ అపియర్స్
0: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుండాలి అంటారు.
1: ద ఇగ్నోరెంట్ పీపుల్ సే దట్ మై ఆత్మ ఇస్ వేవరింగ్.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: ఆత్మ హ్యాస్ నో వేవరింగ్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటంలో ఎంత అజ్ఞానం.
1: ఇఫ్ యూ సే దట్ యువర్ ఆత్మ ఇస్ వేవరింగ్, ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కాదు కాదు, అది కదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ వేవర్.
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: మెదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ గ్రో.
0: కరిగేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్
0: కఠినమైనది కాదు.
1: ఇట్ నాట్ స్ట్రాంగ్ ఈదర్.
0: అది సర్వ మధురమైనటువంటిది.
1: ఇట్ ఇస్ స్వీట్.
0: రమ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అట్రాక్టివ్.
0: ఆకర్షణీయమైనటువంటిది.
1: ఇట్ అట్రాక్ట్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ బ్లిస్.
0: ఆహ్లాదమయమైనటువంటిది.
1: ఇట్ గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్.
0: అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నెక్టరైన్.
0: అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేక
1: you are not able to know
0: the భౌతికము భౌతికము భావమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: బట్ యు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: యు హావ్ టు టేక్ ద బాడీ ఇంటు
0: దేహం ద్వారానే దైవాన్ని చూడాలి.
1: విత్ దిస్ బాడీ ఓన్లీ యు కెన్ సీ గాడ్.
0: దేహం ఒక చారియట్.
1: బాడీ ఇస్ ఎ చారియట్. బాడీ చారియట్.
0: రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: యు కెన్ ట్రావెల్ ఇన్ దిస్ చారియట్.
0: ఈ రథంలో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: Kani aa ratham neevu kaadu.
1: But you are not the chariot.
0: Rathaniki neevu driver maatrame.
1: You are only charioteer, driver.
0: Ratham veru, driver veruga untunnadu.
1: Chariot and the driver.
0: Kabatti deham anetundi oka rathamu.
1: So body is a chariot.
0: Ee rathamane nenanni neevu bhavistunnavu akkade pedda parapaatu.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: Kaadu ee rathani tholetundi driver okadu unnadu lopala.
1: But there is a driver different from that.
0: Ee steering, accelerator, clutch anni athan swadhinamlone untayi.
1: Steering, clutch, accelerator are under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: సో బాడీ
0: కారు.
1: దిస్ ఎ కార్.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడా నాలుగు పురుషాత్ములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: దిస్ హ్యూమన్ బాడీ ది కార్ హ్యాస్ గాట్ ఫోర్ టైర్స్.
0: గాలి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ఎయిర్ ఇన్ దిస్ టైర్.
0: ఈ గాలి ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ ఎయిర్?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: దిస్ ఎయిర్ ఆఫ్
0: ఈ నాలుగు టైర్ లోపల ధర్మ, అర్థ, కామము అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: ఇన్ దీస్ ఫోర్ టైర్స్ ఆఫ్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ దేర్ షుడ్ బి ఎయిర్.
0: ఇక్కడ మైండ్ స్టేరింగ్.
1: మైండ్ ఇస్ ది స్టేరింగ్.
0: బుద్ధి స్విచ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ స్విచ్.
0: స్టమక్ ఇంజన్.
1: స్టమక్ ఇస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Vichannam deharachattam vastram sita nivaranam. Mana tiffin deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkadi mind nu turn cheyali.
1: In whichever direction you want to go, you should turn your mind.
0: Tyres baita unnai kaani tyres nettite povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: యు సీ ద టైర్ దట్ మూవ్.
0: కానీ లోపల ఉండే తిప్పేటువంటి స్టేరింగ్, అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అట్ట నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్లిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
0: కామ మోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ఫోర్ ధర్మార్థ కామ మోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇనర్.
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ది టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరైన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ది కరెక్ట్ పాత్. స్టూడెంట్స్
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోగులు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెనాట్ డ్రైవ్ యాజ్ యూ లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యూ ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్.
0: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో ఏ పరిస్థితి నందు ఏ ప్రభావం నందు ఏ వయసు నందు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ ది కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ది ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
0: కారుని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యూ లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ బి హంబుల్?
0: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ రెస్పెక్ట్ టీచర్స్?
0: తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్?
0: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే?
0: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
1: ఇన్ వాట్ వే షుడ్ వి డిశ్చార్జ్ అవర్ డ్యూటీ?
0: ఈ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి?
1: హౌ టు డిశ్చార్జ్ అవర్ రెస్పాన్సిబిలిటీ?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైన శక్తి సామర్థ్యం కలగాలి.
1: ద స్ట్రెంగ్.
0: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై?
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనకు అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ సింపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యూ డూ టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నావు అనుకో.
1: వేర్ ఎవర్ యూ మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్ అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కానీ నామం కానీ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు జీవుడే దేవుడు దేవుడే.
1: Never consider that you are an individual soul and God is different from you.
0: జీవుడు దేవుడు అనేటువంటి ఒక పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: Have the supreme faith that the individual is divine himself.
0: దేవునికి జీవునికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత మనం చేయకూడదు.
1: దేర్ ఇస్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైన అశాంతికి గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమి వీఆర్ రెస్ట్లెస్.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్.
0: నీవు చేయవలసినటువంటి పనులు నీవు చేసుకో, తప్పులేదు.
1: అండ్ డూ యువర్ జాబ్.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: దెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
1: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమస్వరూపం.
1: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుండదో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పలా ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే
1: when once there is unity
0: మన హృదయం ప్యూరిటీ గా ఉంటుంది.
1: And the heart symbolizes
0: ఈ యూనిటీ లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
1: When there is no unity, that is empty, that position.
0: కాబట్టి దక్షిణమే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
1: There comes the enmity.
0: ఈ ఎనిమిటీ ప్రవేశించక పూర్వమే
1: before the enmity steps in
0: divinity లో మనం చేరిపోవాలి.
1: Merge in the divinity.
0: Unity, purity, divinity.
1: Unity, purity and then the divinity.
0: కానీ దురదృష్టవశాత్తు
1: but unfortunately
0: not no unity,
1: there's no,
0: no
1: unity,
0: purity,
1: no purity,
0: no divinity,
1: no divinity,
0: only community, enmity. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ, నో యూనిటీ, నో
0: డివినిటీ.
1: చెప్పండి,
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అందరికీ మనం నమస్కారం చేయాలి.
1: కారణం
0: అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే,
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యూ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వి హావ్ కమ్ ఇవాల్వ్.
0: తిరిగి మనం విమర్శపోకూడదు, ఫ్రంట్ పోవాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంటే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, positions, authority, name and fame. But our students should be ideal boys.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది. ఎలాంటి ఐడియల్?
1: What sort of ideal?
0: పవిత్రమైనటువంటివి.
1: Sacred ideals.
0: శక్తివంతమైనటువంటివి.
1: Powerful.
0: పరులకు అనుకూలం చేసేటువంటివి.
1: That renders
0: పరులకు ఆనందం కలిగించేటువంటివి.
1: That which makes others happy.
0: అది ఆదర్శము.
1: That's idealism.
0: ఉత్తమమైనటువంటి ఉద్దమూలం అతశాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: The noble ideals you should cultivate.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: If you get that good name,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు.
1: Parents will be happy.
0: సొసైటీ ఆనందిస్తుంది.
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: When one is perfect, the whole society would be perfect.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సు నుండే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్, ఎథికల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటినీ మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీ ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఎర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్ అంతా ఇప్పుడు దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ ఇస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రులయ్యేటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన. అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు, ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: Enjoy the infinite grace and love of God.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
1: That there is no shortage.
0: అదే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: That's what Tyagaraj said.
0: Rama, నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
1: If I got that strength of your grace, I will not be affected by other planets.
0: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాసు కూడాను చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్, వై యూ హావ్ గివెన్ మీ

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫర్ ఆర్ ది ఐస్? వాట్ ఫర్ ఆర్ ది లుక్? ఏమిటి,
0: చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: నేను తులసిదాసు,
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సర్వ్, దేర్ఫోర్ ఐ యామ్ ఆంపుటేటెడ్.
0: చేతులు లేని వాడినే నేను.
1: I am amputated. I don't have
0: కన్నులు ఉన్నాయి,
1: ఐ హావ్ ఐస్,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: బట్ ఐ యామ్ నాట్
0: కాబట్టి నేను గ్రుడ్డివాణ్ణి,
1: దేర్ఫోర్ ఐ యామ్ బ్లైండ్.
0: చెవులు ఉన్నాయి,
1: ఐ హావ్ ఇయర్స్,
0: కానీ నా చెవులు నీ యొక్క వేణుగానమును వినలేకపోతున్నాను,
1: ఐ యామ్ నాట్ ఏబుల్ టు లిసన్
0: కాబట్టి నేను
1: మెలోడియస్ మ్యూజిక్
0: అంగహీనుణ్ణి,
1: దేర్ఫోర్ ఐ యామ్ డంబ్,
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: దేర్ఫోర్ ఐ యామ్ హ్యాండిక్యాప్డ్ ఓ గాడ్.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of our body.
0: మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత,
1: దట్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఈస్ దిస్, ద రియలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్ దిస్.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama. He prayed to Rama to come to his house. He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda rarama intidaka.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara dasara.

0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సఫరింగ్. ఐ
1: దశరథ కుమార నన్నేలు కోరా నే తాళలేర.
0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, యు ప్రొటెక్ట్ మీ, యు టేక్ కేర్
1: ఆఫ్ మీ.
0: ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ హిస్ హోమ్.
1: ఇంటిదాక
0: ఓ బ్యూటిఫుల్ లార్డ్, కమ్ హోమ్, కమ్ హోమ్.
1: రారా

0: ఓల్డ్ ఫ్రెండ్ మాదిరి సంభాషణ చేస్తున్నాడు, అని చెప్తున్నాడు.
1: ఆన్ వన్ హ్యాండ్
0: అనగా ఏమిటి? ఆధ్యాత్మిక మార్గం లోపల ఏకవచనమే తప్ప బహువచనం లేదు.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ యు అడ్రస్ పీపుల్ ఇన్ సింగులర్ నంబర్.
0: నేను ప్లస్ నేను,
1: ఐ ప్లస్ ఐ,
0: మేము,
1: వి,
0: వాడు ప్లస్ వాడు,
1: హీ ప్లస్ హీ,
0: వారు,
1: దే,
0: అంతా అక్కడ ఏకవచనమే వస్తా ఉంది.
1: యు ఫైండ్ ఓన్లీ సింగిల్ నంబర్ దే.
0: కనుకనే రారా మా ఇంటి దాకా.
1: సో అడ్రస్ హిమ్ సో.
0: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
1: హి అడ్రస్ గాడ్ ఇన్ సింగిల్ నంబర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఓల్డ్ ఫ్రెండ్.
1: బికాస్ గాడ్ ఈజ్
0: పాతవాడినే రారా పోరా అని మనం సంభాషణ జరుపుతుంటాము.
1: దేర్ఫోర్ వి కన్వర్స్.
0: కొత్తవారెవరైతే రండి పోండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటాం.
1: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్.
0: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
1: అంటిల్ దిస్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ ఎక్స్టెండెడ్ యువర్ పర్సన్.
0: పాతవాడు అనుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి.
1: If you consider him as your old friend,
0: Adi, the end of wisdom is freedom.
1: The end of wisdom,
0: the end of culture is perfection.
1: The end of culture is
0: the
1: perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge,
0: the end of
1: is
0: education
1: love.
0: Is character.
1: The end of education is character.
0: Adiye nijamainatuvanti friendship.
1: That is the true friendship.
0: కనుకనే భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్.
0: భగవంతుడు పాతవాడు కాదు.
1: గాడ్ ఈస్ నాట్ న్యూ. ఎనీ
0: పాతవాడు కాదు.
1: యూఆర్ నాట్ న్యూ ఎనీవే.
0: ఇంతని అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
1: యూఆర్ వన్.
0: రెండు లేనే లేవు. పాత కృత.
1: దెర్ ఆర్ నో టూ. న్యూ అండ్ ఓల్డ్.
0: ఒక్కడే.
1: ఓన్లీ వన్ గాడ్.
0: ఒక్కడే.
1: ఓన్లీ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బహుదా వదంతి. Crores, millions, millions, millions, and epitikini, vakkate.
1: God is one, there may be millions and millions of beings.
0: Mathematics lo, number one, ikkada.
1: In mathematics, number,
0: number
1: one there.
0: Number nine, ikkada.
1: Nine over there.
0: Ye number peddadi ni, evarine pillal nadikina epitikini, chaduvurani vaadu kudunu, tomido number peddadi antadu.
1: If you ask which number is big, even illiterate would say number nine is big.
0: Kaadu kaadu, vakkate peddadi.
1: No, one is a big
0: one
1: number.
0: Plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus. 9.
1: So if you go on adding 1 plus 1 plus
0: 1
1: plus
0: 9 ledu.
1: Without 1 there's no 9.
0: One is hero.
1: One is hero.
0: World is zero.
1: World is zero.
0: Hero becomes zero if he forgets God annaru.
1: Hero becomes zero if he forgets God.
0: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothamu.
1: So if you forget God, even a hero becomes a zero.
0: Kanuka manam eppudu kudanu heroes heroes heroes ga tayar kavali.
1: So we should be heroes all the time.
0: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఎ హీరో.

0: ఎందుగలడు?
1: కొంచెమెరిగిన వాడు కించుచూడన్నయ్యా, కొంచెమెరిగిన వాడు కించిచూడన్నయ్యా, సర్వమెరిగిన వాడు సాయి ఒకడే. సర్వమెరిగిన వాడు సాయి ఒకడే.
2: ది ఆల్ నోయింగ్ పర్సన్, ది ఓమ్నిసియెంట్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్. There is no person who does not know anything at all. People who know a little is a small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
1: Panchakriyate panchabhutamulato కూడినది ఈ ప్రపంచం.
2: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ జ్ఞానేంద్రియములతో, పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న తత్వమునకు పంచాక్షరములు ప్రాణం వంటివి.
2: The five letters panchakshara are life breath itself for the human being who is encased in the body which consists of five elements.
1: Yajurvedamunandu namakamulo namah shivaya cha shivataraya cha, namah shivaya cha శివతరాయ చ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షరి నామమే మొదటి మంత్రము.
2: ఇన్ యజుర్వేద, ఇన్ నమక, ది ఫైవ్ లెటర్ మంత్ర నమ శివాయ చ శివతరాయ చ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
1: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడునదే మంత్రము అని.
2: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్, ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
1: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
2: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ as it consists of bijaksharas.
1: Ishwara yokka sankalpame shuddha brahmam.
2: The very thought and sankalpa of Ishwara is shuddha brahma.
1: Ide shabda brahmam.
2: This itself may be described as shabda brahma.
1: Kanukane mantramuniki intati mahattaramainatunte shakti unnadi.
2: Therefore mantra acquires such extraordinary potency and power.
1: Mantramulu moodu vidhamulu.
2: There are three types of mantras.
1: Indulo vaidika mantramu, tantrika mantramu chala pradhanamainatuvi.
2: Of these three, the mantra which will be called vaidika mantra and the second tantrika mantra are very important ones.
1: Ee rendinti yandu వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
2: బిట్వీన్ దీస్ టూ ఆల్సో వైదిక మంత్ర ఈజ్ వెరీ సీక్రెట్.
1: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
2: ది మీనింగ్ ఆఫ్ వైదిక మంత్ర ఈజ్ ఇట్ ఈస్ అ మంత్ర విచ్ రిలేట్స్ టు వేద.
1: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
2: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ వి ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
1: మొదటిది ప్రణవ సహితమైన మంత్రము.
2: ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
1: రెండవది వేద విహితమైన మంత్రము.
2: ది అదర్ వన్ ఈజ్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
1: ఇక్కడ నమశివాయ అనే పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమశివాయ.
1: ఇది ఋగ్వేదమునందు చమకలో మొదటి మంత్రం.
2: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
1: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
2: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
1: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
2: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
1: శుభంకరమైనటువంటిదని మరొక అర్థం.
2: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
1: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
2: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
1: Aithe aa mangalakaramainatundi daniki emitadi?
2: What is it that is so sacred and auspicious?
1: Ade om namah shivaya subhankaramainatundi omkaramunaku namaskaramu ani deeni artham.
2: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
1: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషమవుతున్నది.
2: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
1: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
2: In this form of Om there are three syllables, akara, ukara and makara, a, u and ma.
1: Akaram vallane mocham manaku praptinchadu leka ukaram vallane sakshatkaram manaku sambhavinchadu makaram vallane manaku mukti labhinchadu.
2: Through akara we may not be able to get liberation, we may not be able to get self realization through akara. Liberation may not be obtained through makara exclusively.
1: Akara swarupudu taanai ఉకార మకారములనేటువంటి పాలన లయములను గావించే నిమిత్తమై ఓంకార స్వరూపుడుగా మారినాడు.
2: హీ బికమ్స్ ఓంకార స్వరూప విత్ ది ఫార్మ్ ఆఫ్ వా అండ్ ఊ అండ్ మా జాయినింగ్ టుగెదర్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ఆ.
1: పాలన లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
2: ప్రొటెక్షన్ అండ్ మధ్య these two are essential parts of the form of a
1: namah shivayaku. Aneka mandi aneka vidhamulainatundi arthamulu teluputu vacharu.
2: Quite a number of people have been giving different meanings to this mantra namah shivaya.
1: Aksharathamulu veru vakyathamulu veru padarthamulu veru.
2: The meaning arising out of the letters may be different. The meaning arising out of this particular sentence as a whole may be different, but the meaning arising out of the reality may be quite different.
1: Aithe anninti endukudanu shastrathamula kante aatmartham anetundi chaala shreshtham anetundi.
2: Of all the meanings, the meaning which one may get from scriptures may not be as sacred as the meaning which one may get out of experience.
1: Ikkada aksharathamulaku ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకుని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
2: ఇంటెలిజెంట్ పర్సన్ హైలీ అకాంప్లిష్డ్ వన్స్ ట్రై టు గివ్ ద మీనింగ్ టు దిస్ పర్టికులర్ మంత్ర ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈచ్ లెటర్ దట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ మంత్ర.
1: నా అనగా నంది వాహనుడని,
2: నా ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద వన్ హూ హ్యావ్,
1: మా అనగా మందార మాలను ధరించినటువంటి వారిని,
2: the one who has worn the mandara mala, a garland of mandara.
1: Si anaga shivudu aneetuvanti suryudu udayinchagane
2: si
1: parvati aneetuvanti kamalamu vikasistundi ani.
2: Si has been interpreted as the moment the sun of Shiva rises, the lotus of parvati blossoms.
1: Anaga buddhi prabhalu వికసించిన దక్షణమే హృదయకములు వికసిస్తుందనేటువంటి దీని అంతరార్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఇస్ దట్ ది మూమెంట్ ద ఇంటెలిజెన్స్ అరైజెస్ ది ఫీలింగ్స్ అండ్ ది హార్ట్ రెస్పాన్స్ టు దిస్ పర్టికులర్ అరైజింగ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్.
1: అయితే ఈ విధమైనటువంటి అర్థములను మనము క్రోడీకరించుకున్నంత మాత్రమున మనకు యథార్థము చిక్కుటలేదు.
2: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
1: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారము అనేటువంటిది ఇది సరైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
2: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ యాజ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఒబేసన్స్ టు దిస్ ఓంకార.
1: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగా శివుని పూజించడేని అన్నాడు.
2: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమశివాయ. హీ హాస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
1: చెయ్యికి 5 వేళ్లు ఉంటున్నాయి.
2: పామ్ హ్యాస్ 5 ఫింగర్స్.
1: ఈ 5 వేళ్లు 5 అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
2: These 5 fingers have been given as standing for the 5 letters in the
1: Nama Sivaya. ఈ 5 వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
2: He has been able to interpret and just say that these 5 letters are symbolized by these 5 fingers.
1: కనుక ఈ 5 వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
2: The inner meaning is that the one who makes use of all the 5 fingers in worshipping Shiva is worshipping this mantra, Panchakshari mantra.
1: Kanuka, Eesharattvamanandu, oka vidhamainatuvanti yokka, divyattame kaakunda, manavattvamto koodinatuvanti yokka, prakruti tattvam kuda emidi untundadi.
2: Therefore, in Eesharattva, there are 2 aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
1: Eeshwarudu anaga sakaleshwarya swarupudu.
2: Eeshwara refers to the one who commands all the types of wealth and treasure.
1: Kanukane atani yokka pratibimbame ganapatiga avatarinchinadanni kudanu konni puranamulu yokka aadharam.
2: Certain scriptures say that Ganesha is reflection of this particular tattva of
1: Atma vai putraha. Anaga tandri yokka atmane putra swaroopani dharistundeta.
2: It means that son takes the form of the father.
1: Kanuka Eeshwarani yokka amshame Eeshwarani yokka atmane Vigneshwaruniga avatarishtu vachindi.
2: It also means Vigneshwara is the aspect which has originated from
1: Chetanu, Mahattaramaina Shakti Chetanu, Ganamalanu, Ganamalakanta, Adhikariga Chetanu.
2: On account of this and therefore, he has been made the master and the commander of Ganas who command a lot of power.
1: Itaru, wisdom yokka, anaga divya shakti yokka, pratibimbamu ani anukuntunnaru.
2: వినాయక హ్యాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
1: తెలివితేటలకు మారు పేరు వినాయకుడికి.
2: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినోనిమ్ టు క్లెవర్నెస్.
1: కనుకని గజ తెలివి అని కూడా లోక వాడుక.
2: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఆర్ కంపేర్డ్
1: గజమునకు తెలివితేటలు అమితం.
2: ఫర్ ఎన్ ఎలిఫెంట్ దేర్ ఆర్ అన్లిమిటెడ్ powers of intelligence and cleverness.
1: Kanukane atti telivitetalu gunamulato koodinatuvanti vaadu ganapati kanukane ataniki oka yeruga talanuga nirupistu vachadu.
2: As Vinayaka has been able to command the same amount of intelligence and cleverness, he has been given this particular face, elephant face with that trunk.
1: Eeshwaranaku ashebhyo namaha ani kudanu maroka peru.
2: Ishvara has another name, Ashvedhyodna.
1: Ashvam anaga A plus Swaha. అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
2: If you want, you go to examine and find out the correct meaning of asva, swaha, asva, there is nothing like tomorrow. That is the meaning.
1: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
2: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో, ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
1: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికి అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
1: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
2: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
1: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
2: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించమని దీని యొక్క అంతరార్థం.
2: సో ఇన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
1: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
2: We have to also recognize the inner meaning of Vigneshwara.
1: Jantuvulu yokka nivasamu aranyamu.
2: Forest is the dwelling place of animals.
1: Ee aranyamulo anni jantuvulu kodanu swechhaga sancharistuntayi.
2: In forest animals will be conducting themselves very freely.
1: Ee jantuvullo bhari deham kalinatundi jantuvu yeluga.
2: Of all the animals, the one which has a very huge body is elephant.
1: Yenta chevuliyaka parakramantamainatundi simhamu puli ainappudikini tama yokka nadakala jada lokala kudanu yelugu jada yelugu yokka pratibimbam ani paadam padina takshaname aa bimbam ee maatramu kanipinchadu.
2: How ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
1: ఏనుగు యొక్క పాద ముద్ర లోపల మృగరాధి అయినటువంటి యొక్క సింహం యొక్క పాద ముద్రం కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
2: ఇన్ ది వాస్ట్ ఫుట్ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ అండ్ ద లయన్ ఆల్సో గెట్స్ మర్జ్డ్.
1: ఇంతేకాదు ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటారు.
2: నాట్ మెయిర్లీ దిస్, వెన్ ఎ లయన్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేక్స్ ది వాట్ ఎవర్ గూడ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
1: మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
2: నో అదర్ ఎనిమల్ would be able to make way for itself in the same way as an elephant does.
1: Yelugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sancharinchadaniki veelavutundi.
2: In the path which an elephant has taken, all the other animals can easily move about.
1: Kanuka margadarshakamainatundi ee yokka yelugu.
2: It also means that it sets an example and sets a path for all the other animals.
1: Adhe vidhamugane vigneshwaru kudanu సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
2: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్, ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
1: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
2: It is generally understood by the word that Vigneshwara is one who creates obstacles for people who criticize and comment on him, and for people who worship, he removes the obstacles.
1: ఇది సరైనటువంటి అర్థం కాదు.
2: But this is not a correct interpretation or understanding.
1: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించరో వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
2: It only means, actually means, that Vigneshwara is one who provides a way for people who take shelter and who take him as a model and an ideal.
1: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తమైన ఈ యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
2: The geographers and geologists also have come to realize the extraordinary powers which Vigneshwara represents.
1: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడాను కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
2: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్.
1: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడాను ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
2: ఇట్ హస్ బీన్ జస్ట్ సెయిన్ అండ్ ట్రూ దట్ విఘ్నేశ్వర ఈజ్ ఆల్సో హెస్ ఆల్సో టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
1: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
2: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
1: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళను కూడా చేస్తూ వచ్చారు.
2: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
1: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలే కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది. భాద్రపద శుద్ధ చతుర్థి దినం
2: on the fourth day, Chauti of Bhadrapada, on the 12th fortnight, you get this.
1: Anadu matrame ee nakshatramu oka yenuku aakaramu dharinchinattuga kanipistu vachindi.
2: Only on that particular day, this star can be seen in the form of an elephant.
1: Kanukane భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
2: As those people who have observed this particular star have felt happy that this is a very unique type of star.
1: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
2: This is the very embodiment of education.
1: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర యాజ్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
1: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
2: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక
1: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటి.
2: His wisdom is highly refined and very
1: ఇతను కవులలో మహాకవి.
2: Among the poets, he is the greatest.
1: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
2: Once upon a time, Vyasa asked Ganapati to write, take down Mahabharata when he was dictating.
1: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
2: వైల్ రైటింగ్ హీ హ్యాడ్ టు రైట్ ఏ నంబర్ ఆఫ్ శ్లోకాస్ బికాజ్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ ఏ థౌజండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ శ్లోక.
1: కాలమును వ్యర్థము చేయకూడదనేటువంటి అర్థంని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
2: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
1: ఆ కలము విరుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
2: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
1: కనుక అతనికి ఏకదంతుడు అని కూడాను మరొక పేరు.
2: That is why he has got another name, ఏకదంత.
1: ఇంతే కాకుండా త్యాగరాజు కూడాను లోకానికి మొట్టమొదట తన యొక్క భక్తి ప్రపత్తులను చాటునే నిమిత్తమై గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
2: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హి వాంటెడ్ టు జస్ట్ డిక్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హి బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: కూడా ప్రపంచానికంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just says that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjiche nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu yetti swabhavam kalavadaneetundi darini kodanu aaharanni aadharam chesukoni cheppavachu.
1: On the basis of the food being taken by people, you can determine and say what type of person a person is.
0: Kanukane ganapati yokka aaradhaniyandu aaharamunu pradhanamainatuvanti yokka margam nandu nirupistuvacharu.
1: Idi form and the procedure of followed to worship Ganapati, food taken by Ganapati also is taken as an example for good type of food.
0: Sattvikamainatuvanti aaharamulakunna lakshanalu kudanu cheptu vacharu.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: Rasabharitamainatuvanti aaharam,
1: food which is which is having a lot of strength and vitamins.
0: Tailamuto udikinatvanti aaharam,
1: food which is cooked with oil.
0: Taralopalle jeenamayyetvanti aaharam,
1: food which can be easily digested.
0: Manasunu buddhini dehamunu kudanu pushtivantam cheseetvanti aaharam,
1: food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: Aakalani adhikanga అణచగొట్టేటువంటి ఆహారం,
1: ఫుడ్ విచ్ కెన్ రిడ్యూస్ ది హంగర్.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ సాత్విక ఫుడ్.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఈస్ వెరీ మచ్ పంజింగ్, వెరీ సవర్ ఆర్ వెరీ సాల్టిష్, బిట్టర్, దిస్ ఇస్ ఆల్ ఫుడ్ విచ్ ఈస్ విచ్ విల్ డిస్కవర్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఈస్ వెరీ హాట్, ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింప చేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఈస్ వెరీ హాట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాజ్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఈస్ స్టే విచ్ హెస్ బికమ్ వెరీ హాట్, విచ్ ఈస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్, this type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాజ్ వెరీ
0: కనుకని గణపతి అనగా ఏనుగు శాకాహారి.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక, చెరుకు,
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు,
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రాగి ఆకు,
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్,
0: మామిడి ఆకు,
1: మ్యాంగో లీవ్స్,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: ఓన్లీ సచ్ లీవ్స్ ఆర్ టేకెన్ యాజ్ ఫుడ్ బై ఎలిఫెంట్.
0: విష్ణు గ్రంథం విష్ణు ప్రియ అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: ఎ a leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: గణపతికి బుద్ధికి ప్రతిష్ట స్థానం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చారు.
1: విఘ్నేశ్వర ఇస్ వన్ హూ సింబలైజర్ అండ్ హూ వాంట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ విజ్డమ్, క్లవర్నెస్, గుడ్ క్వాలిటీస్ అండ్ స్వీట్నెస్ అండ్ సాఫ్ట్నెస్.
0: ఈశ్వరుడు జగన్నాటక సూత్రధారి.
1: ఈశ్వర ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఎంటైర్ ప్లే ఆఫ్ ద యూనివర్స్.
0: ఇతను జగత్తుని ఆడించేటువంటి యొక్క డైరెక్టర్, అనగా తన యజమాని.
1: ది డైరెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ షో ఆఫ్ ద యూనివర్స్ హూ కెన్ కండక్ట్ అండ్ డైరెక్ట్ ది ఎంటైర్ ప్లే.
0: ఈశ్వరుని యొక్క నటన వర్ణనాతీతమైనటువంటి.
1: ద ప్లే అండ్ ది కాండక్ట్ ఆఫ్ ఈశ్వర ఇట్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యాడిక్వేట్లీ.
0: ఇతను శివతాండవం ఆడుచుండగా తాళం వేసేటువంటి వారు గణపతి.
1: దెన్ హీ వాజ్ ప్లేయింగ్ ది డాన్స్ ఆఫ్ శివతాండవ, ద వన్ హూ ప్లే ఆన్ ద సింబల్.
0: అనగా సంగీత సాహిత్యమునందు కూడాను గణపతి మహా గొప్పవాడు.
1: దట్ మీన్స్ గణపతి వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్స్ట్రీమ్లీ అకామిడేటెడ్ వన్ ఇన్ లిటరేచర్.
0: సామాన్యంగా ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవరు కూడా లేరని చెప్పవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్ వి మే సే దట్ దేర్ ఇస్ నో వన్ హూ విల్ బి ఏబుల్ టు గివ్ ది టైమింగ్ వెన్ లార్డ్ హింసెల్ఫ్ ఈజ్ డాన్సింగ్.
0: కనుకనే విజ్ఞేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: విఘ్నేశ్వర ఇన్ దిస్ పర్టికులర్ వే హాస్ బీన్ గివన్ ఎ ప్లేస్ ఆఫ్ సచ్ హై ఎమినెన్స్ అండ్ ఇంపార్టెన్స్.
0: కేవలం విఘ్నేశ్వరుడు అనగా అన్ని ఆరాధనలకు కూడాను మొట్టమొదటి ఆరాధకుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర ఆల్సో ఇస్ వర్షిప్ బిఫోర్ ఎనీ అదర్ గాడ్ ఇస్ వర్షిప్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ వర్షిప్.
0: కనుకనే ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడ గుట చేతనే ఇతన్ని ప్రార్థించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: యాజ్ విఘ్నేశ్వర ఈజ్ ది డియరెస్ట్ చైల్డ్ ఆఫ్ ఈశ్వర, ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ ద బ్లెస్సింగ్స్ అండ్ బూన్స్ ఆఫ్ ఈశ్వర వన్ వర్షిప్స్ విఘ్నేశ్వర అండ్ ప్రొపిషియస్.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: ఎవరీ మ్యాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire, the desire to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettuvi.
1: These are the three important characteristics of a man.
0: Povun anedi bheeti, porad anedi preeti.
1: He doesn't want to lose that particular thing and he is afraid that he can lose what he has.
0: Kalukani, ee moodu gunamulu kaligineetundi manavunaku మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడాను దీని యొక్క అంతరార్థం.
1: ద ఇండియన్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఫర్ ఎ మ్యాన్ హూ హాస్ గాట్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఇఫ్ హీ వర్షిప్స్ విఘ్నేశ్వర దెర్ విల్ బి నో ఆబ్స్టికల్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడాను నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: పీపుల్ వర్షిప్ విఘ్నేశ్వర with a prayer that whatever action they undertake, they should not face any obstacles.
0: Kani manavulu manam aashinchinatundi karyam ettivi ani kunti ve prashnalu vaadu veskovatale.
1: But man does not put a question to himself as to what type of activity has he undertaken.
0: Manchi karyamulaku manam sankalpinchi tadwara vigdeshanni praaptinchinappude manaku vigdhamulu dooramai avigdhanga manaku karyamulu safalam avutayi.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles and in that case the obstacles could be removed.
0: Manam chettavu maatrame manam sankalpinchi chetta kaadimulaku vigdhamulu kalakunda undalanukunte idi Vigneshwara yokka sankalpamuniki ee maatram kudanu saripodu.
1: If on the other hand we have plans and thoughts about
2: bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనం సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ విషెస్ దే ప్రే టు విఘ్నేశ్వర.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: బట్ బిఫోర్ వి ప్లాన్ అండ్ బిఫోర్ వి ప్రే వి హావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లాన్ అండ్ ది థాట్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ అండ్ డిజైరబుల్ ఆర్ హార్మ్ఫుల్.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: విఘ్నేశ్వరునికి విచారణ శక్తి చాలా సూటిగా ఉంటుంటాడు.
2: Vigneshwara has the power of discrimination very.
0: ఇతనికి ఎట్టి వాంఛలు లేవు.
2: He does not have any desires.
0: సర్వ వాంఛలు కూడా తాను తన క్రింద వేసుకుని ఉంటున్నాడు.
2: He has been able to suppress and control all the desires and keep them.
0: అనగా అది ఎలుక అని.
2: And that represents the rat.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నిటినీ ఆశిస్తూ ఉంటాయి.
2: Rat goes on the basis of the smell that it gets to various places.
0: ఇది వాసనామయమైనటువంటిది ఎలుక.
2: Rat is one who is swayed by the smell.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తన హస్తము నందించుకున్నాడు, అనగా తన స్వాధీనం నందించుకున్నాడు.
2: The inner meaning of this is Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: విఘ్నేశ్వరుని యొక్క స్వరూపమునకు కాని స్వభావమునకు కాని అన్నింటికీ అన్ని అంతరాత్మలు లేకపోలేదు.
2: For the form of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
2: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
2: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్.
0: సర్వ వ్యాపకుడు అని.
2: సర్వజ్ఞుడు
0: అని. సర్వ జీవరాశులు ఎందుకు తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ది సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్.
0: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదుల యందు కూడాను తాను ఉన్నాడని చెప్పి నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్, బీస్, బర్డ్స్, వర్మ్స్ అండ్ మెన్.
0: విషమయమైనటువంటి సత్వములు యందు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
2: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో. టు ప్రూవ్ దట్ పర్టికులర్ థింగ్ అలోన్ హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్స్.
0: ఎట్టి జీవులైనా సరే భగవంతుడిని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
2: వాట్ ఎవర్ ది టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus feet,
0: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravinchabadtayi.
2: Not merely does it get protection, but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
0: Sarpamulu eeshwariki aabharanamuluga cheyanai.
2: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijam gamalam sarpamule chuste danni champatamu లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్ either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కాని ఈశ్వరుని ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
2: But when the same slave takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a slave.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా నువ్వు పూజనీయమైనటువంటి.
2: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become...
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడము జరుగుతుంది.
2: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా నువ్వు పదార్థములు పెట్టి నమస్కరిస్తావు.
2: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
2: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: కనుకా ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ, ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అది సన్నిధి.
2: The inner meaning of this is that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: worthy. ద్వారా రక్షింపబడటం, ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
2: He would get protection and also he would be able to reach higher realms.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక, దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపములు ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
2: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
2: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
2: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
2: Ishvara being born as an avatar is not explained in any text. Ishvara is one who does not change, who is a permanent entity.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
2: All those entities which take a human body, there will be change.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
2: Only things which have changes will have the name and also place.
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి యొక్క దైవత్వములకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
2: A changeless entity like Ishwaratva is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతులు ఉంటున్నారు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ ఇస్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఏ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, హి ఇస్ ప్రిఫెక్స్ బై
0: రాముడు. మానవ అవతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాముడు అని పెట్టున్నారు.
2: వెన్ గాడ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ రామా, వి జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామా.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటివి కాదు అని.
2: ది రీజన్ ఇస్ ది బాడీస్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గంతను పెడుతున్నారు.
2: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ ఇస్
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
2: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ entities of God who have descended as an avatar will be associated with the Sri.
0: Kani Ishwarudu atthidi kaadu.
2: But Ishwara is not like that.
0: Ataniki Sri Ishwara, Sri Shankara, Sri Linga ani akkada pettaru.
2: No one describes Ishwara as Sri Ishwara, Sri Linga.
0: Atanu shashvatudu kanuka aakaram paranidhyam ledu.
2: As he is a permanent entity, there is nothing like a specific form.
0: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ పింపకం ఈ విద్యేశుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
2: as Vigneshwara is only a reflection in an image of this particular entity which is permanent of Ishwara, he also is extremely sacred.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఇస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ హస్ టేకన్ ది షేప్ ఆఫ్ ద ఫార్మ్
0: తారలు శాశ్వతమైనటువంటి
2: స్టార్స్ ఆర్ పర్మనెంట్
0: ధ్రువతార అంటున్నారు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము. ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
2: ఎనీ పర్సన్ హూ హాస్ ఎ ఫార్మ్ అండ్ హాస్ టేకెన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
2: విఘ్నేశ్వర దేర్ఫోర్ ఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: అతి సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకుని ఉన్నత స్థాయిని మనం చేరి సాధాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం. ధ్రువతార అంటున్నారు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము.
2: ధ్రువ ఈస్ డిస్క్రైబ్డ్
0: చిరంజీవి అనగా ఈ లోకంలో ఒక

0: take shelter and worship such a permanent entity and enjoy and experience, get yourself elevated, go into the higher realms and attain Marjo.
1: ఇంతే కాకుండా ఈ విఘ్నేశ్వరుని యొక్క చతుర్థి భారతీయులకు మొట్టమొదటి పర్వదినం.
0: నాట్ మెయిన్లీ దాట్ దిస్ వినాయక చతుర్థి విఘ్నేశ్వర చతుర్థి ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ భారతీయ.
1: ఈనాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
0: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ద ఫెస్టివల్స్ కమెన్స్.
1: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుండాలి.
0: ఆఫ్టర్ దిస్ వి గెట్ నవరాత్రి.
1: తర్వాత దీపావళి వస్తుండాలి.
0: దెన్ వి గెట్ దీపావళి.
1: మరి సంక్రాంతి వస్తుండాలి.
0: దెన్ వి గెట్ సంక్రాంతి.
1: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
0: దెన్ వి గెట్ శివరాత్రి.
1: కనుక పర్వదినములను తాను పెట్టబెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
0: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ ఫోర్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
1: మిగిలినవన్నీ కొన్ని జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
0: ఆల్ ది అదర్ ఫెస్టివల్స్ మేబీ ది బర్త్
1: రామనవమి కృష్ణాష్టమి అని జన్మము యొక్క స్థితులు.
0: ది సెలబ్రేషన్స్ ఆఫ్ ది బర్త్ డేస్ ఆఫ్ రామ కృష్ణ రామనవమి
1: అవన్నీ పర్వదినములు కాదు.
0: Those are not such extraordinary festivals.
1: పర్వదినములు అనగా మానవులు భక్తి అందించుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
0: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఈజ్ వన్ విచ్ గోస్ టు సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
1: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటి గాలించినటువంటివి ఈ పర్వదినములు.
0: దీస్ డేస్ స్టాండ్ యాజ్ డేస్ విచ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ మోడల్ విచ్ గివ్ ఎ లెసన్ ఫర్ ది హ్యూమానిటీ.
1: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో కుడుములు గుండ్రాళ్ళు తీసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు సద్భావములు సదాచారములు సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
0: The inner meaning of these sacred days is that we'll have to not merely offer on a day like this the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we'll have to just get all the grace of God and sanctify our lives.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు పుణ్యము కాని పాపము కాని సుఖము కాని దుఃఖము కాని ఏది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెరిట్, నో సిన్, నో ప్లెజర్, నో మిజరీ.
0: మంత్రము కాని యజ్ఞము కాని యాగము కాని ఇవన్నీ కూడాను కేవలము ఒక భ్రాంతులే.
1: దేర్ ఇస్ నో మంత్ర యాజ్ సచ్. ఆల్ ది సీక్రెట్ రిచువల్స్ ఆర్ జస్ట్ ది యాక్టివిటీస్ అండర్టేకెన్.
0: సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఇస్ ఆల్ ప్రొవైడింగ్.
0: మీరందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: ధర్మం సత్యం,
1: రైచియస్నెస్
0: సత్యం
1: అండ్ ట్రూత్,
0: ధర్మం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ లైఫ్ కన్సిస్ట్ ఇన్ నోయింగ్ ద మీనింగ్ అండ్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ దిస్ ట్రూత్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇట్ ఈస్ టాట్ బై వే ఆఫ్ మొరాలిటీ.
0: ధర్మమునే రీతి అన్నారు.
1: ధర్మ రైచియస్నెస్ ఇస్ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్.
0: త్యాగమునే ఖ్యాతి అన్నారు.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఖ్యాతి రెప్యుటేషన్.
0: నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క ఏకత్వమునే మానవ జాతి.
1: మానవ జాతి హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ, నీతి మొరాలిటీ, రీతి ద మేనర్, ఖ్యాతి ద రెప్యుటేషన్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ ఇన్ ద వరల్డ్ టుడే దేర్ ఇస్ నైదర్ మొరాలిటీ నార్ ఎనీ ప్రొసీజరల్ కాండక్ట్ నార్ ఏ గుడ్ నేమ్ ఎయిదా.
0: ప్రాచీన కాలమునందు సిద్ధార్థి గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద వన్ ద నోబుల్ వన్ ద సిద్ధార్థ గౌతమ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ టు అటైన్ నిర్వాణ ఆర్ లిబరేషన్ డిడ్ స్ట్రెంజువస్ స్పిరిచువల్ ఎఫర్ట్.
0: అనేక వేద మంత్రములు కూడాను పఠించాడు.
1: హీ రిపీటెడ్ రిసైటెడ్ ద వేదిక్ చాంటింగ్.
0: జగత్తునందు కల పెద్దలందరినీ కూడాను దర్శించాడు.
1: హీ విజిటెడ్ ఆల్ ది ఎల్డర్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: అన్ని సాధనలు ఎందుకు కూడాను తాను భాగమును వహించాడు.
1: హీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ స్పిరిచువల్ ఎండివర్.
0: కట్టకడపటికీ ఇది ఏది కూడాను సరియైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు.
1: హీ రియలైజ్ ది అల్టిమేట్ ట్రూత్ దట్ నన్ ఆఫ్ దెమ్ వుడ్ గివ్ ది లిబరేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు.
1: హీ హాడ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఆర్ డివైన్.
0: శబ్ద స్పర్శ రూప రస గంధము
1: ద ఫైవ్
0: ఫైవ్ ఇంద్రియములతో కూడినటువంటివి.
1: ద ఫైవ్ సెన్సెస్ రిప్రజెంటింగ్ ద సౌండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ అండ్ సో ఆన్ దే ఆర్ డివైన్.
0: ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించటమే నిర్వాణము అని గుర్తించాడు.
1: హీ రియలైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ that nirvana or liberation is nothing but making use of the five senses in a sacred way.
0: Japamu, dhyanamu, yogamu, yagnamu ivanni kodunu bhautikamainatundi yokka kriyale ani gurtinchadu.
1: He also has understood that the penance, meditation, all rituals are just the physical
0: activities. Dehadhimanam unnatundi varike ee sadhanalanni kodunu avasaramu.
1: If you have attachment to your body, such spiritual attempts are necessary.
0: ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి ఇక్కడనో అక్కర్లేదు.
1: The one who is attached to the self need not do these activities.
0: కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు.
1: So he prescribed samyak drishti, good
0: samyak
1: vision.
0: Samyak vaku annadu.
1: Then he said good word.
0: Samyak sevanamu annadu.
1: Then he mentioned good
0: samyak
1: listening.
0: Samyak maranamu annaru.
1: Good recapitulation.
0: Samyak kriya annadu.
1: Good action.
0: Ee vidhamainatunti yokka aidu karmala yendu kodunu doshamulu leka sakramaina margamulo sariyain reetiga anubhavinchadame nijamainatunti nirvanamu annadu.
1: The true liberation comprises undertaking these five activities in a blemishless way.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు?
1: The eyes gifted by God, why not they be used in a sacred way?
0: ఈ నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి
1: we make use of it in the mistaken direction.
0: అమిత దోషములంతా కూడాను పెంచుకుంటున్నాడు మానవుడు.
1: We go on increasing our mistakes.
0: మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు.
1: We are polluting our mind.
0: మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు?
1: When once the mind is polluted, how do you expect liberation, nirvana?
0: కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: To begin with, it is samyak drishti, good vision.
0: మంచి చూపును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good looks.
0: ఈ దృష్టి యందు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: We should see that our looks are pure, unpolluted.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది.
1: It is the vision, the looks that are responsible for all the suffering.
0: మానవత్వమే మాలిన్యపరుస్తున్నది.
1: The very human life is contaminated.
0: ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది.
1: The looks will certainly lead to sinful deeds.
0: దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరియైన నిర్వాణం అన్నాడు.
1: నిర్వాణ ఇస్ అటైన్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ సైట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: చేయనటువంటి సాధనలు ఒక్కటి కూడా లేదు, సర్వ సాధనలు చేశాడు.
1: Buddha did all spiritual attempts.
0: సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: హీ రినౌన్స్ ది హోల్ లాట్.
0: సర్వలతోనూ సంబంధ బాంధవ్యం కల్పించుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ గాట్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ కాస్మస్.
0: ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు.
1: హీ అటైన్డ్ దట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ ఇన్ దిస్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు.
1: ఫైనలీ హీ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్.
0: ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ బై దిస్ సాక్రిఫైస్ హీ కుడ్ నో ది అల్టిమేట్ ట్రూత్.
0: ఇది ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అన్నింది.
1: వేద సేస్ నో యాక్టివిటీ, నో అసోసియేషన్, నో వెల్త్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: అమృతత్వమే నిజమైన నిర్వాణము.
1: ఇమ్మోర్టాలిటీ ఈజ్ ట్రూ నిర్వాణ ఆర్ లిబరేషన్.
0: కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి.
1: ద రైట్ పాత్ టు లిబరేషన్ ఈజ్ గుడ్ విజన్, గుడ్ సైట్.
0: కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రములను అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ద గిఫ్ట్ ఆఫ్ ఐస్ so that we make proper use of them and visualize the truth.
0: చూడకొను దైవ సమానంగా చూడు.
1: We should have the divine approach to all forms that we watch.
0: ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి.
1: Our divine vision should be full of love.
0: ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరియైనటువంటి మార్గమును బోధిస్తుంది.
1: This vision of love is the correct path to humanity.
0: All are one, be alike to everyone. Not
1: all are one, be alike to everyone.
0: Kanuka manamu samyak drishtini penchukovali.
1: So we have to develop the good sight, good looks now.
0: Deeni valane ekattu manedi manaku praaptippujestundi.
1: This will help us to develop the spirit of oneness.
0: Sarvala yendu kudunu daivatvani guttimpajestundi.
1: It will help us to realize the divinity in all.
0: Deenini puraskarinchukoni ee vedamunandu ekam sat vipra bahudavadanti anaru.
1: Veda says, basing on this principle, the truth is one, but the paths are many, represented by
0: scholars. సత్య దృష్టితో పల మనం ఈ జగత్తును చూడాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ సీ ద వరల్డ్ విత్ ద విజన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ అవర్ లుక్స్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
0: ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు.
1: వెన్ వన్స్ యు లుక్ ఎట్ యువర్ ఫాదర్ యు అడ్రెస్ హిమ్ యాజ్ ఫాదర్.
0: తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు.
1: ద ఉమెన్ యు సీ యువర్ డాటర్ యు కాల్ హిమ్
0: డాటర్. ఈ దేహమును భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు.
1: యు హావ్ గాట్ వేరీడ్ అటాచ్మెంట్స్ బేసింగ్ ఆన్ ద రిలేషన్.
0: ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ?
1: హూ ఇస్ ద ఫాదర్, హూ ఇస్ ద డాటర్?
0: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: Be careful, be aware. There's no mother, there's no father, there's no property, there's no relationship, there's no family, there's no property whatsoever. All are one, in fact.
0: Andaru daiva swarupule.
1: All are basically divine.
0: Kanukane ekatvaniki manam prayanam cheyalanukunte ee anekatvanni tejinchali.
1: We have to sacrifice the feeling of plurality or diversity.
0: Idi ee vedantam cheppinatundi. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ టు విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ సోల్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంతా ఏమిటి? ఒకే కరెంటు.
1: Bulbs are many, but the same current flows.
0: అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం.
1: The visualization of the self meant the experience of unity and diversity.
0: Ni atma, atana atma, itana atma, ee bhedamulu ke matram avakasam ivakudadu.
1: In the realm of the spirit or the soul, there are no differences.
0: ఏకత్వాన్ని ఖండించి చేయటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి.
1: The fragmentation or segmentation is the cause for ignorance in humanity.
0: అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
1: The human quality requires unifying the diversity.
0: భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గం.
1: Division, duality is the wrong path.
0: కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు.
1: We should never be in the dual path.
0: దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: We should have unified look.
0: సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి.
1: The first teaching of Buddha is samyak drishti, good vision.
0: తదుపరి samyak vak.
1: Thereafter samyak vak, good word.
0: Vak ఒకటిగానే ఉండాలి.
1: We should speak only one.
0: ఇది ఉద్వేగంగా ఉండకూడదు.
1: It should not be agitated.
0: అసత్యంగా ఉండకూడదు.
1: It should not be lie.
0: అన్యాయంగా ఉండకూడదు.
1: Or unjust.
0: అక్రమంగా ఉండకూడదు.
1: Or improper.
0: హింసగా ఉండకూడదు.
1: It should not be violent.
0: Anudvegakaram vakyam satyam priti hitam chettannaru.
1: Whatever we speak should not be agitating, it should not be disturbing, it should be so pleasing, comforting and sweet.
0: Mana vakku hitanganu preetiganu udvegam lekundanu undali.
1: Whatever we say have got to be pleasing, so soft, delicate and sweet and acceptable and palatable.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: Kanukane samyak vakku annadu.
1: Good word is prescribed.
0: Pavitramaina vakku kante minchinatundi daivattvam vere okati ledu.
1: The sacred talk is the divinity.
0: Ee vakke shabda brahmamu.
1: This sound verily is divine.
0: Kanukane shabda brahmamayi చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ. అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు.
1: డివినిటీ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ ఎయిట్ ఫార్మ్స్, దాట్ విచ్ ఆర్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా వాక్కును ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ we should never go back.
0: ఉద్వేగం రాకుండా చూసుకోవాలి.
1: We should see that we are not agitated.
0: కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి.
1: We should never speak in a harsh way.
0: కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరియైన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన?
1: Spiritual practice wants us టు స్పీక్ ఇన్ ఎ వే వి ఆర్ ఎక్స్పెక్టెడ్ టు. సర్వం
0: ఏకంగా ఉంటున్నప్పుడు ఈ ఉద్వేగం రావడానికి అవకాశమే ఉండదు.
1: వెన్ వి ఆర్ ఆల్ వన్ దేర్ ఇస్ నో ఛాన్స్ టు బి ఎజిటేటెడ్.
0: అన్ని అద్దములు ఎందు తన ప్రతిబింబానే చూస్తున్నప్పుడు ఒక అద్దములో ఉండేటువంటి ప్రతిబింబం పైన తనకు ఎందుకు కోపం వస్తుంది?
1: ఇన్ ఆల్ ద మిర్రర్స్ యు ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దెన్ యు కెనాట్ బి యాంగ్రీ విత్ అనదర్ రిఫ్లెక్షన్.
0: అన్ని కూడా మిర్రర్స్ వంటివి.
1: All bodies are like mirrors.
0: కాని ఈ మిర్రర్స్ లోపల నీ ప్రతిబింబాన్ని నీవు చూస్తున్నావు.
1: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ దీస్ మిర్రర్స్.
0: కనుక ఆ ప్రతిబింబంతో నీవు ప్రేమతో మాట్లాడాలి.
1: యూ టాక్ ఇన్ ఎ ప్లీజింగ్ వే విత్ ద రిఫ్లెక్షన్.
0: ప్రేమకు మించినటువంటి యొక్క దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
0: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ఆ హృదయం నుంచి ప్రేమ పలుకులే వస్తుంటాయి.
1: వెన్ వన్స్ వి ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్ whatever we speak have got to be loving.
0: ఆ హృదయం నుంచి ప్రేమ చూపులు వస్తుంటాయి.
1: We'll develop loving looks.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ శ్రవణమే వస్తుంటది.
1: We listen in a loving way.
0: ఆ ప్రేమ నుంచి ప్రేమ థాట్స్ వస్తుంటాయి.
1: Out of the heart full of love we entertain
0: ఆ ప్రేమ
1: thoughts of love.
0: ప్రేమ కర్మలే ఆచరిస్తుంటావు.
1: Ultimately they will land up in loving deeds.
0: హృదయాన్ని ప్రేమతో నింపుకునేటువంటి విధానము నీకు తెలియకపోవడం చేతనే అనేక గుణముల చేత దాన్ని నింపుకుని మానవత్వాన్ని మంట కలుపుతున్నారు.
1: యు డు నాట్ నో ద ప్రొసీజర్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ బీన్ రూయినింగ్ యువర్సెల్ఫ్. దైవాన్ని
0: పొందాలనుకుంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఎ స్మాల్
0: యు శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు.
1: You have exerted, strained and earned money.
0: ఈ ధనాన్ని ఒక బ్యాంకు లో డిపాజిట్ చేశావు.
1: యు హావ్ డిపాజిటెడ్ దిస్ మనీ యు హావ్ ఎర్న్డ్.
0: ఆ ధనము నీదే.
1: That money is yours.
0: దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు.
1: యు డిపాజిటెడ్ ఫర్ సేఫ్టీ.
0: ఆ బ్యాంక్ మేనేజర్ దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు.
1: The bank manager has certain regulations.
0: నీవు నేను కట్టిన కదా డబ్బుని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు.
1: Because the money deposited is yours, you cannot claim any time.
0: ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు.
1: The manager wants you to bring a check, sign it and draw the money.
0: నీ చెక్కే త్యాగము.
1: The check is sacrifice.
0: నీ ప్రేమనే సిగ్నేచర్.
1: The love is signature.
0: దీనిని ఆ మేనేజర్ కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసు ఇస్తాడు.
1: When once you submit the check affixing your signature, you draw the money.
0: కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమునే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు.
1: The manager God has with him the money that you have deposited, the money of love.
0: కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్ తీసుకో.
1: Get the check of sacrifice.
0: ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి.
1: Affix the signature of love.
0: అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసి.
1: Then surrender it to the chairman of the bank.
0: ఈ డబ్బు నీకు ఇచ్చిస్తాడు.
1: Then you will get your own money.
0: ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to withdraw money.
0: ఇది యేసును పొందడానికి తగినటువంటి మార్గము.
1: This is the way to become fertile.
0: ఇది పవిత్రతను పొందడానికి మార్గము.
1: This is the path towards sanctity.
0: ఇది నిర్వాణం చెందడానికి మార్గము.
1: This is the path to liberation.
0: నీవు సంపాదించినటువంటి ఒక ప్రేమ తత్వాన్ని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి.
1: All that you have earned the love can be drawn through the sacrifice.
0: దైవము త్యాగమూర్తి అయినప్పటికీ,
1: దో గాడ్ ఈ సాక్రిఫైస్
0: ధనము నీదే అయినప్పటికీ,
1: దౌ ద మనీ బిలాంగ్స్ టు
0: యు, పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ టు విత్డ్రా ద మనీ.
0: సక్రమమైన మార్గాన్ని పొందాలి.
1: యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్.
0: నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ప్రాపర్.
0: నీవు ఒక బ్యాంకు లో నీవు డిపాజిట్ కట్టి,
1: హ్యావింగ్ డిపాజిటెడ్ ద మనీ ఇన్ ద బ్యాంక్,
0: ఇంకొక బ్యాంక్ యొక్క చెక్ దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు.
1: యూ కెనాట్ హ్యాండ్ ఓవర్ ద చెక్ ఆఫ్ సమ్ అదర్ బ్యాంక్ అండ్ విత్ డ్రా ద మనీ.
0: దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకు లో మనం పొందాలి.
1: యూ హ్యావ్ టు నో ద ప్రిన్సిపల్ ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ బ్యాంకు వేరు వేరే పేర్లంతా ఉన్నాయి.
1: బ్యాంక్స్ హావ్ మెనీ నేమ్స్.
0: అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా?
1: విల్ ఎనీ బ్యాంక్ గివ్ యూ మనీ బై మీ ఆస్కింగ్?
0: నీవు ఏ బ్యాంక్ లో కట్టావో ఆ బ్యాంక్ చెక్కులే నీవు అందించాలి.
1: యు ఆర్ ఎలిజిబుల్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ వేర్ యూ డిపాజిటెడ్.
0: ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి.
1: ద చెక్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి సబ్మిటెడ్ to the God, the chairman, whose form you have been meditating and contemplating.
0: Indian bank cheque katte chesi corporation bank ku cheque iste corporation bank vaadu dabbu istara?
1: Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank.
0: కనుకనే నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు.
1: యూ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ లా.
0: ప్రేమ బ్యాంక్ చెక్ నీవు ఇవ్వాలి.
1: యూ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ చెక్ బిలాంగింగ్ టు ద బ్యాంక్.
0: ఆ చెక్ పేరే త్యాగము.
1: దట్ వెరీ చెక్ ఇస్ సాక్రిఫైస్.
0: ఆ త్యాగం పైన చెక్ పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి.
1: అండ్ యూ సైన్ దేర్ యువర్ సిగ్నేచర్ ఇస్ లా.
0: నీ పేరు ఏమిటి?
1: వాట్ ఆర్ దిస్ నేమ్స్?
0: ఏ బ్యాంకులో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే.
1: యూ మే డిపాజిట్ మనీ ఇన్ ఎనీ బ్యాంక్ బట్ యు ఆర్ సేమ్.
0: అదే లవ్, లవ్, లవ్.
1: దట్ ఈస్ లవ్.
0: Love is God. Live in love.
1: That's what Bhagavan says. Love is God. God is love.
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్ పైన రాసి పెడితే తప్పక నీవు తీసుకుంటావు.
1: When once you have the signature of love with the check of sacrifice, you can get money.
0: సమ్యక్ వాక్ అన్నాడు దీన్ని బుద్ధుడు.
1: This Buddha called it as good word, good speech.
0: హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రమే ఏమాత్రమే ప్రవేశింపకూడదు.
1: There will be many changes in our heart.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మాత్రం మార్చకూడదు.
1: We should never change our love.
0: ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతు యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు.
1: With this love, following the path of sacrifice, you can earn God's grace.
0: ధనమనగా ఏమిటి?
1: What is money?
0: Currency notes కాదు.
1: Is not currency.
0: జ్ఞాన ధనము.
1: It is the wealth of wisdom.
0: ప్రేమ ధనము.
1: It is the wealth of love.
0: ధర్మ ధనము.
1: Wealth of righteousness.
0: ధర్మం. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి.
1: యూ షుడ్ ఎర్న్ ద వెల్త్ ఆఫ్ లవ్, ద వెల్త్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈ ధనానికి అన్ని రకములైనటువంటి పేర్లు ఉంటుంటాయి.
1: దిస్ దే హావ్ వెరీడ్ నేమ్స్.
0: కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ ఇట్, లవ్ ఇస్ ద ఓన్లీ పాత్.
0: ఇంతకాలం నేను సాధన చేశాను.
1: I did so many spiritual tasks.
0: ఏం ఫలితం పొందాను నేను?
1: What is it I got?
0: అని తనలో తాను చాలా విచారణ చేశాడు.
1: One is very much worried because of that.
0: ఏ మాత్రము సాధనలోని ఫలితం కనిపించలేదు.
1: There was no any positive result.
0: నేను కాలము వ్యర్థం చేశాను.
1: I wasted my time.
0: ఈ వ్యర్థం చేసినటువంటిది మొట్టమొదటి నేను గుర్తించుకుంటే ఎంత సుఖంగా పొందిండమని.
1: I would have been very comfortable had I realized the waste of time.
0: భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటి గుణముల్ని నేను అపవిత్రం చేసుకుంటున్నాను.
1: I made all the qualities, traits gifted to me by God unsacred.
0: పరిసరు పరసగంధాదులు ఈ పంచ ప్రాణములు అందించాడు.
1: The five life breaths are present in everyone.
0: దీనికి భేద సాధారణమైనటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds of money. దీనికి
0: పూరనేటువంటి భేదములు లేదు.
1: They have no differences on grounds.
0: అందరి యందు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: The five elements are present in all.
0: ఆ పంచభూతములు కూడాను సక్రమమైన మార్గంలో, ప్రేమ మార్గంలో నీవు ఉపయోగపెట్టుకుంటే దైవత్వం అక్కడనే నీకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you make use of your senses in the proper direction, in a proper way, along the path of love, you will earn God's grace.
0: ఈ భౌతికమైనటువంటి జీవితం కోసమని,
1: for this worldly life,
0: అనేక రకములైన మార్గమును అనుసరించి,
1: we follow varied paths,
0: చెడ మార్గమును పట్టి,
1: we go in the wrong way,
0: భగవంతుడు అందించినటువంటి ఈ ప్రసాదమును దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the God's gift of life.
0: కనుక వాక్కును ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: We are misusing the speech faculty.
0: ఇతరులను దూషించడము.
1: We accuse.
0: ఇతరులను విమర్శించడము.
1: We criticize.
0: ఇతరులను ఒక విధమైనటువంటి బాధ పెట్టడము.
1: We hurt others.
0: ఈ కఠినమైనటువంటి వాక్కుల చేత ఇతరుల హృదయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నాం.
1: We hurt them by accusing them, using harsh words.
0: కనుక ప్రేమ చేతను, మృదువు చేతను, మధురమైనటువంటి వాక్కుల చేతను నీ యొక్క శబ్దం వినియోగించాలి.
1: We should make use of this speech faculty in a tender, delicate, soft, sensitive way.
0: అప్పుడే ఇది సమ్యక్ వాక్కు అని రూపొందుతుంది.
1: Then you can call it సమ్యక్ వాక్, good word.
0: తరువాత సమ్యక్ శ్రవణం.
1: Then comes good audition.
0: చెవులు ఇచ్చాడు భగవంతుడు.
1: God has given us ears.
0: ఎందుకోసము?
1: Why?
0: అనేక రకమైనటువంటి మాటలు వినడానిక.
1: Not to listen to gossip.
0: కాదు కాదు.
1: No.
0: ఇదంతా ఒక లౌడ్ స్పీకర్ వంటిది.
1: They are like loud speakers.
0: ఈ లౌడ్ స్పీకర్ లోపల ఎవరు మాట్లాడుతున్నారో ఆత్మతత్వాన్ని అది మాత్రమే ఈ స్పీకర్ లో రావాలి.
1: In fact, the ear, the speaker should permit the sound relating to the soul.
0: ఆత్మ ప్రతిబింబమే ఈ యొక్క శబ్దంలో ప్రవేశించాలి.
1: The sound should show the reflection of the spirit.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ ఈ యొక్క చెవుల ద్వారా మనం వినాలి.
1: The vibrations of the soul should percolate through the ear, the speaker.
0: అందుకోసమే ఈ లౌడ్ స్పీకర్స్ పెట్టిండేది.
1: So God has gifted these loud speakers.
0: కనుకనే మనం శబ్దమును అపవిత్రం చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ మేక్ దిస్ సౌండ్ అన్సేక్రెడ్.
0: అన్నింటికి అంతర్భూతమైనటువంటి లక్ష్యము లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈస్ ది అల్టిమేట్ రియాలిటీ.
0: ఆత్మ అందరియందు ఒక్కటే.
1: ద సోల్ ఈస్ వన్.
0: భిన్న భేదములు ఏమాత్రము లేవు.
1: దేర్ నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్.
0: మీ యందున్న ఆత్మ కూడాను ఒక్కటే.
1: That the soul is uniform in
0: all.
1: In fact, no difference, no change.
0: Atma, Atma swarupame.
1: Atma is Atma.
0: ఇలాంటి ఆత్మ కేవలం ప్రేమ చేతనే మనం నింపుకోవాలి.
1: We have to fill it up with the spirit of the self, with love.
0: ఇది ఒక పాత్ర.
1: This is a tumbler.
0: ఈ పాత్రలో ఏమీ లేదు.
1: The tumbler is empty.
0: కానీ నీరు పోస్తే నీరు నిలుస్తుంది.
1: You can fill it up with water.
0: సిరప్ పోస్తే సిరప్ నిలుస్తుంది.
1: Or syrup.
0: పాలు పోస్తే పాలు నిలుస్తుంది.
1: You can fill it up with milk.
0: మజ్జిగ పోస్తే మజ్జిగ నిలుస్తుంది.
1: Or buttermilk.
0: కానీ ఏది పోస్తామో ఆ పాత్ర దాన్ని నిండిపోతుంది.
1: యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ విత్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: హృదయము అనేటువంటిది ఒక పాత్ర.
1: అవర్ హార్ట్ ఈస్ అ టంబ్లర్.
0: దీంట్లో ప్రేమ అనేటువంటి దాన్ని నింపుకో.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: త్యాగము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇన్ విత్ సాక్రిఫైస్.
0: సత్యము అనేటువంటి దాన్ని నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్.
0: శాంతి అనేటువంటి దాన్ని నింపుకో.
1: లెట్ ఇట్ బి ఫిల్డ్ విత్ పీస్.
0: అప్పుడు నీకు శాంతి నీ వేరే కోరనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ టు అస్పైర్ ఫర్
0: నీ శాంతి నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది.
1: ద పీస్ విల్ emanate from within.
0: నీ ప్రేమ నీ నుంచినే ఆవిర్భవిస్తుంటాది.
1: ద పీస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ యూ.
0: కనుకనే ప్రతి ఒక్కటిని లోపల నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి పోయేటువంటివి కాదు.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్, నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీ లోపల ఉన్నటువంటి ఒక తత్వము పవిత్రమైనటువంటిది ఎప్పుడు కూడాను.
1: ది ఇమ్మనెంట్ ఇన్నేట్ నేచర్ ఈస్ సీక్రెట్.
0: నీవే నీవు ఈ ప్రకృతిని అనుసరించి ఈ ప్రకృతి భావాల చేత దానిని మాలిన్యపరచుకుంటున్నావు.
1: యూ ఫాలో ద వరల్డ్ అండ్ బికాస్ వరల్డ్లీ ఫీలింగ్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ పొల్యూటెడ్.
0: కనుక నీవే నీవు దీన్ని మాలిన్యపరచుకునేటువంటి కానీ అది ఎప్పుడు కొన్ని పరిశుద్ధము.
1: ఇన్ఫాక్ట్ యు ఆర్ ద కాజ్ ఫర్ దిస్ పొల్యూషన్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ సీక్రెట్.
0: నిశ్చలం, నిస్వార్థము.
1: ఇట్ ఈస్ సో ప్యూర్, అన్పొల్యూటెడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు?
1: సచ్ ఎ సీక్రెట్ హార్ట్, వై డు యు
0: స్పాయిల్? ఈ పాడు కావడానికి ఏది మూల కారణము?
1: What is this cause for ruin?
0: Samyak drishti lekapovatame moola karanam.
1: The main cause is the absence
0: samyak
1: of good vision.
0: Samyak vaku lekapovatame moola karanam.
1: Absence of good word
0: samyak
1: is another reason.
0: లేకపోవటమే మూల కారణము.
1: యాబ్సెన్స్ ఆఫ్ గుడ్ లిసనింగ్.
0: కనుక ఈ యొక్క పంచభూతములు కూడాను పంచతత్వములు కూడాను పవిత్రమైన రీతిగా మార్చుకున్నప్పుడే నీకు సమ్యక్ దృష్టి లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ శాంక్టిఫై ఆల్ ద ఫైవ్ సెన్సెస్ వీ డెవలప్ ద సీక్రెట్ లుక్స్ టు బిగిన్ విత్.
0: అన్నింటికి నీ మూల కారణము హృదయమే.
1: ద హార్ట్ ఇస్ ద మెయిన్ సోర్స్.
0: హృత్ ప్లస్ దయా హృదయము.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: అది ఎప్పుడు కూడా నువ్వు దయతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ దయనే ప్రేమ.
1: That compassion is
0: love. Premane compassion antaru.
1: Love is compassion.
0: Kanuka ee yokka aneka perlato kundinatundi okate prema.
1: Is only love that's called in different terms.
0: Eka prabhu ka aneka naam.
1: One God has many names.
0: Prema ane oka peru pettaru.
1: We call it love.
0: Satyam ane peru pilto pilustunnaru.
1: We call it by truth.
0: Dharmam anetundi prema tho aadukuntunnaru.
1: Other times we play with the word righteousness.
0: Satyam prema tho anubhavistunnaru.
1: We experience by way of peace.
0: Tyagam anetundi dantho jeevichutunnaru.
1: We live with the spirit of sacrifice.
0: ఇవన్నీ కూడాను ఒకే ఆత్మకు పేరు.
1: ఆల్ హ్యావ్ గాట్ సేమ్ సోర్స్ ఆత్మ.
0: కనుకనే అనేకత్వంలో ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to experience this unity in diversity.
0: కట్టకడపటికి ఈ యొక్క ఏకత్వాన్ని పొందిన తర్వాత బుద్ధుడు అప్పుడు ఆనందాన్ని పొందాడు.
1: Buddha attained that blissful state having experienced that oneness in multiplicity.
0: దీని అన్నింటి యందు కూడాను ఈ ఇంద్రియముల యొక్క భావమును త్యాగం చేశాడు.
1: He has given up all the sensual feelings.
0: ఈ ప్రపంచంలో ఇంద్రియముల చేత ఏమేమి మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి అని గుర్తించాడు.
1: He could understand all the fleeting sensual pleasures of this world are useless.
0: ఇవన్నీ బంధనతో కూడినటువంటి యొక్క senses అని భావించాడు.
1: He also understood the senses will lead to bondage.
0: మానవుని చెరబడడానికి వచ్చినటువంటి యొక్క సెన్సెస్ అనే గుర్తించాడు.
1: He has recognized the facts that the senses will ruin you.
0: మానవత్వాన్ని నిర్మూలన కావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి ఈ సెన్సెస్ అనుకున్నాడు.
1: He has understood the senses will ruin the human quality.
0: కన్న భార్యను కన్న కుమారుని కూడాను త్యజించాడు.
1: He has sacrificed the wife and the son.
0: క్రమక్రమేణా దీన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: యస్ డెవలప్డ్ రెనౌన్సియేషన్ స్లోలీ.
0: అంతా జరిగిన తర్వాత
1: అట్ ద ఎండ్
0: తనకు ఈ శబ్దములను అన్నిటి కూడా త్యజించిపోయాడు.
1: యస్ సాక్రిఫైస్డ్ ఈవెన్ లిసనింగ్
0: ఏకాత్మతత్వాన్ని గుర్తించాడు.
1: యస్ నోన్ దిస్ యూనిటీ
0: అప్పుడు ఆనందపడుతున్నాడు.
1: దట్ వన్నెస్ గేవ్ హిమ్ బ్లిస్.
0: ఆనందపడేటువంటి దృశ్యాన్ని తన పిన్నదల్లి కుమారుడైనటువంటి వాడు ఆనంద చూచాడు. అతని పేరు ఆనంద.
1: ఆనంద హిజ్ రేషన్
0: ఆనంద నిరంతరం కూడా బుద్ధునితోనే ఉండేటువంటి వాడు. బుద్ధుడు నిర్వాణమైపోతున్నాడే అని కంటిదారలు కార్చాడు. ఆనందం దగ్గరికి పిలిచాడు బుద్ధుడు.
1: బుద్ధ కాల్డ్ ఆనంద క్లోజ్ టు హిమ్.
0: ఆనంద,
1: ఆనంద,
0: నీవు ఆనందం అనుభవించే నిమిత్తమే పుట్టింటావు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో పెట్టుకో. నీవు ఈ ఆనందాన్ని అనుభవించగలవు.
1: యు కెన్ ఆల్సో ఎంజాయ్
0: ఆనందాన్ని 10 మందికి పంచగలవు.
1: యు కెన్ ఆల్సో షేర్ దిస్ బ్లిస్ విత్
0: అదర్స్. నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం
1: ఇస్ నాన్ డ్యూయల్
0: గగన సదృశం
1: ఎథీరియల్
0: విశ్వమిత్యాది లక్ష్యం
1: అండ్ ఇట్ హస్ గాట్ ది అల్టిమేట్ యాజ్ ఏమ్ వన్
0: నిత్యం
1: విమలం
0: అటలం సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఇస్ అన్సలీడ్ ఎటర్నల్ ఇమ్మోర్టల్
0: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ఈ ఇంద్రియముల చేతనే నీవు కట్టుబడిపోతున్నావు. కలవు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి?
1: షుడ్ వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ దట్ ఆఫ్ మంకీ ద ఫాక్స్ అండ్ ద డాగ్?
0: నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా.
1: యుడ్ హావ్ బీన్ వండర్ఫుల్ హ్యాడ్ యూ బీన్ ఎ మంకీ.
0: నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి.
1: మంకీ ఆల్సో హ్యాస్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దట్ ఆఫ్ యువర్స్.
0: మంకీ కాదు, మ్యాన్ కైండ్.
1: యూఆర్ నాట్ ఎ మంకీ, యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు.
1: యూ షుడ్ బి వన్ ఆఫ్ కైండ్.
0: ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు.
1: యు ఆర్ నాట్ బోర్న్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ విచ్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వున ఏడుస్తాడు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఎవ్రీ చైల్డ్ క్రైస్.
0: ఎందుకోసం ఏడ్చాడు?
1: వై?
0: అయ్యో, తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాను నేను.
1: ద చైల్డ్ క్రైస్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: ఆనందం నుంచి నేను
1: పెరిగిపోతున్నానే. యు హావ్ కమ్ టు దిస్ వరల్డ్.
0: ఆత్మ నుండి వేరైపోతున్నానే.
1: ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సోల్. సో ద చైల్డ్ క్రైస్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ వైల్ క్రయింగ్ ఇఫ్ వీ లీవ్ దిస్ వరల్డ్ క్రయింగ్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: కానీ నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏడుస్తూ నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ క్రైంగ్.
0: ఏడుస్తూ జీవిస్తున్నాను.
1: ఐ లీడ్ వైల్ క్రైంగ్.
0: కట్టకర్ మీకు పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను.
1: అట్ ద ఎండ్ ఆల్సో ఐ క్రై.
0: నేను సాధించినది ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్ ఐ అటైన్?
0: కాదు కాదు,
1: నథింగ్ ఐ అటైన్.
0: ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ వైల్ క్రైంగ్ వన్ షుడ్ లీవ్ ద వరల్డ్ విత్ స్మైల్స్.
0: కనుకనే దానిని నీవు సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: దిస్ ఇస్ ద ప్రాపర్ పాత్ దట్ యూ హావ్ టు ఫాలో.
0: ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు?
1: When can you die smiling?
0: ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని మొదలు.
1: When senses are kept in a perfect order and way, you can leave the world smiling.
0: కనుకనే నీవు నవ్వుతూ చావాలి.
1: One has to die smiling, joyfully.
0: చావు ఏమిటి?
1: What is death?
0: కేవలం డ్రెస్సును మార్చటమే.
1: Death is the dress of life.
0: Death is the dress of life.
1: Death is the dress of life.
0: ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదంత.
1: This life is just a sort of a
0: ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాం, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది.
1: This dress you have put on in this life, you will change in the next.
0: డెత్ అంటే చావటం అని కాదు.
1: Death is not the absence.
0: నిర్వాణము.
1: It is nirvana.
0: ప్రతి మానవుడు కూడాను నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు.
1: Everyone wants liberation.
0: కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయవల.
1: What effort we are making to attain this.
0: కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాం.
1: Let us deposit all the merit that we have accrued over the past lives.
0: అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుంది.
1: This merit is safe in his bank.
0: ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు.
1: God gives interest further to the principal amount.
0: కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి?
1: As you receive the interest, how should you get it?
0: చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి.
1: టేక్ ద చెక్, పుట్ యువర్ సిగ్నేచర్, సబ్మిట్ టు ద మేనేజర్ గాడ్.
0: ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు.
1: గాడ్ విల్ గివ్ యూ చెక్ బుక్.
0: అది ఏ త్యాగము?
1: చెక్ బుక్ ఈ
0: త్యాగం అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుంది.
1: దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ విత్ అస్.
0: కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి?
1: యూ హావ్ గాట్ దిస్ చెక్ ఆఫ్ సాక్రిఫైస్, బట్ యూ షుడ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ లవ్.
0: మానవునికి ప్రేమ త్యాగం రెండు చాలా అవసరము.
1: ఎవ్రీ మ్యాన్ రిక్వైర్స్ దీస్ టు సాక్రిఫైస్.
0: ప్రేమ త్యాగములు రెండు కూడా వివేకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్
0: భగవంతుడు అనుభవిస్తూ చేస్తున్నాడు.
1: ఇన్ఫాక్ట్ గాడ్ హస్ బీన్ డూయింగ్ ఎన్ని
0: విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ గ్రాంటింగ్ మెనీ బోన్స్.
0: ఎంత ప్రేమను అందిస్తున్నాడు. దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు.
1: బట్ అన్లక్కీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ గాడ్స్ లవ్. ఏమిటి
0: భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ వన్ వే, దట్ ఆఫ్ ఎ రిసిపియంట్ ఇన్ అనదర్ డైరెక్షన్.
0: కరుగునే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది.
1: దిస్ ఈస్ ద కాజ్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
0: భగవంతుడు దయామయుడు,
1: గాడ్
0: దేవ స్వరూపుడు, కరుణా సముద్రుడు.
1: గాడ్ ఈస్ కంపాషనేట్, హీస్ ఆల్ కైండ్ విత్ ఓషియానిక్ లవ్.
0: ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు?
1: How is that we lose God's love?
0: నీ ప్రకృతి భావం నీలో నిండిపోయినాయి.
1: You are full of worldly feelings.
0: ప్రాకృతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి.
1: You are not with the passing feelings, temporary ideas, you are not able to receive love.
0: ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో,
1: దట్ డే వెన్ యూ వాంట్ టు అటైన్ దిస్ సీక్రెట్ లెవెల్,
0: ఈ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చేయాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ అన్సీక్రెట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్ర అది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ కెన్ ఇట్ ఎవర్ బీ ఎంప్టీ?
0: తలబుర్ర అది ఖాళీ కాక ఈయన సుకృతము నింపనగునా?
1: ది హెడ్ వితౌట్ బీయింగ్ ఎంప్టీ కెన్ ఇట్ ఎవర్ బీ ఫిల్డ్ విత్ ది స్పిరిచువల్ కంటెంట్?
0: ఈ తల లోపల
1: fill your head with the lots of stuff.
0: భగవంతుడు అందించేటువంటి ఒక ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు?
1: దెన్ హౌ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, గాడ్స్ గిఫ్ట్?
0: దాన్ని పారబోయి,
1: ఎంప్టీ ది హోల్,
0: దాన్ని త్యాగం చేయి,
1: సాక్రిఫైస్ ఇట్,
0: దీన్ని నింపుకో,
1: ఫిల్ ఇట్ విత్ లవ్.
0: ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి.
1: త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: యోగం యోగం యోగం యోగం చేస్తున్నావు. ఏమి యోగం చేస్తున్నావు?
1: యోగా స్పిరిచువల్ ప్రాక్టీస్ వాట్ యు డు.
0: యోగం చేస్తున్నావు.
1: వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
0: అర్థం లేని యోగం చేస్తున్నావు.
1: మీనింగ్ లెస్,
0: అనర్థమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
1: డూ ఇట్ ఇన్ ఎ డిస్టార్టెడ్ వే.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగా యాక్చువల్లీ మీన్స్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: చిత్తవృత్తిని నీవు అరికట్టుకోవటమే నిజమైన యోగము.
1: ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ ట్రూ యోగా.
0: అది కాకుండా నీవు శారీరకమైనటువంటి యోగం చేస్తుంటే అది ఒక పెద్ద రోగము.
1: యోగా ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ ఇట్ ఈస్ రోగా ఆర్ డిసీజ్.
0: ప్రతి మానవుడు కూడా యోగం అనే పేరుతో రోగాన్ని పొందుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ రోగా ద డిసీజ్.
0: ప్రేమ అనేటువంటి యొక్క పదార్థం చేత నీ యొక్క మానసిక తత్వాన్ని అభివృద్ధి పరచుకో.
1: లెట్ యువర్ సైకాలజీ ది మైండ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: మనసును పవిత్రము గావించుకున్నప్పుడే మనిషి పవిత్రుడైపోతాడు.
1: వెన్ వన్స్ యువర్ మైండ్ ఈజ్ సేక్రెడ్ యూ బికమ్ సేక్రెడ్.
0: భావం తద్ భవతి.
1: As is the feeling, so is the result.
0: Kalugune think it the mind, we think it. Anaga nee yokku bhavamunu pavitramainuga pettuko.
1: Make your thoughts sacred.
0: Appude neeku pavitramain putti vilavistuntai.
1: Then you get all that is sacred.
0: Kanuka hudiyanni pavitram chesukodaniki taginatundi sadhana emiti?
1: What is that spiritual path that would sanctify your heart?
0: Dhyanam kaadu.
1: It is not meditation.
0: Japam kaadu.
1: Not penance.
0: Yogam kaadu.
1: Not yoga.
0: Evi prayojanam mukku mooskoni kucchuntunte neeku yogama?
1: You catch hold of your nose and call it yoga. No.
0: ఈ ముక్కు నుంచి సద్భావం అనేటువంటి యొక్క దీనిని పీల్చుకోవాలి.
1: దేర్ షుడ్ బి బ్రెత్ ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ త్రూ ద నాస్ట్రల్స్.
0: అది నీ ప్రాణము.
1: దట్ ఈస్ లైఫ్.
0: ప్రాణమును సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ లైఫ్.
0: కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ రావద్దు.
1: నెవర్ ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఆక్సిజన్ పీల్చుకో.
1: యూ బ్రీద్ ఇన్ ఆక్సిజన్ ఓన్లీ.
0: ఆక్సిజన్ నీ యొక్క లంగ్స్ కు ప్రాణములకు తగినటువంటి పోషణ కలిగిస్తుంది.
1: ఆక్సిజన్ సస్టైన్స్ యువర్ లైఫ్ and maintain the lungs.
0: కానీ ఆక్సిజన్ ను పీల్చుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్హేలింగ్
0: ఆక్సిజన్. నీ హృదయం నుంచినే వస్తుండాలి.
1: ది ఆక్సిజన్ ఇస్ విత్ ఇన్ యు.
0: కార్బన్ డైఆక్సైడ్ హెడ్ నుంచి వస్తుండాలి.
1: కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది
0: హెడ్. నుంచి అన్ని పిచ్చి పిచ్చివే వస్తున్నాయి.
1: అవుట్ ఆఫ్ ది హెడ్ ఆల్ మ్యాడ్ థింగ్స్ కమ్.
0: ఇవన్నీ విషమయమైన గాలులే.
1: దే ఆర్ ఆల్ పాయిజనస్.
0: ఆ విషమైన గాలులను కూడా స్తంభింపచేసి
1: జస్ట్ స్టాప్ దెమ్ దేర్.
0: హృదయం నుంచి అమృతమయమైనటువంటి యొక్క గాలిని నీవు తెప్పించుకో.
1: ఇన్హేల్ దట్ నెక్టరైజింగ్ ఫీలింగ్.
0: భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క స్పర్శనము, భగవంతుని యొక్క సంభాషణము, భగవంతుని యొక్క దర్శనము ఇంత అట్టిదేని కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద దర్శన్ ఆఫ్ గాడ్, ద స్పర్శన్ కన్వర్సేషన్ విత్ గాడ్.
0: చూస్తున్నావు నీవు ప్రజలను చూస్తున్నావు.
1: యు సీ పీపుల్.
0: కానీ ఆ ప్రజలు ఎవరు?
1: భగవ
0: స్వరూపంలే.
1: దే ఆర్ ఆల్ డివైన్.
0: ఆ భావాన్ని నీవు తలుచుకో.
1: హ్యావ్ దట్ ఫీలింగ్, డివైన్ థాట్.
0: అప్పుడే నీ దృష్టి పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ లుక్స్ విల్ బి సేక్రెడ్.
0: కనుక చూచేదంతా కూడా భవిత్రమే.
1: ఆల్ ద
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే జగత్తును చూస్తూ కూడాను నేను భగవంతుని చూడలేదు అనుకుంటున్నావు.
1: యు సీ ద వరల్డ్ బట్ యెట్ యు సే దట్ యు హావ్ నాట్ సీన్ గాడ్.
0: భగవంతుడికి ఒక రూపం లేదు.
1: గాడ్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: స్థానం లేదు.
1: ఆర్ నేమ్.
0: అన్ని స్వరూపములు తనవే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని ఆకారములు తనవే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే సర్వసాక్షి స్వరూపుడైన భగవంతుడు అన్ని రూపములలోనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫామ్.
0: ఆ భావాన్ని నీవు పెట్టుకున్నప్పుడే నీవు సరి అయినటువంటి రీతిగా పొందుతావు.
1: వెన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: ఏవో రవివర్మ రాసినటువంటి విష్ణువు విష్ణు బొమ్మను తీసుకునేది, విష్ణువు కృష్ణ బొమ్మను తీసుకుని ఈ బొమ్మల చేత వచ్చిందా?
1: ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ కృష్ణ దే ఆర్ ఆల్ ది పెయింటింగ్స్ ఆఫ్ రవివర్మ.
0: ఇవన్నీ ఒక రాసినటువంటి ఒక బొమ్మలే.
1: దే ఆర్ ఆల్ ద పెయింటింగ్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్.
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్.
0: ఈశ్వరుడు సర్వస్వరూపుడు.
1: గాడ్ ఈస్ కాస్మిక్.
0: ఈశ్వరుడు సర్వభూతానాం ఇదావాసం ఇదం సర్వం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఎక్కడ చూసినా కానీ దైవమే.
1: ఎవ్రీవేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: దైవంగా భావించుకో. నీ తల్లిని దైవంగా భావించుకో. నీ తండ్రిని దైవంగా భావించుకో. నీ భార్యను దైవంగా భావించుకో. ఇది సరైన ఉత్తమమైన మార్గము.
1: ద నోబుల్ పాత్ వాంట్స్ యూ టు కన్సిడర్ యువర్ మదర్ గాడ్. యువర్ ఫాదర్ హస్ గాడ్.
0: నీవు కట్టుకున్న తర్వాత భార్య ఏంటి కానీ అంత పూర్వము ఎవరు?
1: ఆఫ్టర్ ఆల్ ద వైఫ్ హాస్ బికమ్ యువర్స్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్. ప్రయర్ టు దట్ హూ ఈజ్
0: ఈమె? నా తల్లి అంటే కన్న తర్వాత నీకు తల్లి ఏంటి కానీ కనకపునపు ఈమెవరు?
1: The motherhood has come after beginning you.
0: Passing clouds.
1: These relationships have come like passing clouds.
0: Comes and goes, comes and goes.
1: Passing clouds come and go.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: కనుకని ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: With the sense control you can achieve anything.
0: దీనిని పురస్కరించుకుని ఏ పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధకహ అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ పతంజలి సెడ్ యోగా మెంట్ సెన్స్ కంట్రోల్.
0: ఈనాడు మానవుడు ఎంత బలహీనుడైపోయినాడు.
1: మ్యాన్ టుడే హెస్ బికమ్ సో వీక్.
0: దైవత్వంగా ఉండినటువంటి మానవుడు ఈనాడు దీనత్వంగా మారిపోయాడు.
1: మ్యాన్ హూ ఇస్ ఎసెన్షియల్ డివైన్ హెస్ బికమ్ సో
0: చిన్నదానికి కోపం వస్తుంది.
1: హీఈస్ అజిటేటెడ్ ఫర్ ఎవరీ సింపుల్ థింగ్.
0: చిన్నదానికి దుఃఖం వస్తుంది.
1: ఫర్ ఎవరీ సిల్లీ థింగ్ ఈస్ మిజరబుల్.
0: ఇవన్నీ ఉంటుంటే ఇంక ఎట్ట భగవత్తత్వం నీకు కుదురుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
0: అన్నింటినీ సమత్వంగా తీసుకో.
1: హీ షుడ్ హావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: ఒక కొడుకు పుట్టాడు.
1: He has a son.
0: Santoshichchao.
1: Be happy.
0: Koduku poyyadu dukkistunnavu.
1: When once a son is born.
0: Evaru poyindi evaru.
1: Who is born and who has disappeared.
0: Koduku poyyetundi ve passing clouds.
1: Both birth and death are passing clouds.
0: Kaga ee passing clouds teeskoni manamu imagine chesukuntunnamu.
1: We just imagine things basing on the passing cloud.
0: Ee marriage ani mirage ni chustunnamu.
1: We just in the name of marriage you see only mirage.
0: Mirage ni chusi enta sepu nee udaham teechukuntavu.
1: Watching the mirage you cannot quench your thirst.
0: ఎక్కడ చూసినా నీరు గాని కనిపిస్తుంటది.
1: Mirage appears as if there is water.
0: నీరు కనిపిస్తూనే ఉంటుంటది.
1: As you run ahead.
0: నీ దాహం తీరేది ఎప్పుడు?
1: You don't find water.
0: మిరాజ్ లో ఇంతే ఉండేటువంటిది ఫలితం.
1: This is the result out of a mirage.
0: కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: Do your duty sincerely.
0: నీ డ్యూటీ నువ్వు చేయి.
1: Do your duty sincerely.
0: అది నిజమైనటువంటి మార్గము.
1: That is the correct way.
0: Duty is God.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
1: Consider work as worship.
0: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
1: Let duty be God.
0: అంతేకాని ఇది నా ఇంటి వర్క్, ఇది ఆఫీసు వర్క్, ఇది స్కూల్ వర్క్, ఈ విధంగా భావించకూడదు.
1: నెవర్ ఫ్రాగ్మెంట్ ఆర్ బైఫర్కేట్ యాజ్ యువర్ వర్క్ అండ్ యాజ్ గాడ్స్ వర్క్ సెపరేట్.
0: నీ ఉండటం వల్ల ఇల్లు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ స్టే.
0: నువ్వు చేరటం వల్ల ఆఫీసు.
1: బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ దట్ ఇస్ ఆఫీస్.
0: చదవటం వల్ల స్కూల్.
1: బికాస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఇన్
0: దే గాని పెట్టినవి కాదు.
1: ద లెర్నింగ్ ఇస్ ద స్కూల్. బై ప్రొఫెషన్ ఇట్ ఇస్ ఆఫీస్.
0: రానిది పోనిది ఒకటి ఉంది.
1: బట్ దట్ నైదర్ కమ్స్ నాట్ గోస్ ఇన్ వన్.
0: స్వరూపులారా,
1: ముఖ్యంగా
0: చిన్న మార్గంలో మీరు గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద సింపుల్ పాత్.
0: మానవుడు గుర్తించవలసింది మూడే మూడు.
1: మ్యాన్ హ్యాస్ టు రియలైజ్ ఓన్లీ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: నీ వర్క్ ను కూడా నువ్వు దైవంగా భావించుకో.
1: కన్సిడర్ వర్క్ యాజ్ వర్షిప్.
0: నీ డ్యూటీస్ ను కూడా దైవంగా భావించుకో.
1: లెట్ డ్యూటీ బి గాడ్.
0: అంతేకాని ఇది నా ఇంటి వర్క్, ఇది

0: goes.
1: కానీ రెండవది వస్తుంది పోదు.
0: The second it comes and it doesn't go.
1: ఈ మూడవది పోదు రాదు.
0: Third neither it comes nor goes.
1: అజ్ఞానము
0: ignorance.
1: అజ్ఞానం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది.
0: Ignorance comes and goes.
1: కానీ జ్ఞానము వస్తుంది నిలుస్తుంది.
0: Wisdom when once it comes it stays.
1: రాదు పోదు, అది ఆత్మ జ్ఞానము.
0: The knowledge of the self it neither comes nor
1: goes.
0: It is permanent, eternal. ఇది
1: నిత్యంగానే ఉంటుంది.
0: It is eternal.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: It is changeless.
1: ఆత్మ జ్ఞానం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సో స్వీట్.
1: ఇలాంటి అమృతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీవు పొందకుండా ఈ లోక జ్ఞానం నీవు ఎంత చదివి ప్రయోజనం ఏమిటి?
0: విదౌట్ అక్వైరింగ్ దిస్ నెక్టరైన్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, వాట్ ఫార్ ది సెక్యులర్ నాలెడ్జ్?
1: పుస్తకాలు పుస్తకాలు చదివి చదివి చదివి చదివి పారవేస్తున్నాం.
0: We read books so many and throw them out.
1: ఈ పుస్తకాలు ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got the matter in book?
1: మానవుని మస్తకం నుంచి వచ్చింది.
0: Matter of the book పుస్తకా ఇస్ అవుట్ ఆఫ్ మస్తకా ద హెడ్.
1: దీనికి మస్తకానికే చేర్చుకుంటున్నావు.
0: సో ఆల్ ద స్టఫ్ ఇన్ ద బుక్ పుస్తకా ఇస్ టేకెన్ ఇంటూ మస్తకా ద హెడ్.
1: కానీ ఆత్మ జ్ఞానము పుస్తకం కాదు, మస్తకం కాదు.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ నైదర్ పుస్తకా ద బుక్ ఆర్ మస్తకా ద హెడ్. ఇట్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్.
1: కనుక మనస్తత్వాన్ని మొట్టమొదటగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించేయండి.
0: ఫస్ట్ నో ది మైండ్ అండ్ ఇట్స్ నేచర్.
1: మనసు అనేటువంటిది చాలా పిచ్చి పిచ్చిది.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవన్నీ తలంపుల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ వల్లనే మన మనసు యొక్క భావాన్ని మాలిన్యపరుస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సైకలాజికల్ పొల్యూషన్.
1: చేసుకో.
0: Understand clearly.
1: నీవు కోరవలసినటువంటి కోరు.
0: Have the correct desire.
1: నీకు ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: నువ్వు కోరవలసింది అన్నమే.
0: You should desire for food.
1: దాన్ని భోంచేసి.
0: Eat well.
1: ఆకలి తీరుతుంది.
0: Appease your hunger.
1: అయితే మానవునికి ముక్తి కావాలి.
0: But man wants liberation.
1: ఈ ముక్తి ముక్తి అనేటువంటిది ఏమిటిది?
0: What is this ముక్తి liberation?
1: ప్రత్యేకంగా కట్టి పెట్టినటువంటి ఒక ఎయిర్ కండిషన్ గ్రామం కాదు.
0: ముక్తి liberation is not air conditioning building.
1: కాదు కాదు.
0: నో,
1: ముక్తి అంటే దానికి ముక్తాయం కావటమే ముక్తి.
0: ముక్తి మీన్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఇస్ ముక్తి.
1: ఆకలి ఒక ముక్తి.
0: అండ్ దిస్ హంగర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
1: భుజించితే ముక్తి వచ్చేసింది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టేక్ పార్టేక్ ఇన్ యువర్ ఫుడ్.
1: ఇవంతా లౌకిక ముక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద వరల్డ్
1: ఫుల్ఫిల్మెంట్.
0: సపోజ్ యూ సఫర్ ఫ్రమ్ ఎ డిజీజ్.
1: మందు తీసుకుంటే నివారణ అయిపోయింది.
0: వెన్ వన్స్ యూ టేక్ మెడిసిన్ యూ ఆర్ క్యూర్.
1: ఆరోగ్యానికి ముక్తి.
0: దిస్ ఇస్ లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్.
1: కానీ మనసుకు ఒక ముక్తి కావాలి.
0: మైండ్ నీడ్స్ లిబరేషన్.
1: ఆ మనసుకి ఏమిటి? చంచలత్వంగా ఉండేటువంటి దాన్ని స్థిరం చేసుకోవటమే ముక్తి.
0: మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ టు మేక్ ఇట్ స్టడీ. This is psychological liberation.
1: ఇవన్నీ కూడా నువ్వు భౌతిక ముక్తులే.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ వరల్డ్లీ.
1: నిజమైన ముక్తి ఏమిటి?
0: వాట్ ఇస్ ద ట్రూ లిబరేషన్?
1: రాదు పోదు ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైన ముక్తి.
0: ద ట్రూ లిబరేషన్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఆత్మ ఒక్కటే.
0: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్. ఆత్మ
1: సర్వభూతాంతరాత్మ.
0: ద సేమ్ సౌల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఇలాంటి భావాన్ని మనము తెలుసుకునే నిమిత్తమై బుద్ధుడు ఇన్ని రకమైన సాధనలు చేశాడు.
0: బుద్ధ డిడ్ సో మెనీ స్పిరిచువల్ టాస్క్స్.
1: దీనిని నిర్వాణము అన్నారు.
0: టు టీచ్ దిస్ విచ్ ఇస్ కాల్డ్ నిర్వాణ లిబరేషన్.
1: ఈ నిర్వాణము,
0: వాట్ ఈస్ దిస్ నిర్వాణ?
1: అనగా మానవుని యందు మూడు తత్వములు ఉంటున్నాయి.
0: మీనింగ్ మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ ఆస్పెక్ట్స్.
1: అది ఏ నిజమైనటువంటి నిర్వాణము?
0: దేర్ లైస్ ద ట్రూ లిబరేషన్.
1: మొట్టమొదట
0: ద ఫస్ట్
1: సంఘ నీతి.
0: ద వన్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ. ఫియర్ ఆఫ్ సిన్.
1: పాప భీతి.
0: Fear of sin.
1: Satyani. ఈ మూడింటి యొక్క తత్వమే నిజమైన నిర్వాణము.
0: సో ద త్రీ, ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ సిన్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: పాప భీతి ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ప్రేమను చూస్తే ఆనందించాలి.
0: యూ షుడ్ బి సో హ్యాపీ వెన్ యూ ఆర్ లవింగ్.
1: సంఘాన్ని చూస్తే కలిసి మెలిసి ఉండాలి.
0: యూ షుడ్ మింగిల్ ఇన్ సొసైటీ.
1: అది నిజమైన నిర్వాణము.
0: That is true liberation.
1: కనుకని పాపమునకు ఏమాత్రం కూడా సమీపించకూడదు మనము.
0: Never be close to any sort of sin.
1: భగవత్ యొక్క సన్నిధి సన్నిధి సన్నిధి అది ఏ నిజమైన పెన్నిధి.
0: The pennidhi is the true wealth, is sannidhi the proximity of God.
1: కానీ మూర్ఖులైనటువంటి మానవులు,
0: man who is a fool,
1: దైవత్వాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం లేదు.
0: Could not understand the divine principle.
1: ఏదో ధ్యానం చేస్తే అక్కడ మాకు సాక్షాత్కారం వస్తుందని భావిస్తున్నారు.
0: He expects the manifestation of God as a meditation.
1: ఏమీ లేదు.
0: Nothing is there in meditation.
1: జీవితమే way of life.
0: Our life itself.
1: అదే నిజమైన ధ్యానము.
0: A particular meditation.
1: దోమ నడుస్తున్నావు నీవు.
0: You walk along the road.
1: ఆ దోమ పైన నీవు దృష్టి లేకుండా పోతే యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ నాట్ వాచ్ఫుల్ యాజ్ యూ వాక్,
1: డ్రైవ్ చేస్తున్నావు,
0: యూ ఫేస్ ద డేంజర్.
1: డ్రైవ్ ను సరైన రోజులు రోడ్డులో ప్రవేశపెట్టినప్పుడే అది నీకు క్షేమం కలుగుతుంది.
0: యాజ్ యూ డ్రైవ్ ఇన్ యువర్ కార్ అలాంగ్ ద రోడ్, యూ షుడ్ బి వాచ్ఫుల్.
1: లేకపోతే అక్కడ యాక్సిడెంట్ వచ్చేస్తుంది.
0: ఆర్ ఎల్స్ యూ విల్ బి మెట్ విత్ అన్ యాక్సిడెంట్.
1: ప్రతి ఒక్కటి కూడాను మన లైఫ్ అంతా కూడాను ధ్యానమే.
0: ద హోల్ లైఫ్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మెడిటేషన్.
1: ప్రతి దాని ఎందుకు కూడాను ఏకాగ్రత అవసరము.
0: కాన్సంట్రేషన్ ఈస్ నెసెసరీ.
1: ఏకాగ్రత అనేటువంటిది ధ్యానం అవుతుందా?
0: కెన్ కాన్సంట్రేట్.

0: shouldn't be meditation.
1: ఇది కేవలం కాన్సన్ట్రేషన్.
0: ఇట్ జస్ట్ the beginning concentration.
1: కానీ ఇది నిజమైన ధ్యానం కాదు.
0: ఇట్ నాట్ మెడిటేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ కు అతీతంగా పోవాలి.
0: వన్స్ యు ట్రాన్సెండ్ కాన్సన్ట్రేషన్
1: అప్పుడే నిజమైనటువంటి ధ్యానము.
0: దెన్ లైఫ్ మెడిటేషన్
1: మనోభావాలు స్తంభించిపోవాలి.
0: దెన్ ద ఆల్ థాట్స్ షుడ్ బి విత్డ్రాన్.
1: ఏ థాట్స్ కూడా రాకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ థాట్స్.
1: అదే నిజమైనటువంటిది.
0: దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: గోపికలందరూ కూడా ఈ మార్గం అనుసరిస్తూ వచ్చారు.
0: గోపికస్ వర్ అడాప్టింగ్ ద సేమ్ ప్రొసీజర్.
1: కృష్ణుపై ఒక మార్గము ఒక దృష్టి.
0: దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కృష్ణ.
1: ఆ గ్రామానికి కొత్త కోడలు వచ్చింది పాపం.
0: ఎ న్యూ హౌస్ వైఫ్ ద బ్రైడ్ కేమ్ దేర్.
1: ఆ కొత్త కోడలు వచ్చేసి యశోద ఇంటికి పోయి దీపం ముట్టించుకుని రావాలని ఉంటుంది.
0: అండ్ షీ హ్యాడ్ టు గో టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: కృష్ణుడు జన్మించినటువంటి వాడు.
0: And Krishna was born there.
1: Krishna inti nundi nen jyotam techukunte naa illu kudunu Krishna kutumbanga maaripothundi.
0: If I bring that light from the residence of Krishna,
1: alanti pavitra nayandu kudunu prasthindi,
0: I will also be sacred if I visit that house.
1: Deepam teesukondi aa deepanni muttistu undali.
0: So she has gone there with the lamp to light it.
1: ఆ జ్యోతి వెలుగుతూ ఉండాలి.
0: ఇట్ వాస్
1: ఆ జ్యోతిలో ఈమె కృష్ణుని చూస్తుండాలి.
0: షీ వాస్ వాచింగ్ కృష్ణ ఇన్ ద లైట్.
1: చూస్తూ చేయి కూడా మర్చిపోయింది.
0: అండ్ షీ హస్ ఫర్గాటన్ ద హ్యాండ్.
1: ఈ చేయి అంతా కాలిపోతుంటుండాలి.
0: ద హ్యాండ్ వాస్ బర్న్.
1: కానీ చలించకుండా నిలిచి ఉండాలి ఈ గోపిక.
0: బట్ దట్ గోపిక వాస్ సో స్టెడీ.
1: ఏదో వాసన వస్తుందని యశోద పరిగెత్తి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ బర్నింగ్ స్మెల్ యశోద కేమ్ రన్నింగ్.
1: మండిపోతుంటే నీవెందుకు ఇంకా అట్లా నిలుచుకున్నావు.
0: As your hand is burning, why are you standing like that?
1: అని చెప్పి ఆ దీపం నుంచి ఆ చైన్ తీసి ఈమెను బయటికి పంపించింది.
0: And she has just kept the hand out of the flame and sent her out.
1: యశోద వచ్చి చెప్పింది బయట ఉన్నటువంటి గోపికలకు.
0: యశోద కేమ్ అవుట్ అండ్ టోల్డ్ గోపిక.
1: అమ్మా పిచ్చి మనిషా ఏమిటి?
0: ఇస్ షీ మ్యాడ్ క్యాప్? వై డస్ షీ డూ దట్?
1: పట్టించుకోవడానికి వచ్చేటువంటి చేయి కాలిపోతున్నా గానీ ఈమెకు ప్రజ్ఞ లేకుండా ఉంటుండాలి.
0: After all, she came there to light her lamp, but instead she getting her hand burned.
1: ఏమి సుగుణ, ఎందుకోసం నీవు ఆ విధంగా నిలుచుకున్నావు?
0: And then she asked, Suguna, why are you standing like that?
1: Amma aa jyotilo krishnudu kanipistunnadu, nenu ye vidhanga vadali petti raavali?
0: As I am watching the beautiful form of Krishna in the flame, how can I get away from that spot?
1: Ee gopikalantaru egirinaru.
0: In the meantime, all gopikas were dancing.
1: Sugunaku kanipinchenanta manasu gunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta manasu gunaku kanipinchenanta.
0: Our Suguna could see at the residence of Nanda, there in the flame, Krishna himself.
1: ఆ సుగుణకు కనిపించాడట నందుని ఇంట.
0: Suguna could see Krishna at the residence of Nanda.
1: ఎక్కడ కనిపించాడు? దీపంలో కనిపించాడు.
0: Where? In the flame of the lamp.
1: ఏమిటి? ఏకాగ్రత లోపల సర్వత్రా కనిపిస్తాడు భగవంతుడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ పాయింటెడ్నెస్ ఇన్ కాన్సన్ట్రేషన్. షీ కుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మన గుణములు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: సో అవర్ క్వాలిటీస్ హావ్ గాట్ టు బి సేక్రెడ్.
1: మన చర్యలు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
1: మన దృష్టి పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: అవర్ లుక్ షుడ్ బి సేక్రెడ్.
1: మన వాక్కు పవిత్రమైన పుట్టిగా ఉండాలి.
0: ద వర్డ్ హస్ గాట్ టు బి గుడ్.
1: ఆ విధంగా జీవించినప్పుడే తానే దైవంగా మారిపోతాడు.
0: దెన్ వన్స్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్, యూ ఆర్ డివైన్.
1: దైవాన్ని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు లివ్ లాంగ్.
1: దైవమే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు.
0: అండ్ గాడ్ విల్ కమ్ క్లోజ్ టు యూ సర్చింగ్ ఫర్ యూ.
1: ఒక దీంట్లో రాస్తూ వచ్చేసాడు బైబిల్లో.
0: అనిబిసెంట్ మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ ఇట్.
1: మానవులు భారతదేశం లోపల భగవంతుని వెతుకుతూ ఉన్నారట.
0: ఇన్ భారత్ పీపుల్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ పిచ్చి?
0: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
1: మనుషులు పోయి భగవంతుని వెతకటమా?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ సర్చింగ్ ఫర్ గాడ్? నో,
1: భగవంతుడే మంచి మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు.
0: నో నో, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్ ఎవరు అని భగవంతుడే వెతుకుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్. వేర్ హీ ఇస్?
1: భగవత్ ప్రేమకు పాత్రుడైనటువంటి వాడే గుడ్ మ్యాన్.
0: ద వన్ హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈస్ ద గుడ్ మ్యాన్.
1: ఆ గుడ్ మ్యాన్ ఏ గాడ్ మ్యాన్.
0: దట్ గుడ్ మ్యాన్ ఈస్ ద గాడ్ మ్యాన్.
1: ఆ గుడ్ భావం లేనప్పుడే బ్యాడ్ మ్యాన్.
0: అండ్ వెన్ ఈస్ నాట్ ఎ గుడ్ మ్యాన్, నేచురల్లీ ఈస్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: కనుక మనం బ్యాడ్ మ్యాన్ కాకూడదు, గుడ్ మ్యాన్ కావాలి.
0: నెవర్ బి ఎ బ్యాడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: గాడ్ మ్యాన్ కావాలి.
0: యూ షుడ్ బి ఎ గాడ్ మ్యాన్.
1: అప్పుడే నీవు నిజమైనటువంటి యొక్క మానవత్వం ధరించినందుకు సార్థకం అవుతుంది.
0: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉండేటువంటి ప్రేమ పరిశుద్ధమైనటువంటిది.
0: దేర్ ఇస్ ప్యూర్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ యూ.
1: కానీ మధ్య మధ్య ఈ భ్రాంతుల చేత మాలిన్యపరచుకుంటున్నారు.
0: బికాస్ ఆఫ్ అదర్ ఇల్యూజన్స్, వరల్డ్లీ థాట్స్,
1: దానివల్ల మన విలువ తగ్గిపోతుంది.
0: అవర్ వాల్యూ హ్యాస్ గాన్ డౌన్.
1: నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చాలిస్తాను.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు గివ్ అస్.
1: నీ దగ్గర ఒక బంగారు చైన్ ఉంటుంది.
0: యు హావ్ గాట్ గోల్డ్ చైన్.
1: ఈ ప్యూర్ బంగారుగా ఉంటుంది.
0: ఇట్స్ ప్యూర్ గోల్డ్.
1: ఈ ప్యూర్ గోల్డ్ గా ఉన్నప్పుడు షైనింగ్ ఇస్తుండాలి.
0: యాజ్ ఎ ప్యూర్ గోల్డ్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ గోల్డ్ తగినటువంటి వెల కూడా పెరిగిలా ఉంటుండాలి.
0: అండ్ ఇట్స్ కాస్ట్ ఇస్ ఆల్సో వెరీ హై.
1: దీంతో కొంచెం కాపర్ కలిపితే
0: ఇఫ్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ కాపర్
1: ఈ ప్యూరిటీ తగ్గిపోయింది.
0: ఇట్స్ ప్యూరిటీ హాస్ గాన్ డౌన్.
1: తగ్గిపోవడమే కాకుండా దాని వెల కూడా తగ్గిపోయింది.
0: ద వాల్యూ ఆల్సో హాస్ గాన్ డౌన్.
1: దాంతో మరింత పిత్తాలు కలిపినావు.
0: యూ ఆల్సో యాడ్ సమ్ మోర్ బ్రాస్.
1: ఈ బ్రాస్ ఈ వెండి రెండు కలపటం చేత మరింత దాని యొక్క ప్రకాశం తగ్గిపోయింది.
0: బికాస్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ద వాల్యూ హాస్ గాన్ డౌన్.
1: దీంతో మరింత కాపర్ కలిపినావు.
0: దెన్ యూ హావ్ మిక్స్డ్ కాపర్ ఫర్దర్.
1: దానికి ఒక ప్రకాశమే తగ్గిపోయింది.
0: అండ్ ఇట్స్ నాట్ షైనింగ్ నౌ.
1: కట్టకట్టబడి బంగారు విలువనే పోయింది.
0: ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ లాస్ట్.
1: అట్లనే మానవుడు పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ గోల్డ్ వంటి వాడు.
0: సిమిలర్లీ మ్యాన్ ఈస్ ఎ ప్యూర్ గోల్డ్.
1: ఈ డిజైర్స్ అనేటువంటి ఒక కాపర్ ను కలుపుకుంటున్నాడు.
0: యూ హావ్ మిక్స్డ్ అప్ విత్ ది కాపర్ ఆఫ్ డిజైర్.
1: కనుక ఈ మానవత్వం అనేటువంటి గోల్డ్ ప్రకాశం తగ్గిపోతుండాలి.
0: సో హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ గోల్డ్ ఈస్ నాట్ షైనింగ్.
1: మానవత్వం అనేటువంటి ఒక విలువ కూడా తగ్గిపోతుండాలి.
0: హ్యూమానిటీ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాంతో తిరిగి బ్రాస్ కలుపుతున్నాడు.
0: ఫర్దర్ యూ మిక్స్డ్ ఇట్ విత్
1: ఈ బ్రాస్ కలపడం వల్ల బంగారు విలువ పూర్తి తగ్గిపోయింది.
0: బికాస్ ఇట్స్ మిక్స్ విత్ బ్రాస్ ద గోల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ.
1: దాని ద్వారా ప్రకాశం కూడా తగ్గిపోయింది.
0: అండ్ సో ఇస్ నాట్.
1: ఈనాడు మానవత్వానికి విలువ లేకుండా పోతుండాలంటే ఏది కారణం?
0: టుడే మ్యాన్ హాస్ నో వాల్యూ. వాట్ ద రీజన్?
1: అనవసరమైనటువంటి మిక్స్ చేసుకుంటున్నాడు.
0: వీఆర్ మిక్సింగ్ విత్ ఆల్ అన్నెసెసరీ థింగ్.
1: కనుక ఈ మానవునికి ఉండవలసినటువంటి విలువలు లేకుండా పోతుండాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డే బై డే.
1: సత్యము మానవతా విలువ.
0: ట్రూత్ ఇస్ ద హ్యూమన్ వాల్యూ.
1: ధర్మము మానవతా విలువ.
0: రైచియస్నెస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: మానవతా విలువ.
0: పీస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ మానవతా విలువలన్నీ చేర్చుకో, నీవు ప్రకాశంగా ఉంటుంది.
0: దెన్ వన్స్ యు హావ్ ది హ్యూమన్ వాల్యూస్ యు షైన్.
1: ఏ ప్రదేశం వెళ్ళినా కూడా నిన్ను గౌరవిస్తారు.
0: వేర్ ఎవర్ యు గో యు విల్ బి రెస్పెక్ట్.
1: మానవులు కూడా నిన్ను తగినటువంటి ఉన్నత స్థాయిని అందిస్తారు.
0: ఎవ్రీవన్ విల్ గివ్ యు ది ఎస్టీమ్ అండ్ ఆనర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైన మనసును మాలిన్యం చేసుకోకండి.
0: నెవర్ పొల్యూట్ యువర్ మైండ్ విత్
1: ఎన్ని జన్మల యొక్క ఫలితం చేతను మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ యు కుడ్ బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ హై. హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎప్పుడు విలువలు? ఈ గుణములు పెంచుకున్నప్పుడే విలువలు.
0: ద వాల్యూ లైస్ ఇన్ దీస్ వాల్యూస్ కల్టివేషన్.
1: బుద్ధుడు చెప్పినటువంటి బోధ ఇదియే.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: కానీ నిజమైన బుద్ధులు కూడాను ఈ రకమైనటువంటి దాన్ని అనుసరించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద టీచింగ్
1: నిర్వాణం నిర్వాణం నిర్వాణం అంటే మోక్షం పోవటమే.
0: నిర్వాణ మీన్స్ అటైన్మెంట్.
1: మోక్షం కాదు ఇక్కడ.
0: ఇస్ నాట్ మోక్ష లిబరేషన్.
1: నీలో ఉన్నటువంటి పాపతత్వాన్ని పరిహారం చేసుకోవాలి.
0: యు జస్ట్ అటోన్ యువర్ సిన్స్, దట్ ఇస్ లిబరేషన్.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్.
1: సంఘనీతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఫాలో ద మొరాలిటీ ఆఫ్ ద సొసైటీ.
1: పాప భీతిని నీవు పెంచుకోవాలి.
0: కీప్ అప్ దట్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతిని.
0: లవ్ ఆఫ్ గాడ్.
1: లవ్ ఆఫ్ గాడ్.
0: లవ్ ఆఫ్
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: ఫియర్ ఆఫ్ సిన్. మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ మూడింటిని మనం పెంచుకుంటే ఇదే నిర్వాణం.
0: వెన్ వన్స్ యూ అబ్జర్వ్ ఫాలో దీస్ త్రీ, దట్ ఈస్ నిర్వాణ లిబరేషన్.
1: కనుకనే దైవ ప్రీతిని మనం సంపాదించాలి.
0: హ్యావ్ ద లవ్ ఫర్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: పాప భీతి ఉండాలి మానవునికి.
0: మ్యాన్ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పశువుకి ఇదంతా లేదు.
0: అనిమల్ హ్యాస్ నో డిస్టింక్షన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాపం అంటే ఏమిటో దానికి తెలియదు.
0: బికాస్ అనిమల్ డస్ నాట్ నో వాట్ సిన్
1: ఈజ్. మానవునికి ఏ పాప భీతి రావాలి?
0: మ్యాన్ నోస్ వాట్ సిన్ ఈజ్, సో హీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఫియర్ ఆఫ్ సిన్స్.
0: Fear of sin.
1: Love of God.
0: Love of God.
1: Morality in society.
0: Morality in society.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిర్వాణం.
0: The one unit of these three is liberation.
1: కనుక మనము సరైన మార్గాన్ని అనుసరించి మొట్టమొదటి ఇంద్రియాలు అరికట్టుకోవడానికి చూసుకోవాలి.
0: Let us follow proper path. First control our senses.
1: కానీ అప్పుడప్పుడు దీనిని మనం చేసుకుంటూ
0: we have to memorize this thing.
1: Charge isthu povali.
0: And we should charge our spirits.
1: Madhya madhya ee satsangam cherali.
0: We should join good company.
1: Satsangam cherthe ade charge ayipothundi.
0: In a good company we charge ourselves.
1: Kaabatti ee charge chesukuntu nuvu danni anusaristhu pote nuvu ento abhivruddhi ayipoyi aadarsha purushuluga meeru tayaravutaru.
0: By charging our spirits you will be certainly ideals in society.
1: Govinda Krishna jai Gopala Krishna jai Gopala Bala Bala Radha Krishna jai.

0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇంటూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ without this principle of truth, and this is pure unsullied primordial truth itself.
0: Satyamu pancha bhautikamu satyamu kudaka tappadeppudu satyamu niramayundu ganutimpaga

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: నేటి ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ట్ టు ది మైండ్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్స్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ది లవ్.
1: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానేరదు.
0: హౌఎవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్ ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ విల్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ you don't find any human being or a creature without this love.
1: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: Chimalo Brahmalo Sivakesha Bhagavadalo Prema Mira Velasi Unde Mirdu Vahinchina Rama Nannu Brovara Annadu Tyagaraj.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi. Brahma yokka rupamu ettidi. Adi vicharistu pote Brahmamu akanda jyoti vale velugutu untundadi. Shiva అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి.
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆంట్? వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్ ఆఫ్ లైట్, వైల్ ఆంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
1: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచినా దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: చీమకు నవ్వు వచ్చింది. నేనెక్కడా, నీ స్వరూపం ఎక్కడా, ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా, లేదు, నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను. అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: Kani, ee chimmala yokka sahajamu, aaru nellanta kudanu, tama bhavishyattuku taginatuvanti yokka aaharanni kudabettukuntundi.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించడము చాలా హీనంగా ఉంటుండది.
0: It will be belittling if the bear goes on praising my capacities because I am so simple.
1: చీమ లోపల వెళ్ళింది. కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకున్నవారిని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: man being highly intelligent today,
1: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: He is not able to gather the food which is essential for his daily life.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: You don't need to be surprised at this.
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకుని పోషిస్తూ వస్తున్నాము.
0: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకుని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
0: దిస్ యాంట్స్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫుడ్ బిసైడ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ యట్ స్టోర్ ఫర్ ఫ్యూచర్.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కాలరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ ఎందు మాత్రమే ఉంటున్నది.
0: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హై ఇంటెలిజెంట్ ఎండోర్డ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీఈస్ ప్యారలల్ టు నన్.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో లో అండ్ మీన్ అండ్ మూవ్స్ అబౌట్.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ కమ్ డౌన్ హిస్ స్టేచర్ సో మీన్ అండ్ సో లో బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. దేర్ నో డెర్త్, దేర్ నో షార్టేజ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మ్యాన్.
1: అన్నీ కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హ్యావింగ్ బీన్ ఎండౌడ్ విత్ అబండెన్స్ ఆఫ్ ఆల్ ది మెటీరియల్ అవైలబుల్ అరౌండ్ హిమ్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో అండ్ డిసైడ్ హౌ మచ్ హ్యాస్ టు బి యూజ్డ్ వెన్.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to improve himself out of his mean qualities.
1: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: In fact, there is wide scope to learn from ants and mosquitoes.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కారెక కుట్టితే తల వరకు కూడాను ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: కాని తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: But he is not able to know his own inborn intelligence.
1: ప్రేమ స్వరూపులార,
0: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
0: In this vast universe, there is no greater power, there is no higher material than love.
1: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: Everywhere, wherever you notice, you will find the most powerful love existent.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: And this love certainly takes care of the residences of the homes.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: So he is ready to sacrifice and prepared to protect himself.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతని ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
1: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడా గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
1: కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: యూ మే బి ఇంటెలిజెంట్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్ బట్ యూ కెన్ బి మైటీ ఇంటెలిజెంట్ విచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: He has got all the intelligence that he deserves and the power.
1: Inta undi kudanu thanu ee vidhanga danni kaapaadukovali ekkada dinni daachukovali ee samayalo dinni upayoginchukovali aneetuvanti vidhidanam ee maatramu gurtinchadaniki prayatninchaledu.
0: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence. In what direction it has got to be used, when, where and how.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు.
0: స్టూడెంట్స్ టుడే స్టడీ ఎ లాట్.
1: ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకం లేదు, కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రెడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
1: పుస్తకముల నుండి మస్తుగా చదువు ఉండే.
0: దేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
1: మస్తకము నుండి మట్టి మెండు.
0: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్లీ నాలెడ్జ్, బట్ మస్తక ద హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
1: అనుగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
1: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: Therefore, the knowledge is given to students that they gather from books to lead a proper life.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువువలేవు.
0: Having been educated, having acquired knowledge, after all, what is going to happen in future? One has to die inevitably. We have to learn so as to be immortal.
1: కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: You have got good answers to questions put to you, but you do not know how to make use of these things in your life at an appropriate time.
1: MA లు BA లు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
0: హ్యావింగ్ హ్యాడ్ ద డిగ్రీస్ లైక్ BA అండ్ MA, యూ మే బి రెప్యూటెడ్ ఎల్డర్లీ పీపుల్.
1: సంపదలుండి సద్దానపరులైన పుడమకీర్తిని గన్న పుణ్యులైన,
0: యూ మే బి వర్చువస్ నౌ రెప్యూటెడ్ విత్ ఆల్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీ, బీయింగ్ నోన్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ చారిటీ.
1: ఆయుర ఆరోగ్యము అనవసంతం ఉండి పరిపూర్ణ పనులకు వారులైనా,
0: యూ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ బ్లెస్డ్ విత్ లాంగ్ లైఫ్.
1: కానీ ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
0: ఇన్ వాట్ వే ఆల్ ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ రిసీవ్డ్ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ అల్టిమేట్లీ.
1: ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టు అదర్స్.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: If you watch anything, you will find the spirit of service.
1: Paropakarartham idam shariram.
0: The body is meant to serve.
1: Shariram ichinatundi tini tirigatam kosam kaadu.
0: The body is not merely for eating and drinking.
1: Tinigi tini tirvicheyatanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiga teppinchukovatam kosam ani ichadu.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: Kaluka manam chadive chadugulu gaani telusukunna telivitetalu gaani anni kudunu tana nimittam kaadu.
0: Therefore, the knowledge, education and intelligence is not to be self-centered.
1: Samajam yokka sadviniyogamunakai సమాజం యొక్క తోడ్పట్టు కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ టు సర్వ్ ఎవ్రీబడీ ఇన్ ద నేబర్హుడ్.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో క్రొత్తది తెలుసుకున్నానని దాని ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: Manava.
0: Manava.
1: Ma anaga manchi telivitetalu.
0: Ma means good intelligence.
1: Na anaga vaatini lekunda.
0: And man without this good intelligence.
1: Va vartinchatamu.
0: Man is
1: conducting manchi telivitetalu undi kudanu vaatini telusukokunda pravartistunnadu manavudu.
0: With intelligence man is behaving as a dunce because he has not realized that he is intelligent enough.
1: Kana manavattvam yokka divyattvamu pavitramu ee daivattvam yokka keerthi nunchine dinni baiki teppinchukovali.
0: Therefore it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ఏ చిన్నది మానవుడి నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ ఏ తెలివితేటలు కానీ ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని పరోపకార సత్వం అని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: Even a cow also knows how to serve, how to feed itself, and how to lead a comfortable life.
1: ఈ మాత్రం మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake that man is not able to know this such a simple thing.
1: మానవత్వము చేరి మంచినే బోధించి.
0: And in fact, humanity teaches the lesson of goodness.
1: తెలిసి మెలగవలను తెలివితోడ.
0: యు హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
1: మానవత్వమే లేకుండా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకొని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హి హ్యాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఏ మీన్ లైఫ్ ఏ లో లైఫ్.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
0: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక సమష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యక్తి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: When once we understand the collective form clearly, you can understand the individual nature.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meer chadivina chadavulu.
0: All the education you received.
1: Telusukunna telivitetalu.
0: The intelligence you have acquired.
1: Edo chinna chinna పశుపక్షి మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కానీ పశుపక్షి మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
0: కెన్ ఈవెన్ బి లర్న్డ్ బై క్లోజ్ ఆబ్జర్వేషన్ ఆఫ్ టైనీ క్రీచర్స్ ద బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్ ఇన్ నేచర్.
1: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
1: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
0: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ద లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: Therefore, all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, rising to the level of the divinity.
1: Manavatvam samatvam nundi povali.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: Ee samatvame povunappudu inka ee maatram kuda manavatvam undi prayojanam ledu.
0: Without this samatva equality, manavatva, the humanity, is useless.
1: Kanuka mottamota manam samatvanni teeskovali.
0: Therefore, we should consider basically this principle of samatva equality.
1: Ee samatvam ane manavatvam lo lekapoyinappudu ee divyatvam anedi undi kudanu prayojanam ledu.
0: Without this samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatvam anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
0: Divyatva, divinity has got this latent divine power.
1: Idi daiva shakti.
0: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni yandu kudanu nindi nimrukrutvai unnadi.
0: This divine power is immanent in every human being.
1: Kani dani andukoleka avarudaipoyi తనని వదలపెడుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి బెనిఫిటెడ్ బై ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
1: కనుక మనము డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ద లేటెంట్ డివినిటీ విత్ వెరీ గుడ్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటుండాలి.
0: Humanity has been growing since ages.
1: Inaatri kaadi manavattam.
0: Human being is not of today.
1: Edo talli garbham nundi puttina takshame manavuduga puttadani bhavisukokoddu.
0: We cannot consider ourselves humans by just being born to a mother.
1: Talli garbham nundi aakaram maatram puttindi kaani manavattam aneetundi tana sahajangane untundadi.
0: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
1: Kanuka prati manavuni endukunu ee divyatvam anetundi undane undani.
0: Therefore every human being has got this divyatva, the divinity.
1: Ee divyatvani gurtinchukolekapoyinatam chetane manavatvani kuda marchipothunnadu.
0: Man is not able to know the latent divinity, and therefore he has forgotten even humanness or human quality.
1: Kanuka manamu human quality ni mattumattu gurtinchukovali.
0: Therefore we have to recognize the human quality to begin with.
1: Ee naadu manamu manavatvanni telusukunnamu ani anukuntunname gaani em telusukunnam manavatvam ante.
0: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు.
0: ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు నో ఎ హ్యూమన్ బీయింగ్ బై హిస్ ఫార్మ్.
1: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమే ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: జస్ట్ ఆకార ద ఫార్మ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఆచరణ ద ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక ఆ ప్రాక్టీస్ కూడా మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లెర్న్ హౌ టు ప్రాక్టీస్.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు, ఉపనిషత్తులు,
0: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: Or else, what's the use of all these sacred texts like Upanishads?
1: ఇవన్నీ కూడాను మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: These sacred texts like Upanishads will bring out the hidden treasures of divinity present within.
1: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: Education anaga sahajanga vachetuvanti yokka swarupamu.
0: And this educare is one which is natural.
1: Educare anaga lopala daagabadinatuvanti deeni paiki laagatam.
0: Educare is to bring out that which is latent within.
1: Mana yendu daachabadinatuvanti educare.
0: Educare is that which is hidden within us.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఇస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్ బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకు అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి ఎందుకు మనకు కనిపిస్తూనే ఉంటుండది.
0: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: That we are not able to recognize.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రం ప్రాప్తించదు మనకు.
0: In fact, without this divinity, you cannot be educated.
1: Kanuka ee naadu chadive chadulu anni kudanu kevalam education ga kanipistundadi kaani educare aneetundi danni manam gurtinchukolekapothunnam.
0: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
1: Education ante kevalam చదివిన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
1: ప్రాప్తించదు మనకు.
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ దిస్ డివినిటీ యూ కెనాట్ బి ఎడ్యుకేటెడ్.
1: కనుక ఈనాడు చదివే చదువులన్నీ కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా కనిపిస్తుంది.

0: మొదటి నుంచి మన రోజు నుంచే పుడుతూ ఉండాలి.
1: Whereas educator is permanent, steady within us.
0: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
1: The real power, the capacity lies in bringing out this latent educare.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
1: Education is obtained by learning.
0: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: Educare is the one that manifests.
0: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
1: In fact, it is present continuously within.
0: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
1: Educare is not the one that could be received by formal reading.
0: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు హ్యావ్ దిస్ ఎడ్యుకేర్.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది ఎడ్యుకేర్ ఇస్ క్వైట్ న్యాచురల్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
1: Whereas education is obtained by formal learning.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
1: Whereas educare is within you, following you throughout.
0: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
1: Therefore learning should not be confined to textual information.
0: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
0: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
1: Therefore, our intelligence should bring about transformation.
0: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడాను అంత వేస్ట్.
1: Without transformation, all this information is merely a waste.
0: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
1: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్, వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
0: అది కాదు మనకు.
1: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తుంటుంటుంది.
1: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్ షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
0: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధేయపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
1: దేర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్, ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ గాడ్ గివెన్ పవర్స్, ది ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ హ్యావ్ గాట్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అపాన్ ఫర్ అవర్ యూజ్.
0: నిజముగా మన ఎందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి
1: గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఇమెన్స్ పవర్ టు ఎవ్రీబడి.
0: ఇది ఇంతది అట్టదని ఎవరి కూడా కొలిచి చెప్పలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ బికాస్ డివైన్ పవర్ ఇస్ బియాండ్ ఆల్.
0: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పవర్ దాన్ ద డివైన్ పవర్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: లవ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్.
0: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
1: బట్ వీఆర్ డ్రాపింగ్ దట్ లవ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించడం అని మాత్రమే పలుకుతున్నాము.
1: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ది ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
0: అది కాదు ప్రేమ.
1: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
0: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ the unification of love in you with the love with others.
0: ee renditi yokka ekatvame nijamainatundi prema tattvamu.
1: Combination of these two speak about the true nature of love.
0: Prema prema prema prema ani manam andaru manam palukutune unnamu.
1: In fact we utter this word love repeatedly.
0: కాని ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: What form the love has, in what way the love has got to be used.
0: Prema evvarini badinchadu.
1: Love will never hurt anybody.
0: Enta kaalam nee unchukunnappudiki neeku nee sahayam cheyadu kani adi evvarini badinchadu.

0: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
0: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
1: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
0: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కొలిచినప్పటికీ ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమనే మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కాని దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ లవ్ ఈజ్ మిస్యూజ్డ్ ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ పుట్ ఇన్ ది రైట్ వే.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: దేర్ఫోర్ ద గాడ్స్ గిఫ్ట్ లవ్ హ్యాస్ టు బి మేడ్ యూజ్ ఆఫ్ ప్రాపర్లీ.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
0: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
1: ప్రేమ స్వరూపురాలు
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
0: లవ్ ఇస్ సో సేఫ్, సో స్టడీ అండ్ పర్మనెంట్.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలే దాన్ని తిప్పుతున్నాము.
0: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
0: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. దెన్ ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
0: దేర్ఫోర్ లవ్ is life to every creature.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
0: In order to know love, you have to love only. That's only way.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమ తత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపై తెలియజేయడంలో ప్రేమ తత్వం ఏమాత్రం అర్థం కాదు.
0: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
0: ఆల్ ది వరల్డ్లీ లవ్ మస్ట్ హావ్ బీన్ టేస్టెడ్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్ అండ్ సింప్లీ డ్రాప్డ్.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
0: బట్ ది డివైన్ లవ్ ఇస్ నాట్ సచ్.
1: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
0: ఇట్ ఇంక్లూడ్స్ ఆల్.
1: ప్రేమమయుండు శ్రీధరుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమయే అతని ప్రాపర్టీ.
0: And this love is God's property.
1: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
0: Therefore, you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
1: ప్రేమే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేయవుతుంది.
0: When God is love, when love is God, how can you separate them?
1: Live in love.
0: Therefore, Bhagavan says, live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
0: Then only we'll be knowing the meaning of love.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు.
0: It's quite easy to spell out, to utter this word love.
1: దాని అర్థం చేసి చాలా కష్టము.
0: But it's very difficult to know its meaning.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
0: Therefore you should make every effort to know and recognize this love.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
1: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore one must understand one's own love.
1: తన ప్రేమ తన చుట్టూ తన ప్రక్కల తన చుండు ఎక్కడ చూసినా ఉన్నటువంటిది ప్రేమనే.
0: Therefore this love is around him, in him, above him, below him, in the vicinity.
1: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
0: Therefore this love has to be known in the beginning.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపమైపోతాం.
0: When once you know what love is, you become the embodiment of
1: love. నీ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపురా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది?
0: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
0: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ ప్రేమతత్వాన్ని మీరు ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
0: దర్ఫోర్ ఇఫ్ యూ కన్సిడర్ లవ్ ఇన్ ఇట్స్ ప్రొఫండిటీ, ఇన్ ఇట్స్ డెప్త్, యూ సర్టన్లీ బికమ్ గ్రేట్.
1: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లవ్ ఇన్ ద బిగినింగ్.
1: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వము పరలోకూడదం అర్థమవుతుంది.
0: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ అండర్స్టాండ్ లవ్.
1: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
0: బిసైడ్స్ ద ఫోర్ బ్రదర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎపిక్ రామాయణ, దేర్ కాన్సర్ట్స్ ఆల్సో ప్లేడ్ ఎ మేజర్ రోల్.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ దే హ్యావ్ హ్యాడ్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈ షేర్డ్ విత్ ఎవ్రీబడీ.
1: రాముడు మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
0: మెనీ థింగ్ దట్ రామా ఇస్ గ్రేటెస్ట్.
1: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దిస్ ఎపిక్ ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ గ్రేట్.
1: మీరు విని ఉంటారు సుమిత్ర.
0: సుమిత్ర, యు మస్ట్ హావ్ హెర్డ్ ఆఫ్
1: సుమిత్ర. ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ సుమిత్ర హ్యాస్ ఎ మైనర్ రోల్.
1: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
0: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఎ గుడ్ ఫ్రెండ్.
1: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
0: ఇన్ వాట్ సెన్స్?
1: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
0: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
1: కైకకు ఒకే కొడుకు.
0: కైక హ్యాస్ వన్ సన్.
1: కౌసల్యకు ఒకే కుమారుడు.
0: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
0: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
1: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
0: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
0: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
0: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది.
0: She is not bothered of the kingdom. And what she did was, she had a head bath on one day, climbed up the staircase, and she was drying her hair.
1: Aa ventugulu aaravaskuntunna tempu graddha vachindi. Aa vendi cup lopala posinatundi paayasanni ettukoni poyindi.
0: In the meantime, some eagle came over there and picked up that vessel with pudding.
1: Idi teesukoni poyindi.
0: It has taken it away.
1: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
0: అండ్ ఇట్ హాస్ డ్రాప్డ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ద అంజని.
1: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
0: షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది టేస్ట్ ఆఫ్ ద పుడింగ్ అండ్ షీ స్టార్టెడ్ వండరింగ్ హౌ మ్యాన్ వుడ్ బి ఎక్స్టాటిక్ ఇఫ్ హి వర్ టు రిసీవ్ ఇట్.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరిని నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను, వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
0: దెన్ సుమిత్ర థాట్ అవుట్ ఆఫ్ టూ సన్స్ వన్ సన్ విల్ ఫాలో ద సన్ ఆఫ్ కౌసల్య, ది అదర్ సన్ విల్ ఫాలో ద సన్ ఆఫ్ కైక.
1: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు, ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
0: ద న్యూ బోర్న్ బేబ్స్ రిఫ్యూజ్ మిల్క్, దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ మిల్క్ ఎట్ ఆల్, దే వర్ స్లీప్లెస్ అండ్ వెంట్ ఆన్ క్రయింగ్.
1: అప్పుడు వశిష్ఠుడి వారు వచ్చినప్పుడు వశిష్ఠ వారి దగ్గరికి ఈ సుమిత్ర ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
0: వశిష్ఠ హ్యాపెన్ టు బి దేర్ అండ్ సుమిత్ర ప్లీడెడ్ విత్ హిమ్.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
0: హి సెడ్ డోంట్ క్రై ఎనీ మోర్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్.
1: రెండవ పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడికి ప్రక్కలో పండబెట్టండి.
0: హి సెడ్ దట్ యు కీప్ యువర్ సెకండ్ సన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సన్ ఆఫ్ కైక.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడి తట్టలోపల పెట్టమని చెప్పింది.
0: లెట్ ది ఫస్ట్ సన్ బి కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణ్ణి పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రీడల్ ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ అండ్ స్లీపింగ్ జాయ్ఫుల్లీ.
1: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
0: సిమిలర్లీ ఇస్ ది థింగ్ విత్ శత్రుఘ్న, హూ వాస్ ఆస్క్డ్ హూ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ భరత, హీ టు హ్యాడ్ హిస్ షేర్ ఆఫ్ ది మిల్క్ అండ్ స్లెప్ట్ హ్యాపీలీ.
1: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
0: అండ్ ఫ్రమ్ నెక్స్ట్ డే సుమిత్ర హ్యాడ్ నో వర్క్ టు డూ.
1: అయ్యో నాకు ఇలాంటి పరమ పవిత్రులైనటువంటి కుమారులు కలిగారు.
0: ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ టూ సీక్రెట్ సన్స్.
1: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
0: దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము.
0: ఇట్స్ మై డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ టుడే
1: అని అనుకుని శ్రీరాముని ప్రక్కలో ఈ మొదటి కుమారుని పండబెట్టేసేసింది.
0: అండ్ షీ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ శ్రీరామ.
1: ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
0: అండ్ శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
0: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
0: ఆల్ ద బ్లిస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
0: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింపు చేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
0: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
1: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
0: As the days went on, Lakshmana followed Rama.
1: Shatrughna venta Bharatudu sola tirutu vachadu.
0: And Shatrughna followed Bharata.
1: Ee Bharatudu Lakshmanudu maha shaktivantulu.
0: Bharat and Lakshmana are very powerful.
1: Veeru iruvare lekunina Ramayaname ledu.
0: Ramayana ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
1: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు,
0: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ,
1: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామ వాజ్ బోర్న్.
1: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
1: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
0: అండ్ దిస్ పవర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ భరత.
1: ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ దేర్ విత్ లక్ష్మణ.
1: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
0: దేర్ఫోర్ లక్ష్మణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ వేర్ ఎవర్ హీ వెంట్.
1: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్నతను భరతుడు ఉండటం.
0: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత వేర్ ఎవర్ హీ హాస్ గాన్.
1: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
0: వీ జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
0: ఆల్ ద ఫోర్ టుగెదర్
1: అన్యోన్యంగా
0: ఇంటిమేట్
1: అనుకూలంగా
0: కన్వీనియంట్లీ
1: ఏకంగా
0: యునైటెడ్లీ
1: కాలం గడుపుతూ వచ్చారు.
0: స్పెండ్ దేర్ టైమ్.
1: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
0: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్.
1: రామాయణం. కనుకనే రామాయణము అనగా ఎందుకు రాములు రాములకు తగినటువంటి యొక్క భర్తుడు, భర్తుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
0: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిట్టింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
1: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ. దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
1: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
0: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
1: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్.
1: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
0: దే కుడ్ ఎర్న్ దిస్ బ్లెస్సింగ్ దిస్ వే.
1: కనుక రాములు ఉన్నాడుంటే ప్రక్కలో ఒక లక్ష్మణుడు ఉండాలి.
0: వేర్ దేర్ ఇస్ రామ బై హిస్ సైడ్ ఇస్ డెఫినెట్లీ ప్రెసెంట్ లక్ష్మణ.
1: శత్రుఘ్నుడు ఉన్నాడంటే ప్రక్కలో ఒక భరతుడు ఉండాలి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ శత్రుఘ్న దేర్ యూ విల్ ఫైండ్ భరత ఆల్సో దేర్.
1: కనుక ఈ నలుగురికి ఏకత్వమే నిజమైనటువంటి రామాయణము.
0: దేర్ ఫోర్ యూనిటీ అమంగ్ దీస్ ఫోర్ బ్రదర్స్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ది సెన్స్ ఆఫ్ రామాయణ.
1: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ డిక్లేర్ ద స్ట్రెంగ్త్ అండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ.
1: కనుక వీరు ఒకరు ఒక్కో దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావలసి వస్తుంది.
0: యాజ్ ఈచ్ వన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ఇట్స్ క్వాలిటీ అండ్ ఇట్స్ బెటర్మెంట్ ద వరల్డ్ హ్యాస్ ప్రోగ్రెస్డ్.
1: మానవతా స్వరూపము,
0: ద హ్యూమన్ ఫామ్,
1: కేవలము
0: మ్యూర్లీ
1: ఆకారం మాత్రమే కాదు,
0: నాట్ లిమిటెడ్ టు ఫామ్ ఓన్లీ,
1: హృదయము, హృదయముకు తగినటువంటి మనసు, మనసుకు తగినటువంటి చిత్తము, చిత్తముకు తగినటువంటి ఇంద్రియముడు.
0: దేర్ఫోర్ దేర్ షుడ్ బి ద హార్ట్ యాజ్ పర్ ద మైండ్, దేర్ షుడ్ బి ది ఇంటెలెక్ట్ యాజ్ పర్ ద హార్ట్ అండ్ దేర్ షుడ్ బి సెంటిమెంట్ ద ఫీలింగ్.
1: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
0: యు మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
1: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద మ్యూచువల్ లవ్, ద ప్రివైలింగ్ లవ్ ఎగ్జిస్ట్ అమంగ్ దేమ్.
1: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాములు పరిగెత్తి వచ్చాడు.
0: One day when Kausalya was doing some work, Rama came there running.
1: Kausalya vadilo padi yedustu unnadu.
0: And Rama fell on the lap of Kausalya and started crying.
1: Eviti Ramulu yechatam eviti ani ayana chaala aashcharya padindi.
0: And she was very much surprised why Rama was crying.
1: Ee aashcharya padutu undinatte Lakshmanudu vachadu.
0: And in the meantime came there.
1: Ayana kudanu vachi ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తుండాలి.
0: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఏమిటి దీనికి విచారణ చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాములు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
0: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
1: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
0: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
1: రాముడు జయించాడు.
0: రామ వన్.
1: లక్ష్మణుడు ఓడిపోయాడు.
0: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్.
1: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
0: అండ్ టుడే వీఆర్ హ్యాపీ, దట్స్ వాట్ దే సెడ్.
1: కనుక రామలక్ష్మణులుగా ఏమిటి, ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
0: Therefore, Rama and Lakshmana symbolize the unified principle of bliss.
1: Bharata Shatrughna kuda unte.
0: So also is the case with Bharata Shatrughna.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్, సో క్లోజ్, సో లవింగ్.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
1: రాముడు యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు, కానీ అంజునుడికి తెలియదు.
0: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
1: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు, కానీ మరొకరికి తెలియదు.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: Therefore, the nature of Rama is beyond transcendental.
1: Atti Ramayanaanni manamu ee naatiki aa naatiki ee naatiki aina kunnu chadutune povali.
0: One has to revere, adore, go through sacredly the scripture epic Ramayana.
1: Kanuka Ramayana oka tattvamu Ramunike telustundi, gaani Anjunuku artham kaadu.
0: Rama symbolizes Ramayana and no one can comprehend.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
0: అండ్ ఇట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
1: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
0: Your brother Rama is going to the forest, better you also follow him.
1: Tappaku potanu.
0: Lakshmana said, I will do it.
1: Kani Ramulu venta potamlo entano aanandam jikkindi Lakshmanaku.
0: Lakshmana was mighty happy because he could follow Rama.
1: Bharatana jatropara Shatrughna entano ayi ennyanga poyadu.
0: And Shatrughna was always in the company of Bharata.
1: Ee Shatrughna nadaga emti?
0: What's the meaning of Shatrughna?
1: Shatrughna శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
0: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
1: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
0: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి, కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్ఫ్ బై నోయింగ్ ఐడియల్స్.
1: వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ లవ్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దోస్ బ్రదర్స్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: కనుక రామాయణం అంటే కేవలం ఒకరి కథగా మాత్రమే కాదు.
0: దేర్ఫోర్ ఎపిక్ రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ స్టోరీ.
1: ఇది ఆత్మ యొక్క అంతరాత్మము.
0: ఇట్ ఇస్ ద రివలేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
0: ఇట్ ఈస్ ద లిమిట్లెస్ ఇంటిమేట్ రిఫ్లెక్షన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ క్యారీస్ ద త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భర్త శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
0: అండ్ దిస్ ఈజ్ వెరీ వెల్ నోటీస్డ్ బై బ్రదర్స్ భరత్ అండ్ శత్రుఘ్న.
1: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ క్లియర్లీ అండ్ ఫాలో దేర్ ఎగ్జాంపుల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
0: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
1: ఇది గంధముతో కూడినటువంటిది.
0: It is one of gandha or fragrance.
1: Itti manasattvanni andarukudanu kaliginappude deshamu anyonyanga anukulanga aanandanga mana uddhitavutaru.
0: When once the fragrance, the aroma, flavor of Ramayana is understood and shared with everybody, one can lead a blissful life.
1: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే.
0: Not only now, in within couple of years to come.
1: ఎక్కువ కాలం కూడా కాదు.
0: Not very long.
1: అత్యంత స్వల్పకాలం నుండే.
0: In a very short time.
1: యావత్ ప్రపంచం అంతా కూడాను.
0: The whole world.
1: రామాయణ కథగా పావెళ్తుంది.
0: Will understand, transform into the epic Ramayana itself.
1: అంతర్యందు ఉండేటువంటి ఒక ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: And the nature of the self in everybody is the quality, the nature of Rama.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: We find so many religions, communities, sects today.
1: కాదు కాదు కాదు కాదు.
0: Certainly not.
1: కొంతకాలం లోపలనే.
0: Within a short time.
1: ఒక్కటే జాతి, ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటిది ఒకటే ఒకటి.
0: Therefore, there is only one that is present in humanity.
1: ఇట్టి మానవత్వాన్ని ఏకత్వంగా భావించుకోవటమే రామాయణం చాటేటటువంటి ఒక గొప్ప బోధ.
0: So, the message of Ramayana is this, the observance of unity in humanity.
1: ఈ యూనిటీ చేరినప్పుడే,
0: when once this unity is there,
1: పవిత్రత ఏర్పడుతుంది.
0: Then you will find purity.
1: ప్యూరిటీ వచ్చినప్పుడే,
0: when once there is purity,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: And there will be intimate association.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: when once there is intimacy,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: The whole world will uniformly experience bliss.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: Therefore it's only Ramayana that will make everybody blissful.
1: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore everyone should chant and sing the glory of Rama.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate understanding and relationship.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: లక్ష్మణ భార్య,
0: వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
1: ఆమె గొప్ప పెయింటర్.
0: షీఈస్ ఎ గ్రేట్ పెయింటర్.
1: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: అండ్ at that time she was painting the picture of Rama.
1: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
0: అండ్ ఇట్స్ at that time the wife Lakshmana stepped in.
1: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
0: అండ్ ది హోల్ పెయింట్స్ స్పిల్డ్ అవుట్.
1: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
0: దెన్ ఐ వాంటెడ్ టు పెయింట్ ద హోల్ పిక్చర్ ఆఫ్ రామచంద్ర, ద పెయింట్ హెస్ స్పిల్డ్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్ హెస్ బికమ్ వేస్ట్ఫుల్ నౌ.
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
0: లైక్ వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
1: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
1: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
1: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
0: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
1: ఇంకా ఇద్దరు కూడున్నారు.
0: అండ్ దట్ టు మో,
1: సీత లక్ష్మణుడు.
0: అండ్ వీ ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
1: కానీ సీత, సౌమిత్రి వీరందరూ కూడా ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
0: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్, దే వర్ నెవర్ సెపరేటెడ్.
1: అట్టి సమయంలో
0: అట్ దట్ టైమ్
1: వీరిద్దరు కూడా బయట వెళ్ళినారు.
0: దే హ్యాపెన్ టు గో అవుట్.
1: ఏం చేసేది, అన్నగారు అడుగుకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి,
0: all the four ladies,
1: ఈ నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి,
0: were thinking of Rama continuously.
1: ఈ విచింతన చేస్తూ ఉంటుంటే,
0: as they were thinking of Rama,
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
1: Kani, okanoka samayam lopala, ee hanumantudu thanu aliga lakshana mochi kosamani mandu tevatam kosamani simhat parvatham paina pothunnadu.
0: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
1: ఆ వచ్చి వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి
0: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ్ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
1: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు.
0: అండ్ హీ వాస్ లెఫ్ట్ దేర్ నియర్ ద ప్లేస్ వేర్ కౌసల్య స్టే.
1: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
0: దెన్ కౌసల్య కాషన్ హూ ఆర్ యూ?
1: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
0: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
1: Mari ikkada padivesina vaadu evaru?
0: And then who dropped this body here?
1: Hanumantudu.
0: It was Hanuman.
1: Ramagnan puraskarinchukoni.
0: And he paid all his respects to Ramayana.
1: Aa yokka parvatamlo undunnatundi mandunu teesukoni vastunnadu.
0: And he brought all these important medicinal herbs from the Sanjeeva mountain.
1: Teesukochetappudiki అయ్యో నా కుమారుడు మరణించినాడా, మోచి చెందాడా అని కౌసల్య చాలా గొల్లు ఏడ్చింది.
0: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకి ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: దెన్ ద యంగర్ సిస్టర్ టోల్డ్ కౌసల్య, యూ మే బి వరీడ్ ఆఫ్ రామ, లెట్ మీ అష్యూర్ యూ నథింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్ టు రామచంద్ర
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: Kanuka manamu Ravanachundu matrame telusukuntunnam kani indulo okokaru induku okoka bhagani teesukunnappudu entano vichitramaina chitramlu ento jarugutu untuntai.
0: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
1: Chitrambulu trairokya vichitramulu.
0: They are very peculiar and mysterious.
1: Vajralala vittambulu.
0: And they are so intimate to saints.
1: Kani ante kaadu. Muni janavana pautrambulu.
0: And they are so sacred, so important to saints and seers.
1: Ramachandra charitramulu.
0: That is the story and the history of Ramachandra.
1: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kaadu.
0: The story of Ramachandra cannot be estimated.
1: కనుక ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
0: దేర్ఫోర్ దిస్ మిస్టీరియస్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఎపిక్ రామాయణ హ్యాస్ గాట్ టు బి రెడ్ అవుట్ థరోలీ, దట్ వన్ హ్యాస్ టు ఫాలో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మెన్షన్ ఇన్ ది ఎపిక్.

అవి చుట్టు పాలించి చిన్న కెనుకతో పాలిని దూచి.

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్. ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్. Without love, there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthulare.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu. Ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Oka vela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Kanukane yatho vacho nivartante apraapya manasasah. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
0: Narada said love is indefinable.
1: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: This love which is transcendental beyond the mind and the word, how do you expect a common man to understand and experience, express this love?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: This love is expressed, manifest in the divine.
1: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: It is like a compass.
1: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: The compass, wherever you may keep it, it always directs itself towards
1: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటాయి.
0: Therefore, the eternal truthful love is always directed towards God.
1: ఇంతియే కాదు,
0: not only this.
1: ఆల్జీబ్రా నంబర్ వంటిది.
0: It is like an algebra number.
1: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాయి.
0: You may put any number on either side, but it remains same.
1: తైలము దీపమును వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
1: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
1: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ హి ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్సెండ్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
1: ఇది ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: తల్లి తండ్రుల ప్రేమ గాని, తల్లి బిడ్డల ప్రేమ గాని, లేక భార్యాభర్తల ప్రేమ కాని, ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
0: ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: ఇది మోహం అని కూడా చెప్పవచ్చు.
0: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్, మోహ.
1: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
0: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
1: దేహమును ప్రేమిస్తున్నారు.
0: We love the body.
1: అధికారిని ప్రేమిస్తున్నారు.
0: We love the one in authority.
1: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
0: We love status.
1: కానీ ఇవన్నీ ఎంతవరకు?
0: How long they last.
1: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long this body exists.
1: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long we are in position.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము
0: ఆల్ ది త్రీ ఆర్ టెంపరీ
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది
0: దేర్ఫోర్ దిస్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ లవ్ ఇస్ టెంపరీ
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు
0: యూ కెనాట్ కాల్ ఇట్ ఎస్ ట్రూ లవ్
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము
0: వీ టేక్ దిస్ ఎస్ ట్రూ లవ్ అండ్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ లైఫ్
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది ఇది స్వార్థరహితమైనటువంటిది అహంకారరహితమైనటువంటిది ఆనందమయమైనటువంటిది
0: దిస్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్ ఇట్ ఈస్ ఈగోలెస్ ఇట్ ఈస్ బ్లిస్ఫుల్
1: ఇట్టి ఆనందమయమైనటువంటి స్వార్థరహితమైనటువంటి అహంకారరహితమైనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్ యు కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది స్మరించేటువంటిది తలంచేటువంటిది ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు
0: సో వాట్ ఆర్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్ విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది
0: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు సర్వత్రా ఉన్నటువంటిది వ్యాపించినటువంటిది
0: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్ ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు
0: వై ది హ్యూమన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో దిస్ లవ్ విచ్ ఇస్ పర్వేసివ్ ఎవ్రీవేర్
1: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి
0: ది హార్ట్ ఆఫ్ హ్యూమన్ హ్యాస్ బికమ్ బ్యారన్ barren land
1: ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalam kalmashamainatundidiga untundadi
0: the heart of the human is polluted
1: malinyamainatundidiga kanipistundadi
0: it is dirty
1: kaaranam emiti
0: why
1: ee anityamaina prakrutamainatti bhavamulanu hrudayamu nundi ku nimpukunnaru
0: he has filled his heart with worldly thoughts
1: inka pavitramainatundi yokka శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు
0: దేర్ ఇస్ నో స్పేస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది
0: The moment we keep this worldly physical love at a distance, this attachment at a distance, then only you will find this true love originating, which spreads everywhere.
1: Kanuka manavudu ee naadu gurtinchavalsindi emiti?
0: What is it that the human being should know now?
1: Ee naati manavuni yokka prema nirantaramu maarutune untadi.
0: The human love today changes every time.
1: Puttinappudu తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్
1: కానీ పెరుగుతూ కొంతవరకు ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ and thinks of his studies and the school later
1: ee vidya vidhanamunandu aneka vidhamainatvanti uddudukulaku tattukoni nettukoni mundu konisagithu vastuntadu
0: this grown up person studies in an institution and faces all challenges in the educational front
1: tadupari ee vidyanu vismaristadu
0: later he forgets all the
1: gnasthasamulo praveshistadu
0: later he becomes a householder
1: appudu gnasthasamame నిత్య సత్యమైనటువంటిదిగా భావించి దానిని లక్ష్యం అందించుకుంటాడు
0: హీ కన్సిడర్స్ హిస్ ఫ్యామిలీ యాజ్ పర్మనెంట్ అండ్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ రెస్ట్
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము జరుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
0: He gives top priority to money. He forgets his own family because money is his aim, money is his goal.
1: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: This love is not true.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It's not infinite love.
1: ఈ ప్రేమ మారనటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: యత్ దృశ్యం తన్నశ్యం. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధపరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: Love only gives and gives. It will never receive.
1: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
0: Love continuously gives and gives.
1: ఈనాడు లోకములో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: In this world, do you find anybody who gives?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: A father thinks twice before giving his property to his own son.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునే దానికి ఎట్ల సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, is not prepared to give his own.
1: ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: Love only gives and gives. It will never receive.
1: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాడు.

0: స్వభావము ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ గివ్స్ అండ్ గివ్స్, నో వన్ ఎల్స్.
0: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: దేర్ఫోర్ దిస్ లవ్ ఇస్ డివైన్.
0: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
1: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ అండ్ జస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ టాప్ టు టో కంటిన్యూస్లీ.
0: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుండాలి.
1: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
0: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
1: హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ దిస్ డిజైర్ విచ్ ఇస్ వరల్డ్లీ, ఎఫీమరల్ అండ్ ఫిజికల్.
0: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డైరెక్ట్ అవర్ లవ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
1: ద వరల్డ్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ యూ ఇఫ్ యూ హావ్ నో లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
1: ఎ హార్ట్ వితౌట్ లవ్ ఈజ్ ఎ డెడ్ బాడీ.
0: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
1: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఈజ్
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
1: Therefore, this love which is divine must be known by every human being.
0: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
1: We should see all those things that we see and listen to get into our hearts.
0: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
1: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
0: దీనిని ఏ చీమలో ఏ ఈగలో ఏ దోమలో ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
1: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
0: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
0: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దానివల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
1: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
0: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ కీప్ ఆల్ ద డివైన్ టీచింగ్స్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
1: స్వీటెస్ట్ ఫీలింగ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ డైజెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డైజెషన్ అవర్ బాడీ విల్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
0: అదే విధంగానే మనం విన్న విషయములను చదివిన విషయములను గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
1: లైక్ దట్ ఆల్ దట్ వీ హెర్డ్ ఆల్ దట్ వీ రీడ్
0: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
1: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
0: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
0: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ బై మియర్లీ లిసనింగ్.
0: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
1: ఇట్ ఇస్ యూస్లెస్ బై మియర్లీ ఈటింగ్.
0: జీర్ణించుకోవాలి.
1: యు హావ్ టు గెట్ దెమ్ డైజెస్టెడ్.
0: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్.
0: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డైజెస్టెడ్ then you will find the strength.
0: Kanuka nirantaram kudanu gopikala naadu ee vidhanga prarthistu vacharu.
1: This was the prayer of gopikas in those times.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్
1: ప్రేమాంకురమును పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే కృష్ణ గానము చేయగదే
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ సింగ్ అండ్ సింగ్ ఫర్ us.
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: బట్ హ్యూమన్ హార్ట్ టుడే ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్.
1: ఇసుకలో వర్ష ధలధారలింకిపోవు.
0: ఇట్స్ ఓన్లీ ఆన్ శాండ్ ద వాటర్ జస్ట్ సింగ్స్.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: ఇసుకలు వర్ష జలధారలింకి పోవు.
0: Whereas in a
1: మధురమై నిల్చు రేగడి మసకలోన
0: in a fertile
1: ప్రాప్తానుసారముగా అలరు భక్తి అట్టే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడా ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: స్పిరిచువల్ మ్యాటర్ ఆర్ వర్ల్డ్లీ ఆర్ సైంటిఫిక్ ఆర్ టెక్నాలజికల్ అన్లెస్ హార్ట్ ఈస్ ప్యూర్ ఆల్ ద రెస్ట్ విల్ బి ఫ్యూటైల్.
1: కనుక సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: Itti pavitramainatundi prema tattvanni prati vyakti kudanu gurtinchadaniki prayatninchali.
0: So every person should determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: కనుక ప్రేమ నేచర్లో లేదు, నేచరే ప్రేమలో ఉంటుండాలి.
0: లవ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద నేచర్, ద నేచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్.
1: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది.
0: దేర్ ఫోర్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటున్నది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్, వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగ్గర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్, ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నది అనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: లైక్ వైజ్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్, ఇట్ మీన్స్ లవ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ నేచర్.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: Srishtitayamulu kaani leka kaalanu vindamainatundi yokka karmakartamulu kaani ee yokka premalone imidi untunnavi.
0: Creation, sustenance and annihilation, all the three periods of time are present within love only.
1: Ivanni kudunu prakrutamainatundi maatrame.
0: All others are physical, worldly.
1: ఈ శరీరం ఎంత కాలం ఉంటుండాలి?
0: How long the body lasts?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: All these are just temporary.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: This which is ephemeral and temporary love also doesn't last long.
1: కనుక హృదయ తత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడా నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
1: ఇది నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The main aim and objective of mankind is to recognize this eternal truth which is love.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: The apparent world, what you see now, is full of all diseases లైక్ ఎ సిక్ పర్సన్, ఎ పేషెంట్.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
0: యు మే గో ఎనీవేర్, యు ఫైండ్ ఎజిటేషన్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. What do you mean by ఆత్మా?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు, కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అయితే అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమలు నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుందవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్?
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్.
1: యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమును పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజన్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొనక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: అక్కడనే ఉంటుండాలి.
0: ఇట్ స్టేస్ దేర్ ఆల్ ది టైమ్.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరము కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగశయనం. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ఎస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: అనగా ఈ వేల కొలది శిరస్సును కలిగినటువంటి యొక్క దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: దో హీస్ రిక్లైనింగ్ ఆన్ ద సర్పెంట్ విత్ థౌసండ్ హుడ్స్ he always remains in
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Why? What
1: the reason? తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept this sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నింటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
0: Therefore we should put the sensual desire under control and
1: అది ఏ భగవంతుడు శాంతాకారం భుజగశయనం భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines from the serpent,
1: ఎక్కడ ఉన్నాడు
0: నారాయణ? Where is Narayana?
1: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
0: నారాయణ రిసైడ్స్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ ద హార్ట్. కనుక
1: హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is that you scope for the desire? It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct
1: anything. అన్నింటిని అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: Mind is expansive, it is so vast.
1: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్ జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: Kanukane master nu manam sarinatte aadharanga teeskunnappudu ee chillara devatalanta kuda manlo praveshisthayi.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: Sugrivudu valitu yuddham cheyatalanchi aneka rakamlainatundi okka master plans veskuntu vachadu.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudanu samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayuktulanta kudanu pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani vaalini champalante వారితో విజయాన్ని సాధించాలంటే వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్ స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామ ఆల్సో ఎగ్జామిన్డ్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. హాస్ హిస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి. హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసురుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విఘ్నం కలుగుతుందో ఏమో అని విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీ వన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్ హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: It's only Vali who is so powerful who could have Ravana in one arm.
1: Ramula paina unnatundi prema chetane Vibhishanudu kudanu aneka rakamlaitundi okka deenini ochukoni sahinchukoni bharinchukoni sadinchukuntu vachadu.
0: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరుడైనటువంటి వారినందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
0: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
1: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్, ఓన్లీ రావణ రిమైన్డ్.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time, every strong man came there.
1: Then cheptunnadu Vibhishanudu, Rama, itanni maatram nee anagadukkuvante inga jagattanta kuda nee sadhinchina vaadu avtavu, lankananta poorthi nee hastagatham gaavinchukunna vaadu avtavu annaru.
0: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
1: itane ravanu katte mahashakti sampannudu,
0: he is more powerful than Ravana.
1: Athani kante peddavadu,
0: is elder than Ravana.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమని చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్, రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: If you wait for a few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: అండ్ యూ విల్ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాను అన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: దట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పి చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైం.
1: తర్వాత రామచింతన చేశాడు.
0: Then he thought of Rama.
1: తదుపరి లేచి
0: he got up.
1: స్వామి ఇది నా బలహీనత.
0: Said, స్వామి this is my weakness.
1: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
0: Such weakness should not be there in me.
1: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
0: When your love is there full in my heart, why should I be weak?
1: మంచిదే కానీ నీవి పడిపోవటానికి కారణమేమిటి?
0: It's okay then, why did you fall on the ground like that?
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ పాదం చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్
1: విభీషణ యొక్క
0: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
1: Vibhishana, enduku ee vidhanga chesavu?
0: Vibhishana, why did you do like
1: that?
0: Is not a mistake.
1: Nee modale naaku cheppakudadu naa kumarudani.
0: Why did not tell in the beginning that he is your son?
1: Cheppadu.
0: Then he said,
1: Swami, elanti vishayam nandaine kudanu manaku eduruga tirigi manatho yuddham cheyadaniki vachinatunte vaadu evadaina sare sambandha bandhavyanni emaatram kudanu pettukokoddu.
0: Swami, in war field let him be anyone. We should not go by our relationships in times of war.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: There is no consideration on grounds of blood relationship.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హిస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ దర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైన ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyam yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaku vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidayyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamo kuda sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamo guna, is like an
0: iron chain. Sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku copper ku bangaru ku viluvulu untayi kani bandhanaku maatram vilu ledu oke bandhane kani naaku aa bandhana kuda akkarledu.
1: I don't want to be chained anyway.
0: Aa sattika bandhana kuda naaku akkarledu.
1: I don't want to be bound
0: to the sattvamainatundi yokka rama prema tattvam okkati naaku chaalu annadu.
1: I want the pure unsullied pious love for rama.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: టు ప్రాపగేట్ అండ్ టు షేర్ అండ్ టీచ్ ద పవర్ ఆఫ్ దిస్ డివైన్ లవ్ విభీషణ వర్క్డ్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్.
0: కనుకనే విభీషణుడు అనేటువంటి వాడు సాత్వికమైనటువంటి మిత్రుడు.
1: Vibhishana is a pious friend.
0: Ramuniki sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani sattvika mitrudu rakshasudainappudiki sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హెస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: దేర్ఫోర్ వేదా డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవస పృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed taught by Veda.
0: Hrudaya grande nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is vedam.
0: Ide vedam cheppinatunte oka ghanamainatunte oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veeru kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Lardapumam, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. ఈ విధంగా అనేక రకములుగా చెప్తూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది.
1: He used all bombastic words. Not in one word would he ever equal to love.
0: ప్రేమ ఒక రత్నం వంటిది అన్నాడు.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాస్ కూడాను నామరతన ధనపయు పయోరేమైని రామరత్నము అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటిది పెద్ద రత్నము అన్నాడు.
1: ది నేమ్ ఆఫ్ రామ ఇస్ ఎ డైమండ్.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: లవ్ ఇస్ ఎ హైలీ వాల్యుబుల్ డైమండ్.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: వేర్ యూ గెట్ ఇట్?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: విచ్ మార్కెట్?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టి
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్ సైడ్
0: మార్కెట్ లో చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో ప్రేమ అనే అంగడి లోపల ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred eternal truth.
0: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamainatiga meeru viswasinchi itvanti pavitramainatiga premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it, never lose it, never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: హ్యావ్ సాయి, హ్యావింగ్ గాట్ హిమ్ వన్.
0: పోయిన చిక్కను పత్తిని ఈ పాదసేవ చేయండి.
1: వెన్ వన్స్ యూ లూజ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ ద లార్డ్ యు నాట్ గెట్
0: ముక్తి చేర్చునండి.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివోషన్ దట్ గివ్స్ యూ పవర్.
0: ఇతరుల మాటలు నింపుక నమ్మి కొంపదీయకండి.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై హియర్ సే వాట్ అదర్.
0: రండి రండి రండి రండి, ఈ ప్రేమను కొనుగొండి.
1: Come along and experience and bask in this love.
0: Prema mudita manase kalko.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 27th of July 1996.

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మార్థకామ మోక్షములనే పురుషార్థం యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగమును కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga brashtu ainatvanti mahaneelu tama yokka anubhuti nundi aavibhavinchinatvanti yokka satya suktule vedamulu.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vit aneatvanti dhatu nunchi pochinatvanti de vedamu.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendukudanu trilokamulu yendukudanu manava yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamulaga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulanetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmarthakama mochamulu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkati gaane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity, it was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamainatvanti aadarshanni nirupinchavachunani uddeshamuto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఈజ్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరియే ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is
1: anusravanam.
0: Second, anusravanam.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth ఛందస్.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh గమనం.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్.
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటైన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: హావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్
1: ఎంతవరకు మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి సంస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితము.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: Yavaraina daya dakshinam galinatti grihasthulu veeriki bhojanam pettarante tattalo techi pettakoddu.
0: Anyone విత్ కంపాషన్ కెన్ నాట్ సర్వ్ ఫుడ్ ఆన్ ఏ ప్లేట్.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు. పిడ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి

0: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఎ లీఫ్,
1: దానిని బయటనే భుజించి
0: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్,
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు,
0: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: స్ట్రిక్ట్ ఆస్టరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ మానవు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ ఎలిజిబుల్ టు ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థం అనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరానుకనే వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: This is very important.
1: ఆధ్యాత్మమునకు సరియైన గమ్యము, ఇది సరియైన ప్రారంభము.
0: It is the goal and it is the beginning for spiritual field.
1: ఇది ప్రారంభము, అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: The beginning and the end are one and the same.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికంటే ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. It's essential to know these three important points.
1: Indulo pradhanamainatundi manamu gurtinchavalsinatundi ee moode kuda.
0: Most important things are these three that we have to know.
1: Modatidi tarakam.
0: First one tarakam.
1: Rendavadi sankhyamu.
0: Second sankhyamu.
1: Moodavadi amanaskamu.
0: Third one amanaskamu.
1: Ivi moode vedantam yokka gamyamulu, vedantam yokka అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: There are five signs, పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: One should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
0: అండ్ దెన్
1: అది దానిని తోసివేసి
0: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు
1: నాద బిందు
0: నాద బిందు
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వం గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్జ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
1: దాని యందు మనస్సును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ఫైవ్

0: elements, five life sheets, the mind, body, intellect, inner senses, make a total of 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి,
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి,
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ,
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి,
0: అండ్ యు హ్యావ్ ఫెయిత్ దట్ యు కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం,
0: and that which is beyond transcendental sachidananda principle,
1: adi ye atma ani gurtinchi,
0: and the knowledge that is the real atma,
1: aa atma ne nenu aneetundi dani telusukovali,
0: the total identity of this I with that atma is to be known,
1: idi ye sankhya yogamu annaru,
0: this is called sankhya yoga,
1: anaga
0: meaning
1: idi kevalam bahirmukhamainatundi antarmukhamainatundi yokka sarvendriyamulu kodunu manam vicharana cheyali,
0: it only means a thorough inquiry of the external and internal senses.
1: తదుపరి అమనస్కము,
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్, the fleeting, the transient world outside is nothing but Brahma alone, only one Brahma, not two, it's only one thing,
1: Brahmane,
0: the entire creation is
1: rendo padartham ledu,
0: there is no second one there,
1: alanti sthiti lopala vicharinchetunte manasu kuda ledu,
0: we don't have that mind to think that deep enough,
1: sankalpa vikalpam undinappude ee jagattulo anantam kanipistundi,
0: when there are thoughts and counter thoughts you find the infinity over there,
1: anantam leka ekanga undinappudu manasse ledu,
0: when that infinity becomes only unity,
1: ఏది చూసినా బ్రహ్మనే,
0: whatever you see is
1: ఏది విన్నా బ్రహ్మనే,
0: whatever you listen
1: ఏది దర్శనా బ్రహ్మనే,
0: whatever you think is బ్రహ్మ,
1: ఏది పలికినా బ్రహ్మనే,
0: whatever you speak
1: ఏది చేసినా బ్రహ్మనే,
0: whatever is done is బ్రహ్మ,
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే,
0: wherever you go is బ్రహ్మన్,
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు,
0: when everything is brahman there is no mind,
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి,
0: వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్,
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు, కనుకనే ఇది అమనస్కము అన్నారు, అనగా మనసు లేనటువంటి స్థితి,
0: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కమ్ ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్,
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది,
0: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్,
1: ఆ ప్రేమనే సత్యము,
0: దట్ లవ్ ఈస్ ట్రూత్,
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే,
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్,
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్తు,
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్.
1: చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి,
0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్,
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి,
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్,
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్ సెర్చింగ్,
0: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్,
1: కనుక ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది,
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ,
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా,
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్,
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి,
0: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్,
1: ఎదురు వచ్చింది రాధ,
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా, రాధమ్మ మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది,
0: యశోద ఆస్క్డ్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్,
1: అన్ని వీధులు తిరిగాను,
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్స్,
1: అందరి ఇంటూ చూచాను,
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్,
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు,
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్,
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది,
0: డిడ్ యూ సీ హిమ్,
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో,
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్, షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ,
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ,
0: ఇన్ ఎ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్,
1: చూచింది యశోద,
0: యశోద సా,
1: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు,
0: కృష్ణ ఇస్ మై సన్,
1: కృష్ణుడికి నేను తల్లి,
0: ఐఎమ్ హిజ్ మదర్,
1: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము,
0: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సీడ్స్,
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను,
0: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్,
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
0: ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ యువర్ లవ్.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
0: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
1: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్?
1: పరిశుద్ధమైన,
0: ప్యూర్,
1: పవిత్రమైన,
0: సేక్రెడ్,
1: అహంకార రహితమైనటువంటి ప్రేమ కనుకని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
0: ఈగోలెస్. దేర్ఫోర్ కృష్ణ మేనిఫెస్టెడ్ దేర్.
1: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ అవర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్, మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
0: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాస్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
1: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్ హిమ్.
1: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
0: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీమ్ అండ్ టాప్ మోస్ట్.
1: నా పొరపాటు,
0: ఇట్స్ మై మిస్టేక్.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
0: యశోద ask Radha to teach the same principle of love.
1: Radha cheppindi, amma, idu okaru bodhinchetundidi kaadu.
0: Radha said it can
1: okaru deenini andinchetundidi kaadu.
0: It can be passed on by anybody.
1: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnundi paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadi.
0: Each one has to understand, experience for one's own self with full love.
1: Tarvata krishnudu intiki vachin tarvata
0: అప్పుడు కృష్ణ రిటర్న్డ్,
1: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని,
0: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ, పెట్టినది తినవు.
0: కృష్ణ, యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ and eat secretly fistful of butter.
1: Ne pettide tinavu venna.
0: You don't eat the butter.
1: Mana inti ninduku venna untundali.
0: We have so much of butter.
1: Mana inti venna nee bhujinchavu.
0: You don't eat our own butter.
1: Kaani idalli intikanta poyi vaaru tarumkoni vastunnappudu vaari venna nee bhujistunnavu.
0: Though people are hunting you, they are running after you, still you eat in secret.
1: Anaga deeni yokka antaratham emti?
0: What is the inner significance of this?
1: Talli aina tana illu aina kudanu tanaku preeti kaadu, bhaktulu yokka preetine tanaku chaala preeti.
0: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
1: Kanukane ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruddhi gaavinchukunnappudu takshaname chanam kudam inka kaalam akkarledu appadikappudike daivam pratyaksham avutadu.
0: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
0: డివోటీ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
0: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
1: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
0: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
0: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
0: ది మిల్కీ వే,
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
0: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
0: Then when can you decide?
1: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
0: When there is a form, there is a birth and death.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
0: దో ద ఫార్మ్ ఇస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
1: ట్రూత్ ఉన్నాడు.
0: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
0: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్, ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
0: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు, ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
0: Therefore, Atma, when he takes upon a body, it may remain, but it exists even after the body is gone.
1: Ante kaakunda satyanveshan salpali.
0: One should be in such a
1: group. Anveshan salpali. Kani satyanni manam anveshinchukovakkaraledu.
0: In fact, we don't need to be in such
1: sarvatra undinatvanti satyanni ekkadane manam anveshinchedi.
0: When truth is everywhere, where do you search for it?
1: Yeni chotaithe manam anveshinchalpali.
0: At a place if it is not present, you can search elsewhere.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
0: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్, బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
0: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
1: ఈ ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది.
0: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటాది.
0: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటుంది.
0: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్. చైతన్యం.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: దానికి ఒక కాన్షియన్స్.
0: కాన్షియన్స్.
1: కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
0: ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
1: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించేకి అవుతుంది?
0: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
0: వితౌట్ ఇన్ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
1: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను స్వప్న సుశక్తిలో ఎందుకు కూడాను
0: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్ స్టేజ్
1: అరమరాలు లేకుండా ఎప్పుడు
0: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
1: తరచుగాను
0: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
1: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
1: అనగా ఈ పంచేంద్రియములతో కానీ
0: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ పంచభూతములతో కానీ
0: నాట్ విత్ ది ఫైవ్
1: పంచకోశములతో కానీ
0: నాట్ ఫైవ్
1: పంచ ప్రాణములతో కానీ
0: నాట్ ఫైవ్ లైఫ్
1: కూడినది కాదు ఈ తారకం.
0: తారకం ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
1: ప్రాణ అపాన
0: వ్యాన
1: ఉదాన
0: ఉదాన
1: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
0: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
0: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
0: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మని.
0: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మని.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
0: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
0: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
1: 4 lux soaps.
0: 4 lux soaps.
1: 9 2-inch nails.
0: 9 2-inch nails.
1: 2 buckets of water.
0: 2 buckets of water.
1: 1 bucket of chunnamu.
0: 1 bucket of chunnam or lime.
1: 900 matchsticks.
0: 900 matchsticks phosphorus.
1: తర్వాత 5 pencils lead.
0: And lead present in 5 pencils.
1: ఆ పైన 8 cells యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది. అది
0: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్స్ అంతా చేర్చే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
0: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
1: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
0: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
0: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందని?
0: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ద బాడీ?
1: అదే బ్రహ్మతత్వము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 nelada 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
0: The vibration enters into the womb of the mother when the child is 4 months, 9 days.
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
0: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: Till then it is in the form of a football.
1: ఇది ఒక ఓవల్స్ ఇది కూడా కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది
0: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది
0: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది
0: యాజ్ ఇట్ స్టార్ట్స్ టు మూవ్ ఇట్ బికమ్స్ ఓవల్
1: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుండాలి
0: Where from you get
1: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా
0: Has mother sent in any way?
1: ఎవరు పంపించేటువంటిది కాదు
0: No one can send it in.
1: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది
0: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్
1: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది
0: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి
0: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ వన్ ఆఫ్ బ్రహ్మన్ ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు కానీ మాయను మాయగానే చెప్పాలి
0: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిది తారకంగా రూపొందుతుంది
0: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్ సటిల్ సీక్రెట్స్
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము
0: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ది
1: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే
0: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ ఇట్ ఇస్ బ్రహ్మన్
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి
0: హియర్ యూ ఫైండ్ ద మైక్
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి
0: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్
1: మైక్ ఉంది
0: దెర్ ఈస్ మైక్
1: నేను మాట్లాడుతున్నాను
0: భగవాన్ స్పీక్
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు
0: వెన్ దెర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్
1: ఈ మైక్ ఏ మ్యాటర్
0: మైక్ ఇస్ మ్యాటర్
1: కరెంటే ఎనర్జీ
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి
0: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి
0: ది కాస్మిక్ ఫామ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేదాంత వేద్యుడౌ విభుదుడైన
0: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్
1: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైనా
0: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైన
0: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా
0: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి
0: వితౌట్ లవ్ యు కెనాట్
1: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు
0: యు మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు
0: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్
1: ఇక్కడ చూడకండి
0: Don't see here.
1: Inside చూడండి
0: See within, inside.
1: పశ్చన్న పిచాన పశ్చటి మూడో బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు
0: Outer vision is useless.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు
0: Every moment you see outward.
1: కానీ దాని లోపలగా చూసుకోండి
0: But see within inward.
1: ఎప్పుడు లోపల చూస్తావో
0: And once you see within.
1: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది
0: Then you will see your true form within.
1: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి
0: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్ యూ షుడ్ లుక్
1: బయట ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి
0: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఈజ్ యూస్లెస్
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు
0: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్
1: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు
0: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దే ఆల్ థ్రోన్ అవుట్
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు
0: ఇన్ఫాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా నువ్వు లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు
0: బట్ ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు
0: సర్వెంట్స్ See only the matter thrown out which has no value.
1: కనుకనే ఎవరు బయటను చూసేటువంటిది
0: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్
1: కేవలం లేబరే
0: ఓన్లీ లేబర్
1: కేవలం ఇంటి పని మనిషే
0: ఓన్లీ సర్వెంట్స్
1: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు
0: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
0: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వజ్రవైడూరి మనకి మాటకి విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
0: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాటిపై నేను చూస్తున్నారు కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
0: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ee lopalani enta viluvainatuntiga untunnayi
0: most
1: tarakamu ee sankhyamu amanaskamu idi maha viluvainatunti okka vajramulu vantivi.
0: So most valuables, the tarakamu sankhyamu amanaskamu are present within you, they are within you.
1: Kaani neeku teliyatam ledu,
0: but you do not know.
1: Kaaranam emti?
0: Why
1: nee owner ku sambandham kaaledu?
0: Because you have not become an owner yet.
1: Nee owner ku sambandham ayipothe neeku kuda ee viluvainatunti vithutaniki avakasam untundi.
0: Then once you become owner, you can see all the
1: owner evaru పరమాత్ముడే.
0: దట్ ఓనర్ ఇస్ గాడ్.
1: పరమాత్మకి సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
0: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫ్రెండ్షిప్?
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంత అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
0: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
0: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
0: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
0: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
0: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింప చేయలేదు.
0: ఇట్ విల్ నాట్ పర్మిట్ యు గో.
1: అప్పుడు నువ్వేం చేయాలి?
0: Then what should you do?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
0: When once you are able to control that alsatian dog maya, you can get in.
1: లేక
0: otherwise
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
0: Or else you shout from below, from the bottom, sir sir, to the pitch of your
1: voice. అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయటొచ్చి చూస్తాడు.
0: Then master will come and watch.
1: Oh, hello, ni vachava ani tan kindiki digi vastadu.
0: Then he will say, hello, you are here. He will come down.
1: Appudu kindiki digi vachinappudu atanto paati tan lopala chusipetti kukka em anadu.
0: When once he comes down, escorts you in, you need not be troubled.
1: Yajamanu koni chedipothe kukka em anadu.
0: When once the master is there,
1: ontariga pothiva ninnu lopala raanivadu.
0: If you go alone, the dog will attack you. With the owner, it will not.
1: Adi udabolam atashaka. అన్నిటి ఎందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
0: దేర్ఫోర్ గాడ్ ది ఎటర్నల్ విట్నెస్ ఇస్ ప్రెసెంట్ ఎట్ ఎ హైయర్ లెవెల్.
1: అతని ఎంట్రెన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
0: అట్ ది ఎంట్రెన్స్ హి అపాయింటెడ్ దిస్ మాయా.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
0: టు హ్యావ్ ఎ కంట్రోల్ ఆల్ దిస్ మాయా ఇస్ జ్ఞానం.
1: మాయను ఎట్ట వశం చేసుకోవాలి?
0: హౌ టు హ్యావ్ కంట్రోల్?
1: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
0: హూస్ క్రియేషన్ ఇస్?
1: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ ను యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
0: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్, కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
1: కనుకనే యజమానుడి యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటూ అంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
0: వెన్ వన్స్ యు నో ద మాస్టర్ వెరీ వెల్, యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయా.
1: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
0: దెన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్ ఆర్ వన్. అద్వైత
1: దర్శనం జ్ఞానం అన్నారు.
0: This vision of non-dualism is true wisdom.
1: అట్టు లేకుండా
0: otherwise
1: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
0: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో, షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్. అప్పుడు తాను
1: కిందకి వచ్చి
0: హీ హింసెల్ఫ్ విల్ కమ్ డౌన్,
1: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
0: హీ విల్ ఎస్కార్ట్ యూ ఇన్.
1: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
0: దెన్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
1: ఆ యజమానుణ్ణి భగవంతుణ్ణి పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమానుని చూడవచ్చు.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హింసెల్ఫ్, either you should have jnana, wisdom or bhakti, devotion.
1: Kanukane yeruku marakunnukunda jagrata nittamu swapna sushuptilo, yeruku maraku swapna sushuptile endukodanu nirantaram kodanu daiva chintanatone untuntamu. ee vidhanga untunte vantale em chesedi, intilo panevaru chestaru, inti yajamani yokka kartavyalante etta nirvartinchukunedi ani meeru kochi bayapadavachchu. mem college pillalam kada, mem chadukovali, paathalanta kodanu jnapti endunchukovali, concentrate cheyali, ee bhagavantuni chinta chestunte mem etta pass avutamani meeru anukuntavachchu.
0: Listening to this, you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the subjects.
1: ee sandeham avakasame ledu.
0: Never doubt.
1: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
0: కన్సిడర్ ఎవ్రీ యాక్ట్ యాజ్ డివైన్.
1: వంట చేస్తున్నావు,
0: యు కుక్,
1: పాత్రకు తగినటువంటి యొక్క పదార్థం వెయ్యి.
0: have the material equal to that of the vessel.
1: Vantaku tagina manta pettu
0: and have the flame needed.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
0: ఇది వెసల్ ఇస్ స్మాల్
1: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
0: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
1: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
0: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్ ఎక్స్ట్రా రైస్ యు కెన్ నాట్
1: పరిశీలన.
0: దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్.
1: వంటకి తగిన మంట కూడా పెట్టాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
0: If the vessel is so small but the flame is in excess, everything will spoil.
1: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
0: Until it reaches final stage, you should extinguish fire gradually.
1: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
0: When once you cross the river, you don't need the boat.
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
0: When once cooking is over, you don't need the fire any longer.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
0: You need food until the
1: hunger is
0: when once hunger is appeased.
1: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
0: Until you are the recipient of God's grace, you must do everything.
1: నీరు దాటి తెప్ప నిప్పులో బడవేయు నేటి భక్తి అంత బూటకములు.
0: After crossing the river, they will put the boat in fire and burn it.
1: మన గ్రాట్యుస్ వరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
0: యూ షుడ్ ఎక్స్ప్రెస్ gratitude in this boat because it helped you so that others also can make use of it.
1: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
0: And we should show this sort of expression of gratitude.
1: Kaani nenu daatinaanu kadani aa teppanu oyi nippulo veste emi prayojanamu.
0: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: Kaadu kaadu bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manam aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
0: When once you recognize this spirituality, you experience yourself.
1: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
0: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
1: way. అన్నసరి మాటలంతా కూడా నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు నువ్వు అభివృద్ధి చేసుకోకూడదు?
0: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్ యూస్లెస్
1: యూస్లెస్.
0: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
0: we should not use such
1: useless. You should correct ga
0: read what you are supposed to.
1: ee avakasam chikkinappudu you manchi pavitramaina bhavalu abhirudhi parchuko.
0: When you find time, entertain sacred thoughts.
1: Adi ye nijamain pitti eruku manapanakunda jagratanalatham oka swapnasuptilo adi ye nijamain pitti eruka.
0: That is the true awareness. Eruka
1: awareness ante emti?
0: What is awareness?
1: Ade chittu.
0: That is chit.
1: ఆ చిత్తంటే ఏమిటి?
0: What do you mean by chit?
1: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
0: That is comprehensive total wisdom. It's a total wisdom.
1: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండదు.
0: By talking too much, we are no way anywhere around wisdom.
1: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
0: The power of the vibration and radiation is wasted.
1: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
0: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
0: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వానిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుంది.
0: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
1: కనుకని ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
0: So in Vedanta there are so many subtleties like that.
1: మహా నిండు సభలోపల
0: in a big congregation
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
0: దుర్యోధన was humiliating ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
0: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు.
0: దట్ ఇస్ భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
0: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు
0: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు.
0: ఆల్ వర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
0: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
0: కృష్ణ సెడ్ లేటర్
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
0: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్.
1: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
0: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్ ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
0: యుర్ నాట్ మియర్లీ టీచర్, యువర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
0: యువర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి?
0: వాట్ డు మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదే.
0: being acharya yourself, you don't open your
1: Duryodhanudu chesinatundi paapam Duryodhanudiki maatrame kaadu raavatamu.
0: Therefore the sin is not completely limited to Duryodhana.
1: Ee paapanni purukulanu pilipetti meeku paapame.
0: Since you also stood in absolute silence, you are also
1: cheppakunda unatamu idi ne paapame.
0: Having known it, you have not objected to it, it's also sin.
1: Meeru chesinatundi param himsalu neevu kannulato chustunnavu, neeku paapame.
0: You have watched all the violence that went on, you are also
1: Bhishmacharya kuda cheppadu neeku gnanam telisi kuda nu ee yemaatramu jawabu cheppakunda untunnavu kabatti neevu kuda paapave.
0: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
1: Chesina vaadu choochina vaadu purukolipina vaadu anubhavinchinatvanti ee naluguru kuda nu paapulenu cheppadu.
0: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
1: Evaro tappu chestunnattu vaadiki maatrame kaadu ee doshamu.
0: Is not the one who merely commits a mistake.
1: Cheppakunda undinatundi vaadiki kuda dosame.
0: The one who does not correct it.
1: Ee tappunu chustunnattundi vaadiki dosame.
0: The one who watches the sin.
1: Ee tappunu purikolipinattundi vaadiki dosame.
0: The one who encourages.
1: Kanukane Dronacharya, Bhishmacharya, Shukracharya veellandaru kuda dosale kanukane kattagadapudiki ee vidhanga maranam pondaru.
0: Dronacharya, Shukracharya, Bhishmacharya, what was the fate, destiny at the end?
1: Chusara Bhishmudu 56 dinamulu sarathalpam paina చాలా బాధలతో మరణించాడు.
0: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
0: వన్ ఆఫ్ విజ్డమ్,
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
0: వై షుడ్ హి ఫేస్ సచ్ ఎన్ ఎండ్?
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
0: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
0: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, తను
0: is one great acharya.
1: కట్టగడపడికి ఏమైపోయినారు?
0: What happened at the end?
1: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
0: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రి టు ది పాండవస్ అండ్ కౌరవస్.
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
0: When Dharmaraja said Ashwatthamahataha Kunjaraha softly, Dronacharya left the body there only.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
0: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
0: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
1: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
1: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
1: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైన ముద్రణ యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్, ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వము సర్వులు యందు ఉంటుండాలి.
0: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే
0: సో
1: అర్జునుడు చెప్పాడు.
0: అర్జున ఇసెడ్,
1: కృష్ణుడు,
0: కృష్ణ టోల్డ్
1: అర్జున,
0: అర్జున
1: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించు అంటున్నావేమో.
0: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
1: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
0: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
1: మామను స్మర యుద్ధచ,
0: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
1: నేను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
0: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్.
1: చాలా మందికి మా పిల్లలకంతా అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
0: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
1: కానీ చతుర్దశ దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
0: Chaturdashi, Arjuna was to make all preparations for the war and he was totally frustrated.
1: Arjuna yantuno uttri chesadu Krishnundi.
0: In fact he applied all
1: you
0: pressure and
1: ee yuddhamunaku em matram kodunu yuddhame manam siddham anukundam.
0: You don't go Krishna as an emissary.
1: Rayabarame nu cheyavaddu annadu.
0: Nothing like an ambassador or compromise.
1: Alanti vaadu repadi dinam yuddhamu anetapatike krungipoyadu.
0: When the war is to take place the next day he was totally frustrated and dumb.
1: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
0: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్,
1: జ్ఞానబోధ.
0: దట్ ఈస్ ది టీచింగ్. ఇది
1: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
0: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
1: అడవిలో తీసుకుని పోతున్నాడు.
0: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్.
1: చీకటి అయిపోయింది.
0: ఇట్ వాస్ పిచ్ డార్క్.
1: ఇంటికి వెళ్దామని తిరిగారు.
0: దే వర్ రిటర్నింగ్ హోమ్.
1: అర్జున,
0: అర్జును
1: ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
2: in the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
1: Avunu swami chaala andanga undi,
2: he says, swami,
1: nemali annadu,
2: this peacock is so beautiful swami.
1: Ayyo pichivada, adi nemali kaadu.
2: No, it's not peacock,
1: adi pedda garuda.
2: It is Garuda, the bird.
1: Avunu swami, adi garude.
2: He said, yes swami, it's a bird.
1: Mari vippen tuttadu,
2: he patted him on the back.
1: పిచ్చివాడ, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలము పావురము.
2: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
1: ఇది పావురము అన్నాడు.
2: ఎస్ ఇట్ పిజియన్.
1: అవును స్వామి, పావురమే.
2: హి సెడ్ yes it is.
1: నీకు బుద్ధి లేదా?
2: ఆర్ యు ఫూలిష్?
1: విచక్షణ జ్ఞానం లేదా?
2: డోంట్ యు డిస్క్రిమినేట్.
1: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
2: వేర్ ఆర్ యు థింకింగ్?
1: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
2: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
2: దెన్ అర్జున సెడ్,
1: కృష్ణ, అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
2: If I say it is not peacock, you may transform, change into peacock.
1: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
2: If I say it is not eagle, you will make it eagle.
1: ఇది పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
2: If I say it is not a peacock, you may transform, so you can change it.
1: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
2: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
1: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
2: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
1: Tala gattiga ottadu.
2: Then he pressed his
1: manmana bhavat bhakto madhyaji mam namaskure mame vaisashi satyam te pratyane prayojive. Ippudu neevu na bhaktudu.
2: Now you are my devotee.
1: Edidampa,
2: let's go now.
1: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
2: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: కృష్ణా, గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
2: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
1: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
2: Therefore, on this Vedanta, one should have intense faith.
1: ఆ విశ్వాసం ఉండినప్పుడే దాన్ని చక్కగా నడుచుకోవడానికి వీలవుతుంది.
2: Then once you have strong, intense faith, you will be able to conduct.
1: ఎవరైనా సరియే,
2: like anyone,
1: పరిపూర్ణ విశ్వాసంతో,
2: with total faith,
1: నిరంతరమైన యొక్క చింతనతో
2: కంటిన్యూస్ థాట్,
1: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
2: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యు ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
1: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
2: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
1: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
2: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నంబర్.
1: పంచభూతములు,
2: ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచేంద్రియములు,
2: ఫైవ్ సెన్సెస్,
1: పంచ ప్రాణములు,
2: ఫైవ్ లైఫ్,
1: పంచకోశములు,
2: ఫైవ్ లైఫ్,
1: 20 అయిపోయింది,
2: 20,
1: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 4, తర్వాత వైబ్రేషన్, లైఫ్,
2: ద లైఫ్,
1: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
2: ఆల్ మేక్ ఎ టోటల్.
1: ఈ 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
2: యాజ్ ది టోటల్ ఇస్ 25,
1: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
2: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
1: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
2: వేదాంతం ఇస్ సో ఈజీ.
1: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
2: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
1: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
2: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
1: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
2: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
1: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
2: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
1: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
2: It may be even difficult to press the petals of the rose.
1: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
2: బట్ టు ఫాలో వేదాంత ఇస్ మచ్ ఈజియర్
1: దెన్ దట్. అయినా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
2: టు ప్రెస్ ద బటర్ ఇట్ మే బి లిటిల్ డిఫికల్ట్.
1: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
2: బట్ వేదాంత ఇస్ మచ్ సింప్లర్ దెన్ దట్.
1: వెన్న చాలా మెత్తగానే ఉంటుండాలి.
2: ద బటర్ ఇస్ సో సాఫ్ట్.
1: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
2: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
1: వెన్న చాలా మెత్తగా ఉంటుండాలి.
2: బటర్ ఇస్ వెరీ సాఫ్ట్.
1: కానీ మెత్తగా ఉంటుండాలి.
2: సో
1: కానీ కరగాలంటే వేడి చూపించాలి.
2: In order to see that it melts, you should expose it to heat.
1: భగవంతుడు చాలా మెత్తని వాడే.
2: God is so soft.
1: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
2: God is so soft and sweet.
1: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
2: but if you want experience,
1: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
2: You should expose it to the fire of wisdom.
1: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
2: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
1: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
2: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
1: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
2: One day, the housewife, what she did was, she brought three stones and kept the vessel over there with the rice and started cooking.
1: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
2: Where the husband has taken the entire process as the principle of Brahman.
1: ఈ మూడు రాళ్ళు,
2: the three stones there,
1: సత్వ రజో తమో గుణములు,
2: are the three attributes, సత్వ రజో తమో.
1: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
2: The vessel above this is my body.
1: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
2: ద వాటర్ ఇన్ సైడ్ ది వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
1: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
2: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
1: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
2: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
2: బికాస్ ఆఫ్ ది
1: ఈ ఫైర్
2: ఫైర్ ఆఫ్ విజ్డమ్
1: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
2: Will the fire reach the rice directly?
1: Manam endukosam nippu pettam kinda.
2: Why did you keep fire beneath?
1: Biyam udakalani pettam.
2: In order to boil the rice.
1: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
2: But the fire will not reach the rice directly.
1: Ee heat motta motta paatrani heat chesindi.
2: This heat will heat the vessel first.
1: Tarvata water nu heat chesindi.
2: Then water also will be heated.
1: Aa water ee rice ni heat chesindi.
2: It is the hot water that will heat the rice in turn.
1: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
2: దేర్ఫోర్ దిస్
1: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
2: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
1: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
2: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
1: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
2: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్, the rice, the desire will be boiled in.
1: Kalukane motta motta dehamu near,
2: so body is near,
1: manas dear,
2: mind dear,
1: rendu okate ayipoyinappudu desires disappear.
2: So when once near and dear together, desires disappear.
1: Desires unta
2: disappear.
1: Idi Vedantamulo yokka tattvam ani thanu gurtinchukunnadu.
2: This is the teaching of Vedanta.
1: Enta sulabham cheppandi.
2: How simple it is.
1: Nitya jeevithamulo
2: in our daily life,
1: ye grandalu chadavanakkarledu.
2: You don't need read any book.
1: ఏ యొక్క సాధనలు మనం చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
1: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
2: ది వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
2: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
1: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల,
2: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్,
1: 300 గ్రంథాలు రాయవచ్చు.
2: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
1: ఎట్లా?
2: హౌ?
1: మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఉంటా 26 లెటర్స్ ఉన్నాయి.
2: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
1: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
2: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
1: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
2: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
1: వయలిన్ ఫోర్ వైర్స్ ఉంటుంది. వయలిన్ లో
2: ద వయలిన్ విల్ హ్యావ్ ఫోర్ స్ట్రింగ్.
1: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
2: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
1: అదే విధంగానే
2: లైక్ వైజ్
1: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
2: ఫర్ ది డివినిటీ దీస్ టూ
1: రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
2: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
2: ఇన్ యువర్ హ్యాండ్.
1: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
2: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
2: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
2: సో డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపలను ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
2: ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
1: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
2: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
2: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
2: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కాదు, భగవంతుని బిడ్డలు గారు అందరు కూడా భగవంతులే.
2: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్. యువర్ డివైన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
2: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
1: నీవు ప్రేమికుడు కావద్దు.
2: నెవర్ బి ఎ లవర్.
1: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
2: ఇఫ్ యువర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
2: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: నీవు లవ్ కా.
2: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించవచ్చు.
2: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: లవర్. కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
2: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
2: సో నెవర్ బి లవ్ కా. బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీనిని లవ్ చేస్తారు.
2: దెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్ ఆల్.
1: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: లవ్. ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
2: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
2: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రము అవి పొందడానికి.
2: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
1: ఎట్టి ప్రేమ ఉండాలి?
2: What sort of love should be there?
1: దేహ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
2: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
1: దాని పాటు అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
2: Unnecessary things will vanish on their own accord.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
2: This is the principle of non-dualism.
1: ఒక చెరకు ఉంటుండాలి.
2: Here sugar cane.
1: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
2: Sugar cane has so many
1: చెరకు
2: effects.
1: వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
2: Sugar cane has so many bends, but the juice has no such bends.
1: Kalaga nee thoughts anta kodunu bend bends ayipo povochunu.
2: Your thoughts may be zigzag with so many bends.
1: Dantu kodunu ee premanu cherchuko.
2: See that there is love within.
1: Rasamunaku ee maatramu bends levu.
2: This juice has no bends whatsoever.
1: Adi raso vaisaha adi brahma tattvamu.
2: That essence, the juice, is brahman.
1: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
2: దట్ రస రసస్వరూపుడు. గాడ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రస.
1: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, ప్రేమరసము.
2: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
1: మెర్క్యూరీ పాదరసం అంటారు.
2: వి సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒక దాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
2: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
1: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
2: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారముంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
2: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపిడ్నెస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
1: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
2: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హెస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
1: డెప్త్. కడపటికి
2: అల్టిమేట్లీ
1: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
2: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
1: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
2: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చుపోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
2: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind. The body of Bhagavan has come for the humanity.
1: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
2: A small example.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
2: Without this tumbler, how do you expect the water to stay
1: there? ఈ నీళ్లు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
2: To hold water, you need a tumbler.
1: ప్రణతి, నూనె వట్టికలదు.
2: You need the container, the oil and the wick.
1: Kani deepak velugu kaluguna,
2: but do you get the light?
1: Muttiche vaadu oka undalu kada,
2: there should be someone to light it.
1: Pooru soodi daram undi pushpamala tanaguna,
2: the flower needle thread is there, can it be a garland?
1: Ani kucche vaadu oka undalu kada,
2: there should be one maker.
1: Vidya kaladu, buddhi kaladu,
2: education, knowledge, intellect,
1: siddhi kaluguna,
2: but do you have the wisdom?
1: ఆ బుద్ధి స్థితి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
2: దో దేర్ ఇస్
1: అతనే టీచర్,
2: యు నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
2: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటు దానికోసమే ఈ దేహం వచ్చింది.
2: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
2: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
2: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
2: నో బడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
2: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్,
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
2: అమంగ్ మెన్ ఈస్ ఎ
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
2: ఈస్ ఎ వుమన్ అమంగ్ విమెన్,
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
2: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్,
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
2: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
1: ఇది నా యొక్క సత్యం.
2: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
2: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే, ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
2: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
2: When a young boy walks with a walking stick, elders will make fun of him.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
2: So old man should walk with
1: a stick. పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
2: Kids should play.
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూచినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
2: So among children he has got all the play of a child.
1: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
2: Those who have got the deep yearning for Vedanta.
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
2: He teaches the code of conduct to the household.
1: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
2: హీ టీచెస్ అప్రోప్రియేట్
1: ఇవన్నీ దేనికోసము?
2: వాట్ ఫర్ ఆల్ దిస్?
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
2: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
1: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
2: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
1: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
2: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
2: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
1: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
2: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
1: Manushyatvam lopala appudu ee maya cheripoyi aneka rakamuluga test chestu untadi.
2: Because of maya that gets into the mind,
1: maya
2: test
1: meer ee matramu longakandi.
2: Never succumb yourself to the
1: daiva test
2: maya.
1: Meer neggandi.
2: Win in the test of God.
1: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
2: Then the test of God will transform to the test in our lives.
1: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
2: Drown yourself in that love.
1: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
2: Nobody can decide this way or that.
1: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
2: So more than Veda, Vedanta is very essential.
1: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమైనటువంటిది.
2: More than that of penance, chanting and meditation, love is most important.
1: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
2: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
1: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
2: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
1: Kaani naaku pampichestundi bhavame.
2: But what you should send to Swami is your feeling.
1: Chinnaga koncham pettinappudikini adi bhavam nen chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nen chudanu.
2: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
1: Kalukane Swami koredi voti quality.
2: So Swami wants quality.
1: Chinnadaina sariye,
2: let it be small, a fraction.
1: కేవలం రుక్మిణి దేంతో తూంచింది కృష్ణుణ్ణి?
2: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైం టు బ్యాలెన్స్ కృష్ణ?
1: చిన్న తులసి దళంతో చూచింది.
2: ఎ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
1: కృష్ణుని ప్రేమకు, కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
2: కుచేల, వాట్ ఈస్ దట్ హి హస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
1: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
2: What is it that Draupadi could do at that time?
1: Kadaki
2: paatraku
1: kaalchukunnatundi chinna mukka rice mukka chetilo pettindi.
2: After all she gave just a rice grain.
1: Achayam achayam ga maaripoyindi.
2: It became infinite in due course of time.
1: Kalukuni anni avataramlandu kudanu ilanti chinna chinna dantone anantamainatundi oka tattvanni pondutu vacharu.
2: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
1: Kaluka manasulo unnatundi doshamunu meeru dooram chesukondi.
2: So give up all the defects.
1: Ahankaram anetundi dan nirmulam cheyandi.
2: Kill the ego totally.
1: Atmitam anetundi danni meeru nerchukondi.
2: Develop the spirit of surrender.
1: Appude meeku aanandam anetundi bhagyam labhistundi.
2: Then only you will have the good fortune of enjoying the bliss.
1: Sir,

ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి

0: వంచి చూచినంత చెరువులో జారెళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గోన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషర్స్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచేటి దృష్టి ముక్తి కనుగొన
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ika manavudu chesetvanti yokka ekagratalu manavudu chesetvanti dhyanamulu ee vidhanga pochukuntu vaste entaina kodanu daivatvanga maarchukovachu.
1: The concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayaktam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: tappa tarai tragi tanamelu marchina తన్మయత్నమగున.
1: ఇట్ కెనాట్ బి గోయింగ్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఈస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ ఆర్ ఫుల్లీ డ్రంక్.
0: భార్యపై అలగి పస్తు పరుండిన అది గొప్ప ఉపాసమగున.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ ది హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాన్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ తన్మయత్వ ఐడెంటిఫికేషన్ విత్ ద డివైన్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ అటెన్షన్.
0: నిజముగా చూచిన మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యూ కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీ హస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహమునిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వీ మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: ద బాడీ ఈస్ గివెన్ టు మ్యాన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్, అటైన్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ నాట్ టు మిస్యూజ్ ఇట్.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ హౌ సీక్రెట్ దిస్ బాడీ షుడ్ బి యూజ్డ్ అండ్ కన్సిడర్డ్.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్టగలిపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell. It is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంతా పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తున్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దు లొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with his tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తుంటుంటది.
1: ది బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసేస్తాను.
1: And clean the tongue perfectly well on all sides.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: Then Bhagwan comes out.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: Bhagwan feels happy when the tongue is perfectly clean.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: The clean tongue ensures all the sacredness or sanctity.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వారితో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హిల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజన్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల 4 పైన 4 క్రింద 4 ఇరుపక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక నాలుగు చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: The sau bhagwan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత
1: after perfect cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి
1: as a time by the time swami comes out,
0: నాకు వంట చేసే పిల్లవాడు
1: the cook the boy over there
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: He is ready with a ragi malt.
0: గంజి malt అంటే ముద్ద,
1: starch. Yes, ganji is starch. Malt is marshal. I'm sorry, it is starch.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటుంటాను.
1: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: తెల్లవారు లేస్తానే ఏమి నేను పుచ్చుకోను.
1: అండ్ భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్.
0: టిఫిన్ అని ఇంకొకటని ఇంకొకటని ఇవి ఏవి నేను ముట్టను.
1: నో టిఫిన్ నో బ్రేక్ఫాస్ట్ వాట్స్ ఎవర్.
0: ఆ గంజి తాగి తిరిగి వెళ్తారు 6 గంటలకు లోపల బాత్రూమ్ లోకి.
1: అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ దెన్ అగైన్ హీ గో టు బాత్రూమ్.
0: గంజి తాగాను కదా అని ఆ టంగ్ క్లీనర్ తో తిరిగి 4 పోసుకుంటాను.
1: అగైన్ హీ విల్ క్లీన్ హిస్ టంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద టంగ్ క్లీనర్.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకుని
1: అండ్ దెన్ హీ విల్ క్లీన్ ద టంగ్.
0: మంచినీళ్లు త్రాగి
1: దెన్ హీ విల్ డ్రింక్ వాటర్.
0: కిందికి వస్తాను.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫిన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫిన్ అంతా కూడా ఇదే.
1: వీ మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫిన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: Challanilu oka glass uttaagitanu kindiki vastaru.
1: He prefers to drink cold water and come.
0: Bhaktulato nenu aanandanga sambhashana jarugutanu.
1: And Bhagavan converses delightfully.
0: Aanandanga jarigin tarvata mari nenu paiki velthanu.
1: Later Bhagavan will climb up the stairs.
0: Ee vidhanga naa yokka dehamunu parishuddham chesukoni parishuddhamaina dehamto pavithramaina maatalu పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ విత్ దిస్ సీక్రెట్ బాడీ భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని
1: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్.
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes.
0: నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయట పోమంటున్నాను.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami, ayana bharta ayana bayata pampisthe nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here,
0: bharta
1: what am I
0: gaani
1: to do?
0: Puttrudu gaani evaraina sari durgandhamulu pettukoni naa room leki raakoddu.
1: Be that son or our husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri nooru kattukoni manchiga raavanu nenu maatladtaanu.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: Tadapari poi clean chesukoni tirigi 10 nimshallo vastaru.
1: And then they will go wash their mouth, rinse well.
0: Nenu chikkinattuga tirigi vaadu lopala cherchi vaarto manchiga maatladtanu.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలు కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిన కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
1: There is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టూ.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రము ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంక భరించుకోలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: And I could not bear the Ishwara went to Manmatha and blamed him.
0: Manmatha, neevu ee tuchchamaina vaanchi nimittamai Parvatiki anni vidhamulu kodanu aakarshinchapadeyataniki nee aamelo praveshisthunnava.
1: Manmatha, you are responsible for all these ways followed by Parvati to attract me. Or is it justifiable, he said.
0: Tatchaname Manmathudu aamelo vadantadu.
1: And Manmatha leaves her immediately.
0: Amta sahajamainatvanti roopani dharistundi Parvati.
1: Parvati was present there in a natural form.
0: Kurchoni manasu parishuddhanga nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam ani aa Parvati kurchoni dhyanam chestundi.
1: Parvati sat there meditating on Lord Shiva with the pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపు చూస్తాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ అట్ హర్.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ న్యాచురల్ ఫామ్.
0: కానీ మానవుడు న్యాచురల్ గా ఉండాలా?
1: Therefore, man must be natural.
0: కల్పితంగా ఉండకూడదు.
1: He should not be artificial.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆహారం.
1: Some people have different dresses.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: They also apply perfume.
0: ఇది ఉండవలసిందే కొంతవరకు.
1: The spray and perfume need to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు అయ్యలేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: exact moment of wedlock was fixed.
0: Parvati talidandulku dini telipi
1: and the matter was informed to the parents of Parvati.
0: Varinandani pilipinchi
1: they were also summoned.
0: Akkada manchi mangalakaramainatvanti okka kalyanam jarukuntaru.
1: And that was the auspicious moment of holy wedlock.
0: Ee vidhanga Parvati kalyanam chaala aanandanga jarapapovatam.
1: The holy wedding of Parvati kalyanam.
0: Ee kaaranam emti ani andaru prashninchukoga.
1: When people wanted to know the reason behind
0: na deham sahajamainatvanti deham,
1: the reason is the mind is a natural form.
0: Murigini cherchakunda
1: there is no dirt within me.
0: Pavitramainatvanti bhavam cheta
1: with a sacred thought
0: na thoughts manchi shuddhamainatvanti ga vastuntai
1: and the thoughts are pure.
0: Murigi deham ga undinappudu mana thoughts murigi gane vastuntai.
1: When the body is dirty there will be dirty thoughts.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ది డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: And Bhagavan will wake them up again at 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: దే మే ఫైండ్ ఇట్ ఇన్కన్వీనియంట్,
0: అయ్యో ఇప్పుడే పండుకున్నానే, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్లా లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: బట్ దే విల్ నెవర్ ఫీల్ సాడ్ టు గెట్ అప్ థింకింగ్ దట్ దే
0: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు, కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience.
0: కనుక దేహమును మొట్టమొదట మనము పరిశుద్ధం చేసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep our body sacred.
0: దీనిని త్రిగంధము అన్నారు.
1: And this is the triune.
0: త్రినేత్రము అన్నారు.
1: And three eyes.
0: త్రిదేహము అన్నారు.
1: And the three forms.
0: త్రిగుణములు అన్నారు.
1: And three attributes.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఎ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్,
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్, దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధమును మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో,
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బాయ్
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: ఇన్ అవర్ లైఫ్ పిల్గ్రిమేజ్ సోజర్న్ వీ షుడ్ హ్యావ్ ది పీపుల్ అసోసియేట్స్ హూ ఆర్ క్లీన్.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది? బోలా శంకరుడు ఉన్నారు.
1: శంకర ఇస్ కాల్డ్ బోలా శంకర.
0: తాను ఎట్టి అలంకారములు చేసుకోకుండా,
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్,
0: తన డ్రెస్సులు మాత్రం తాను వేసుకుని,
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్,
0: దేహమునందు ఉన్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకుని,
1: అండ్ హీ కీప్స్ హిస్ ది బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హాస్ అప్రోచెస్ ద డివోటీస్, ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ది డివినిటీ అట్రాక్ట్స్ దెం.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూ.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయునికి అది తెలియదు.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వరే, బాలుల వరే తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాలు కూడా దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే ప్లే.
0: జన్మలకు ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ యూ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్.
0: పరిగెత్తుకుని వచ్చి, అమ్మా ఎందుకు మీరు కంటిదారులు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్, మదర్ వై డూ యూ క్రై.
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని, నాయన
1: వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ ద మదర్ స్టార్టెడ్ సేయింగ్,
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: అండ్ ద మదర్ సెడ్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ అవర్ బాడీ.
0: ఏమిటి ఇది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: అండ్ ద సన్ ఫీలింగ్ వెరీ సాడ్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై షుడ్ ఇట్ హ్యాపెన్.
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో, ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: ద మదర్ సెడ్ ద బై ద టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ద సన్ రైజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వీ డు నాట్.
0: ఇంకా కొంత టైం ఉంటుండాలి కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
1: నోటీసింగ్ దట్ సమ్ టైమ్ ఈ స్టిల్ లెఫ్ట్ హి ర్యాన్ టు ద టెంపుల్ అండ్ ప్రేయింగ్ టు గాడ్.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: అండ్ వెంట ఆన్ చాంటింగ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ విత్ క్లీన్ పర్ఫెక్ట్ ప్యూర్ సీక్రెట్ టాంగ్.
0: తెల్లవారి సూర్యోదయం అవుతుంది అనగా,
1: యాజ్ ఇట్స్ ద టైమ్ ఆఫ్ ద సన్ రైజ్,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యు డిలేయింగ్.
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: ద బాయ్ ఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: హి సెడ్ పార్వతి లుక్ హియర్ ఐ యామ్ ఓన్లీ వన్ టిల్ నౌ.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంతా పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ సేఫ్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితం. నీవిద్దరు దారబోసి అరవింద దారాశ్వని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి ప్రతిగత యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Andre tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
1: And he had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati.
1: Where did she make him sit?
0: Parvati agna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatma yokka chotunu kuda sadhistundi aneetundi indulo artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchana tappudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendri ayushyevendri pratibhishyati. Nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేతనే నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could earn the blessings.
0: భగవంతుడు ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: And selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Shouldn't be so. They have got to be clean and
0: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్. అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా,
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగనే,
1: the moment the crow crows in the morning early hour,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed,
0: పలుతోముకొని దేహ బాధ తెచ్చుకొని,
1: and he'll brush his teeth,
0: జలగమాడి ధరించి చలిని భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్ ఇవ్వంతా ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టాలి.
1: And the rice, remaining rice mixed with the curd and the pate.
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగటం.
1: And the rice is mixed with water and some salt is added and is partaken.
0: అది చలిని భుజించి,
1: and that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని,
1: and the beauty that shines forth,
0: chalini bhujinchi,
1: having taken food,
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వి స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
1: Some people start throwing books hither and thither there on the table.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ది ఎగ్జామినేషన్ కేమ్ టు
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: 3rd class children, 4th class children
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: దే ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హరిజన్ బాయ్ సెడ్ రాజు,
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధ చేసింది ఆయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు, రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: ఇట్స్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ నాట్ ది టోటల్ కాస్ట్.
0: నాయన నాకు ఇప్పుడు కావలసినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్ ఐ నీడ్ ఓన్లీ ₹5 నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద దాంట్లో నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్స్లు ఇవన్నీ ఉండాల.
1: A volunteer should have khaki dress and shoes also.
0: కాని నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: And he didn't want to ask his parents.
0: నేను విద్యార్థిని.
1: I'm a student.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: I should acquire knowledge, but I should never make my parents suffer.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ₹5 తెచ్చిచ్చాడు.
1: The Harijan boy collected the books and paid ₹5.
0: ఆనాటి ₹5 అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: There were no currency notes, 5 rupee currency notes.
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: It's all change.
0: వాడు రెండు జోబులు నిండుకు పోసుకొని నా దగ్గరికి వచ్చాడు.
1: The pockets are full of small change coins.
0: అంత దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: He made it, he bundled up.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: And where is the bundle of coins to be kept?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి కట్టి కట్టాడు.
1: And he made all the coins into a bundle in an old cloth, wrapped.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: And the old cloth tore it off, that being old.
0: చిరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
1: And all coins are well spread all over the room.
0: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
1: And the housewife came from
0: ఎక్కడ చిక్కిందిరా ఈ డబ్బంతా నీకు, నా పెట్టడం నుంచి తీసావు అని రెండు వేసింది.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే. అప్పుడు ఆమె చెప్పింది, దొంగకు దొంగ సాక్షిరా.
1: అండ్ హర్జన్ బాయ్ సెడ్ నో నో ఐ ఓన్లీ గేవ్ మనీ. బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఏ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఎ లై.
0: సత్యమే చెప్తాడు.
1: హీ స్పీక్స్ ట్రూత్.
0: ఈ డబ్బంతా కూడాను నువ్వు ఇచ్చిందే.
1: అండ్ ఇట్స్ ఆల్ ద మనీ గివెన్ బై,
0: కానీ ఇంత డబ్బు వాడు ఎక్కడ పెట్టుకుంటాడు?
1: బట్ వేర్ ఈస్ హి గోయింగ్ టు కీప్ దిస్ మనీ?
0: ఆ డబ్బు అంతా తాను తీసుకుంది.
1: అండ్ షీ టుక్ అవే ఆల్ ద మనీ.
0: రెండవ దినము స్కౌట్ అంతా వెళుతుంటారు.
1: నెక్స్ట్ డే హీ వాస్ టు గో టు స్కౌట్.
0: ఎక్కడికి వెళుతున్నారు?
1: వేర్ వర్ దే ప్రొసీడింగ్?
0: కడప దగ్గరికి వెళుతున్నారు.
1: దే వర్ గోయింగ్ టు
0: కమలాపురంలో ఉన్నాను నేను అప్పుడు.
1: భగవాన్ వాస్ దేర్ ఇన్ కమలాపురం అట్ దట్ టైం.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే వర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్
0: ఫేర్. అంత ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ద ఫేర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్
0: ప్రెజెంట్. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంత ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: And he will never break his promise.
0: తెల్లవారుజాము కన్నా లేచాను. మెత్తగా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: He was not having a single pie in his
0: pocket.
1: What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: అండ్ స్వామి మూడ్ ఇన్ సచ్ వే నాట్ నోటీస్ బై హిస్
0: క్లాస్ క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: అండ్ రాజు వాజ్ నాట్ సీన్ బై ఎనీబడీ.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: టు వాష్ ద ఫేస్ హి వెంట్ టు స్మాల్ లేక్.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంతా ఎద్దులను ఆవులను అంత బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows
0: are. Jalamanta kuda chaala parishuddhanga untundadi.
1: And the water was highly polluted.
0: Kaani inkem chesedi edi lena pradeyam chakkani gangam anukoni danni needu tragi ani mohamanta kadukoni nenu bayataku vachanu.
1: That was the only water available to quench the thirst. With that polluted water he washed his face.
0: Lechi bayataku vastavani chustunnagane oka banda paina oka beedilu katta oka ana evaro marchipoyaru.
1: By the time he got up and he saw on a boulder a bundle of beedis and also one an acorn.
0: He beedis chuste naku ayyaledu.
1: Bhagavan doesn't want to look at the beedis.
0: Aa beedis techi oka isakalo boot chesestanu.
1: And he had put it under some sand, covered it.
0: Ana teeskunnanu.
1: And picked up that one and
0: chillara marchukunnanu.
1: And he made it change.
0: Naalugu bottlu ochinayi.
1: And he got 4 bottles.
0: Naalugu bottlu oka ana.
1: 4 bottles make one ana.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది ఈ బుడిబుడి కారదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్ యూ హావ్ గాట్ సమ్ యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ లెట్ us గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను
1: భగవాన్ ఇస్ టెలింగ్ యు.
0: నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ 4 బొట్టుతో కొంతవరకు సంపాదించొచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి 4 బొట్లు కూడాను 4 దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూస్ గ్యాంబ్లింగ్ యూస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కో దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: అండ్ హీ డిసైడెడ్ టు ప్లే.
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ.
0: లేచాను.
1: హీ గాట్ అప్.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: అండ్ స్వామి సార్
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశస్.
0: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ 2 బొట్టుస్.
0: అప్పుడు దాన్ని తిన్నాను. వెళ్ళాను స్కౌట్ లో నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి 2 దమ్మిడీలు ఇచ్చేసి 2 దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైమ్ హీ పేడ్ 2 దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్.
0: 2 దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఏ కాయిన్ స్మాల్ కాయిన్ పైసా
0: పైసా
1: పైసా
0: తిన్నాను. పోయినా తిరిగి ఎట్లోనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ద షెడ్.
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: అండ్ స్టిల్ మోర్ హీస్ లెఫ్ట్ విత్ 4 rupees.
0: తన చెల్లెలు అంతా వచ్చింది కదా, తన మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండిల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: అండ్ దెన్ యాజ్ హీ వాస్ రెస్టింగ్ జస్ట్ ది హెడ్ జస్ట్ passed on to the
0: next side. And he పండుకున్నాను.
1: అండ్ హీ హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ బికాజ్ టైర్డ్నెస్.
0: ఎవరో చూచారు నా తల కొంచెం పక్క పడుతుంది, దాన్ని తోడుకున్నారు, తీసుకుని పోయారు.
1: Noticing భగవాన్ వాస్ ఫాస్ట్ అస్లీప్, సమ్ హావ్ పిల్ఫర్డ్ దిస్ బండల్ ఆఫ్ కాయిన్స్.
0: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అడ కూడా లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ, ఇట్ వాస్ ఆల్ స్టోలెన్
0: అనుకుని నేను నా బాటికి నేను పోతున్నాను.
1: But yet he kept quiet and he was carrying on the day.
0: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడాను చాలా వెతలు పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: But the classmates went on crying. They did not leave Raju.
0: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
1: They forced Raju to eat at least one dosa.
0: తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: And Bhagwan said, I have taken dosas. You feel that my stomach is full
0: of dosas.
1: I don't want anybody's money.
0: అని మైపోయాను.
1: And then he started proceeding.
0: ఈ విధంగా పోయి 5 days అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాలి.
1: ఈ సౌత్ దేర్ ఇస్ ఇన్ వాలంటీర్ ఫర్ 5 days.
0: 5 days కూడాను 5 naya paisalతో నేను కాలం గడిపాను.
1: ఆల్ ది 5 days ఈ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ 5 naya paisa.
0: ఈ విధంగా కాలం గడిపి
1: హావింగ్ స్పెంట్ టైమ్ లైక్ దాట్
0: ఇంటికి వచ్చేసాను.
1: ఈ రిటర్న్ హోమ్
0: వచ్చే సమయంలో బస్సు ఛార్జీ కూడా నాకు లేదు.
1: అండ్ భగవాన్ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్.
0: బస్ కండక్టర్ ఒకడు ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు.
1: ద బస్ కండక్టర్ హావింగ్ నోటీస్ దట్ హీస్ ఎ గుడ్ బాయ్,
0: రాజు రా రా అని నన్ను పిలిచాడు.
1: ఈ ఆస్ రాజు కమలాంగ్ ఈ సెడ్.
0: పిలిచి నీ టికెట్ ఇదిగో తీసుకున్నాను అని చెప్పి నన్ను నాకు టికెట్ ఇచ్చి కూర్చోమని చెప్పాడు బస్ లో.
1: అండ్ హీ మేడ్ భగవాన్ సిట్ దేర్ ఇన్ ద బస్ హావింగ్ పేడ్ ద ఫేర్ హిమ్సెల్ఫ్.
0: ఆ విధంగా తిరిగి చేసుకుని ఇంటికి వచ్చే సమయం లోపల నాకు చాలా మనసు కష్టం వేసింది.
1: యాజ్ హీ వాస్ రిటర్న్ లైక్ దాట్ హీ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్.
0: శేషమరాజు భార్య గర్భవతి.
1: And the wife of Seshamrasu, she was in the family
0: way. The
1: next day, there was a celebration to mark the occasion.
0: అప్పుడు నేను ఏం చేయలేదనుకొని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
1: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
0: ఒక దమ్మిడి ఇస్తే 2 అరటిపండ్లు వచ్చాయి.
1: With 1 paisa, he could purchase 2 plantains.
0: ఆ 2 అరటిపండ్లు ఆమెకి ఇచ్చేసేసాను.
1: He gave those 2 fruits, plantains.
0: అప్పటికి ఆయన కొడుకు సెలవులు.
1: And that day happened to be holiday for him.
0: ఆయన టీచర్ ఎగ్జామినేషన్ కట్టుకున్నాడు.
1: And he was to appear for teacher's examination.
0: ఆయన ఉరవకొండ నుంచి అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
1: To appear for the examination from ఉరవకొండ he came to Anantapur.
0: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
1: From Anantapur he reached కమలాపురం.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాస్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
0: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
1: అండ్ హీ వాస్ హావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాస్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నేను ఎవరు పోమని చెప్పారు అక్కడికి.
1: హూ ఆస్క్ యూ టు గో?
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చిపెట్టేసేసి నువ్వు పోయినా వాటాయటని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
1: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టెల్
0: ఎనీబడీ. లోపలికి వెళ్ళాను.
1: హస్ గాన్ ఇన్.
0: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను, దాన్ని నేను చుట్టుకున్నాను.
1: అండ్ హీ ర్యాప్డ్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
0: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
1: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషమరాజు డైడ్.
0: చనిపోయినాడు అని చెప్పి నేను టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కపట్నం వచ్చి, బుక్కపట్నం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
1: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ ఆన్ కమింగ్ టు నో ద న్యూస్.
0: అక్కడికి వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడు పోయినాడని.
1: They were feeling very sad because of the demise of the little boy.
0: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
1: స్వామి ఆల్సో హ్యాస్ టు ఎనక్ట్.
0: అక్కడ అన్ని నటనలే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్ సో ఫార్ ఎస్ గాడ్ ఈస్ కన్సర్న్.
0: ఆయన తర్వాత మరి ఆయన చూశాడు ఇక్కడ.
1: దెన్ హీ నోటీస్
0: ఏం చేయకట్టుకున్నావు అన్నారు.
1: వాట్ ఈస్ దట్ క్లాత్ దట్ యూ హావ్ రాప్డ్ అరౌండ్ యువర్ పామ్?
0: లేదు, ఇది కేవలము ఒక కీళ్ళు నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాడు.
1: హి సెడ్ బికాజ్ ఇట్స్ పెయిన్ఫుల్ దేర్ఫోర్ ఐ హావ్ గాట్ దిస్ బ్యాండేజ్.
0: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి,
1: అండ్ దేర్ ఇస్ అనదర్ వన్ హూ లివ్స్ హర్ లైఫ్ సెల్లింగ్ దోసెస్.
0: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా, కావాల్సినంత ఉంటున్నాయి, ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
1: That lady went on reporting, what is it Venkatraju, don't you have enough of money to take care of the boy, how is that you left him?
0: Traveneelu kavalante kadapaku daggara daggariki povali, akkada kalava untundali, Krishna kalava.
1: In fact there is a kind of a river over there very close to Kadapa,
0: akkada nunchi teeskon raavali,
1: and the water has to be fetched all along.
0: Nenu vachetappudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
1: The water has to be fetched all along from that river.
0: Anna akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు, నన్ను పక్కకు పిలిచాడు.
1: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
0: నాయన నువ్వు బయలుదేరు,
1: యు గెట్ అప్ నౌ,
0: యు
1: ఫాలో మీ నౌ.
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే అయిన వాళ్ళందరికీ ప్రేమనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి,
0: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే.
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
0: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకపోవట్లేదు.
1: Ever since your birth, I have never beaten you.
0: నిన్ను బాధలు పెడుతున్నారట నిన్ను.
1: People make you suffer like this.
0: జీ జీ జీ జీ. అది ఒట్టి అబద్ధం. నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
1: And Bhagwan said, no, no, no. Nobody puts me to suffering. No.
0: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
1: But yet the father insisted that he should leave.
0: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
1: At this moment, if I am to leave, there will be nobody to work at home.
0: ఈ సమయాన్ని చూసుకొని నీవు అటు తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
1: This is not the right time for you to go, nor for me to follow you.
0: నీవు పో, నేను వస్తాను అన్నాను.
1: You go, I will come later, said Swami.
0: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
1: But there was no money with him.
0: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
1: In the same village, there was a person by name కొట్టే సుబ్బన్న.
0: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు
1: ఎస్ హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్
0: సప్లై చేశారు అతనికి.
1: మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్.
0: అతను దాన్ని అంతా అమ్మాలా.
1: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్.
0: అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
1: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
1: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్, యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
0: దీని సమాచారం ఏమీ తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
1: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్.
0: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
1: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
0: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
1: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
0: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనక తట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
1: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
0: పాట పాడుకుంటూ పోతున్నాము.
1: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
0: ఏమిటది,
1: వాట్ ఈస్ దట్ సాంగ్?
0: బాల భాస్కర అని దాని పేరు.
1: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
0: బాల భాస్కర,
1: బాల భాస్కర.
0: అప్పుడు నేను పాట కట్టాను.
1: స్వామి
0: కవిత్వం చేసేది నేను.
1: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
0: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
1: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాలా భాస్కర.
0: కడుపుబ్బురము కాళ్ళవాపులు
1: చేతి
0: మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృపిల్ల వ్యాధుల నుండి అజిన్న వీరే చనముల నుండి అన్నిటికీ ఇది బాగవునండి బాలకులార రండి బాలకులార.
1: బాలా భాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్ ది బ్యాక్ ఏక్స్ అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్.
0: ఆయన ఇచ్చేటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
1: అండ్ కొట్టే సుమన్న వాంటెడ్ దట్ హిస్ నేమ్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్.
0: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగారన్నా.
1: ఇఫ్ యు ఆస్క్ వేర్ దిస్ మెడిసిన్ ఇస్ అవైలబుల్.
0: అందరికీ తెలిసినదేనన్నా.
1: దట్ షాప్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి.
0: అదిగో అదిగో కొట్టే సుబ్బన్న అంగడి
1: దేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న. వేర్ దిస్ బాలా భాస్కర్ మెడిసిన్ ఇస్ అవైలబుల్
0: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
1: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
0: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే అయితే అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎగ్జాస్టెడ్ ద వెరీ నెక్స్ట్ డే.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
1: పుట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అన్.
0: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగన్ ఎంత బాగా ఖర్చు అయిపోయింది.
1: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దే ఆర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
0: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన్.
0: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
1: విత్ వన్ ఎన్ హీ ఏట్ టూ దోశ.
0: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
0: ఆయన కూడా భుజించాడు.
1: అండ్ హీ టు ఎయిట్
0: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: స్వామి డిడ్ ఫాలో హిమ్.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు లీవ్ ది ప్లేస్ వెన్ పీపుల్ ఆర్ హావింగ్ డిఫికల్ట్ టైమ్.
0: పంపించాను.
1: అండ్ సో హీ వాంటెడ్ ద ఫాదర్ టు గో హిమ్సెల్ఫ్.
0: ఆయన కూడా ఆనాడు కంటిన్యూ కాచాడు.
1: హి వాస్ ఆల్సో షెడ్డింగ్ టియర్.
0: నాయన ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: నో యంగ్స్టర్ ఏ టైనీ చాట్ వుడ్ ఎవర్ టీచ్ ది ఎల్డర్స్ లైక్ దిస్.
0: ఎంత గొప్ప గుణం నాయన నీది.
1: వాట్ ఎ నోబుల్ క్వాలిటీ యు హావ్.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
1: యు ఆర్ టీచింగ్ మీ ది వర్చ్యూస్.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: యు ఆర్ టీచింగ్ మీ ది కరెక్ట్ పాత్.
0: ఆ మంచి దాన్ని నిన్ను కాపాడుతుంది.
1: అండ్ ద వెరీ గుడ్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
0: అక్కడ పోయినప్పుడు రావటం చాలా మంచిది కాదు.
1: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
0: Ayana kuda anadu continue.

0: He gave telegram every
1: day. తక్షణమే బయలుదేరరా అని.
0: And he gave telegram every day asking him, start immediately.
1: పక్కన ఆ దోసలేమో అన్ని ఏమేమో చెప్పింది.
0: Because the lady made all sorts of complaints.
1: అవన్నీ అతని మనసులో చేరుకొని చాలా బాధపడుతున్నాడు.
0: Because of all the complaints made to the father, he kept them in his mind.
1: నేను బాగున్నాను అని చెప్పాను.
0: And Swami also replied, I am fine.
1: ఈ లోపల రెండు మూడు దినాలు అయిపోయింది, అందరూ చల్లబడ్డారు.
0: 2 days passed and all are pacified, calm.
1: నాకు కూడా పరీక్షలు వచ్చినాయి.
0: And it was examination time.
1: నేను ఆ పరీక్షల టైంలో వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
0: And it's not possible to leave the place because of approaching
1: exam. నాకు ఆ పరీక్షల సమయంలో కూడా ఎలాంటి వారు నా స్నేహితులు?
0: What kind of friends he had?
1: పిల్లలు మంచి స్నేహితులను తీసుకోవాలి మీరు.
0: Boys, you know that you should have good friends.
1: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
0: He has got desk mates, Ramesh and Paresh, 2 friends.
1: రమేష్ ఒకవైపున, పరేష్ ఒకవైపున, నేను మధ్యలో.
0: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ ద అదర్ సైడ్. స్వామి
1: వాళ్ళకు నోరు ఒక పదం కూడా రాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
1: అవన్నీ వాళ్ళు చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, పిల్లలుకోండి.
0: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డు నాట్ వరీ.
1: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
0: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
1: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
0: దే నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్.
1: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
0: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ నంబర్ అండ్ అనదర్.
1: నేను ఈ కోసలో కూర్చుంటే వాడు ఆ కోసలో కూర్చునేవాడు.
0: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
1: సరే, ఇంకేమి నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కడం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
1: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
0: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
1: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
0: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్.
1: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
0: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్.
1: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
0: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్.
1: రెండో వాడి పేరు అంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
0: అండ్ అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్ వాడి
1: పేరు. మూడు పేపర్లు కొనిపోయి ఆ టేబుల్ పైన పెట్టాను.
0: ఆల్ ది 3 papers ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
1: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
0: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
1: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
0: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద 3rd day.
1: ఈనాటి వల్ల నెల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
0: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
1: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
0: రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్
1: ఇమీడియట్లీ. రిజల్ట్స్ వచ్చేసరికి 3 first class.
0: ఆల్ ది 3 స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
1: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒక ఫస్ట్ క్లాస్.
0: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్.
1: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
0: అడ్జస్ట్ వాట్ స్వామి హాజ్ రిటన్.
1: నమ్మడానికే వీలు లేదు.
0: ఇస్ దట్ పాసిబుల్?
1: హ్యాండ్ రైటింగ్ వన్ డే.
0: హ్యాండ్ రైటింగ్ ఇస్ ఆఫ్ దేర్ ఓన్.
1: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
0: వన్ సిట్స్ ఇన్ అనదర్ కార్నర్.
1: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
0: And when his number is 108,
1: నాకు 6 అని ఒక నంబర్ వచ్చేసి.
0: స్వామి నంబర్ ఇస్ ఓన్లీ 6.
1: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
0: అండ్ దాట్ ఈస్
1: కాబట్టి కాపీ కొట్టారని నువ్వు ఎవరు చెప్పుకోరు?
0: హౌ కెన్ యూ సే దట్ దే కాపీడ్?
1: ఎవరు చెప్పడానికి?
0: నోబడీ కెన్ సే.
1: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
0: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
1: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
0: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ 2 boys.
1: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
0: ఆల్ ది 3 boys కేమ్ అవుట్, పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
1: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
0: అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ.
1: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
0: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
1: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది?
0: The boys also thought that, what is that we are supposed
1: Raju,
0: to
1: do? Memo ostam, okay, ventabaddaru.
0: Both the boys said, we will follow you. What is that we do leaving you here?
1: Sare, vachina naku dimpi meedra undi.
0: Thomas, you follow me. You drop me there and be back to your place.
1: Ee vidhanga kaalamnanta vidyarthi samayam lopala enta pavitra ventutiga chesedi.
0: That's how Bhagwan spent his student days, highly sacred way.
1: Chetulu kuda okka tappu kuda cheppaledu.
0: There was no mistake at all at that.
1: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
0: అండ్ స్వామి ఆల్వేస్ కరెక్టెడ్ హిస్ క్లాస్మేట్స్ whenever they committed.
1: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
0: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
1: ఎవరికి వినిపించలేదు.
0: అండ్ నోబడీ కుడ్ హియర్.
1: ఈ విధంగా చేసుకుని నేను పుట్టవర్తికి వచ్చాను.
0: అండ్ దెన్

0: వన్ రీచ్ పుట్టపర్తి.
1: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
0: హావింగ్ రీచ్ దేర్
1: నాకంత జబ్బు వచ్చింది.
0: అండ్ ఫార్ మీ ఫెల్ సిక్.
1: ఏమి జబ్బు?
0: వాట్ సిక్నెస్?
1: అనగా చెడిపోయింది అండి అందరు కూడా అనుకున్నారు.
0: పీపుల్ థాట్ దట్ హీ టర్న్ మ్యాడ్.
1: పిచ్చి పట్టింది రాజుకు అని.
0: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్.
1: నేను పిచ్చిగానే ఆడాను.
0: స్వామి ఆల్సో యాక్టెడ్ దట్ వే.
1: అంత ఎవరితో చెప్పుకోకుండా నేనే నేను మాట్లాడుకునేది, నేనే నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
0: వితౌట్ టాకింగ్ టు ఎనీబడి స్వామి వెంట్ ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
0: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
1: ఎక్కడెక్కడికి వెళ్ళారు?
0: They went on search.
1: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
0: They went to a good doctor.
1: శస్త్రవైద్యుడు,
0: a surgeon, శస్త్రవైద్య.
1: ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
0: And with a knife, a shave in his head.
1: చేసి ఇంటి మాదిరి గీశాడు.
0: And he has put into mark on the head with a knife.
1: ఆ ఇంటి మాదిరి గీసి నాలుగు వైపుల చర్మాన్ని బట్టి లాగాడు.
0: And he has taken out the peeling out of the marks on the head.
1: రక్తం కారుతుండాలి.
0: And the heavy bleeding at that time.
1: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
0: And he applied lime juice on the wound.
1: అన్ని పూసేటప్పటికి మంట.
0: And it was burning sensation.
1: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
0: And Swami was not worried about it.
1: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
0: He was still smiling.
1: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే, వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్?
1: ఎన్నెన్ని హింసలో పెట్టాడు.
0: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్
1: ఎన్నెన్ని హింసలో పెట్టాడు.
0: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
1: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
1: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
0: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
1: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
0: The parents said not to follow.
1: సత్యం దగ్గరే ఉండాలా?
0: She has decided to follow Swami.
1: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నది.
0: She was attending on Swami throughout her life.
1: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబ్బాయి దగ్గర వచ్చి, నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి, ఒక్కటే చేయించకండి, అన్ని చాలా బాధపడుతున్నాడు, అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
0: And Venkama garu reported to the father, no more of treatment of this kind. The boy is put to suffering and terrific pain, excruciating pain like that. We leave that place.
1: తీసుకుని వచ్చారు.
0: And he was brought back.
1: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం ఉంటే జరగటం.
0: And thereafter the regular routine was
1: పడిపోవటం, తర్చిలే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ వస్తూ ఆన్సర్స్ అంతా వేయటం, ఈ రకంగా అంతా ప్రారంభమైంది.
0: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions of the people.
1: కొరిగినటువంటి తల కొరగటం, మరి తరువాత నేటి వరకు ఒక కత్తి గాని కత్తి గాని తల పైన పెట్టలేదు.
0: It was only on that day. With a shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
1: ఏమీ కట్ చేయలేదు.
0: No cut whatever.
1: ఏమి షేవ్ చేయలేదు.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
1: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో చేస్తున్నారేమో అని అనుకుంటారు.
0: పీపుల్ మే థింక్ యూ మే హ్యావ్ హెయిర్ కట్స్.
1: ఎప్పుడు లేదు.
0: నో ఎనీ టైం.
1: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
0: వెల్ యూస్ హ్యావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
1: ఆ విధంగా చేసుకుని
0: సో డూయింగ్
1: 70 సంవత్సరం నేను గడిపాను.
0: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
1: 70 పెట్టుకుని రేపు వచ్చి దీనికి 79.
0: The coming birthday, Bhagwan is going to 79.
1: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
1: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
0: అండ్ దెన్ యూ ఆల్సో సీ స్వామిస్ 90th బర్త్డే.
1: అప్పుడు ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండ్లు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
0: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
1: నేను ఈ కాడతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
0: In those days when Swami used to walk, boys used to run after him.
1: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
0: Even now Swami can walk.
1: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
0: But doctors insisted that he should not walk.
1: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
0: Because as the leg was operated,
1: దానికి తగినటువంటి నరం ఎక్కడ చిక్కలేదు.
0: As they could not get the proper nerve.
1: అది అవసరము.
0: అండ్ సో ఇట్స్ నెసెసరీ.
1: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక ఇనప రాడ్ పెట్టి అన్ని కుట్టేసేసారు.
0: సమ్ రాడ్ వాస్ కెప్ట్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ దిస్ సర్జరీ.
1: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
0: బికాస్ ఆఫ్ ద రాడ్ పుట్ ఓవర్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ హీ కెనాట్ వాక్ ఫ్రీలీ.
1: అయితే నా కార్యపగలంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
0: యట్ ద డైలీ రొటీన్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్.
1: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
0: నథింగ్ ఈజ్ గివెన్ అప్. Nothing stood in his way.
1: Kochina varakandarki ni interview sitta ichestunnanu.
0: Interviews are granted to all those
1: people. Vaaliki emotion vandi ichestunnanu.
0: And Bhagavan advises.
1: Telusindi anta tirugutune unnanu.
0: Swami is just moving about.
1: Vaaliki ye vidhamainatuvanti atankame cheyaledu.
0: No obstacle, nothing has come in the way.
1: Inka ivanni cheppalanukunte ento undadi.
0: There are lots of things to be told to you.
1: Kanuka
0: therefore
1: ee naadanta naa charitranta ashtami dinamu.
0: Today is ashtami.
1: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
0: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్ హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
1: అందరూ అడిగేటువంటి వాళ్ళు ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం ఎంత అడిగేటువంటి వాళ్ళు.
0: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
1: నేను చిన్నపిల్లవాడిని అని నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
0: Am I a young boy? I don't need anybody to give me a bath.
1: Yavvattu nane snanam cheyinchukunnadi.
0: I don't need any helper to take a bath.
1: Kabatti naa snanam nenu chestuntanu.
0: Swami takes his own bath without anybody.
1: Appallanni nenu chestuntanu.
0: He attends to his own work.
1: Ee vidhamainatundi dinkopala naa ventunnatundi vaari kuda baadha pettuntanu.
0: Swami also teaches the same lesson.
1: Kaani oddanna kuda vaaru nilavari paapam.
0: Though Swami says no, they don't keep quiet.
1: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
0: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
1: అయ్యో బాబు నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
0: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హి డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
1: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
0: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
1: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
0: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
1: ఇంకా రేపు పురోహితుల దగ్గర పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసింది అంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
1: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
0: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
1: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
0: Students are Bhagavan's property.
1: Vaarandaru aanandanga untete nenu entaina aanandanga unta.
0: If students are happy, Bhagavan is happy.
1: Kaani enta kaalam ainappudiki meeru ee namasmaranam maatram manakandi.
0: Never, never give up singing the glory of God. Namasmar
1: bhajana binasita shanti nahi. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: కర్మము వలె వృద్ధి పొంది కర్మము నెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: The being takes birth because of action. It is action that is responsible for sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: In our lokamulo కోట్లాది మంది చదువుతూ ఉన్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రమూ జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజన్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, ద సరౌండింగ్స్ అండ్ ద పొజిషన్.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore, there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారమును పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికములో లౌకికములో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family. But it is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Every one will notice the four forms of education.
0: Aithe ఈ నాలుగు మార్గముల నుండి కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: Kani PhD ante emti artham?
1: What is the meaning of PhD?
0: Adhe vidhamgane ee chaduvu ante emti artham?
1: What is the meaning of this education?
0: Ayya mi pillavaadu em chestunnadu ani prashninchinappudu chaduvukuntunnadu.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, chaduvukuntunnadu.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు. దే బాట్ ఎడ్యుకేషన్ బట్ దే హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: దేర్ఫోర్ ఇట్స్ ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు పోలిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినటువంటివి కానీ తనకు అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదివాము.
1: వీ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్ ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: Therefore, we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chadu kaadegi. Bahya chadu chadu kaadegi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ఈనాడు విచారిస్తున్నారు.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: Aithe manam ye vidhanga chadavali chadavu andukovali gaani chadavalsinatundi avasaram ledhu.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: Mana antarvali nunchi vacheetundi oka chadavu nijamaina chadavu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa, ee aidu kulanu panchabhutamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: Ee aidu kulanu cheyinappude తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ but they don't go through in depth.
0: Aa vinnatvanti yokka ee panchavachakulu kodanu manam practical lo pettali.
1: All that is heard should be put to practice.
0: Manam pettalakkaledu manam ente ee panchabhutamulu kuda untunnavi.
1: We have not realized the five elements are within us.
0: Satyamu,
1: truth.
0: Satyamu anetuvanti manam ekka chadivinam?
1: Truth. Where have you learnt it? Where have you studied it?
0: Mana ende untunnadi aa satyamu.
1: The truth is within you.
0: Dharmamu.
1: Dharma.
0: Ekkada nunchi vachindi?
1: Where from you acquired it?
0: Aa dharmam kulanu mana ende imidi unnadi.
1: Dharma. Righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: Ee truth anetundi evaru nunchi vastunnadi? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వి డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.

0: అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య, హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా స త్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
1: హియర్ ద టూ లెటర్స్ స త్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడము.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పడము, తచ్చడము, చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. వన్ వీ సే, ద సెకండ్ వీ థింక్, అండ్ థర్డ్ వీ డూ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్, హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ అవుట్, డిక్లేర్డ్.
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కాని చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act righteously.
0: కాని ఈనాడు సత్యాన్ని చెప్తున్నారు.
1: But today, truth is just said.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుక నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్,
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీయటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీయటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసినటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ద రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ దేర్ ఇస్ నో పీస్. వెన్ దేర్ ఇస్ నో పీస్ దేర్ ఇస్ నో ఆనంద ఆర్ బ్లెస్.
0: కనుక సత్యం నుంచి ధర్మం పోవాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు ట్రావెల్ ఫ్రమ్ సత్య ట్రూత్ టు ధర్మ రైచియస్నెస్.
0: ఈ ధర్మం వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటివి.
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ పీస్
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: The tyaga sacrifice is renunciation or vairagya.
0: Anni tyagam chestunnam manamu.
1: We sacrifice all.
0: Tyagam cheyinatundi vastuvu mana daggara okkati kuda ledu.
1: In fact, we don't have any that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ అ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్?
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ is just one word.
0: Sat gunamu.
1: Sat guna.
0: అంటే గుణం అనేటువంటి లేటది రూపము లేదే.
1: This quality, truth, has no form.
0: అదే సత్.
1: That is sat.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి? ఇది ఒక పదమే.
1: ధర్మ likewise is also a word.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ must be practiced.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య, ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ టెలింగ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై హైడింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్, హౌ డు యూ సే ఇట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: పలకటము,
1: స్పీకింగ్ అవుట్.
0: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
1: వాట్ ఈజ్ విత్ ఇన్ యూ మస్ట్ బి స్పోకెన్ అవుట్, మస్ట్ బి సెడ్.
0: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
1: బై స్పీకింగ్ అవుట్ వాట్ ఈజ్ విత్ ఇన్ ట్రూలీ ఈజ్ ధర్మ, రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటాడు.
1: సత్య ధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: This walk would be perfect and it would take us to the destination.
0: Kaluka manu satya dharmam renditini kulanu kalpukoni sarainatvanti artham telusukoni manu jeevitham jeripadalam.
1: Therefore we should understand satya and dharma in the true spirit. In
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee mankind ante emtadi?
1: What is this mankind?
0: Ante karunato chudinatvanti.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude idu koodinattu avutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: Ee rendu cheyinappude
1: when both of them are in union,
0: manu koorinattu okka sthalamlo manu cheragalamu.
1: We'll certainly reach that point where we would like to reach.
0: Satyamu dharmamu rendu kodanu manu jalukukunta cheravalsi sthalam cheyalanukunte adi ela cheragalamu?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Kanuka satya dharmam rendu kuda manu aadharam teeskoni,
1: basing on satya and dharma,
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు,
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈస్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈస్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్య ధర్మములు, శాంతి ప్రేమలు, ఈ రెండు కూడా సత్య ధర్మములు నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్య ధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటి గురించి ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired this secular knowledge,
0: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
1: The worldly actions are separate.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
1: Therefore when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmam nu manam nadchukunnappude shanti manalo erpadutundi.
1: When once we proceed along satya dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎనీ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ యూ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ బట్టి మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka,
1: therefore,
0: motta motta satya dharmamulu manamu aadharam cheskovali.
1: Therefore, we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda matram unte adi em matram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palukutaru chaala mandi.
1: Many speak. People speak truth.
0: Kani cheptare kani chesi chudaledu.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
1: So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ni manam pattukovali.
1: We should proceed along this proper way.
0: Shanti premalu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: Inaadu satyam cheptunnaru andamandi.
1: Today many people speak truth.
0: Andulo dharmam em maatramu ledu.
1: But there is no trace of dharma there.
0: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanam.
1: while you retain truth without dharma, it is useless.
0: Kanuka satya dharmamulu rendu kodunu manam aadharam cheskovali.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: Rendu permanent ventavudunu plus plus plus anukunnappudu manchi badramaina truth yokka balam vachestundi.
1: Satya and dharma, which are permanent and eternal, would add on and ensure all the safety and strength.
0: Satya dharmamulu rendu lekapunnappudu ee yokka premaku ematramu balam undadu.
1: Where there is no truth and dharma, there is no place for prema and love.
0: Ekkadaina korchukovali velinappudu kudanu satyam emiti ani andu adugutaru.
1: If you go anywhere, people will ask you, what is the truth there, what is satya there?
0: Satyam ante ichi jarigindi ichi jarigindi ichi jarigindi ani cheppadam.
1: Here satya meant the narration, description of what all that had happened or transacted.
0: Adi action lekunda untunnappudu ee vidhanga cheppagalavu nevu?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: Satya dharmam rendu kuda ekam chesinappude,
1: when you unify satya and dharma,
0: shanti manaku erpadutundi.
1: Then you will attain peace.
0: Ee shanti erpadinappude,
1: then once shanti is attained,
0: manaku saukhyam kalugutundi.
1: Then you will have all saukhyam.
0: Saukhyam kaliginappude,
1: happiness, when once with that,
0: manaku ee vidya paina manaku abhivruddhi kalugutundi.
1: Then only you will advance, progress in education. Embodiments of love.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
1: when once you put it in the practical field,
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: You will earn the true peace.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి గాని సత్యధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైల్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్భావం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్, యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే,
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య, ద ట్రూత్.
0: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే,
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్,
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
1: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెట్టుకున్నాం.
1: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
0: ఈ శాంతి అనేటువంటి మనలో చేసినప్పుడే,
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్,
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడి, ఆర్ యూ హ్యాపీ?
0: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుంటుంది, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ హ్యాపీనెస్, వాట్ హ్యాపీనెస్ ఐ హ్యావ్? ఐ హ్యావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ మెనీ చిల్డ్రన్, ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హ్యావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
0: ఈనాడు మానవుడి యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరువేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
0: రెండింటిని ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్ గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ యు ఆర్ డివైడింగ్ దెమ్.
0: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
1: వేర్ దేర్ ఇస్ డివిజన్ ఆర్ డ్యూయాలిటీ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ట్రూత్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ధర్మ?
0: ఈనాడు పూర్వ శత్రువులు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయిస్ చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ. There is a lot of argumentation. There is many, many difference of opinion among the many educated people. Therefore, this unity is essential in every aspect.
0: ఆధ్యాత్మికం అంటారు.
1: Spirituality, we say.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి? లౌకికము, భౌతికము, ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే అనేటువంటి ఆధ్యాత్మికం.
1: The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
0: అప్పుడు మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు.
1: యు హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే
1: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధ పడినప్పుడే
1: దెన్ వన్స్ దే అండర్స్టాండ్
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది.
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
0: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే
1: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: బాడీ యాజ్ ద ఫండమెంటల్ బేసిస్ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ వుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: దేర్ఫోర్ the strength is not merely confined to limited to body alone.
0: Kanuka namu ee naadu body ni sarayinatvanti badranga chusukovali.
1: Therefore to begin with we should keep this body hale and healthy.
0: Chudandi manam pujistunnamu.
1: We take food.
0: Pujichinappudu dehaalike pujistunnam ani anukokoddu.
1: Never consider that you are eating for the body.
0: Kaani mind kulanu kochi pujinchali.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
1: దెన్ వన్స్ ద ఫుడ్ ఈస్ గివెన్ టు ద మైండ్
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
1: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: దెన్ వీ విల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
0: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
1: యు ఆస్క్ ఎనీ డాక్టర్ వి ఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్ మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్ సార్ డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్.
0: ఆయన బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్ బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా అవుతుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్ intellect also would be weak.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి యందు కూడాను ఏకమైనటువంటి ఈ దేహం.
1: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakkarana.
0: అన్నింటికీ అంతఃకరణ అత్యవసరం.
1: Inner senses, antakkarana, are most essential.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: We don't consider the antakarana, inner senses, but we just go by the physical view, the physical strength, and we think he is fine.
0: కాని ఈనాడు సరైనటువంటి బలము చూపటం లేదు.
1: But we don't have
0: ఈ దేహం.
1: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakarana. అన్నింటి